0: studying.
1: The very divinity in all individuals is one.
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: There is only one present in all beings.
0: కనుక అందరియందు ఉన్నాడు భగవంతుడు.
1: God is present in all.
0: నీవెవ్వరిని ద్వేషించవద్దు.
1: Don't hate anyone.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
1: So Upanishads declared, arise, awake, stop not till goal is reached.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరిని విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటే ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు, ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: God is not separately present in a temple or in a pilgrim center. Body is the temple, the indweller is God.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు, దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుపు వరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land, he is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాది.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచియస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవుడు లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుతున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: To say the truth, the mankind human quality is ruined.
0: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: One has to know the procedure to have sense control.
0: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to recognize and conduct one's own self.
0: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
1: In every simple thing, agitation.
0: ద్వేషములు,
1: hatred,
0: అసూయలు,
1: jealousy,
0: అహంకారములు,
1: ego.
0: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: Man is full of these wicked qualities beyond all known measure.
0: మానవత్వం ఎట్టవుతుంది?
1: How can you call it a human life?
0: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
1: Man should be one of compassion.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
1: The compassion should be his
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: The whole world should be the reflection of his heart.
0: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: దయ కలిగినటువంటిదే హృదయము.
1: దట్ ఈస్ ద హార్ట్ విత్
0: కరుణ.
1: దట్ ఈస్ కంపాషన్.
0: ఆ కరుణ లేనటువంటి హృదయము కఠినమైన హృదయమే.
1: విదౌట్ కంపాషన్ ద హార్ట్ ఈస్ ఎ స్టోన్.
0: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ద స్టోనీ హార్ట్స్ ఓన్లీ స్టోనీ హార్ట్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: పులి లోపల మేక గుణములు పుడతాయా?
1: In a tiger, do you expect the qualities of a goat?
0: కూర మృగమునందు క్రూర గుణములే పుట్టుంటాయి.
1: You find only wicked qualities.
0: అది క్రూర తత్వాన్ని అనుభవిస్తుంది.
1: They only spend the wicked.
0: తన ప్రవర్తన అంతా కూడా క్రూరంగానే ఉంటుంటారు.
1: The entire behavior is wicked.
0: ఆకలి కొన్నదే అని పులికి మనం పూరి చపాతి ఇస్తే అది భుజిస్తుందా?
1: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
0: మాంసమే దానికి రుచి.
1: It delights to taste only meat.
0: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
0: సుఖములు కాదు.
1: దట్స్ నో ట్రూ.
0: అందుకోసమే త్యాగరాజ్ చెప్పా, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
1: త్యాగరాజు హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
0: అలాంటి త్యాగరాజుకు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
1: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: భరించుకోలేని బాధలు సంభవించాయి.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
1: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
0: నేనెందు వెదకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
1: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
0: విసుగెత్తింది మనస్సు.
1: ద మైండ్ వాజ్ డిస్గస్టెడ్.
0: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
1: దెన్ హీ వాజ్ యాంగ్రీ.
0: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హ్యావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Ramachintanaha.
1: I always chant Rama's name.
0: Karaku nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapovatam chetane naa badhanu neevu nivaranam cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: కపివరది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోట గట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్సర్ లక్ష్మి సర్వ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?

0: With that highly intelligent, noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరికూ ఈ విధంగా రావాలనుకుంటే నీ శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి
0: ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ ద ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ ద ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందరూ ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamulo ashantiki avakasame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajamu shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness, totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంత వరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi dani kudana maroka arthamu.
0: Now the meaning is the one.
1: Hukaram ajnanamu. Hukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu chikate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Chikatini dooram chesetundide Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: Edo kontha koratha kaligi untundali.
0: There is shortage to say next.
1: Ikkada prarambhamaindi ikkada vachi nilchindi madhyalo pedda agadhamainatundi అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకనే పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive dearness alone.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటుంది.
0: Meaning the one with fullness in his heart.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: he receives full grace.
1: ఏ మార్గంలోనైనా ఒకదానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: What are these nine paths?
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service.

0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహం?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం ఆ స్నేహము.
0: ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ.
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అది అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ అండ్ ఫాదర్ ఇన్ పొజిషన్, ఎవ్రీ వన్ విల్ సే హలో టు యూ.
1: పాకెట్ లో మనీ లేదు,
0: దేర్ ఇస్ నో మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ రిటైర్ అయిపోయింది,
0: ఫాదర్ రిటైర్.
1: ఏక మినిస్టర్ తప్పిపోయింది,
0: he lost the position.
1: అటువంటి వాడిని ఎవరు దగ్గరికి వచ్చి గుడ్ బై అని కూడా చెప్పరు.
0: నో వన్ విల్ కమ్ టు మీ అండ్ సే అట్ లీస్ట్ గుడ్ బై.
1: ఇలాంటి స్నేహం స్నేహాలా?
0: కెన్ దాట్ బి ఎ ఫ్రెండ్షిప్?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: దిస్ ఓన్లీ టెంపరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహం.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట జంట ఇంట ఉండి కంటే వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడా ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God అన్నాడు.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: అనగా ఆ భగవంతునికి నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
0: I have no direct relationship with God. I follow his command.
1: కానీ అతనికి సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు, I am the son of God. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆల్ ఆర్ మెసెంజర్స్.
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికంపైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులు అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind and a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born through that manu. So his name is Manuja.
1: మను,
0: who is manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయములకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in a modern dharma
1: bodhisthunnaru. Aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: న్యాయం దేశకాల పరిస్థితుల ప్రభావానికి అతీతమైనటువంటిది.
0: బట్ ద జస్టిస్ ఇన్ దోస్ టైమ్స్ ట్రాన్సెండెడ్ ఆల్ ఎన్వైరన్మెంట్.
1: మను యొక్క విషయాన్ని కూడా ఈనాడు మర్చిపోయినాం మనము.
0: అండ్ టుడే మను ఇస్ టోటలీ ఫర్గాటెన్.
1: కౌంటిన్యుడు, ఈ కౌంటిన్యుడు అర్థశాస్త్రాన్ని బోధించినటువంటి వాడు.
0: దెన్ కౌటిల్య, హూ టాట్ ఎకనామిక్స్.
1: ఈ అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఈనాడు మనం మర్చిపోయినాం. ఎకనామిక్స్ అని పెట్టుకుని దాంట్లో అనేక అల్లకల్లోలము జరిగిపోతుంటున్నాయి.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: You know, ee economics yokka dosham chetane bankulu anta lootil ayipothunnayi.
0: Because of this economics, all banks are bankrupt.
1: Kanukani aa accounting yokka tattvani ee naadu manam gurtinchali.
0: We have to recognize the principles of Kautilya.
1: Satyavat paripalana,
0: adherence to truth.
1: Harishchandrudu tana aalu biddulu leinappudu త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞలు శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, we don't follow their ideal and example, and therefore we have become weak.
1: Adhyapakulara,
0: teachers,
1: meer balavikas vidya adhyapakulaga undinappudu pillalakanta kudunu mana prachina maharishulu yokka tattvamu, mahaneeyulu yokka tattvamu, pativrutulu yokka tattvamu, satyaseelamu yokka tattvanni aa pillalaku chakkaga bodhinchali.
0: As balavikas gurus, you should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
1: soul. Bhakti yokka sevana kumarudu ee vidhanga chesadu.
0: The devotion to parents as demonstrated by Shravana Kumara.
1: Peru matram shravanaani pettukunte prayojanam ledu.
0: There's no use in
1: having tallidallu gauravinchetuvanti vaadiga untundali.
0: He has to conduct himself.
1: Elanti tana swarthanni tyagam chesi tallidallu yokka jeevitaliki sukshemaanni andinchetuvanti putruduga undinappude atanu satputrudu.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: Kulamulo okandu gunavantundana kulamu velayu vaani gunamu velayu.
0: If there is one of noble character in the entire community,
1: vela yulamulona malayam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
1: Inka guru bhakti lopala ekalavyudu.
0: Devotion to teacher ekalavya.
1: Alanti paristhiti lopala దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ, అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులో ప్రహ్లాదుడు,
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు లేకుండా,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord. The demons were hurting, harming him with
1: knives. Amma appa ani kuda angedu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatikin o pannagasai.
0: Doi bhagavantuda, he said, oh God,
1: ani nutinchenu kaani.
0: He praised him.
1: Ta kanula neeru teedu.
0: He never shed a tear.
1: Kanula neeru yematramu teledu.
0: He never shed a tear.
1: Karanam emti?
0: What is the reason?
1: Prakrutamainatuvanti dukkhamunaku kanti neeru nimpakoodadu aneetuvanti satyanni aa Prahlada lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina ashashtamainatuvanti ee loka sambandhalaku manam kanti neeru ninchukoddu.
0: We should not shed tears for this temporary, ephemeral
1: transition. For whose
0: sake should we shed tears?
1: Daivaniki ananda bhasmamuga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana or the eyes.
1: Sari, aa neerunu kannulato ichinappude narayanamulu ayipoyindi. Narayana anta empty. నయనముల నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే, ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిధి సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యువర్ బాడీ యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనులము కాదు.
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: You have been eternal.
1: Sanatana dharma me manamattu manava dharmamu.
0: That quality of sanatana is a quality.
1: Manava ani pilustu vacharu.
0: So you are called manava.
1: Ma kadu.
0: Ma no.
1: Yedi kadu. Nava kottadi kadu.
0: Nava new, not new.
1: Kanuka manam kottavaru kadu.
0: So we are not new.
1: Patavarame.
0: We are old.
1: Kani patavarame ante sanatana manam ee naadu rotavaruga tayaraipoyinam.
0: Though we are old and ancient, we are rotten today.
1: ఏనాడు భగవంతుడితో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మన వ్రత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఇస్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఇస్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులు.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రొపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్లు పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ అ సెక్యులర్
1: స్టేట్. అర్థం లేని పదం ఇది అంటారు.
0: ఇట్ ఇస్ అ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్ థాట్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యు షుడ్ నాట్ హర్మ్ ఎనీ.
1: ఎవరిని దూషించకూడదు.
0: యు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యు షుడ్ నాట్
1: అక్యూజ్. ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యు షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యు ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ అన్నింటి యందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweetness is one.
1: Jorastani, Kaistani,
0: you may say Jorastani.
1: Ivanni kudunu namamule.
0: They are names.
1: Annintu yendu undinatvanti okke divyatvamu.
0: But in all, divinity is one and the same.
1: Matamulaneatvanti perithopala, kalahamulu abhivruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
0: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
0: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: డైవర్ట్. అంతా ఒక్కడే,
0: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఇష్టమో దాన్ని స్మరించుకో.
0: యు థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
0: యు కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
0: వెన్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ టాట్ టు అవర్ చిల్డ్రన్ బై టీచర్స్ ద కంట్రీ విల్ ప్రాస్పర్.
1: మనము భగవంతుని పూజిస్తున్నాం.
0: We worship God.
1: ఏ విధంగా పూజిస్తున్నాం?
0: How do we worship
1: him? ఈ పూజకు ఈ ఫలితము, ఈ పువ్వుకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదే.
0: We don't say this should be the result of the fruit of our worship.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: Flowers are different types, but worship.
1: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
0: Paths are many.
1: నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
0: You think in your own way.
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
0: You can worship in your style.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ

0: Flowers are different types, but worship.
1: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
0: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జనం ఒకటే.
0: The beings are many, but the
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
0: Millionaire has not descended from sky.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
0: Both are born from mother.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
0: This divinity will teach you that one pointedness.
1: ఆకలైనప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
0: When one is hungry, millionaire and pauper, they fast and food.
1: పంచపచ్చ పరమాన్నంతో కడుపు నింపుకోవచ్చును.
0: A rich man may eat delicious items.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
0: A pauper may eat just part.
1: అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే.
0: But the appetite is same.
1: దాహమైనప్పుడు,
0: when one is thirsty,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
0: One may quench the thirst by taking water out of a lake.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
0: ఎ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని,
0: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
0: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వము ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు ఆల్.
1: అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా,
0: ఆరెంజ్ కార్
1: పట్టణంలోనున్నా,
0: సిటీ
1: పల్లెనున్నా,
0: విలేజ్
1: చుట్ట మీద కట్టేటబడి ఉన్నా, దైవం ఒక్కడే.
0: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం, సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్.
0: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఇది రెండోది కాదు.
0: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: ఈ తండ్ర లో నీరు ఉంది.
0: దిస్ తండ్ర హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
0: మెనీ పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు తండ్రి అని పిలుస్తాడు.
0: తమిలియన్స్ కాల్ ఇట్ తండ్రి.
1: హిందీ వాడు పాని అని పిలుస్తాడు.
0: హిందీ పీపుల్ పాని.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
0: అమెరికన్స్ వాటర్.
1: వాడు వారి అని పిలుస్తాడు.
0: వారి.
1: వాటర్ ఒక్కటే కదా.
0: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును, కాని పదార్థం యొక్క తత్వము, పరతత్వం ఒక్కటే.
0: Therefore there may be differences in respect of languages, but the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
0: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye matramu manam pravesha pettakoddu.
0: We should not talk too much.
1: Nalugu chese papamunu nalugu.
0: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
0: Teach well to children.
1: Modati papam emiti?
0: What is the first sin?
1: Asatyamaata modati papamu.
0: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
0: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరను దూషించడము మూడవ పాపము.
0: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
0: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
0: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
0: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
0: ఈ ప్రే
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణభో, ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
0: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
0: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
0: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
0: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
0: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
0: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
0: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను

0: బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
1: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
0: శరీరము భౌతికమని,
1: body is physical,
0: పాంచభౌతికము దుర్బలమైన కాయము,
1: that the body is weak,
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు,
1: when it will,
0: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని
1: 100 years is the limit,
0: నమ్మరాదు ఈ మాట నమ్మనమ్మను.
1: Do not believe that word.
0: బాల్యమందు, ప్రాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: వెన్ వన్ వుడ్ డై,
0: మరణమే సత్యము నిజము.
1: That death is certainty.
0: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
1: So long you are alive, you should know.
0: అందరికి బోధిస్తున్నాను.
1: I teach all.
0: మరణపు కొంప.
1: Body is full of death.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: And its servant
0: only sees it. సంచలనము పొందు దుంప.
1: It perineth.
0: సౌసాగరం మీదకి లేని కంప.
1: It is the one that can
0: అప్పుల ప్రతిబలంబు మన మెప్పు దళంప.
1: It is full of bone.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, don't think that body is
0: permanent. పాదములు ఆశ్రయించవి.
1: Surrender to God.
0: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
1: I know that the body is temporary.
0: కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
1: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
0: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
1: Who can protect this body?
0: ఎవరి చేత కాదు.
1: It's not possible to anyone.
0: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
1: This is like a water bubble.
0: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body. Is like a water bubble.
1: Body is a water bubble.
0: Don't follow the body.
1: Don't follow the
0: body. Mind.
1: Don't follow the mind.
0: The conscience. ఇది ఆత్మతత్వం.
1: Follow the conscience. That is the
0: ఆత్మ. Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
1: The conscience, the witness, know your ఆత్మా.
0: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటి చేసినప్పుడు సత్యమని భావించటమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
1: ఇట్ వాజ్ శంకరా హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
0: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
1: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హావ్ ఆల్ సేక్రెడ్ థాట్స్.
0: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: You are not separate. Name and form are different.
0: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
1: Don't think of differences.
0: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
1: The moment you are born, you are a child.
0: 10 సంవత్సరాలకి బాయ్ అని పిలుస్తున్నారు.
1: Later boy.
0: 30 years మ్యాన్ అని పిలుస్తున్నారు.
1: At age of 30 man.
0: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
1: At age of 75 grandfather.
0: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
1: But in all these stages you are one.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
1: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an annunciate.
0: అనన్యమైనటువంటి ఒక భావమును విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
1: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
0: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
1: The first teachers are parents.
0: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
1: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: బాయ్స్ అండ్
0: చెప్పాలి, నీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
0: నీ హెడ్,
1: యువర్ హెడ్,
0: నీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
0: నీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ
0: గిఫ్ట్
1: ఆర్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
0: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం.
1: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
0: Ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu. Kaani repati dinam nee pillaru neeku reaction, resound and reflection ninnu agauravapalchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
1: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrobe you.
0: భవిష్యత్తులో మనం సుఖశాంతులు అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైనటువంటి పనులు మనం చేయాలి.
1: టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఫ్యూచర్
0: కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వీ షుడ్ డు అవర్ డ్యూటీ.
0: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
1: At this age you don't know.
0: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైనటువంటి రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
1: When your children are going to punish you tomorrow, you will feel sad.
0: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
1: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
0: ఈ రాజు మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
1: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
0: ట్రబుల్. ఒక్కటే ఒక ఆన్సర్,
1: ఓన్లీ వన్ ఆన్సర్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపసు రాదు.
1: యూ కెనాట్ రికవర్ ఇట్.
0: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
1: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
0: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
1: సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్.
0: గడిచిపోయిన చిన్నోడు చూసుకునే వచ్చాం.
1: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
0: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
1: దెన్ వై డూ యూ టర్న్ బ్యాక్?
0: ఇంకా ఫ్యూచరా?
1: దెన్
0: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
1: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
1: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
0: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్.
0: రాత్రి లోపల ఏమైపోతావు?
1: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్.
0: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
1: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రజెంట్.
1: లివ్ ఇన్ ది ప్రజెంట్.
0: ఈ ప్రజెంట్ చాలా మనకు అవసరము.
1: దిస్ ప్రజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ ప్రజెంట్ కూడా నువ్వు ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఆమ్నీ ప్రజెంట్.
1: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఇట్స్ ఆమ్నీ ప్రజెంట్.
0: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంది.
1: The results of the past are in the present.
0: Future results are present lo undi.
1: Future results also.
0: Purva vesinatundi vittaname ippudu chettayindi.
1: The seed sown earlier.
0: Ee yokka seed e munduku raabothundi.
1: And the seed will be tomorrow.
0: Rendu present lo undi. Present ni bhadranga teesukovali.
1: So past and future lie in the present. Take care of it.
0: Present ni naadu marchipothunnaru.
1: Parents have forgotten.
0: Jarigin daani chintistunnaru.
1: They bother with the past.
0: Raaboye daaliki aashistunnaru.
1: And they are expecting in the future.
0: Ee vartamaanaanni vismaristunnaru.
1: They are forgetting the present.
0: Anduvalle sarva dukkhamulaku moola kaaranam.
1: Therefore it leads to all sorts of misery.
0: Adi nee anukolevu.
1: They are not proper.
0: Idi nee telukolevu. Unnadaani anubhinchalevu.
1: They don't experience the present.
0: Emaipothundi adi appudu.
1: Then what will happen?
0: Titti bodi netti bodi tirupati konakkarledu annadu. Adi bodi idi bodi undi prayojanam emiti?
1: You lose both. What is the fun of having it?
0: Kalukani vartamananni drishtilo pettukondi.
1: So think of the present.
0: Vartamananni sakramanga nee kartavyanni nirvartinchu.
1: Do your duty in the present.
0: Dani result tappaka manaku labhistundi.
1: Then you suddenly get the result.
0: Kashte phali.
1: Out of hard work you get success.
0: Nirvartinga pani chesthe dani taginatunte reaction raakunda undadu.
1: If you work well you will get the proper reaction.
0: Prapanchamanta kudunu oka addam vantide.
1: The whole world is a mirror.
0: Neevu edi chesthe dani yokka phalthanni neevu tappaka neevu rep anubhavistavu.
1: Whatever you do you will experience the
0: consequences. 10 samvatsaralakaina anubhavistavu.
1: Tomorrow or at least 10 years thereafter.
0: Inka 50 samvatsaralakaina anubhavistavu.
1: Or 50 years thereafter.
0: Tappinadi kaadu.
1: You cannot escape.
0: Kanukane be good, see good and do good.
1: So be good, see good and do good.
0: Oka addam mundu poi nilchuko.
1: Stand in front of mirror.
0: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
1: డూ నమస్కార్.
0: ఆ ప్రతిబింబం, ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
1: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
0: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
1: యూ ట్రై టు పనిష్.
0: అది నిన్ను దండిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
0: చూసారా, నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
0: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ దేర్.
0: అను అది కూడా ఓ అని అంటుంది.
1: నియర్ ద హిల్ యు సే ఓ, యు గెట్ ఈ కాల్.
0: అది రీసౌండ్.
1: దట్ ఇస్ ది రీసౌండ్.
0: ఇంకా రిఫ్లెక్షన్.
1: అండ్ రిఫ్లెక్షన్.
0: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
1: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
0: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
1: అండ్ దర్ బి వైట్ లైట్.
0: తక్షణమే డార్క్ అయిపోతుంది.
1: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
0: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: Therefore reaction, resound and reflection.
0: ఇది ప్రపంచం యొక్క, ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
1: This is the law of nature.
0: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించి తీరాలి.
1: We are bound to follow the law of nature.
0: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
1: It's not possible to escape.
0: కనుక అద్దమే ఈ ప్రకృతి.
1: This world is mirror.
0: నీవే రియాలిటీ.
1: You're the reality.
0: జీవతత్వమే రిఫ్లెక్షన్.
1: అండ్ యువర్
0: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అద్దంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
0: పిల్లలకు చక్కగా చెప్పాలి.
1: దిస్ హాస్ టు బి టాక్ట్.
0: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
0: పాపాలు చేస్తున్నావు.
1: యూ కమిట్ సిన్.
0: పాపాలు తలుస్తున్నావు.
1: యూ థింక్ సో.
0: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
1: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
0: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
1: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
0: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
1: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
0: ఎంత బాగుపడతారు?
1: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
0: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
1: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
0: శిక్షించాలి.
1: దే మస్ట్ బి పనిష్డ్.
0: అదే నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
1: దట్ ఇస్ ట్రైనింగ్ ఇన్ గురుకులం.
0: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
1: Therefore, those people are still shining today.
0: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
1: We must teach children.
0: పూర్వము మదాలస
1: అర్లియర్ మదాలస
0: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
1: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
0: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
1: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
0: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు, నీవు మహాబుద్ధిమంతుడవు, నీవు నిరంజనుడవు.
1: ఇట్స్ ఎ గో చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్, యు ఆర్ ఫ్రమ్ ద ఎటర్నల్ బ్లెస్.
0: సంసార మాయా పరివర్జితేసి, ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
1: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
0: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: హౌ డు యూ డ్రీమ్?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
1: When you sleep, you dream.
0: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
1: If you don't sleep, there is no dream.
0: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
1: So what is the responsibility?
0: కలలకి ఏమి కారణము?
1: What is responsibility?
0: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా అనుభవ వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్లు చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
1: Doctors say, why do you dream? They say that if the food is not digested properly, you dream.
0: Dreamu karanam nidrane.
1: None of these, the reason for dreaming.
0: Nidrane ekapothe manaku dream e raadu.
1: When you don't sleep, you don't dream.
0: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
1: The family is a dream.
0: Madalasa vakyam.
1: It's the word of Madalasa.
0: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి, ఇలాంటి మాటలు ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూచేటువంటి వాళ్ళు.
1: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సైడ్ వన్.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
1: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి,
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉలచి,
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ,
1: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పే దైవా,
1: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: దండగా వరకట్నం ఇచ్చేటువంటి అత్తగారులు చిక్కాలి.
1: He should have very high amount of dowry.
0: విదేశాలకు పంపాలి.
1: He should go abroad.
0: వై బెస్ట్ని గావించాలి. ఇలాంటి కోరికలు ఈనాటి తల్లులకు.
1: These are the desires of mothers today.
0: ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు?
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: The parents are selling their son.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: Unless you pay so many lakhs, I will not get my son married.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: The parents will bring their daughter and offer.
0: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: They also make promises.
0: ధర్మేచ అర్థేచ కామేచ.
1: In the field of righteousness, in the field of wealth and
0: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు, నాతి చేస్తవ్యం నేను తప్పక చూసుకుంటాను.
1: The bridegroom also makes such promises.
0: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: Having brought up the daughter 15, 16 years, that daughter is
0: offered. అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: So she becomes
0: అర్ధాంగి. అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
1: So she is గృహలక్ష్మి.
0: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
1: షీ ఆల్సో షీస్ సీక్రెట్ ఇల్లాలు.
0: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కో ఏ ఇంజనీరింగ్ కాలేజ్కో పోవాలి.
1: The educated people today, they want to go to medical
0: college. తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
0: డబ్బులు వరకట్నం రావాలి.
1: And then they should get it in the form of dowry.
0: మెడికల్ చదివితే 10 లక్షలు,
1: అండ్ యూ గెట్ 10 lakhs.
0: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
1: ఇంజనీర్ 5 lakhs.
0: వ్యాపారంగా తయారైపోయింది.
1: అండ్ దాట్ ఇస్ బికమ్ బిజినెస్.
0: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
1: సో పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు.
1: వెన్ ద సన్ ఈజ్ సోల్డ్ హీస్ ఎ స్లేవ్ టు ద వైఫ్.
0: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
1: హీ రిసీవ్స్ మనీ షేమ్లెస్లీ.
0: అమ్మాయికి అమ్మడిపోయావు నీవు.
1: You got yourself sold to a girl.
0: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: సో స్టూడెంట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ క్లియర్.
0: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
1: డోంట్ యాక్సెప్ట్ ఎనీ డౌరీ.
0: నోరు తెరిచి కూడా నువ్వు అడగకూడదు.
1: డోంట్ ఆస్క్ ఓపెన్లీ.
0: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
1: దే మేక్ యూ టు దేర్ డాటర్.
0: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
1: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్. నా
0: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
1: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
0: అయ్యో 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
1: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000 దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
0: ఇది విద్య యొక్క లక్షణమా?
1: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలా ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్ హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్ లీవింగ్ ద పేరెంట్స్ అండ్
0: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రులు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
1: హీ లీవ్స్ హర్ పేరెంట్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
0: ఈనాటి విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
1: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్
0: ధనమంతరమో అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
1: దే సెండ్ దేర్ మదర్స్.
0: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
1: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
0: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
0: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
1: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
0: ధనం ప్రధానం కాదు.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: గుణము ప్రధానం.
1: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
1: యు కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
0: అందువల్లనే సత్యభామ చేసింది.
1: సో సత్యభామ అంటే
0: ఏమిటి?
1: వాట్?
0: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
1: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ బై
0: క్రియేటివిటీ. ఉంటుండాలి శమంతకమణి.
1: దెన్ షీ హాస్ శమంతక
0: కావాల్సినంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వెచ్చింది.
1: ఐఎమ్ ఫియర్లెస్. ఐ కెన్ బై కృష్ణ. షీ ప్రాణం
0: కించిత్తైనా కూడాను కృష్ణుడు కదలలేదు.
1: బట్ కృష్ణ డిడ్ మూవ్ ఈవెన్.
0: భగవంతుడు ధనానికి లొంగుతాడా?
1: రిటన్ గాడ్ విల్ సబ్మిట్ మనీ.
0: ఇప్పటికీ లొంగడ్ అనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
1: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
0: పర్టేస్. ఏమైపోయింది?
1: లేటర్ వాట్ హ్యాపెన్?
0: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
1: దేర్ కేమ్ రుక్మిణి.
0: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
1: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
0: వచ్చింది.
1: షీ కేమ్.
0: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
1: షీ సెడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ బ్యాలెన్సెస్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: నామము రూపాన్ని చూపిస్తుంది.
1: ద నేమ్ విల్ షో ద ఫార్మ్.
0: రూపము నామాన్ని స్మరిస్తుంది.
1: ద ఫార్మ్ విల్ చేంజ్.
0: సరైనటువంటి తూకము అదే ఒక్కటే. రూపానికి నామము, నామముకు రూపము.
1: బోత్ విల్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: కనుక కృష్ణ అనింది పాప రుక్మిణి.
1: సో రుక్మిణి సెడ్ కృష్ణ.
0: బ్రహ్మమానస పుత్రుడు ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
1: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్.
0: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
1: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
0: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
1: షీ సెడ్ కృష్ణ ఈజ్ హియర్ ఇన్ ఫార్మ్. ఇఫ్ యూ టెల్ ద నేమ్ వితౌట్ ఫార్మ్
0: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ అటాచ్ ది వాల్యూ అప్రోప్రియేట్ టు ద ఫార్మ్.
0: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
1: దెన్ షీ పిక్డ్ అప్ ద లీఫ్ ఆఫ్ తులసి.
0: పత్రము
1: ద లీఫ్.
0: పుత్రము పుష్పము
1: ఫ్లవర్.
0: ఫలము
1: రూట్.
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళములకు తూగుదూగాక.
1: గాడ్ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ లీఫ్?
0: దేహమే పత్రం.
1: ద బాడీ ఈజ్ లీఫ్.
0: పుష్పం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఫ్లవర్?
0: హృదయమే పుష్పము.
1: హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: ఫలమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఫ్రూట్?
0: మనస్సే ఫలము.
1: మైండ్ ఈస్ ద ఫ్రూట్.
0: తోయమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ వాటర్?
0: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
1: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
0: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసీదళం వేసింది.
1: With all these things, she said Krishna.
0: Krishna అనేటువంటి నామం కృష్ణునికి సరైన తూకం వచ్చింది.
1: The name of Krishna is exact.
0: ఈ తులసీదళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: And this tulasidala, the leaf of tulsi is extra weight.
0: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
1: God would match the devotion, nothing else.
0: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
1: Make your heart sacred.
0: సరైనటువంటి ప్రేమతో నింపుకో.
1: Fill it up with love.
0: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
1: Share that love with everybody.
0: నీవు ఆనందించు.
1: You be happy.
0: ఇతరులకు ఆనందం పంచు.
1: Make others happy.
0: ఇది నీ యొక్క కర్తవ్యం.
1: That's your duty.
0: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
0: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
0: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికి,
1: even if you deposit your money in the bank,
0: check pay chevral rasi ichinappude nee dabbu neeku istadu, aa check ivukunda nee dabbu kuda neeku ivvadu.
1: When you sign and give the check, then you will draw the money without signature. You
0: cannot shop kemaina nee velite,
1: if you go to the shop,
0: 10 rupayalu vaani mokhara kodthe oka handkerchief nee mokhara kodtadu.
1: If you pay 10 rupees, you will receive handkerchief.
0: Yedo okati teeskoni inko dani andistuntadu.
1: He receives and gives something.
0: Kalpane bhagavantudu kudunu ante.
1: God is also like that.
0: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
1: ఇఫ్ యు ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, హి విల్ గివ్ యు హ్యాపీనెస్.
0: చిటికెట్ అటుకులు ఇచ్చాడు.
1: కుచిలా గేవ్ ది
0: భగవంతా అందించాడు.
1: బట్ హి గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
0: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
1: వాట్ ఇస్ రిపీ గేవ్? ది లీఫ్ తులసి.
0: వశమైపోయాడు.
1: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
0: భగవంతునికి ఏది అక్కర్లేదు.
1: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
0: దేనిని ఆశించడు.
1: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
1: బట్ వన్ లవ్.
0: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
1: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
0: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
0: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
1: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: టు గాడ్.
1: దట్స్ ది వే టు గాడ్.
0: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
1: యు షుడ్ టీచ్ లైక్
0: ప్రేమతో ఉండాలి. కానీ పిల్లల్లో పిల్లలకు కోటాటలు రాకూడదు.
1: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు. ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: దే షుడ్ నాట్ హేట్.
0: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
1: యు షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
0: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
1: బట్ యు ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
0: ప్రాక్టీస్. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
0: బ్రదర్, టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
1: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికి నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
1: When there are such feelings among children, there's no use of teaching.
0: ఇది bookish knowledge గా మారిపోతుంది.
1: It all becomes bookish knowledge.
0: ఆ పిల్లలకు అది superficial knowledge గా వస్తుంది.
1: And children will have superficial
0: knowledge రావాలి.
1: But they should have practical knowledge.
0: అలాంటి సమయంలోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
1: Under these circumstances, teachers should practice what they teach.
0: ఏమాత్రం పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
1: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
0: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే, వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలిసిన పిల్లలు, చెడ్డదని తెలిసిన నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: ఇఫ్ ఎ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్.
0: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
1: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
0: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
1: యూ రెక్టిఫై యువర్
0: చిల్డ్రన్. ఇతరులకు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
0: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: Students should be highly careful.
0: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: Their minds are very sharp.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: They have got very big knowledge.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో మిస్యూజ్ చేస్తున్నారు.
1: They are misusing their knowledge.
0: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
1: They are none without knowledge.
0: కానీ వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: So in Vedanta there are four steps.
0: First step knowledge.
1: First step knowledge.
0: Second step skill.
1: Second step skill.
0: Third step balance.
1: Third step balance.
0: Fourth step insight.
1: Fourth step insight.
0: మొట్టమొదటి నాలెడ్జ్
1: the first knowledge.
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: When one skills the knowledge, there will be perfect balance.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: Unfortunately, students are not skilling their knowledge, but they're killing their knowledge.
0: Bad look, bad ear, bad thoughts, bad action, bad things. ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
1: What is this killing? Bad looks, bad thoughts, bad hearing, bad actions.
0: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పు అవుతుంది.
1: బ్యాలెన్స్
0: ఎప్పుడు తప్పు అవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
1: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: Balance in life is important.
0: Life is balance.
1: Life rests on balance.
0: Life is character.
1: Is character.
0: Life is happy.
1: Life is happiness.
0: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
1: How should they be?
0: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should face the challenge.
0: Challenge meet it.
1: Life is a challenge, meet it.
0: Life is game, play it.
1: Life is a game,
0: play it. You ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
1: It's not a football game.
0: Life is a football.
1: Life is a football game.
0: మన ఫుట్బాల్ లోపల
1: in this football
0: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమునసుకింప హేమ తారక విద్య పరమునసుకింప బ్రహ్మ విద్య అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
1: On either side there are two goals.
0: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్లు ఉన్నాయి.
1: There are two limits.
0: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: If the ball is at the center in between the two goals,
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హు ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభు ధర్మం, ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూత్, రైట్నెస్, పీస్, లవ్,
0: మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
0: ఉన్నారు. దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు, మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
0: ఇస్ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
1: Therefore you should be egoless.
0: దీనినే వినయం అన్నారు.
1: This is called humility.
0: విద్యసగును వినయంబు.
1: Education confers humility.
0: వినయం అనేటువంటిది ఎట్లా ఉండాలి?
1: How should he be?
0: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: Not simply bending the head and say namaskara.
0: అహంకార,
1: ego,
0: మమకార,
1: attachment,
0: క్రోధము,
1: anger,
0: రహితమైన మనస్సు.
1: The mind should not be with
0: this. Ahankara rahitamaina manasu.
1: It should be egoless.
0: Aadambara rahitamaina manasu.
1: Without any form.
0: Mamakara rahitamaina manasu.
1: Without any attachment.
0: Adi nijamaina vinayam.
1: That is true humility.
0: ఈ నాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
1: Today there's more of arrogance.
0: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
1: Of all the kara, the hot ahankara, very very hot.
0: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడ లోపల ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
1: This kara heart is much more than avakaya.
0: Kalu ee karamunu nee bujisthiva inka neeru tragavalsu vastundi.
1: When you eat hot stuff you should
0: drink water. Emga neeru durvasanulu anaga loka vanchalani pitti neeru tragavalsu vastundi.
1: What is this water? The worldly desire.
0: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: Therefore health is poor.
0: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: So first you should respect your parents.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
0: శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైన ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
0: ప్రాణ ప్రమాణంగా చూచి, ప్రాణానికి ప్రాణం అందించి, వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరు నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా.
1: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్,
0: కనుకనే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
0: అతిభాష లేకుండా, దుస్సంగములు చేరకుండా.
1: వీ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యు బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యు బికమ్ దట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు
0: ఆర్. మంచిని తలంచు,
1: థింక్ గుడ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్.
0: మంచిని చేయి,
1: డూ గుడ్.
0: మంచిని అనుభవించు,
1: ఎక్స్పీరియన్స్.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.

0: கட்டடையை நயட்டி நிஜ கர்மமு சுட்டு சுவச்சி ஏகத்தின் பெற்று அனுபவிப்பகத்திரது. பிரேமஸ்வரூபுலாரா,
1: embodiments of love.
0: கட்டடையேனி எட்டி நிஜ கர்மவு சுட்டுச்சு வச்சி ஏகத்தின் பெட்டுனு பெட்டுனட்டு அனுபவிப்பக தீரது.
1: The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamunaku kaalu levu, karmamunaku netramulu levu, karmamunaku నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈస్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరము కాదు.
1: It's not possible to go over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karma manaku

0: దైవాజ్ఞను ఉల్లంఘించట ఎవరి తరం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ట్రాన్సెండ్ ఆర్ డిసోబే ది డివైన్ కమాండ్.
0: దీనిని బట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: The world is mysterious, full of mystery.
0: లోకము పాంచభౌతికము.
1: We see the five senses.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క లోకము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: In fact, the five senses are not specially gifted by anybody.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: And this body, the five senses, is bound to fall someday or other.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ఉండస్టాండబుల్, mysterious.
0: లేనిది కనిపిస్తుండీ, కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: ఇట్టి చిత్ర విచిత్రములతో కూడినటువంటి లోకమును ఎవరు నమ్మగలరు?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: Who can continue to keep up this body of senses forever?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: It survives so long it should, as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact, it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుక గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిడమ్మలకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర విచిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in

0: being obedient to God's command.
1: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
0: Either externally or internally, things happen as per God's will.
1: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
0: People may say in any way, but none can disobey God's command.
1: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులి స్టాపో పెట్టడానికి వీలు కాదు.
0: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
1: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
1: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడా మేము అర్థం చేసుకున్నామని వాక్తో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
0: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
1: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు
0: పెక్యూలియర్
1: లోక విచిత్రంబులు
0: అండ్ మిస్టీరియస్
1: మెల్లగా చూస్తే చిత్రము అచిత్రంగా పడిపోతున్నాయి.
0: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
1: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
0: In fact, it was Ishwara's will Markandeya was born.
1: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
0: He was to live for 16 years as a good son.
1: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
0: And it was decided that he would not live beyond the age of 16.
1: ఇది తల్లిదండ్రులకు కూడా తెలిపాడు.
0: This was informed to his parents.
1: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
0: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
1: కాని 16 సంవత్సరములు పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
0: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
1: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
0: The son could not understand the reason behind his mother crying.
1: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
0: Similar was the situation with father.
1: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
1: నాయనా, కుమారులకు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
0: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
1: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
0: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
1: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకెందుకు చెప్పలేదు, కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా.
0: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
1: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేయడం చేశారు.
0: And at least you today you chose to tell me.
1: ఆనాటి నుంచి కాలంలో వ్యర్థం చేయకూడదని కాలం పవిత్రమైనటువంటిదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
0: He realized full well that the time is most precious and divine.
1: తెల్లవారు లేచిన
0: తర్వాత
1: స్నానం చేయటము, ఈశ్వరుడి దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరం ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
1: దేనికోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
0: In fact, he doesn't know the main reason behind his prayer.
1: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Thinking of God is my chief purpose in life.
1: నేను కేవలం భక్తి నిమిత్తమే ప్రార్థించలేదు.
0: I am not praying expecting anything.
1: ఏ ఫలితమూ నాకు అక్కర్లేదు.
0: I don't expect anything out of this. To think of God is my main duty.
1: అని తాను పట్టుబట్టాడు.
0: So saying, he determined to repeat God's name.
1: రేపటి దినమునకు 16 సంవత్సరం నిండిపోతుంది.
0: And he was to complete 16 years the following day.
1: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
0: He didn't go home on that day.
1: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
0: In fact, parents crying, they came close to the door and sat there.
1: ఏ నిమిషంలో ఎంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
0: They were feeling so sad because the end may come at any moment of time.
1: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
0: God's will is sure to happen.
1: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
0: He completed 16 years, he fell down.
1: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
0: The parents were feeling so sad because they lost their son.
1: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
0: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
1: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతూ ఉండాలి.
0: The soul of the body of the boy went to God and there was discussion.
1: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పురకించుకుని ఇన్ని విధములుగా నేను ఆలోచిస్తున్నాను.
0: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
1: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
0: You have completed 16 years as was declared earlier.
1: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
0: You reached me happily.
1: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
0: What is to be done now?
1: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
0: As there was discussion was going on, they received a message.
1: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
0: Since he acted as per his will, better he be sent back to this world.
1: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
0: He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
0: It only meant Ishwar and Parvati accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: దట్స్ వాట్ హెడ్ హ్యాపెన్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
1: మూవ్మెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: ద బాయ్ గాట్ అప్.
1: అమ్మా, నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: ద బాయ్ సెడ్, మదర్ లుక్ హియర్, ఈశ్వర అండ్ పార్వతి.
1: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: You can spend time with me so long I should be with you.
1: సత్కర్మలు చేయండి.
0: Do good action.
1: సదాలోచన సల్పండి.
0: Entertain good thought.
1: కలుగుని నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వల్ల మీకు ఎవరికీ ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నన్ను నేను ఎప్పటికీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisances to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో, మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్, ఈశ్వర అండ్ పార్వతి.
1: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
0: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ,
1: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
0: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
1: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
0: Markandeya didn't ask for anything.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to him.
1: ఇది నా యొక్క సంకల్పం.
0: This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
0: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: And Markandeya is immortal చిరంజీవి.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: And he gave them joy to his parents.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
0: God's will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
1: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
0: The God's will also changes in response to the prayers of the devotees.
1: దైవాన్ని కూడాను మార్చగలిగినటువంటి శక్తి భక్తులు యందు ఉంటున్నది.
0: A devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటిది కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11వ శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: కేరళ దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యుల వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి. దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ద డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచాలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
1: Mari 14th shatabdam lopala,
0: in the 14th century,
1: Madhvacharya vacharu.
0: Madhvacharya
1: anaga itanu jeevudu devudu iddaru okate aneetuvanti bodhana chestu vacharu.
0: And he taught the principles of the individual and the cosmic.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు అని చెప్పని చెప్తూ.
0: And he said that the individual and the universal soul are not separate.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: In fact, it is only the same spirit present in both.
1: సర్వ జీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: It is only the spirit of the self present in all of the beings.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
0: It is only the divinity that is present in everyone.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
0: What is this divinity?
1: Anaga prapancham lopala ishwaratvam anetundi sakshat kalpitamadu kaadu adi sahaja siddhanga vachesestuntari.
0: The divine principle is natural, is not artificial.
1: Ramulu unte oka sharira dhariye vastunnadu.
0: And if you think of Rama, you know he has a form.
1: Krishnulu unte athanu kuda oka sharira dhariye vastunnadu.
0: Krishna also has a definite form.
1: Ee vidhanga anni dehamulu kudanu ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఈశ్వరత్వ?
1: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
0: ద ట్రూత్ ఇస్ డివైన్.
1: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
0: మీనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్
1: స్థితి లయములు.
0: ద క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: పురస్కరించుకునియే ఒక విధమైనటువంటి పండితులు ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
0: అండ్ ద స్కాలర్స్ గివ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ
1: ఆస్పెక్ట్స్. అలాగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది, అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
0: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: లింగాకారం అనగా ఒక విధమైన లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగ ఎవ్రీడే,
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
0: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్,
1: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
0: ద లింగ అబౌవ్ దట్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: దీన్ని పురస్కరించుకుని ఇది ఏ నీకు శివలింగము అన్నారు.
0: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. యు ఫైండ్ ద హారిజాంటల్ పానవట్ట అండ్ అప్వర్డ్ శివలింగ విచ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్ ఓవర్ దేర్.
1: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
0: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్ ప్లానెట్.
1: ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగ టు హిస్ పేరెంట్స్.
1: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
0: అండ్ హీ లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
0: దిస్ సెల్ఫ్
1: ఎప్పటికీ తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
0: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
1: తదుపరి ఈ మధ్వాచార్యుల లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యులకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ, డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్, మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య.
1: ఒక్కటే
0: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
0: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
1: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైన సృష్టి జరుగుతుంది.
0: అండ్ దేర్ వీ ఫైండ్ ద లింగ ఓవర్ దేర్ విచ్ సింబలైజెస్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: ది శివలింగ ఈజ్ నాట్ ఎనీవే అన్రిలేటెడ్, ఇట్ ఇస్ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అపార్ట్, సెపరేట్.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
1: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
0: ఇట్ ఈస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
1: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
1: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
0: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్రతాన్ని,
0: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
1: ఆనాడు మార్కండేయ,
0: దట్ డే మార్కండేయ,
1: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
0: అండ్ ద ఫాదర్ మృకండ,
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
1: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద 3 ఆస్పెక్ట్స్.
1: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
0: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
1: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల,
0: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
1: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
0: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
1: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద 3 లెవెల్స్.
1: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
1: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: This kerchief cannot be made without thread.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: Without silver there cannot be plate lid here.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: Without clay there cannot be pot.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross there cannot be the subtle.
1: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
0: Without the creator there is no creation.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: So creator amounts to the thread yarn.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: Therefore the creator yarns the fiber into a cloth.
1: కనుకనే సూక్ష్మ స్థూల కారణ దేహంలో మూడు కూడాను అతనివి.
0: Therefore the grass, the subtle and the causal belong to God.
1: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: వి మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్ దే రన్ దే డోంట్ రన్ ఫాస్ట్.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రమే వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a cloth. పడుగు
1: పేక అనే రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven in opposite directions.
1: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: these two together, the human effort and the divine will gives the shape, the form, linga.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting you will understand everyone has a form.
1: ఇది అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్క దానికి కూడాను అవసరం వచ్చేటువంటిది.
0: That's absolutely essential for every
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: Therefore Veda explains clearly the kind of thought that should take a definite form.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: they could not understand this fundamental truth.
1: Chala mandi,
0: many people,
1: vidyarthulu kudanu,
0: students also,
1: donga chadu chadutunnaru.
0: They just study not in sincerity.
1: Donga anaga emti? Tanlo tana pradarthamu pettukoni lenattuga natinchadame donga.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: Inta mandiki vedam cheppadam telusunu.
0: Many people can chant Veda.
1: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
0: When we hear from others, in fact we don't find that sound coming from within.
1: కనుకనే అది విద్యా దొంగతనము.
0: Well that amounts to theft.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire. నేను వస్తాను
1: చూస్తుంటాను అందరి నోరు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting but they don't.
1: అది విద్యా దోషం.
0: That is what you call betrayal.
1: అది విద్యా చోరత్వం.
0: Well that amounts to theft at this point.
1: అది దైవ చోరత్వం.
0: That means you are a traitor.
1: చోరులుగా తయారవుతున్నారు ఈ నాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో
0: those people that declare that
1: వారే నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They deserve the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని విందించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full-throated, you will experience the direct manifestation.
1: Pratyaksha pramanamu adiye.
0: That is the direct evidence.
1: Parocha pramanamu adiye.
0: And it is also the interior aspect.
1: Sarva sadharanakunu adiye karanamu.
0: In fact, that is the primal cause for all spiritual paths.
1: Chala mandi meer billa cheptunte, aadavaranta kuda akkada cheptuntaru.
0: As boys chant here, we find many ladies
1: also chant.
0: Nobody can deny that, right? The sound within naturally comes out.
1: You see,
0: very young boys seated over there. Who taught them? They go on listening to Veda chanting here. And they start joining. And in fact, those people who know, they
1: speak like that.
0: But some people don't hear. Swami watches everybody. Highly educated people are seated by the side of these
1: boys.
0: What is the use in sitting by the side? They are big thieves. They listen to chanting. But they don't repeat. Those other chant, they don't hear. So chanting and listening should go hand in hand to experience the divine. So everyone who knows Veda should start chanting. Veda is the very form of God. And Veda has got all the aspects of
1: God.
0: The five elements are there. The five elements are responsible for the life. And the five elements are responsible for life. Also create the whole world. The radiance, the brilliance of the five elements is this world, cosmos. These are the five elements what you find in these five senses of perception. You find them in them in the world. We'll be doing injustice if we forget the nature of the five elements. In fact, we contain all that which is unnecessary. The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లర్న్ వేదా, ఆల్సో చాంట్ వేదా.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లర్నింగ్ వేదా.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within. You should never betray the knowledge. And if you betray your knowledge,
1: betray
0: God. That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడే ప్రపంచంలో కనిపించేదంతా కూడాను.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will. Embodiments of love. Students, because of their innocence, they are mistaken. Then once you know it's a mistake, you should not repeat it. What all that you hear today, you should repeat, start repeating
1: tomorrow.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: Vedahai Vedam Purusham Mahantam.
0: The God is mighty.
1: Aditya Varnam Tamasah Parastat.
0: Is pure white beyond the darkness. Sound of Veda. It is highly sacred.
1: Shabda Brahmamayi.
0: The sound,
1: characharamayi,
0: the movement,
1: jyotirmayi,
0: light,
1: vijyantamayi,
0: the knowledge,
1: characharamayi, jyotirmayi, vangmayi,
0: the faculty of speech,
1: ee vangmayamlo raavali.
0: And you should also express, spelt out.
1: Adi ee nijamaitvanti yokka chaduvula yokka sambandham.
0: That is the relationship between the education and Veda chanting.
1: Kanuka prati manavudu kuda nuvu vedam nerchukovali.
0: So everyone must learn Veda.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసర్లీ వేదా అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాజ్ బోర్న్,
1: కానీ అన్ని వేదములు నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదము లోపల ఐదు వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ జస్ట్ గాట్ ఇట్ సెల్ఫ్ డివైడెడ్.
1: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని
0: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్
1: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్ బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్ యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
1: ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
1: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third ఉచ్చరించటము.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth experience అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: And this అనుభవ experience is the sheet of
1: కోసము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
0: When once we chant Veda,
1: సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
0: So those who want to be the recipients of God's grace, to repeat God's name, and that has to be taken. That which is taken in must be enjoyed and experienced. We just repeat as we hear.
1: It's
0: not enough if you simply repeat.
1: దాని లోపల జీర్ణించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇన్.
1: అన్నం తినే దేనికోసము?
0: వై డు యూ ఈట్?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
1: వాకునందును, క్రియయందును, వేదాంత ప్రచారమందును, ప్రబోధన యందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what form?
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులకు వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: When guests visit you, you serve all the food, but you also should partake your share.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy. This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: వేద ఇస్ స్టాండర్డ్.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
0: వేద ఇస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యు విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. అండ్ సో హీ కుడ్ రిసీవ్ హిస్ గ్రేస్.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: దేర్ఫోర్ ది చాంటింగ్ we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitraprarochulu ధాతుత్కరమప్ప నభ్యతలమున్న జుంభించు దైగ్యము వత్తిల ఎంతే నీ విస్తృతిని బలచి ఈ ప్రత్యేక ప్రపంచమును నాజులు ఒప్పారు హిమాది రాజమ. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీప్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: Right from the ant, he created all the living creatures.
1: Jagattunuku yeni avasaramo anni padarthamulu kudanu srushtinchadu.
0: He created all the material needed in this world.
1: Kani bhagavantuniki trupti kalagaledu.
0: Yet God is not completely satisfied.
1: Ivanninu srushtinchanu deenini nityanitya visaparishilana salpi విచక్షణ జ్ఞానము చేత, వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: పర్వతములను చూచి ఆనందించేటువంటి వారు, ప్రవాహములను చూసి మురిసిపోయేటువంటి వారు, అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai vitini anubhavinchi aanandinchi andariki andinchetvanti oka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ఈ సృష్టి అంతా కూడాను శూన్యమే.
0: Without the human being, the whole creation would be empty.
1: కనుక విచక్షణ జ్ఞానం కలిగి వివేక ప్రవర్తన చేత, విచక్షణ చేత, విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: కాని ఈ మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నింటినీ కనుక్కున్నాను స్వామి అని ఉచ్చరించాడు ఈ మానవుడు.
0: మ్యాన్ ఇన్ టర్న్ రెస్పాండెడ్ టెలింగ్, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: He did intense penance in order to know the divinity.
1: జపములు చేశాడు.
0: He did japa.
1: తపములు చేశాడు.
0: Penance.
1: ధ్యానము చేశాడు.
0: Meditation.
1: అర్చన చేశాడు.
0: Worship.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: He followed all pursuits.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind could not
1: వినిపించలేదు.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: What is the reason why he could not reach that blissful state?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: In spite of intense penance, scholarship and the knowledge and the familiarity with all the sacred texts, yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిస్థితి.
0: He could not reach that blissful state.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాది

0: అభిమానం కలగడానికి ఏది కారణం?
1: వాట్ ద రీజన్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్
0: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడా చేశాడు.
1: హి మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్.
0: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: అల్టిమేట్లీ హీ కుడ్ నో దట్ దిస్ బాడీ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్,
0: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: దట్ ద బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
0: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
1: సో వీ షుడ్ నాట్ బాదర్ అవర్ సెల్స్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
1: There is a spirit behind that makes this instrument works, and that is the master, that which maneuver, and that is responsible for the entire
0: process. ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
0: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతనే.
1: He started thinking the same way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: ఇంగ్లాండ్ లోపల,
1: in England,
0: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
1: Was walking along the footpath.
0: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్ పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
0: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అరిస్టాటల్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
1: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
0: A retired officer, who are you? Annadu kopamto.
1: The retired officer, in full of anger, is asked, who are you?
0: Aristotle cheppadu, chetulu jodinchi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi ani prarthinchadu.
1: Aristotle with folded hands said, that's what I'm trying to know, who am I, kindly tell me.
0: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
1: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్,
0: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
1: I have not gone to any preceptor or teacher for that matter. This officer has put me this question,
0: Charles,
1: who are you?
0: Who am I? Who am I? Who am I?
1: Then he started questioning himself, who am I?
0: A retired officer, veedu pichchi vaadu anukunnadu, velli poyadu. Jawabu cheppaledu. Who are you annade kaani jawabu cheppaledu.
1: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
0: Ade vidhamugane ee manavudu ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
0: నిమిషములకు నీచులు ఉరునే కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఇలాంటి దేహాన్ని ఇంత అభిమానం ఎందుకు?
1: Why then attachment to this body?
0: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
1: But there is some power.
0: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిక్కి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
1: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
0: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
1: He was thinking in the same way and passing by.
0: ఒక హంటరు,
1: a hunter,
0: ఒక చెవుల పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని,
1: brought a rabbit.
0: ఈ rabbit ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
1: A hunter was carrying a rabbit which he killed and taking it along with him.
0: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని

0: ఎలా ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
1: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
0: అమ్మా, 5 రూపాయస్ అన్నారు.
1: He said 5 rupees.
0: 5 rupees ఇచ్చాడు, ఆ rabbit కొనుక్కొని వెళ్ళిపోయాడు.
1: He paid 5 rupees and purchased that rabbit.
0: చూచాడు.
1: He saw this.
0: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి ఈ ర్యాబిట్ కు 5 రూపీస్ వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 రూపీస్ కూడా ఎవరు ఇచ్చేవారు లేదు.
1: దిస్ యూస్లెస్ ర్యాబిట్, డెడ్ వన్, హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఆఫ్ అట్లీస్ట్ 5 రూపీస్, నాట్ ద హ్యూమన్ బాడీ.
0: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
1: దెన్ నోబడీ వుడ్ ఆస్క్ ది ప్రైస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద డెడ్ బాడీ.
0: చూసారా, మరణించిన ర్యాబిట్ కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
1: A dead rabbit has got value, but not the dead body of man.
0: ఎంతటి రాజాధిరాజు అయినప్పటికీ,
1: maybe a king of any
0: kind, ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
1: emperor,
0: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
1: maybe head priest,
0: మరణించిన తర్వాత,
1: after death,
0: cremation ground తీసుకుని పోతుంటే,
1: as the body was being taken to cremation ground,
0: మధ్యలో ఏమైనా rain వస్తే,
1: if there is any rains,
0: ఒక షాప్ కీపర్ సార్ కొద్దిసేపు ఈ వరండాలో పెట్టుకుంటామంటే చీచి చీచి చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
1: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
0: లేక పీఠాధిపతుడా, ఇంకే మహనీయుడా, ఏది చూడడు.
1: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
0: అదే రోజులో కొంతమంది దేవాలయానికి వెళుతూ వచ్చారు.
1: On the same day, some people were visiting temple.
0: ఆ దేవాలయానికి వెళ్ళేకపురము,
1: prior to that,
0: అయ్యా ఇక్కడ అక్కడ వచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలు పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
1: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే, సెడ్ ఆస్క్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
0: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
1: Then the person said, why not sir, better you keep the slippers inside.
0: ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూచాడు. చూసారా, ఇతను గొప్ప శ్రీమంతుడు.
1: Here is a rich man.
0: ఇతను బతికి ఉండినంత కాలము ఇతను చుట్టూ అందరు కూడాను పరిచారకులు తిరిగేటువంటి వారు.
1: సో లాంగ్ హీ వాస్ అలైవ్ హీ వాస్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్. అతన్ని
0: దర్శించాలంటే చాలా కొద్ది కట్టుబాటు ఉండేటువంటివి.
1: దేర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హాస్ టు పాస్
0: త్రూ. ఈ పీఠ చూస్తాం అనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడాను ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
1: Being a pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
0: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
1: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
0: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
1: What is the reason?
0: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
1: These are all the thoughts that come on the way as one thinks deeply.
0: Cheppuluku viluvalu viluvu untundali kaani shariranki viluvale.
1: Slippers have value but not the body.
0: Ee vidhanga vicharam chestu poi deenlo evaro unnaru, deeniki karta evaro, deeniki bhokta evaro, deenni gurtinchali aneetundi vicharana prarambham chesadu.
1: Then he started thinking deep enough again and repeatedly, there must be a creator behind, there must be an experiencer behind.
0: ee vidhanga potu potu
1: as he went on investigating,
0: intiki vachi cheradu.
1: He returned home.
0: Tandri daggariki vachi,
1: he approached his father.
0: Nanna,
1: father,
0: edi ee jeevithamlo pradhanam ayyindi?
1: What is most important in this life?
0: ఏది అన్నింటిని నడిపించేటువంటిది?
1: What is the guiding spirit?
0: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
1: What is that which is common in all?
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: Then father said,
0: నాయన ఇది మాటలతో తెలుసుకోవడానికి వీలు కానటువంటిది.
1: Son, you cannot understand by word anyway.
0: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
1: You must inquire and experience and know yourself.
0: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
1: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
0: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
1: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హావ్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
0: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ దేర్ ఇస్ a hidden principle.
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
1: That hidden principle, so long it is
0: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
1: That eternal principle, so long it is in the body, it is shivam, auspicious.
0: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
1: The movement,
0: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: The movement, the energy, the divine energy, guiding principle is gone, it is shivam, dead body.
0: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
1: The father said, better you inquire and know yourself.
0: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
1: He did penance.
0: తిరిగి వెళ్ళాడు.
1: He went.
0: చూచాడు.
1: He saw.
0: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for this body?
0: ప్రాణం అని తెలుసుకున్నాడు.
1: Then he could know it's the life behind it.
0: ఇంటికి వచ్చాడు.
1: He returned home.
0: ప్రాణం బ్రహ్మ అన్నా నానా తెలుసుకున్నాను.
1: He told his father, father, I have known that life is Brahman.
0: Life ఉంది. ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుని అడుగుతున్నాడు తండ్రి.
1: Then father started asking his son.
0: ప్రాణం ఉంది.
1: There is life.
0: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
1: There is food served on the plate. Unless there is the thought in the mind to eat it, you don't start eating.
0: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: So mere life is not enough.
0: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
1: ప్రయర్ టు ఆపరేషన్
0: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
1: Anesthesia to the patient. There is life. What is the use?
0: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
1: As operation goes on,
0: atane pranam oka blind.
1: The patient does not know though there is life.
0: Ani annadu nanna.
1: That's what father said.
0: Tirigi vellada adaviki.
1: Then he went to the forest.
0: Pranam kaadu brahma.
1: So life is not brahman.
0: Mari kunta tapas chesadu.
1: Then he did penance.
0: Manasse brahma anukoni vachadu.
1: Then he returned telling that mind is Brahman.
0: Tirigi tandri cheppadu idi correct kaadu idi right kaadu nayana.
1: Father said this is not right.
0: Manasu undi.
1: There is mind.
0: Kaani vicharana shakti lekapothe manasu undi prayojanam enti?
1: Without this faculty of thinking, what is one
0: tinavachunu pedam tinavachunu mattin tinavachunu kaani vicharana gnanam kavala kada.
1: One can eat the food and the dal and the coal, whatever dirt alone.
0: Pichi vaaniki manasu undi.
1: A madcap has mind.
0: Kaani edi ekkado evarto e vidhanga maatadalano ekkadiki vellalano emi teliyadu.
1: But he has no sense of propriety as to how to conduct himself.
0: Kaluka nijame manasu brahma kaadu.
1: So mind is not brahma.
0: Mari vellaadu.
1: Again he went to the forest.
0: Mari tapas chesadu.
1: He did penance.
0: Vachadu nanna prajnanam brahma annadu.
1: He said that prajnanam brahma.
0: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ప్రజ్ఞాన
0: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
0: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు.
1: దేర్ మెనీ సైంటిస్ట్.
0: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు.
1: దేర్ మెన్ ఆఫ్ విజ్డమ్.
0: ప్రజ్ఞానవంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, సుజ్ఞానవంతులు ఉన్నారు. కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞానాది ఇగ్నోరెన్స్.
0: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
1: సో యువర్ జ్ఞానం ఇస్ నాట్ బ్రహ్మ.
0: వరుణుడు,
1: దట్స్ వాట్ వరుణ సేడ్.
0: అప్పుడు తిరిగి పోయాడు.
1: దెన్ హి వెంట్ బ్యాక్.
0: కూర్చున్నాడు తపస్సులో.
1: హి సాట్ ఇన్ పెనెన్స్.
0: లెగలేదు.
1: హి డిడ్ంట్ గెట్ అప్.
0: ఇంటికి రాలేదు.
1: హి డిడ్ంట్ రిటర్న్.
0: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
0: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 days, months.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.
0: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
1: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
0: నాయనా తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
1: ఫాదర్ ఆస్క్డ్, son, did you know that?
0: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
1: The son responded, bliss is God, bliss is God.
0: Anaga denini parishilam chesadu ee vyakti?
1: It means what? What is the
0: shariranni parishilam chesadu?
1: He has examined the body.
0: Annamayam dehamu.
1: Body is
0: pranamayamu. మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
1: He has examined all the five life sheets. That is the body, that is the mind.
0: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
1: When once he attained that blissful
0: state, సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సల్పేటువంటివి.
1: For all spiritual endeavors, it's only for
0: blissful. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
1: But all the worldly happiness is momentary.
0: ఇది ఆనందాలు కాదు.
1: You cannot call it bliss.
0: కానీ అది నిత్యానందం.
1: That is eternal bliss.
0: యోగానందం.
1: That's one of yours.
0: పరమానందం.
1: Supreme.
0: అద్వైతానందం.
1: Non dual.
0: సచ్చిత్ ఆనందం.
1: And that is one of.
0: ఆత్మానందం.
1: That is one of the self.
0: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
1: Bliss, you will get it only in union with God, but nowhere else.
0: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోశమైన ఆనందంలో ప్రవేశిస్తాడు. అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
1: Therefore God has will to create man who will certainly investigate and explore all the five life sheets until he reaches the state of bliss.
0: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేట్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
1: Therefore out of all the sheets that are the food, the life,
0: శరీరం
1: the mind,
0: కంటే ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి.
1: And this life is lighter than the body.
0: తేలిక అయినటువంటిది.
1: It is very light.
0: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలికైనటువంటిది.
1: The mind is lighter still.
0: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలికైనటువంటిది.
1: The spirit of awareness still lighter.
0: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలికైనటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
1: And this bliss is very very light, extremely light.
0: ఇట్టి ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు ప్రజ్ఞాన. కానీ
0: ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
1: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
0: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
1: అండ్ హీ రీచ్ దట్ ప్రజ్ఞానం.
0: ప్రజ్ఞానం నుంచి తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హీ హస్ కమ్ డౌన్ టు ది షీట్
0: ఆఫ్ మైండ్. మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హీ హస్ కమ్ టు ది షీట్ ఆఫ్ లైఫ్.
0: ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
1: అండ్ ఫైనల్లీ హీ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
0: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
0: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడు ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
1: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
1: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ.
0: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి?
1: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యూ నీడ్ ద మిర్రర్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
1: The spiritual practice is needed to know the divinity and it's not necessary for the
0: ee
1: body.
0: ఈ దేహమంత కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: Body is merely an instrument.
0: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
1: But today we are concentrating on the instrument.
0: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
1: We take it the instrument as the
0: end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
1: How long the convenience of the body lasts.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
1: As you are hungry, immediately you go to the canteen.
0: 2 rupees ఇచ్చేసేసి ఒక చపాతి, 2 rupees ఇచ్చేసి ఇంకో చపాతి, 2 rupees ఇచ్చి ఇంకో చపాతి, 3 chapatis 6 rupees తీసుకున్నావు.
1: You paid 6 rupees and purchased 3 chapatis.
0: తిన్నావు.
1: You ate.
0: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
1: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3
0: చపాతీస్. ఎంతసేపు ఈ ఆనందం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: తిరిగి ఆఫ్టర్ 2 hours కు తిరిగి కావాలి.
1: ఆఫ్టర్ 2 hours అగైన్ హీల్ బి హంగ్రీ.
0: ఈ మిషన్ ఇన్ని విధములు పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
1: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
0: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
1: సో వి ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
0: ఇట్ ఇస్
1: ఎ మెషిన్.
0: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
1: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
0: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
0: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
1: This bliss is subtlest of all, and we have come down to the scientific knowledge.
0: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి యొక్క మనస్సు దగ్గరకు వచ్చి చేరిపోయినారు.
1: And still we have come to a heavier level.
0: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
1: Even Arjuna could not control his mind.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
1: The mind is
0: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
1: Krishna, what a mystery, what the effect of the mind.
0: Chanchalam hi, oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
1: It is never steady and stable.
0: Oka kotikaina oka sthirattu mundu gaani ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalam hi mana krishna pramadi balavadrudam. Balamainatundidi, pramadamainatundidi, chaala drudamainatundidi, anta bharamainatundidi ee manasu.
1: Mind is strong, dangerous and very heavy.
0: Dani valane manavulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
1: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
0: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
1: One has to understand the goal and the purpose in reading books.
0: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
1: if anyone gives you Bhagavad Gita,
0: aa Bhagavad Gita ku motta motta namaskaram chestavu.
1: First you pay your respects to Bhagavad Gita book.
0: Talapaina pettukuntavu.
1: You keep it on the head.
0: Hrudayaniki hattukuntundavu.
1: You also hug it.
0: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kuru kshetre samaveta yutsavah amaka pandava seva.
1: You open Bhagavad Gita and start reading the first verse over there.
0: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
1: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
0: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
0: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
1: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. ఆ పూజ రూములు
0: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
1: అండ్ యు ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
0: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
1: అండ్ ఎక్స్టెండ్
0: కానీ ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
1: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
0: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
1: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
0: కాగితాలను గౌరవిస్తున్నావు.
1: యు రెస్పెక్ట్ ద పేపర్.
0: కాగితాలను పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ పేపర్.
0: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
1: లెటర్స్ దేర్.
0: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటం లేదు.
1: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
0: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
1: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బీ దట్ బీ ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
0: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
1: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
0: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
1: దిస్ ఇస్ స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీడే.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
1: డు యు థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
0: ఆచరించే నిమిత్తమై.
1: ఓన్లీ టు ప్రాక్టీస్.
0: దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
1: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
1: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
0: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
1: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
0: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
1: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
0: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడిపోలేదే. ఎట్టబో దాన్ని వేసి అనుభవించాలి కదా.
1: He simply repeated what this village doctor said, that he has to simply swallow the pepper, lime and ginger. He repeated, but yet he is not free from that ailment.
0: అదే విధంగానే గ్రంథములో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
1: You are just repeating what all that is stated in the book, but you are
0: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
1: It is only the practice you will be rewarded.
0: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
1: All five elements are in the hands of God.
0: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు.
1: No one is understanding.
0: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
1: The entire creation, five elements are in the
0: hands of the creator. కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
1: All elements are
0: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
1: When once you know the truth, you'll be free from all troubles in a moment.
0: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
1: You pray to God, God, you should only protect me, but yet you doubt whether
0: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
1: దేర్ బైబిల్ మెన్షన్స్ ఆఫ్ వన్ డౌటింగ్ థామస్.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ బిట్రేడ్.
0: కానీ ఇప్పుడు
1: టుడే
0: ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్ లే.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డౌటింగ్ థామస్.
0: షిరిడీ లోపల,
1: దేర్ ఇన్ షిరిడీ,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ ఎట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
0: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
1: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్? ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
0: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
1: Baba was postponing that installation function.
0: Okanadu pedda tufaan vachindi.
1: It was a cyclone one day.
0: Bharinchukolekapoyaru.
1: No one could bear that.
0: Vadaganda raalla vala kottesestunnayi.
1: And there were hailstones.
0: Parichesetunti vandu aa palle prajalu andaru parigetti vacharu.
1: The villagers and workers there ran.
0: Ee matamlo aa matamlo aa matamlo annitlo kudanu chatramlo kuda digesaru.
1: And they just dropped there everywhere. Everywhere they got themselves scattered.
0: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రీ.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ, స్మాల్ చౌట్రీ.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కితే అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్,
0: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ, దిస్ డే దే ప్రే టు షిరిడీ.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హడ్ హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు, ఇంక నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంక నీ శాంతి పొందు.
1: Pacify, calm down.
0: ఇంకేపు నీ గోదావుని ఉపయోగపెట్టావు.
1: You made use of all
0: your
1: fury.
0: ఇప్పుడు అందరూ ఇక్కడ భయపడిపోయారు.
1: All are afraid of you.
0: నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: All have come to know
0: you. తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు? నీకు అధిక ప్రసంగంగా పోతున్నావు నువ్వు.
1: All have noticed your power. Don't be too much now.
0: చల్లబడు,
1: calm down.
0: కణములో ఆగిపోయింది.
1: A moment, the whole rain stopped.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: Some of you must have forgotten. Remind yourself.
0: Two days earlier. నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: Before Bhagwan commences the divine discourse, there is a fine, you find the heavy rain.
0: చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: And this heavy rain all over.
0: నేను నిలుచుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
1: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
0: ఎవ్వరూ కనిపెట్టలేదు.
1: నోబడి నోటీస్డ్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్
0: అదే షిరిడీ లోపల, భూతి మందిరం లోపల,
1: ఇన్ దట్ భూతి టెంపుల్,
0: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
0: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
1: Many mad devotees, women in particular.
0: కట్టెలు కట్టేంత కట్టెలు కట్టుకు ఉంటుంటారు. ఒక కట్టె కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
1: They purchase the heap of firewood and put it there in the fire.
0: మంట ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: They don't think what will happen to the fire.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: They will have the satisfaction that they are offering some
0: food. కట్టెలు కొన్నారు, దాంట్లో పడేసేసారు.
1: They place the firewood over there.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ కేమ్.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
0: దేఖో
1: సి
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది God of fire manifested in front there.
0: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
1: Who are there to see him?
0: ఎవరు లేరు అక్కడ.
1: None were there.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
1: When no one is here, to whom are you exhibiting your power?
0: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
1: There are none here to teach you a lesson.
0: అవసరమైన దగ్గరంత నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంత కూడా నీ ప్రభావం ఎందుకు?
1: Show your power where it is necessary, not unnecessary.
0: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
1: And then he had hit the pillar over there.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: And the fire extinguished in a moment of time.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
1: It means every element has got this principle of cause and effect.
0: గంగా నది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
1: Will anybody offer water standing by the side of the Ganges river? There is a river already there.
0: Inka chaala mandi ippudu kali yugamlo marinta pichchi variga tayaripoyinaru ee panditule.
1: In this age of kali, many madcaps are there, more scholars.
0: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
1: It is one a kind of ignorant innocent ritual.
0: Ganga jalam isukuntaru.
1: They will just collect water.
0: Keshavaram madhavaram నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడ నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతల సొత్తా, అప్పల సొత్తా, మామ సొత్తా? గంగజలం గంగకే వేస్తున్నారు.
1: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
0: ఈ అమాయకత్వమైనటువంటి ఎక్కువ కావటం చల్లితేనే నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది.
1: Because of such meaningless rituals, atheism is increasing.
0: ప్రతి దానికి కూడా ఒక రీజన్ చూపించాలి.
1: For everything we should show a proper reason.
0: అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవ్రీబడీ.
0: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు కన్విన్స్.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఈవెన్ ఎ టైనీ థాట్ విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: చిన్న చిన్న పిల్లలు,
1: వెరీ యంగ్ బాయ్స్,
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: దే విల్ ఆస్క్ వాట్ ఈస్ క్రియేషన్.
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలియదు.
1: హీ డస్ నో వాట్.
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
1: బట్ యెట్ యు విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: నా సృష్టి అంటే పుట్టడము,
1: దిస్ క్రియేషన్
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: We have come down to that poor state of ignorance because of body attachment.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: Then you will have value attached to it.
0: అది లేకుండా ఉన్నంత వరకును ఈ రాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
1: Till then we will not have the value of 5 rupees at least as that of a rabbit.
0: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
1: A very small
0: ఈ చిన్న చిన్న కథల తోపల్ని పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: In this, through these small stories you'll be able to know the inner
0: meaning. Govinda damodara narayana govinda damodara. నారదుడు ఏం పని లేదు, పాట లేదు.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: ఏ పని లేదు ఇతనికి.
1: No work whatsoever.
0: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయింది.
1: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు
1: రీచ్ వైకుంఠ,
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
0: మంచిది నారదా కూర్చో అన్నాడు.
1: హి సెడ్ ఫైన్ నారదా బి సీట్.
0: ఏం నారదా,
1: నారదా
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారి కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారదా, యు మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్డు?
1: హి సెడ్ పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
0: చా, ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: ఎవ్రీ మార్నింగ్
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: ఎవ్రీవన్ ఎక్స్క్రీస్ యూరిన్ అండ్ ఫీసెస్.
0: అది ఎంత చెడ్డది.
1: బట్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి,
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద, డు యు థింక్
0: చాలా పొరపాటు.
1: యూఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యూఆర్ మ్యాడ్ నా.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ యూ సెడ్.
0: ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పేది స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ మై టు సే ఎనీథింగ్ ఎల్స్.
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ ద ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
0: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారదా దూరం దూరం దూరం దూరం అనింది.
1: ద డర్టి మ్యాటర్ సెడ్ నారదా కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్, ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ? వాట్ ఇస్ దట్ యూ వాంట్ మీ టు గో అవే?
0: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు అంటున్నాను నారదుడు.
1: వై డు యూ సే సో ఆస్క్ నారదా.
0: నారదా
1: నారదా,
0: నిన్నటి దినం రాత్రి
1: లాస్ట్ నైట్
0: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను, భగవంతునికి నైవేద్యం చేసేటువంటి అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
1: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ సేక్రెడ్ కర్డ్ అండ్ ద మిల్క్ అండ్ స్వీట్స్ అండ్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్ టు గాడ్. టిల్ లాస్ట్ నైట్ ఐ వాజ్ లైక్ దాట్.
0: కానీ ఒక్కటూరి ఈ మనిషితో నాకు సంయోగం జరిగిందా, నాకు ఈ గతి పట్టిపోయింది.
1: బికాస్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ యువర్ బాడీ దిస్ ఇస్ మై సిచ్యువేషన్.
0: ఇంకా రెండవ తూరి పడితే ఇంకా నాకు ఏ గతి అవుతుంది?
1: అండ్
0: కనుక మీరు దూరం పోండి.
1: ఇఫ్ ఐ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ యూ ఫర్ ద సెకండ్ టైం, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ మీ? ప్లీజ్ గెట్ అవే అగైన్.
0: కనుక ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే, కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఇస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిది పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటాది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్,
1: ద ఫ్లవర్ మిల్.
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మనంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లోర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
0: జగ్గు బెటర్
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్
0: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము
1: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్
0: దాంతో ఆత్మ నాకసిక పర్యంతము సంచరిస్తున్నాడు
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ ఇస్ ద
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు
1: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు
1: వై డు యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు
1: దేర్ఫోర్ ఇన్ దిస్
0: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్ ద బాడీ ది ఇంటలెక్ట్ ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి శాంక్టిఫైడ్
0: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి
1: దేర్ఫోర్ అటాచ్మెంట్ ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు
0: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన
1: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే
0: అంతేకాని ఏదో భజన చేయటం భజన చేసుకోండి ఉన్నంత వరకు ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము
1: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది
1: ఎస్ యూ గాట్ ది ఫ్రూట్
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది
1: సో లాంగ్ ఇట్ ఇస్ అన్ రైప్ it will be sour
0: paramayan tarvatane dani madhuryam ucchesthundi
1: when once it is ripe it will be sweet
0: meer kudunu aa paripakka sthiti ki vachetappudike aa atma bhavam vastundi anta varaku meer kramakramena meer nitya jeevithamlo kartavyalu nirvartinchukuntu povali
1: until you reach the state of ripening or maturity you should continue all this path
0: kaani lakshyanni matram marchakoddu
1: but we should never forget the ultimate purpose
0: dani pondali
1: we should attain that
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మ
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి
1: దెన్ వీ షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి
1: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad? All religions advocate truth
1: only.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: కాని మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: Because of our defective mind, we consider religions also bad.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: Realize, to realize is religion.
1: Religion of love.
0: Religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: Every religion advocates these sacred teachings and principles.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi manaku upanishattulu.
0: Our upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim puranam anushasta ప్రణోరణీయం స్వరజ్య సర్వస్య దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కవిం ఎవరు కవి? మానవుడా కవి? కాదు.
0: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
1: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీ ఇస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. భూత
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు.
0: దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి

0: రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంత పురాణములు కాదు.
1: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
0: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికి పురాణము అని పేరు.
1: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
1: Since God moves about in the form of awareness all over our body, He is Puranam.
0: ఇతను సమష్టి స్వరూపుడు.
1: He is cosmic form.
0: వ్యష్టి స్వరూపుడు కాదు.
1: He is not individual.
0: ఏదో ఒక వ్యక్తి యందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
1: We cannot limit Him to an individual.
0: అందరి యందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
1: God is awareness present in everyone.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in all living creatures.
0: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
1: God is this Purana.
0: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు, కొన్ని కొన్ని విధములైనటువంటి ఒక శిక్షణలు ఉంటుంటాయి.
1: In this world, we are bound to be punished when we commit certain errors, the mistakes and sins.
0: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం. శాసించినటువంటిది శాసనం.
1: The command is the శాస్త్ర.
0: ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
1: If anyone commits theft, the police will put him in prison.
0: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
1: బాడీ ఇస్ ఇంప్రిజన్డ్ బట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్రిజన్ ద మైండ్.
0: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది. తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
1: బట్ ద మైండ్ మూవ్స్ అబౌట్. ద మైండ్ గోస్ టు వన్స్ ఓన్ హోమ్ అండ్ విజిట్స్ ఫ్రెండ్స్ రెసిడెన్సెస్.
0: కనుకనే శరీరంను బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
1: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత
0: అనగా అతను దైవమే.
1: దట్ అనుశాసిత ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కవిం పురాణం అనుశాసిత రణో రణీయాం స్మ స్మరజ్య సర్వస్య తాతారం చుంత మాధుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్య వర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
1: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్.
0: సర్వుల మనస్సునందు కూడాను ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీ వన్ షైనింగ్ ఆల్ ది టైమ్.
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుణ్ణి మేము కనుక్కున్నాము అన్నారు.
1: The rishis, the ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
0: Tamasa parastat. Ee tamasu ko avana kalukunnam.
1: Beyond that pitch darkness, they could see the divine.
0: Darkness of ignorance.
1: Darkness of ignorance.
0: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
1: We could see God beyond this darkness of ignorance as effulgence.
0: Lautika prapanchamunandu kaadu.
1: Not in this physical world.
0: Ee bhautika prapanchamunandu kaadu.
1: Not in this world.
0: Ee prakruta prapanchamunandu kaadu. Ee sthoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
1: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
0: Kanukane prati manavuni endu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
1: God shines as brilliant light beyond this darkness of ignorance.
0: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
1: Therefore, if man leads a human life, he would become God himself.
0: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
1: Then he will remain as a precious gold, changeless.
0: Niu pittalanu teesukoni vachi petteste adi

0: కాలంలో కొంత మార్పు రావచ్చును.
1: యు మే బ్రింగ్ హియర్ ది గ్రాస్, ఇట్ మే చేంజ్ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికి ఇది మారేటువంటిది కాదు.
1: ది గోల్డ్ మే బి దేర్ ఫర్ లాంగ్ అండ్ ఓవర్ ఇయర్స్,
0: ఎంత కాచినప్పటికి ఇది అపరంజిగా మారుతుందే కాని ఇది మాలిన్యము కాదు.
1: The more and more you burn gold, it shines brilliantly more and more.
0: మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కాని దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
1: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
0: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
1: As mind is processed or cultured, it will improve.
0: కాని బ్రాస్ ఆ విధంగా కాదు.
1: It's not so with brass.
0: ఇలాంటి పరిస్థితులను చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
1: Apparently both are alive.
0: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
1: Camphor and salt look alike, but the taste differ.
0: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
1: By mere looks we should not consider everyone human.
0: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
1: In this world, one should be a true human first.
0: Manujunu dushkrutanella pogadutundu vaade chavata.
1: The one who praises all wicked actions is a dunce and a fool.
0: Atma vidya nechita adhyatmanu kanugunuta.
1: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
0: Sarvamulaku moolamulaku baata idi ye srutulu cheppu maata.
1: It is a declaration of all the sacred texts that would show the royal path.
0: శృతులంతకుడు ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: All sacred texts gave this sacred teaching.
0: సర్వ మార్గములకు ఇదే మూలము.
1: It is the goal of all paths.
0: సర్వ జీవములకు ఇదే ఆధారము.
1: It is the basis of all creatures.
0: సర్వ సృష్టికి ఇదే కీలకము.
1: This is the secret of the entire creation.
0: ఇట్టి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make every attempt to know the mystery of the mind.
0: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Man should lead the life of a human in true spirit.
0: ఆకారం మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: He is only a human being in form but not by conduct.
0: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
1: So we should be humans in practice.
0: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
1: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్యూర్,
0: శీలవంతమైనటువంటిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
1: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
0: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
1: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
0: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
1: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
0: కానీ ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education but there is no elevation.
0: Elevation chala avasaram.
1: Elevation is necessary.
0: Ekkada chusina gaani education, education, education
1: everywhere. Education and education only.
0: Idi vidyarthi yokka laksham kaaneru.
1: This is not the quality of a student.
0: Kevalamu somari pootulu yokka lakshanam.
1: It is the quality of a lazy fellow.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is best and rest.
0: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: So we should never give any scope for this laziness.
0: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
1: The one who has no time to study and becomes lazy.
0: No time kada, time is there, lot of time.
1: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
0: కాలం ఎంత వ్యర్థము.
1: He wastes his time.
0: ధనం ఎంత వ్యర్థము.
1: Money is wasted.
0: Energy ఎంత వ్యర్థము.
1: Energy is wasted.
0: తల్లిదండ్రులకు ఎంత anxiety.
1: The parents will be too anxious about his future.
0: Kanuka, not anxiety, anxiety.
1: Anxiety, full of anxiety.
0: Maa pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em avutadu ani tallidandru enta baadhapadtaru.
1: Parents are full of anxiety what is going to happen to their children.
0: Mee nunchi tallidandrulaku sariyanti skirtini sampayinchali.
1: You should bring a good name to your parents.
0: Mee blood,
1: your blood.
0: Mee food,
1: your food.
0: Mee head,
1: your head.
0: Mee duddu,
1: your
0: parents gift.
1: Or parents gift.
0: కనుకనే పేరెంట్స్ కు మొట్టమొట్ట గ్రాట్యుటీస్ మీరు ఇవ్వాలి.
2: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
0: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి ఐడియల్.
0: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
2: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
0: అందరూ గోల్డ్ కావాలి.
2: Everybody should be gold.
0: Elanti gold.
2: What sort of gold?
0: Rolled gold kaadu.
2: Not
0: pure
2: rolled
0: gold kaavali.
2: Not rolled gold but pure gold.
0: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
2: You should have a pure heart.
0: Pavitramaina bhavamga undali.
2: You should have sacred thoughts.
0: Nityamainatundi jeevithanga aadarshaanni andinchali.
2: You should lead an eternal life following eternal principles.
0: Trikarana shuddhiga untundali.
2: You should have purity of heart, thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
2: ఇన్ దిస్
0: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
2: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
0: మ్యాన్ కైండ్
2: మ్యాన్ కైండ్
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ మ్యాన్ కైండ్
2: You are not only man, but you belong to mankind.
0: Compassion manlo undali.
2: You should have compassion.
0: Andu valne mankind ani pilichadu.
2: Therefore we belong to mankind.
0: Ee naadu kodanu adi kevalamu oka vidhamaina padanga upayogisukuntu kaalam ni vyaktam chestunnam arthanni gurtinchadaniki prayatninchadam ledu.
2: We just use this word without knowing its meaning and waste the time.
0: Kanuka mana gunamula chetane bhagavantudu maname kaagalam.
2: By your character and virtues, you yourself can transform into God.
0: Vere chotu ledu.
2: God is not separate from you.
0: Neeve bhagavantudavu.
2: You are God.
0: Neevu pavitramainatundi chittamto kaliginappudu neekante bhagavantudu marakatu ledu.
2: If you have got sacred heart, there is no other God other than you.
0: Tana chittamunande bhagavantudu abhivruddhi pondutuntadu.
2: You will find the divinity dancing in your heart.
0: Nee chittamunande bhagavantudu pilot ga nee chittanni drive chestuntadu.
2: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
0: Kanuka bhagavantudu owner kaadu.
2: God is not the owner.
0: You are the owner.
2: You are the owner.
0: Bhagavantudu is only pilot.
2: God is only pilot.
0: Anduvalane partha sarathi annaru.
2: So is the divine pilot partha sarathi.
0: Yavaru krishnudu yavariki sarathi parthuniki sarathi.
2: Krishna is the charioteer of partha arjuna himself.
0: Kabatti krishnudu akkada owner kaadu.
2: Krishna is the owner, not the owner.
0: Parthudu akkada owner.
2: Partha arjuna is the owner.
0: Krishnudu kevalam oka driver.
2: Krishna is only a driver.
0: అదే రీతిగానే మీ యొక్క చిత్తము మీ యొక్క పవిత్రమైన భావము అది మీ ఓనర్షిప్.
2: Therefore your heart, the sacred feeling,
0: భగవంతుడు దీనికి
2: belong to you.
0: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
2: God is merely a driver.
0: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
2: Take God as your driver and carry on this life sojourn.
0: షిర్డీలో 90 సంవత్సరాల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
2: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
0: అతను గొప్ప శ్రీమంతుడే.
2: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
0: వాడియా అని అతని పేరు.
2: హిస్ నేమ్ ఇస్
0: వాడియా.
2: హిస్ నేమ్ ఇస్ వాలియా.
0: వాడియా
2: వాడియా వాడియా.
0: కనుక అతను షిర్డికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
2: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
0: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
2: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
0: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలనుకుంటున్నాను, ఏ విధంగా పోవాలి, ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం, నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది, కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
2: హీ అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
0: Adhe gramam lone satya chittudu anaga chala pavitramaina hrudayam kaligavadu.
2: In the same village there is another one by name satya chit.
0: Atanu chala kashtinchi pani chesetunti vadu.
2: He works very hard.
0: అతను సాధు హృదయుడు.
2: ఇస్ పైయస్ హార్టెడ్.
0: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి అని పిలిచేవారు.
2: ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ ఎస్ ఎ పైయస్ మ్యాన్ సాధు స్వామి.
0: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
2: హీ వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
0: కానీ అందరికీ మంచి బోధ చేసేటువంటి వాడు.
2: బట్ హీ గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడి.
0: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి ఆచరించి బోధించేటువంటి వాడు.
2: He never taught anything which he has not practiced himself.
0: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవడం చేత పాపం బలహీనుడైపోయాడు.
2: As he didn't find any of the work, he was weak.
0: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
2: And this Swami was taking rest.
0: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
2: Nobody spoke to him.
0: ఒకనాడు
2: One day,
0: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
2: దిస్ రిచ్ మ్యాన్
0: వాడియా, అతను పోతు జట్కాలో అని టాంగా నుంచి చూచాడు.
2: హి వాస్ పాసింగ్ బై ఇన్ హిస్ టాంగా అండ్ హి సా హిమ్.
0: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
2: హి సా హిమ్ వెరీ వీక్.
0: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
2: హి ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
0: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
2: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
0: Tare pettinchadu tinesapudiki atanu bhagavantuniki thanks cheppadu. God is great annadu.
2: All that he wanted was served and he said God is great.
0: Dikkuleni vaani devudomu.
2: He is only the refuge of the forlorn.
0: Adavula yendunna.
2: Either in the forest.
0: Aakashamulonunna.
2: Or in sky.
0: Gutta meedanunna.
2: Mountain top.
0: Natteetabadiyunna.
2: Or mid sea.
0: Pattanamulonunna.
2: City.
0: Pallanunna.
2: Or village.
0: Yachatunnanu.
2: Wherever you are.
0: Deeni vaadu devudomu.
2: God will be with you. He will never forget you.
0: Anukunnadu thanalo paapam.
2: He thought within himself like that.
0: Ee pettinatunti vaani kodanu thanks cheppadu. Krutagnatanu andinchadu.
2: He also expressed his thanks gratitude to him.
0: Ee dasgan cheppina tarvata itanu vaadiya షిర్డీకి ప్రయాణమయ్యాడు.
2: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డి.
0: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్లాడు.
2: వాస్ అకంపనీడ్ బై హిస్ వైఫ్.
0: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హే ఐదు కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
2: ద మూమెంట్ హీ రీచ్ షిర్డి బాబా ఆస్క్డ్ హిమ్, కమ్ ఆన్ గివ్ మీ 5 కాయిన్స్, 5 రూపీస్ యాజ్ దక్షిణ.
0: 5 రూపాయలు నాకు దక్షిణ అన్నాడు.
2: He said, give me 5 rupees, 5 coins.
0: ఇతను శ్రీమంతుడే, ఏమీ వెనుక జగలేదు. తీశాడు, అప్పుడు 5 రూపాయల నోట్లు లేవు, 1 రూపాయి నోట్లు లేవు, 2 రూపాయలు అంత కాయిన్స్.
2: He's quite rich man. There's no shortage of money anyway. There were no currency notes in those times.
0: మంచి లాంగ్ కోట్ వేసుకున్నాడు కాబట్టి పెద్ద జోబీలు అంతా ఉంటున్నాయి. దాంట్లోంచి కాసులు తీశాడు, 5 రూపాయలు ఇచ్చేకపోయాడు.
2: As he's put on long coat, he was carrying coins in his very broad long pockets.
0: చెప్పాడు,
2: collect and give.
0: బాబా,
2: బాబా
0: వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
2: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 రూపీస్ నౌ, ఐ వాంట్ 1 రూపీ 2 అణాస్.
0: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
2: యూ పేడ్ 3 రూపీస్ 14 అణాస్ బిఫోర్.
0: దీనికి ఏం అర్థం కాలేదు.
2: డిడ్ అండర్స్టాండ్.
0: ఈ బాబా బాబా అని చెప్తున్నారు గొప్పవాడా, ఇతను లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగా ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
2: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్, హౌ ఇస్ దట్ ఐ పేడ్ 3 రూపీస్ 14 అణాస్
0: చూడలేదే.
2: I know met him.
0: షిర్డీకి రావటమే ఇది మొదలు.
2: His first visit to Shirdi.
0: నేను ఎప్పుడు ఇచ్చాను 3 రూపాయల 14 అణాలు?
2: When did I pay 3 rupees 14 anas?
0: సరే ఏదో ఫోన్లే వచ్చాను, దర్శించుకున్నాను అన్నాడు, 1 రూపాయి 2 అణాలు ఇచ్చాడు.
2: Somehow I came here and he paid the balance 1 rupee.
0: వెళ్ళినాడు.
2: And he returned.
0: ఎక్కడికి?
2: Where has he gone?
0: నాందేడ్. అక్కడికి వెళ్తానే రెండవ దినము దాస్గన్ వచ్చాడు.
2: దాస్గన్
0: షిర్డీకి పోయావు కదా, ఏమి పాపం ఈ వాడియా అంత తృప్తిగా లేడు.
2: దాస్గన్ సెడ్, యూ విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్? దిస్ వాడియా ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్. దాస్గన్,
0: నాకు అతని మహనీయుడిగానే నాకు కనిపించటం లేదు.
2: He didn't look like a noble soul, great man.
0: ఏదో పిచ్చివాడి వలె కనిపిస్తుంది అది.
2: He looked like a madman.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
2: There is divinity even in this mad person.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
2: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
2: Dasgan wanted, what happened?
0: నేను వెళ్ళిన తక్షణమే 5 రూపాయలు అందుగా దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
2: The moment I reached there, he asked for 5 rupees, 5 coins.
0: అదే నా దక్షిణ అన్నాడు.
2: He said that's the offering dakshina.
0: ఇస్తూ ఉండగానే
2: while he was giving
0: 3 రూపాయల 14 గణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 గణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
2: The moment I was about to give he said you paid 3 rupees 49 as before, now give you the
0: balance. బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
2: I never met Baba before. Why is it that he's asking
0: like this? Dasgan Baba ku maha bhaktudu.
2: Dasgan is an ardent devotee of Baba.
0: Yochinchadu.
2: He thought over.
0: Baba eppudu lenu vich palakadaniki veelu kaadu.
2: Baba will never
0: tell him. Sarvatra untundetundi vaadu Baba.
2: Baba is present.
0: Sarva jeevulu yendu undetundi Baba.
2: He is present in all creatures.
0: Alanti Baba ee vidhanga adagadante నీవు చాలా పొరపడుతున్నావు.
2: ఇఫ్ యూ సే సో యూ
0: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
2: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
2: దాస్గన్ ఆస్క్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ డిడ్ యూ ఆఫర్ ఎనీ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడీ ఆన్ ద వే.
0: షిర్డీకి పోయే 3 దినాల ముందుగా నేను టాంగాలో వస్తుంటే ఒకరు ఉన్నాడు, ఒక మన గ్రామంలోనే ఉంటున్నాడు, కూలిస్వామి కూలిస్వామి.
2: వైల్ ఐ వాస్ ప్రొసీడింగ్ టు షిర్డి ఇన్ టాంగా ఐ సా ఆన్ ద వే అవర్ లోకల్ రెసిడెంట్ కూలిస్వామి.
0: అతనికి ఇంత అన్నం పెట్టించాను హోటల్ వాడితో చెప్పి.
2: ఐ ఆస్క్ దట్ ప్రొప్రైటర్ ఆఫ్ హోటల్
0: టు సర్వ్ ఫుడ్. ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
2: ఐ డిడ్ నాట్ ఆఫర్ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి అదర్ దెన్ దిస్.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
2: దెన్ వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ సర్వ్ ఫర్ దట్ కూలిబా స్వామి.
0: తర్వాత ఎవరినో జవాన్ పంపించి అక్కడ అడిగిచ్చాడు.
2: ఈ సెంట్ హిస్ ప్యూ
0: 3 రూపాయల 14 గణాలు అయింది అన్నాడు.
2: ఈ సెట్ ద ప్రైస్ ఆఫ్ ద ఫుడ్ సర్వ్ టు దిస్ కూలి స్వామి 3 rupees 14 anas.
0: ఆ 3 రూపాయల 14 గణాలు నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
2: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Without Baba's sankalpam lekunda edi jaragadu.
2: Without Baba's will nothing can happen.
0: Gadaduni du sankalpam lenide gaddi pochayunu karana karana.
2: Without your will even a grass blade will not move, but the cause of the causes.
0: Adi nidananaganeela pipila kaadi brahma paryantamu nive. అది ఎరుంగరు, మది గడంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకములను వర్తించదని కడు విర్ర వీగెదరు, కాని చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది, అంతా భగవంతుని యొక్క ఇదే.
2: హౌ డు యు డిసైడ్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
0: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
2: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ
0: ఆఫ్ గాడ్. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
2: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
2: ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 rupees 14 anas ఇచ్చావు.
2: యూ పెయిడ్ 3 rupees 14 anas టు
0: దట్ పర్సన్. 3 rupees 14 anas బాబాకి చేరిపోయింది.
2: This 3 rupees 14 anas.
0: అతను అడిగినటువంటి 5 rupees లోపల 1 rupees 2 anas మాత్రమే నీతో తీసుకున్నాడు.
2: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anas ఫ్రమ్ యూ.
0: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
2: The history in the stories of God are so mysterious.
0: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
2: Don't consider Baba in a different way. అనేటప్పటికి
0: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
2: వాడి వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
0: ఇది 3 rupees 14 anas. 1 rupee 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
2: And the total is exact.
0: నా బుద్ధి తక్కువ ఈ విధంగా పోయింది.
2: This is exact total 3 rupees 14 anas.
0: రెండవ దినమే
2: second day
0: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
2: Along with his wife.
0: మహాలస్పతితో వెళ్లాడు.
2: He went along with మహల్సాపతి.
0: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు అని భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
2: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
2: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
0: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బందకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
2: బికాస్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
2: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్గన్.
2: హి సెడ్ దాస్గన్
0: దాస్గన్
2: దాస్గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
2: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
0: ఆ కూలిస్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
2: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్, హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలిస్వామి.
0: వాడియా విన్నాడు.
2: వాడియా హర్డ్ దిస్.
0: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
2: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
0: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
2: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
0: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
2: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
2: He was carrying plants and bunch.
0: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
2: He collected 4.
0: ఆ వాడియా భార్యను పిలిచాడు, ఈ నాలుగు ఇచ్చాడు.
2: ఈ కాల్ ది వైఫ్ ఆఫ్ వాడియా అండ్ గివ్ హిమ్ ఫోర్ ప్లాంట్స్. ఆనాటి స్త్రీలు
0: చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
2: దోస్ డేస్
0: ఒడిని పట్టేటువంటి వారు.
2: దే విల్ స్ట్రెచ్ దేర్ సారీ అండ్ రిసీవ్ ఫ్రూట్స్ దేర్.
0: అప్పుడు ఆ శారీ లోపల ఈ నాలుగు పండ్లు వేశారు.
2: అండ్ బాబా ప్లేస్ ఆల్ దీస్ ఫోర్ ఫ్రూట్స్ దేర్.
0: ఈ నాలుగు నీవే తినాలి.
2: He said, you only should eat this.
0: ఎవరికి ఇవ్వకూడదు.
2: You should not give to anybody.
0: నీకు నాలుగురు పుత్రులు అవుతారన్నాడు.
2: You will have four sons.
0: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కలిపి బాబా నీకు నలుగురు కొడుకులు అవుతారన్నాడు.
2: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ రెండవ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
2: ఫాలోయింగ్ ఇయర్ హెడ్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
2: అండ్ హీ టుక్ హిస్ సన్
0: బాబా పాదాల పైన వేసి
2: మేడ్ హిమ్ ఫాలో.
0: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
2: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
0: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
2: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
2: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. It is now, it is there even now.
0: Pata padipoyindi paapam.
2: It's very old.
0: Aanadu ee vidhanga concrete inkritu vesetundi kaadu.
2: There were no concrete constructions in those days.
0: Kanuka aa vidhanga bhagavantuni yokka vishayamulu elantivi ettivi eppudu ekkada ee vidhanga jarugutundani evvaru kuda telusukovatani saadhyam kaadu.
2: Nobody can say, nobody can ever comprehend God's will, God's actions.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
2: When we lead a true human life, God will certainly know.
0: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
2: Our mind should be pure and clean like a mirror.
0: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
2: You should never be after show.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
2: You really be after true bliss.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగానే ఉండవద్దు.
2: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
2: యు షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
2: దెన్ యు విల్ హావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటి,
2: దిస్ ఏజ్ ఇస్ సచ్,
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
2: అట్ టైమ్స్ యు కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
2: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
0: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
2: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్.
0: తెలియక పొరపాటు చేయవచ్చును.
2: అన్ నోయింగ్ యూ మేట్ హావ్ డన్.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
2: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
0: కనుకనే తెలిసి మెలగాలి.
2: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
0: చూచి రొక్కు.
2: వాచ్ యువర్ స్టెప్.
0: తెలిసి రొక్కు.
2: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక ఉట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి మృక్కు.
2: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
2: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
2: త్యాగరాజు ఆల్సో సెడ్,
0: తెలిసి వెలగాలి నాన్న.
2: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
2: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
2: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
2: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
2: Know the meaning and chant his glory.
0: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
2: Sing his glory wholeheartedly.
0: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
2: Not lip service. It will full of heart.
0: ఇదియే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
2: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
2: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
2: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
2: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
2: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా, పూలబాటగా రూపొందుతుంది.
2: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ, యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి అ రాయల్ రోడ్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
2: Never have differences based on religion and community. All belong to me.
0: Andaru brothers.
2: All are brothers.
0: Brotherhood of man, fatherhood of God.
2: Brotherhood of man, fatherhood of God.
0: Ee rendittini teeskoni help ever, hurt never. Adi Bharatiya samskruti yokka pramanam.
2: The culture of Bharat lies in these two principles. Help ever, hurt never.
0: Ee vidhanga jeevisthe Bharat deshamunike kaadu itara deshamulaku kuda meeru manchi aadarshavantamainatuvanti vidyarthulaga roopondutaru.
2: If you lead such a life, you will be models to the entire world.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
3: భజన వినాశుక

0: మందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema Rupamu Brahmambu Prema Mayamu Prema Prema to Sandhimpa Niva Magunu Kana Prema Nugatiga Patukona Nischala Samana Chitturai Niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Vidyarangamanandu Aneka Vidhamulaina Twenty Yokka Sampratimpulu Jarugutune Untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani motta motta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachchu. తాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హింసెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ హావ్ అక్వైర్డ్ హైయర్ నాలెడ్జ్.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidyavalla kani marpu galigetvanti ee naatiki nee kalugadu.
0: But this
1: antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వీ హావ్ గాట్ ఆల్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వి హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ దాట్ విచ్ రిలేట్స్ టు ది మైండ్.
1: అది కాదు ముఖ్యం.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు నో ద వేస్ ఆఫ్ ద మైండ్.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: బట్ టు నో ద సెల్ఫ్ ద ఆత్మ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్.
1: దానికి ఒక రూపం లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఈజ్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
1: అనగా ఈనాటి మానవులు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరటానికి ప్రయత్నించలేదు.
0: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
0: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
1: Conscious అనగా సెన్సెన్స్.
0: Conscious relating to senses.
1: Conscience అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: The conscience is the inner awareness.
1: Consciousness అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: Consciousness is all encompassing.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీనిని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Kevalamu aadhyatmika tattvam anaga emto artham kaanatvanti yokka vishayam ani meeru bhavinchukovachunu.
0: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
1: Deenini manamu sampurnamainatvanti tattvanga bhavistu avali.
0: But we have to consider it as total understanding only.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
1: Vidyarthulara.
0: Students.
1: Aadhyatmika managa kevalamu artham kaanatvanti tattvam ani meeru bhavinchukokoddu.
0: Never feel that the spiritual knowledge is beyond your understanding.
1: Idi antarbhavamato koodinatvanti yokka chaitanya shaktiye.
0: It is the one with all inner awareness.
1: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
0: అవేర్నెస్ వి థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
1: ఇది ఏమిటి? కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
1: ఇది ఏమిటి? ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without
1: దారం పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, Atmatattva.
1: Atmatattvam gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: When once you know yourself, you'll be knowing everything the rest.
1: Kanuka atmatattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamainatundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
0: దర్ ఆల్ ఫంక్షనల్.
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
0: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
1: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
0: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Kani, who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: Neevu anetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
0: If only you know who you are, you can say this is mine.
1: Ee tala evardi?
0: Whose head is this?
1: Ee kaalu evardi?
0: Whose legs are
1: they? Ee vaasana evardi?
0: Whose hands are they?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
1: సత్య దానికి కూడా అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవడం లేదు.
0: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
0: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
0: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ లవ్?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
0: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో ఇట్ ఇస్ సెడ్, లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: ప్రేమనే లేకపోతే వస్తువు లేదు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see
1: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where does it come from?
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
1: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
0: We use this word God, apply.
1: God అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this God?
1: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
0: Even atheist, when he commits a mistake, he says, oh my God.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: Though he has no idea, yet he says, oh my God.
1: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: Nobody can give the definite meaning to this word God.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
0: To know this meaning, you need your self-experience.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: How can you know your experience?
1: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
0: Here is an illustration. 1 + 1 = 2.
1: 2 + 2 = 4 అయింది.
0: 2 + 2 = 4.
1: 2 - 1 = 1 అయింది.
0: 2 - 1 = 1.
1: ఈ ప్లస్ లు మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
0: యూ స్పీక్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలిషన్స్ బట్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దీస్?
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడా మనం చెప్పగలుగుతున్నాము.
0: వీఆర్ ఏబుల్ టు సీ అండ్ సే ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ దీని యొక్క సత్య స్వరూపం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: బట్ వీ హావ్ నాట్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఫండమెంటల్ ట్రూత్.
1: ప్రపంచం అంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world, there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind, there is something beyond.
1: అది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: Aithe manam endaina manam gurtinchavachunu.
0: We may know many.
1: Prapanchamlo anni gurtinchi inni kotlu ani cheppavachunu namaru.
0: You can know everything count and say crores.
1: Aa kotuku tarvata mari em cheppagalavu?
0: Beyond this what do you say?
1: Ivandichiki cherthe kattagapudiki emi artham kaadu.
0: Finally you would not end anywhere.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it only it implies that love is everywhere. This
1: fundamental love is in me.
0: This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావు అని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏంటి?
0: You say I am truth, then who are you?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: When we want to understand, finally you come
1: to a conclusion. మాత్రము స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగా తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
0: We are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
0: దేర్ ఆర్ సర్టన్ పర్వర్షన్స్ డీవియేషన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్.
1: కాదు కాదు కాదు,
0: ఇట్ షుడ్ బి సో.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ బై ఇన్నర్ ఎంక్వైరీ యూ నో ద ట్రూత్.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ఇట్ ఈస్ పాసిబుల్ టు నో, come to the goal only in the spiritual path.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగా తేలేది.

0: You know the truth.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది?
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ. ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: మనం పదాలు ఉపయోగపడుతున్నాము,
0: we use words,
1: kaani padamulu yokka antarathanni manam gurtinchadaniki prayatninchaledu.
0: We are not understanding the inner meaning of the words that we use.
1: Prema swaroopulara,
0: embodiments of love,
1: artham kaanetundi dantlo meer padi vyaktham cheskokandi mee time lo.
0: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there,
0: God is there,
1: you are God,
0: you are God.
1: Dani neevu nammu,
0: have full faith in that.
1: Nammakam chedane manaku gurtinchadaniki vilavutundi, kaani nammakam lekunda pote denni manam gurtinchalemu.
0: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కరుకరే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే,
0: when your faith in yourself, I,
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది.
0: Then you can understand the second person, you.
1: అయ్యే తమకైనప్పుడు you అనేది అర్థం అవుతుంది.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కరుకరే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Make every attempt to know this simple I.
1: అది యు అనేటువంటిది, వి అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
0: Then it's easy to understand you and then we.
1: ఒక చిన్న పదము,
0: a small
1: I,
0: I
1: plus you,
0: plus you,
1: I plus you రెండు చేరినప్పుడు వి అయింది.
0: I plus you is equal to we.
1: We plus he,
0: we plus he
1: ఏమవుతుంది?
0: Then what is it then?
1: Only he అవుతుంది.
0: We plus he is equal to he.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
0: దట్ హీ ఇస్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: ఐ చేంజెస్.
1: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: యూ ఆల్సో చేంజ్.
1: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్,
0: ఐఎమ్ ఎ బాయ్,
1: ఐఎమ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎ మ్యాన్,
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
0: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేర్చి ఉండేది.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
1: హ్యాండ్
0: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: దైవత్వం తో
0: దట్ హీ ఈజ్ గాడ్.
1: ఆ హీ అనేటువంటి దాన్ని నీ ఎందు, వారి ఎందు, వారి అందరి ఎందు ఉంటున్నది.
0: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: He, God,
1: in you, with you, above you, below you, around you.
0: He, the God, is in you, with you, above you, below you, around you.
1: కానీ ఐ అనేటువంటి ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ ఇట్ ఇస్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ అలోన్.
1: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ఒక దైవత్వాన్ని బోధిస్తుంది.
0: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: You don't love yourself.
1: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
0: How do you love yourself?
1: This is my body.
0: This is my body.
1: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
0: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
0: No.
1: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is my body?
1: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: All are changeable.
1: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యూయల్ చేంజ్లెస్.
1: దానికి వేరే మనొక పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనొక పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఇస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
0: Who has given this
1: name? పెట్టి పట్టినటువంటి కాదు.
0: It is not the name given by anybody.
1: ఆత్మ అనేటువంటి సర్వత్ర నిండినటువంటిది.
0: This ఆత్మా is present everywhere.
1: He is everywhere. అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు పెట్టగలవు?
0: What name can you give which is everywhere?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
0: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
1: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
1: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్,

0: సక్సెస్ఫుల్.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది.
0: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
0: I love you, all this is just a drop.
1: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
0: And once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
0: That love is ఆత్మా.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
0: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకుని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
0: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
1: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
0: You will be wasting your time.
1: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
0: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
0: Know the principle of the self.
1: ఆత్మ is everywhere.
0: ఆత్మ is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This ఆత్మ, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నీవు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
0: First, what you need is faith.
1: అది ఏది అనేటువంటి చైతన్యము.
0: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
0: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
0: This is awareness, you do not exist.
1: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
0: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
0: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
0: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏంటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
0: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
0: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
0: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
0: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
0: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
1: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
0: First, know your physical nature, body.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: This is the physical body.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: There are so many limbs attached.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడిని నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: This is my hand.
1: ఇది my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
0: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
0: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
1: దానినే మనం సాధించవలసింది.
0: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
1: నాట్ సర్వమును సాధించిన వారే అవుతాం.
0: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్.
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
0: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనకెలుగు కానే కాదు.
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: అనేటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
0: This Chaitanya awareness consciousness is not there anywhere else.
1: It is awareness consciousness.
0: It is the consciousness of the awareness.
1: The conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: The consciousness nu sarain reethiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
0: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
0: హాస్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
0: టు అండర్స్టాండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులైనటువంటి మీకు,
0: యువర్ స్టూడెంట్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏమిటి?
0: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
0: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
0: వేర్ ఫ్రమ్ హి హస్?
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
0: వాట్ యు సీ?
1: చీకటి చూస్తున్నాను.
0: యూ ఓన్లీ సీ డార్క్.
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
1: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ యాజ్ ద బేసిస్.
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
0: దాట్ విల్ సర్టన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
0: To know the reality, faith is necessary.
1: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
0: If you don't know where you are going, how do you reach your destination?
1: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
0: You first decide, I am going to mandir.
1: అక్కడ మందిరం ఉందో లేదో.
0: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
0: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
1: కనుక నీవు మందిరానికి చేరగలవు.
0: యూ కెన్ రీచ్ దే.
1: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
0: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
0: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
0: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
0: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
1: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ ద బాడీ.
1: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: లవ్ యువర్ మనీ.
1: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: లవ్ యువర్ ఫామ్.
1: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
0: యువర్ బిహేవియర్.
1: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
0: బిహేవియర్. హౌ
1: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద ఫామ్. హౌ యు
1: ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
0: మనీ. హౌ యు
1: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
1: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
0: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
1: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
0: దిస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: మార్పు చెందనటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందనటువంటిది ఆత్మతత్వము.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హాస్ నో చేంజ్.
1: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం,
0: వి సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very much.
1: Ayanu chusi nuvu edeni premistunnavu?
0: What is that you love in him?
1: Adana roopalu chusi premistunnava?
0: Is his form?
1: Adana pravartana chusi premistunnava?
0: Behavior?
1: Adana oka aanandanni chusi premistunnava?
0: All his happiness?
1: Adani deni chusi nuvu premistunnavu?
0: What is that makes you love him?
1: Deni chusi nuvu premistunnam ledhu.
0: In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: లవ్ ఇస్ దేర్.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: అందుకోసమని దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: కనుక ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న ఉదాహరణము, ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
0: And she went on feeling sad.
1: నాయనా నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said, I could live
1: without you. నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ.
0: Without you, how can I live?
1: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ.
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: అండ్ సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: And this love is life.
1: ఈ ప్రాణమే దైవము.
0: And this life is
1: అది
0: God.
1: ఆత్మ.
0: That is ఆత్మా.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
1: ప్రేమ రహిత మరి భూములలో,
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంది,
0: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
1: ప్రేమావేశముతో,
0: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
1: ప్రేమ, నదులు ప్రవహించక మురడి,
0: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
1: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
0: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
1: ప్రేమ నదులు ప్రవహించాలి.
0: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
0: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వము.
0: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
0: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
0: And do not have any material objects as the centers of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: With the material objects as the centers of love, there will be void.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: So you should be love to love only.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
1: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
0: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
1: ఈ అసత్యములు అసత్యములు అయిన ప్రేమాన్ని మనం ప్రేమించకూడదు.
0: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love.
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord. Love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
0: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్, దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
0: So for disappointment, appointment.
1: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
0: So this kind of appointment.
1: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని ఒక రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు.
0: Rama, Krishna, Govinda are the names given.
1: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
0: These names given are not permanent.
1: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
0: However, you need one to proceed with.
1: కనుక మీ చదువులన్నీ చదవటం సత్యమే.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
1: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్,
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్,
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: Go on enhancing this law.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
0: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
0: And we also find the God, the Creator.
1: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుండాలి.
0: And the Creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తురావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఈ రూపంతో తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్, అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: యూ వాంట్ టు అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమతత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయనా అంటాడు.
0: Then Swami puts this
1: question. నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటాడు.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకుంటా.
0: First know who you are.
1: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
1: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
0: So this I, the self, has no different
1: జన్మములు రెండు కూడాను అసత్యములే.
0: The birth and death are utterly false.
1: జన్మ ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
0: When there is birth, there is death.
1: జన్మములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
0: Birth and death relate to the body, not to the self.
1: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జన్మన్నాలు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
0: Therefore, love the self which is birthless and deathless and not the body.
1: Bangaru mimmal antanni nen bangaru bangaru antuntanu.
0: Bhagavan addresses each and every one of you as bangaru.
1: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
0: What is the meaning when Swami calls you bangaru?
1: Bangaru chikutundi.
0: You have gold.
1: Ee bangaruku ye naatiki ni peru tappadu.
0: And this gold is required from
1: ఆ గోల్డ్ ఎన్ని రకాలు కరిగించవచ్చు ఎన్ని రకమైనటువంటి నగలుగా మార్చుకోవచ్చు.
0: You can just change it and make any ornament jewel out of it.
1: కాని బంగారాన్ని మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
0: But you cannot change the gold its nature.
1: కాబట్టి మీరు బంగారంతో చేసినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
0: So you may be changing, but you are essentially gold.
1: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
0: But have this gold.
1: అది ఎప్పటికీ మారదు.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రస్సెస్ యు
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్ ఇస్
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు డై.
1: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
0: నార్ వుడ్ బి బోర్న్.
1: బంగారు ఎప్పుడు బంగారే.
0: గోల్డ్ ఇస్ గోల్డ్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: ఇట్ రిమైన్స్
1: అది సత్యమైనటువంటిది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
0: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
0: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూమ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
1: చావు పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
1: యూ చావు పుట్టుకు లేనటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకుని ఎందుకు కోరాలి.
0: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై.
1: కనుక మనం పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఇస్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
1: ఇన్ యూ
0: ఇన్ యూ ఆల్సో.
1: ఆ ప్రేమనే మనం కోరాలి.
0: And desire that eternal love.
1: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
0: If you hold on, cling on to that love, you'll be eternal.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి.
0: Consider this truth.
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
0: And have full faith in this love.
1: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
0: Don't have faith in this worldly love.
1: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
0: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా నువ్వు తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
0: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
0: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పు.
0: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
0: So love that which is permanent.
1: ఆత్మ.
0: That is the self.
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
0: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
0: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
1: ఎక్స్ప్లెయిన్
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువును చదవండి.
0: యూ స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అనుభవించండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: అంతేగాని
0: మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యూ గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఈజ్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves
1: because of this. Adilanga disappoint ayipoyi denni preminchalekapothunnaru.
0: Because of these disappointments that will never help you to love
1: anything. Ani preminchin danni e maatram kuda manam vadalukokunda dani premistune povali.
0: When once you love, never give up.
1: Adi perugutu perugutu perugutu pothundi.
0: It goes on enhancing, improving.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ దట్ లవ్.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: When once the love which is with you, it will safeguard you.
1: అది with you, in you, around you, below you.
0: That is with you, in you, around you, below you.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

जित मन से करो राम राम राम राम राम राम राम राम राम श्री राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంటే చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should
0: band,
1: join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోటితో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోటితో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanti Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures, with all the senses, are the very reflections of beauty.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వ జీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is, in all creatures, in all living beings, we find the same principle of divinity, Satchidananda being present over there.
0: Kani prati manamuni endukudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్, ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ee satyamainatvanti tattvanni, ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సేక్రెడ్
0: టెక్స్ట్. భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హి గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్, గీత, రామాయణ, ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: Vedasha Puranamulu kudanu patistunnadu.
1: He reads all epics and all sacred
0: Brahma Sutramu Bhagavad Gitanu kudanu aaradham chestunnadu.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: Ivanninu kevalamu palachari majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం, ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta sakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti.
1: But what is the use?
0: Kevalam manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu panikiraanetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: తాను తినడు పరులోకి పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune tventi yokka doshattamu abhiruddhi parchukune tventi yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: Ee daachukuneetundi murkhattamu dochukuneetundi oka kruratvamu manuliyandulu mitimiri poyindi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukoni enni sadhanalu chesinappatikini enni japamulu chesinappatikini enni poojalu salipinappatikini ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమ లేని పూజ,
1: worship without love,
0: విశ్వాసము లేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, if you have love and faith,
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోర్చుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: tanakungala gauravam daddam seyunu.
1: All his respect would be burned.
0: Tanavarala kedaseyunu.
1: And he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as an
0: ee lobhattam anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: Ye okka danikaina kudanu tyagam aneetundi manavuni yandu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nandu bharatiya sampradayam nandu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it is only through sacrifice you will attain the state of immortality.
0: Kali

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at the standard age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: at the standard age you study,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం, అంతా అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: అది దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్లవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamando.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest,
1: udaka madyambuno,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu, buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవస్తుంది.
0: However, we have to work and earn money so that they will be regarded.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నాము అదే విధంగా దీన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: it is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామనే లేచాడు ఏదో రెండు గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his clothing.
1: అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్డ్ 2 పెయిర్స్ ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in half an hour's time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattade annadu chinna tammudu.
0: Younger brother asked, "Who are you? Who is tapping the door?"
1: Nenu annandra annadu.
0: I'm your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samayam lopala deepamu aaripoyamani cheppaledu. అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? I had immediately put off the lamp the moment you
1: కాని నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళ లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
0: బట్ బ్రదర్ నో యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్, జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్ బ్రదర్
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ee vidhamainatvanti lobattam unte ee cheppuru enduku?
0: This is the miserliness. Why does he need
1: daanu sukhapadanatvanti okka ee dandandam idu enduku?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Parulokaina sukhanni andinchali,
0: at least make others happy.
1: Daanaina sukhapadali,
0: at least you should be happy.
1: Ee rendu lenatvanti okka sukham em prayojanamu?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
1: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలం
0: నైదర్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ.
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యూ షుడ్ స్టడీ నాట్

0: అంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
0: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
1: డిగ్రీ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
0: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
1: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగ్గింగ్ బౌల్ యు గో స్టెప్
0: మన చదువు
1: ఎవ్రీ ఆఫీస్
0: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్
0: జరగాలి.
1: యు షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్.
0: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: యు షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
0: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
1: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
0: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
1: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్డ్ ఓవర్ దేర్.
0: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
1: దేర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్ విలేజెస్.
0: వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
1: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
0: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
1: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వీ హావ్ లెర్న్.
0: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
0: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చేయాలి.
1: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
0: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
1: Today, the moment we receive high degrees,
0: employment office lo poi book chestam man register.
1: We register ourselves there in employment exchange office.
0: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
1: Further, we also apply to find jobs elsewhere abroad.
0: Idi sadhuvulu yokka lakshaname kaadu.
1: This is no true
0: mana gramanni manam poshinchali.
1: We should serve our village.
0: Neevu puttindedi nee gramamlo.
1: You are born in this village.
0: Nee perigindedi nee gramamlo.
1: You have grown in this village.
0: Nee chadivinedi nee gramamlo.
1: You have studied here.
0: Sarvamu ee gramame neeku andichindi ee shaktulunu.
1: It is the village that gave you all these abilities.
0: Kanuka neevu chadivina sarva shaktulu kudanu nee yokka society ni neeku andichindi.
1: Therefore through society you got all your capacity.
0: Kanuka neeku society ki neevu krutagnata andinchanakkarleda.
1: Should you not show gratitude to your village and society?
0: చదువులోనే మనం సొసైటీలోనే పుట్టాము.
1: యూఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సొసైటీలో పెరిగాము.
1: వీ గ్రో ఇన్
0: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
1: అండ్ వీ
0: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
1: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
0: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
1: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
0: నేను నా వారు.
1: ఐ అండ్ మైన్.
0: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
1: But how about the rest of the people?
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are children of God.
0: అందరూ అన్నదమ్ములే.
1: All are brothers.
0: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
1: Without any conflict, we should live together in brotherhood. In cooperation and
0: understanding.
1: Unity is very essential.
0: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
1: It is to practice unity is the path to progress.
0: ఐకమత్యం ఐకమత్యం హలో హలో హలో అని పోవటం కాదు.
1: This unity is not confined to saying hello.
0: కలిసి పని చేయాలి.
1: We should work together.
0: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
1: And if we work together, we'll earn merit.
0: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
1: Students should have broad mind.
0: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: We should widen our
0: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
1: Where is this body?
0: కానీ
1: ఎడమైనటువంటి
0: హృదయం హృదయం కాదు అది. గుండెకాయ.
1: ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫిజికల్ హార్ట్ వాట్ యు సే దట్.
0: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఇస్ ద మెయిన్ స్విచ్ టు అవర్ బాడీ.
0: ఇట్ ఇస్ స్విచ్ బోర్డ్.
1: ఇట్ ఇస్ ఎ స్విచ్ బోర్డ్.
0: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ హార్ట్.
0: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
1: ద స్పిరిచువల్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
1: ఇట్ హెస్ నో లిమిట్. ఇట్ హెస్ నో బౌండరీ.
0: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
1: This hridaya, heart is present everywhere.
0: Karuni sarvatah paanipadam tas sarvatochi siromukam.
1: Therefore it encompasses everything around.
0: Kabatti mana hridayam ekkada varaku prayanam avutundo akkada varandaru mana bandhuvule.
1: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
0: Ee vidhamainatundi oka sahana bhavam cheta aikamatyamto mana jeevitharu sadhinchali.
1: With this kind of understanding you should achieve unity.
0: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
1: ది స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: చదువు సంస్కారం కోసం.
1: యు స్టడీ సో యాస్ టు గెట్ కల్చర్.
0: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
1: వెన్ వన్స్ యూ డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
0: ప్రార్థన చేస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత.
1: యు ఆల్ ప్రే ఇఫ్ యు ప్రొటెక్ట్
0: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ Dharma will protect you in turn.
0: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.

0: సొసైటీ ఒక్కొక్క విలేజ్ కూడా మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ద హోల్ టౌన్ విల్ డెవలప్.
0: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
1: ఐదర్ కల్చర్ ఆఫ్ భారత్ ఆర్ ఫారెన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ నోటీస్డ్ మోర్ ఇన్ విలేజెస్.
0: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
1: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
0: లోపల కోర్టు తయారైపోయినాయి,
1: ఇన్ టౌన్షిప్ అండ్ క్రో
0: బ్యాంక్స్ తయారైపోయినాయి,
1: బ్యాంక్స్ ఆర్ దేర్,
0: యూనివర్సిటీస్ తయారైపోయినాయి,
1: యూనివర్సిటీ
0: ఇంకా ఎన్నెన్నో ఇవన్నీ తయారైపోయినాయి.
1: సో మెనీ ఆర్ దేర్.
0: ఇన్ని ఉండినటువంటి యొక్క ఆ పట్టణాల్లో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అనాచారాలు ఇంత అంతని కాదు.
1: యు ఫైండ్ లాట్ ఆఫ్ ఇంజస్టిస్, హారర్ అండ్ టెర్రర్ ఇన్ సిటీస్.
0: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
1: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
0: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కూడాను కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
1: దేర్ ఆర్ ఆల్సో ట్రైబల్స్.
0: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ దట్ ట్రైబల్స్.
0: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడాను టౌన్ లో లేదు.
1: అమంగ్ ట్రైబల్స్ యూ ఫైండ్ సత్య అండ్ ధర్మ అండ్ నాట్ ఇన్ టౌన్.
0: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
1: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
0: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
1: What is that we do have
0: mana culture nanta kalchi vestunnamu.
1: We are burning our culture.
0: Mana neeti nijati nanta manta pedutunnamu.
1: We are really burning our
0: manavatvanni mancha galutunnamu.
1: We are burning the human quality.
0: Is manav.
1: What is this human quality?
0: Manavudu putti konni lakshala samvatsamlaipoyindi.
1: Man is born lakhs and lakhs of years
0: ago. Kaani manavattu inka manavu nundi puttaledu.
1: But the human quality is not yet born.
0: Manavudu puttadu kaani manavattam inka puttaledu.
1: Man is born, human is born, but not humanness.
0: Ee manavattam.
1: When do you expect it?
0: Enni janmalu nasinchayo.
1: We passed through so many
0: lives. Enni janmalu raabothundo.
1: How many more in store?
0: Kada manavunto paatu manavattam kudanu puttali.
1: So along with man, the human quality also should be born.
0: Satyanni palakali.
1: We should speak truth.
0: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
1: యాక్చువల్లీ దేర్ ఇస్ నన్ హూ స్పీక్ ట్రూత్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద మూమెంట్ ఓపెన్స్ హిస్ మౌత్ ఫుల్ ఆఫ్ లైస్, ప్యాక్ ఆఫ్ లైస్.
0: చేయి పెడితే అధర్మమే.
1: Once he resorts to action with his hand, it is adharmic and
0: righteous. మానవత్వం ఎట్టవుతుంది?
1: How do you call it human?
0: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
1: Animals, birds, they have got a particular code of conduct and behavior.
0: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The animals follow a season and a reason.
0: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
1: But human has no reason, has no season.
0: Inka mee chaduvulu endukosam?
1: Then why do you need study?
0: Enduku ee chaduvulu chadavali?
1: Why should you study?
0: Paniki raani chaduvulu manam enduku chadavali?
1: Why should you study all this useless stuff?
0: Chetta chaduvulu.
1: It's all rotten stuff.
0: Samajamuniki upayogakaramainatvanti chaduvulu manam chadavali.
1: You should study such that as to help
0: mana manavatvanni pempandimpa chesukuneatvanti chaduvulu chadavali.
1: We should learn so as to uphold the human
0: quality. Manaviki manaviki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
1: We should develop interrelationships among mankind.
0: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
1: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
0: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
1: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
0: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
1: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
0: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
1: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
0: ఎల్సెవేర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపల కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
1: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్
0: ఇన్ విలేజెస్ అండ్ ప్రావిన్సెస్. మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
1: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
0: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
0: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ విలేజ్.
0: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
0: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
1: వి గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
0: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
0: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
1: హౌ డు యూ సే దట్ అదర్స్
0: హూ ఆర్ యూ
1: రెస్పాన్సిబుల్? హూ ఆర్ యూ?
0: నీకేం శక్తి ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
0: తెలుకునే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
1: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్
0: నీ మానవత్వాన్ని పోషించుకో.
1: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
1: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
1: దిస్ ఇస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
0: ధనము ధనము ధనము ధనము ధనము.
1: But everywhere we think of money.
0: ఈ ధనం ఎందుకు కాల్చడానికే ధనము.
1: What for is the money? To burn it or what?
0: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
1: What is it you do with
0: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
1: Are you helping this country?
0: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
1: Are you helping anybody?
0: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
1: Are you just offering to anyone?
0: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
1: Do you spend to entertain educational activity? Nothing.
0: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటిది.
1: All this money is something like the one hidden in a pit dug deep.
0: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
1: Therefore we should not waste our life for money.
0: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: We should spend our life for love.
0: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
1: For the body you need money.
0: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
1: And therefore for human quality be ready to sacrifice your life.
0: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
1: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
0: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
1: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
0: సత్యాన్ని నిలుపుకోవాలి.
1: అపోల్ ట్రూత్.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: ఫాలో ధర్మ.
0: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
1: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
1: స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
0: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్
0: లేక నీ కంఠం కోస్తామని అంటారు. కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
1: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
0: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
1: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టంలో వచ్చినప్పటికీ తనకు దైవమని సత్యాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్
0: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హీ స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ప్రొటెక్టెడ్ హిమ్.
0: ఈ సత్యములకు ఎరువు ఏమిటి?
1: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యుడ్ ఆఫర్ టు ట్రూత్?
0: అదే ప్రేమ.
1: లవ్ ఈస్ ద మెన్యూర్.
0: కనుకని ప్రేమను మనం పెంచుకోవాలి.
1: సో హ్యావ్ టు డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
0: నా ఫ్యామిలీ అనేంత వరకు పరిమితం కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్ మై.
0: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో వైకుతో.
1: ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైన్
0: నువ్వు ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ యూ బి హియర్?
0: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
0: సొసైటీలో ఉన్నందుకు సొసైటీ యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
1: Being in the society, desire the welfare of the
0: society. నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటు తప్పు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
1: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
0: కనుకని అందరితోనూ కూడాలి.
1: You should be in with others.
0: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: You should develop unity.
0: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఒక పెద్ద బ్యాడ్ డిసీజ్.
1: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
0: అందరూ ఉండాలి.
1: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
0: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
1: ద అదర్స్ ఆల్సో సేమ్.
0: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
1: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
0: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
1: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరే భావి భారతోద్ధారకులు.
1: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: లీడర్స్. కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి.
1: సో
0: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
1: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ది రాంగ్ వే.
0: ఎట్ట ఉంది తెలుసినా?
1: యు నో ది పొజిషన్ ఆఫ్ ది కంట్రీ.
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
1: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వి విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
0: ఈనాటి కలి ప్రభావం.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: కాదు, అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు.
1: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
0: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్రులంతా పారిపోయారు కొండలకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: సత్యమే పరిగెత్తిపోయింది.
1: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
0: అంతా అసత్యమే.
1: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
0: ధర్మమే పరిగెత్తిపోయింది.
1: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
0: కానీ ఉన్నదంతా అధర్మమే.
1: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
0: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
1: వి హావ్ టు ప్యూరిఫై.
0: ఎట్లా చేయాలి?
1: హౌ?
0: మనం ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
0: సే. నోటితో చెప్పడం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సేయింగ్.
0: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
0: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
1: సో వాట్ వీ థింక్ వీ షుడ్ సే, వాట్ వీ సే వీ షుడ్ యాక్ట్.
0: కనుకనే మనం ఈ సత్యధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వీ అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ టూ వీ ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వీఆర్ విషయార్థిస్, ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మా.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను and capitation
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes. None to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నేర్చినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgotten
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చూస్తున్నారు.
1: అవుట్ సైడ్ యు నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇడ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలను మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not be.
0: శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ekkade ganu naya paisa ledu.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deenikinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthulu kavali.
1: You should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kavali.
1: You should be ideal boys.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యు షుడ్ కాల్ హిమ్, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్ లంచ్.
0: ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేశాడు.
1: Then he purchased a net and presented to this
0: poor man. తీసుకో నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: With this net carry out your living.
0: అట్టిని మన పిల్లలకు కూడాను ఆ విధంగా చేయాలి.
1: Our students should do like
0: that. ఒక జీవనోపాధి కూడాను మనం సగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: We should help others so as to carry out their living.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: All the rest are our brothers.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: All belong to one institute.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop
0: aa aapyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Hrudayanni kudanu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either for ego
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam
1: ivvaku. We should never give scope to
0: them. Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: అందర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelope. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: After writing the address on the envelopes, he passes on telling God bless you.
0: మంచి హృదయం కలిగినటువంటి వాడు.
1: Good hearted.
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు.
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు.
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రేమిస్తు అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వీ రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the educational
0: one. Education ఏంటి ఉంటుందని చెప్పు.
1: What is there in education?
0: Churchill, మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill, Prime Minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: He joined military, but he has progressed.
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: He also received Nobel Prize.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: His son was an ordinary soldier in
0: army. ఈ విధంగా కూడాను గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడాను వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ, అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee roommate gaane untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: vaadiki eppudu marchipoyinatundi dukkhaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkhanni marchipoyetundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vechamala enta aanandam vachindi talli dannulu kudunu marchipoyadu paapa.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meer chupinchali dani kosamane nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Meer kudunu talachatamu cheppatamu cheyatamu ee moodunti nini ekatvamto chestadu.
1: Whatever Bhagavan says he does.
0: Kanukane naaku cheppadaniki kuda adhikaram untundi.
1: So Bhagavan has every right to say.
0: Kanukane the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Meerandaru kudanu manushuliga meeru bratakandi.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలను పెంచుకోకండి.
1: Not stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బాన్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manam pradesha petti mana jeevitamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalasinatundi avasaram.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
2: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu teeragane kapata veshal vidanaadi punya paapamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on?
0: When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరియైనటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము, ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరియైనటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరియైనటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కానీ జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమందు జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశించుకోవటం, ప్రవేశింప చేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించటం సాధ్యం కాదు.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములు అంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi jantunam narajalma durlabham enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము, చావటము, ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కండ్లారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ యానిమల్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్. To be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really undescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్ లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటుంది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటది.
0: There is a small example for this. You have a huge train which starts and travels at great speed.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికి వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudu kada nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికి నిలిచకపోయినప్పటికి ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
0: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
1: నిండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
0: Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: Anaga deeniki oka chinna udaharanamu.
0: This small example for this.
1: Oka cycle tire untadi leka car tire untadi andulo edaina chinna oka pin కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి యొక్క ఎయిర్ అంతా కూడా వెళ్లిపోతుంది.
0: వీ హ్యావ్ ఎ సైకిల్ టైర్ ఆర్ ఎ కార్ టైర్. ఇఫ్ ఇన్ దట్ టైర్ ఇఫ్ యూ పియర్స్ ఎ స్మాల్ పిన్ దెన్ ఆల్ ది ఎయిర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది టైర్ విల్ గో అవుట్.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహం అనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
0: When even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
0: the,
1: puncture
0: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ee yokka jeevitham anetundi inta kalamu ee dehaanni nilabettinanduku manamu taginatundi krutagnatanu andinchadaniki pavitramainatundi karyam lopala mana kayamunu pravesi pettali.
0: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: Aa dekhamanandu utchvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamnu swarinchetvanti yokka aa yokka gali yokka tattvanni manamu artham chesukotaniki punukovali.
0: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: Kanuka sarvatra bhagavat swaroopame sarvatra bhagavat yokka shaktiye kanuka manam ee dehamunu maatrame oka lakshyam nunchukoni dehame na yokka aadharam ani ee jagattunaku pradhanam ani bhavinchukotam adi sari ainatundi lakshanam kaaledu. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే, నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: Kanuka, nee kannulato nee chustunnaru nee bhramistunnavu, kaadu kaadu, daivam yokka kannulatone nee chustunnavu.
0: you are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై మనము పరితపించనక్కరలేదు. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది? ఇది మనుషుని యొక్క లక్షణము కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు? ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ to grieve for this body which is temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of atma? You have not done that. This is how the poet in great emotion asks you certain questions.
1: Kanuka manamu ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
0: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: Manamu indriyamulanu nigrahinchukotaniki taginatuvanti prayatnam salpali kani kevalamu dekamunu maatrame arikattukotaniki prayatnam chesthe prayojanam ledu. Putta meeda maddinchina paamu maranamunduna tanuvunu ta dandinchina vishayabhogamulu anuguna ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
0: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? In an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukotaniki prayatnam cheyali.
0: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికి, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు సలిపినప్పటికి మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
0: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డూ, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డూ, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణయందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mi adrishtavashattu మీరే ఆ అనుభోగుల దగ్గరికి వెళ్లడానికి బదులు మీ చెంతకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యలను అర్జించినటువంటి యొక్క అనుభోగులు మీ చెంతకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధలను వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నెలయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
0: హౌవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్
1: బదులు మీ చెందకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యలను అర్జించినటువంటి యొక్క అనుభవజ్ఞులు మీ చెంతకే

0: వారైపోతారు.
1: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country
0: deeniki oka chinna kata
1: there is a small story for this
0: vachina 20 vaaru andarini kudanu oka raju moodu prashnalu vestu vacheetundi vaadu
1: one king used to ask three questions of all people who came to him.
0: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
1: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
0: కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
1: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
0: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
1: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
0: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికీ ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
1: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
0: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుండినాడు.
1: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
0: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును, తీయటి పండును అందించాడు.
1: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
0: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
1: At that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
0: ఆ యొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
1: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
0: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
1: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
0: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
1: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place and he just wanted to express his gratitude to the sadhu.
0: సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు.

0: కానీ ఈ మహారాజునకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
1: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
0: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
1: సాధు రిప్లైడ్, yes. In what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
0: ee maharaju ki ematram artham kaledu swami, nenu kontha varaku nu amayakudiga untunnanu, idi inta varaku jariginatundi dantlo edi ee moodu question ku answers sariga untunnavo tamaru visadhikarinchi cheppali ani prarthinchadu.
1: The king did not understand. Therefore, the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the three questions.
0: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
1: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
0: కానీ అట్టి కర్తవ్య కర్మను ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు, కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యం. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
1: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
0: Ninnu kontha varaku shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
1: While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble.
0: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యము లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరి అయినటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
1: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, fulfilling your duty in serving the person who comes to you, and whoever comes to you seeking your service, these are the three best things, and these are the three answers to your questions.
0: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతో పల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
0: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
1: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
0: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం తొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
1: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
0: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది దేహం పోతుంది అని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
0: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగుక హంసవ ఇచ్చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
1: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
0: Prahladur cheppadu chetularanga shivuni poojinchareni noru navvanga harikirti nuduvareni dayayu satyambu dharanilo talupadeni kaluganeetiki tallula kadupu cheta.
1: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
0: Satkaryam. Pavitramaina karyam.
1: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
0: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parche nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu nalugu untunnayi: matru runamu, pitru runamu, deva runamu, rushi runamu. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
1: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
0: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
1: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
0: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
1: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
0: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము.
1: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
0: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి సరైన అర్థం.
1: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
0: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
1: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
0: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
1: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
0: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atani daggara nunchi kudanu pavitramainatvanti aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudanu peddalanta yerparcharu.
1: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
0: Kani eenaadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
1: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
0: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadame aneetundi yokka ekatvaniki manamu samsiddhulai untundali.
1: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
0: Manamu yemi chesina kudanu mana phalitamu mana karmanu anusarinche untuntadi.
1: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
0: Neevu oka office lo full time ni work chestiva, niku full pay istuntadu. కానీ హాఫ్ టైం వర్క్ చేసినా నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
1: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైమ్ యూ విల్ గెట్ ఫుల్ పే, ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైమ్ యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
0: Kanuka, manamu, manasu anto into ichi, manamu full pay anugrahamaneetundi kavalante, atanu ivvadu. Kanuka, neevu poorthi nee hrudayapurukanga, naa hrudayavasi neevu. నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడా తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యూ గివ్ ఓన్లీ part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the 3 stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these 3 stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Gnatum drashtuncha tattvena pravishtuncha parantapa.
2: ఓ పరంతప,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప clearly and picturesquely describes the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Gnatum anaga shastram guru dwaranu leka ye mahaneeyula yokka vakyamu chetanu ye granta patanamu chetanu భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ that God exists, a sadhaka does not get satisfaction.
1: Idi kevalamu prathamika sthanam.
2: This is only a basic or the primary stage.
1: Idi dvaita tattvam.
2: This is a principle of dualism.
1: Deeniki e matram kudanu sadhakudu tripti undadu.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ pining for it or aspiring for it, he is not going to see.
1: Nirantaramu atanu chucheetvanti yokka apechanu tana manasu lopala chedurtune undali, kadurtune undali.
2: Continuously he has to develop the aspiration to see.
1: Daniki taginatunte swaroopanni tanu pondali aneetunte abhilashanu abhiruddhi pachukovali.
2: Whatever form or nature of God he has learnt by reading or by listening, he has to develop the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంలో ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్ ఓ డార్క్ లార్డ్ యూ రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యూ ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ విల్ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: వీక్ యాజ్ హీ వాస్ ఫిజికలీ హీ రీచ్డ్ ది ఫారెస్ట్
1: ఆకలి వేసింది.
2: హి వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ
1: భగవంతునికి అర్పితము గావించకుండా భుజించటము తనకు ఇష్టం కాలేదు.
2: హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ వితౌట్ ఆఫరింగ్ ఇట్ టు ద లార్డ్.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హింసెల్ఫ్, యు హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాబనయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ సేడ్ దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజన్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి వాడు చింతించినటువంటి వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్ ఇయర్స్ హ్యాండ్స్ ఫీట్ బట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అండ్ సాటిస్ఫై ద డివోటీ హూ ఇస్ ఆస్పైరింగ్ హీ టేక్స్ వాట్ ఎవర్ ఫారమ్ హీ హస్ బీన్ ప్రేయర్ ఫార్.
1: ఇది భక్తుని యొక్క భావస్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపములు కాదు.
2: దిస్ ఇస్ నాట్ ద ట్రూ ఫారమ్ ఆఫ్ గాడ్ బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫారమ్ విచ్ హస్ బీన్ ఆస్పైర్డ్ అండ్ డిజైర్డ్ ఫర్ బై ద డివోటీ.
1: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలి కాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారమును దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan, kannan, kani, adaltu cheredetla ani ee pasal kapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get, a sadhaka would get bliss.
1: Darshanam ichchadu, Narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: Adhe chitramunu hrudayamunandu chitrinchukoni pasale kapari illu cheri atane cherevatundi vidhanam emiti ani nirantaram kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach.
1: Adhe vidhamgane sadhakudu shastrama chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ee uha chitrame bhava chitranga roopondutundi.
2: The form of imagination should become a form of feeling.
1: ee bhava chitrame sakshatkar roopakanga kodanu parinamistundi.
2: This will transform itself into a real experience.
1: Kramanga kramanga kramanga adi abhruti ganchi okaroka dinamulaku pratyakshanga దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhamga daivamato yadaritiga pratyakshanga aatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti cheykurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam matrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ అ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సపరేట్ అండ్ హీ సపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
2: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: ఏదో ఐ షుడ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ యు బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchine pondutadi.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni cheriyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: Atani gunaganamule naalo abhruti kavali,
2: the characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali,
2: his broad mindedness should become a part of me.
1: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali,
2: the selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamai povali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort, and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇది జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఇస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
2: In the secular life we can see one particular aspect clearly.
1: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
2: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
2: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku vellutadu.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: chustadu.
2: You have a look at it.
1: Marinta tripti avutundi.
2: Then you get a little more satisfaction.
1: Kani avishtam neraveyaledu.
2: But still you are not completely satisfied.
1: Daniki dabbu nistadu, aa phalamunu kontadu.
2: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustu chustu chustune ostuntadu.
2: Until he reaches home, the one which he has purchased, the food which he has purchased, he goes on.
1: Deeniki kaaranam emiti? Aa phalam pai unnatundi okka preetini.
2: What is the reason for such an action on his part.
1: Because
2: he has a great liking for that particular fruit.
1: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: The action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలోందు ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్రములే.
2: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of inner being.
2: Reflection of inner being itself.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టి మీద పెరికి వేస్తాడు.
2: He removes the peels on the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: Then he starts eating.
1: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
2: Blissfully he enjoys the juice.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే. నాతు
2: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchani nerveechukune nimittamai appaina asappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
1: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
2: బట్ టుడే సాధక, ది ఫీలింగ్స్ ఆఫ్ టుడే సాధక, ఆర్ దే లైక్ దిస్?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు చూడటం ద్రష్టం.
2: విత్ గ్రేట్ ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ గోయింగ్ టు ద బజార్ అండ్ టేకింగ్ ఎ లుక్ అట్ ఇట్ ఈస్ ద్రష్టం.
1: ఈ చూచిన ఫలమును తాను పొందటం

0: వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్ we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
1: A student after entering into the very first standard
0: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
1: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
0: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
1: అదర్స్
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్ దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
0: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
0: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
1: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: వి హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
0: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ పీస్ ఆఫ్ ద మైండ్ బట్ దిస్ ఇస్ నో గుడ్.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
0: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
1: ఆత్మ. Continuously the very embodiment of peace.
0: Aithe amsarupamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
1: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
0: Ee nadi samudram nunche puttindi.
1: River is born from ocean.
0: Meghamuluga tayarayindi.
1: It has become clouds.
0: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
1: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
0: Aithe ee dvaitamu lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.

0: దిస్ మస్ట్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పర్టికులర్ టేస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విశిష్ట
1: సముద్రపు నీరు.
0: ది వాటర్స్ ఆఫ్ ది ఓషన్ వుడ్ బి సాల్టీ.
1: క్లౌడ్ గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్టాద్వైతం.
0: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to Visishtadvaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
0: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: ఆనందం అనేటువంటి ప్రవాహములో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
0: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
0: This is the anguish or the ask.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క స్వస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
0: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: Kanuke manavulaga puttamu manavulaga jeevisthunnamu sadhakulaga bayaladeeramu.
0: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinamu.
0: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
0: వీఆర్ లిజనింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
0: బట్ వీ హావ్ టు నౌ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
1: దర్శించినంత మాత్రమే తృప్తి నొందరాదు.
0: టు హావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ దట్.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నొందరాదు.
0: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
0: వీ షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ దిస్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
0: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువాన వివిచేయ జయకృష్ణ సవిజాతి ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున ఫల్గుణ పార్థి అండ్ ధనుంజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
0: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హెస్ గాట్ హ్యావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
0: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: కట్ట కడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
0: ధనుంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
0: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్ట కనపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
0: హి ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హి వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
0: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు ధనుంజయుడవు అన్నారు.
0: Because he was able to win that ధనుస్, Lord confirmed thoroughly in the normal way, he was also called later on as ధనుంజయా.
1: దీనికి కూడా నువ్వు అర్థం లేకపోలేదు.
0: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
0: ధర్మరాజు అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దూర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
0: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
1: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
0: In the treasury of Pandavas, there was no money.
1: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manam Rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyavani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
0: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షము దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
0: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్. వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
0: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులకు దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
0: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
0: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
0: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
0: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
0: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హీ వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హూ హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
0: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
1: కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
0: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
0: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
0: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Unmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kodanu manam gurtinchi dani chakkariti lokala manam aacharanalo pettadaniki prayatnistam.
0: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య.
1: The one that teaches the establishment of peace in the universe, and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education.
0: Prema Sarupulaina Vidyarthulara, Vidyarthiniyulara.
1: Embodiments of love, students, men and women.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
1: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
0: కాని నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దేర్ ఇస్ నో యూనిటీ అండ్ దేర్ ఇస్ నో లవ్.
0: నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్, వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్. వన్ థింగ్ ఇట్స్ సర్టన్ దట్ లైఫ్ స్పాన్ ఇస్ మెల్టింగ్ లైక్ ఐస్.
0: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
1: The modern students are not aware of the purpose of life.
0: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
1: Some also don't feel the pain of not knowing the purpose of life.
0: నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఏ పరమావధికి ప్రథమ సోపానం.
1: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
0: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
1: either the students or people in general when they inquire the purpose of life,
0: kanti ninduku nidra, onti ninduku vastramu, kadupu ninduku annamu, inti ninduku pillalu, kalakalalaadeetvanti kadatram, tadatalalaadeetvanti vastu vahanadu, ivi ee naati jeevitamunaku paramavadi yokka lakshyamudu anukuntunnaru.
1: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
0: Aithe ivi kaadu mana jeevitham yokka paramavathulu.
1: They are not objectives of our life anyway.
0: Ee paramavathi aneetundi teliyinanta varaku kudanu mana manavattam aneetundi విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
1: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
0: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
1: దట్ డే వెన్ వి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సాడ్నెస్ అండ్ విల్ బి ఆల్ హ్యాపీ.
0: వేదం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై వేదం?
0: విజ్ఞానము అని వెలుగు అని.
1: It is called the wisdom and the light.
0: Tana uniki ani
1: and it one's own existence.
0: Ee moodintini gurtinchinappude manamu nirvidhanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
1: Then once we recognize this trinity, will be away from this misery and will be in that blissful state of Veda.
0: ఏమిటి ఈ వెలుగు?
1: What is this value?
0: సూర్యుని వెలుగ, లేక చంద్రుని వెలుగ, లేక దీపం వెలుగ?
1: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
0: కాదు కాదు, హృదయం యొక్క వెలుగు.
1: No, it is the light of one's own heart.
0: విజ్ఞానం అనగా ఏమిటి?
1: What do you mean by విజ్ఞానం?
0: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
1: It is material science.
0: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
1: Or worldly science.
0: కాదు, విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానం.
1: The transformation of one's own heart is vijnana or knowledge.
0: Uniki anaga yemiti?
1: What do you mean by existence?
0: Tana yokka nijatattvanni tanu gurtinchatam.
1: To know one's own nature is existence.
0: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu? Kaadu kaadu, padarthamulaku atheetamainatundi pararthamune nenu aneetu satyanni gurtinchatame manavuni yokka uniki.
1: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
0: ఇవన్నీ కూడాను కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
1: These are all negative.
0: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
1: The supreme quality that transcends is positive.
0: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
1: Man has filled his heart with negative but expects positive.
0: Itti manavudu positive ni ee reethiga pondagaladu?
1: Such a man, how do you expect him to acquire positive?
0: Lopala unnatundi dani yokka reaction, resound and reflection ni pondagaladu kaani atheetamaina dani entanu pondaledu.
1: After all, he would be getting what all that comes back to him as reaction, reflection, resound.
0: Kanaka mana endali untinatundi yokka negative bhavanni poorthi nirmoolam cheyali.
1: Therefore, we have to give up totally the negative feeling within us.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: We have to investigate the meaning of divinity in human life.
0: ఈ లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనం చేయవలసిన విధానం ఏమిటి?
1: In this physical transient world, what is the procedure to be adopted?
0: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
1: At home, either a child or the cow is sick, for instance.
0: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: Doctor visits in such a situation and suggests the relief.
0: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాం?
1: What sort of gratitude we express to doctor?
0: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
1: Modern students will question like this: just doctor did his job, it is a duty and responsibility, why should I express gratitude?
0: కానీ నీ విద్యార్థి అయి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
1: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డాక్టర్, దెన్ హౌ అబౌట్ యువర్ డ్యూటీ?
0: డాక్టర్ కి ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది.
1: జస్ట్ యాజ్ ఎ డాక్టర్ హస్ గాట్ ఎ డ్యూటీ, ది పేషెంట్ ఆల్సో హస్ గాట్ ఎ డ్యూటీ టు ఫాలో.
0: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడాను తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
1: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
0: Tana baadalu teerinantane doctor ni marchipotamu idi rogi yokka kartavyam kaadu.
1: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
0: Aanadu aa doctor e nee yokka rogamunu nivarana cheyakundina nee ee vidhamaina paristhitini pondeetunti vaadavo kanuka aa yokka paristhitiki taginatvanti yokka aadukoni నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం నందించుకోవాలి.
1: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
0: నవమాసములు మోసి కానీ పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడా మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
1: హిస్ మదర్ హూ బేర్స్ యూ ఆల్ ది టైమ్ and takes care of you, even sacrificing the food and drink.
0: Idi kannanduku talli oka kartavyame kaani manam daniki chupovalsinatundi oka కృతజ్ఞతను ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు.
1: మోడర్న్ స్టూడెంట్స్ థింక్ దిస్ వే, ఆఫ్టర్ ఆల్ మదర్ డిడ్ హర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
1: జస్ట్ ఎస్ యువర్ మదర్ హెస్ షవర్డ్ జనరస్లీ ఆల్ ది అఫెక్షన్, లవ్ అండ్ సాక్రిఫైస్, యూ షుడ్ ఇన్ టర్న్ షో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ హర్ హ్యాపీ.
0: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరి అయిన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తికి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
0: Greece deshistudainatunti Alexander dinu cheppadu ivanni kudanu tama tama kartavyalu taamu prakatistunnaru tama tama kartavyalu taamu nirvartistunnaru inte gaani deeniki gratitude cheppanakkaraledu kada annadu.
1: Alexander of Greece also said each one is discharging his own duty. It's not necessary to express gratitude.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
1: But to another opinion, Alexander consented, totally agreed.
0: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is a relationship between the mother and the child.
0: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
1: There is a relationship between the mother and the child physically, and there also blood
0: ఇందులో
1: related.
0: కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
1: There is some selfishness here.
0: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
1: When teacher teaches a student, there is selfishness there.
0: కానీ ఎట్టి స్వార్థము, ఎట్టి స్వప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నియో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
1: But God is helping every person utterly selfless and self-interest.
0: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
1: God has no trace of
0: ప్రయోజనము లేదు.
1: No self-interest at all.
0: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
1: He doesn't expect anything in return.
0: మానవ లోకమునకు అన్నిను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
1: It's God who gifted the entire universe, everything that we find around, conferring peace.
0: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
1: It's not possible for mankind to come.
0: ఎన్ని powerful bulbs పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
1: We may have bulbs, very powerful bulbs, they will never be equal to that of sunlight.
0: ఎన్ని pump sets పెట్టి pump చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
1: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
0: the pump sets? పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
1: యు మే ఎంప్లాయ్ సో మెనీ ఫ్యాన్స్ దట్ విల్ సప్లై యూ విండ్, బట్ దట్స్ నథింగ్ వెన్ కంపేర్ టు ద ఎయిర్ బ్రీజ్ అరౌండ్ దట్ సస్టైన్స్ యువర్ లైఫ్.
0: మానవాతీతమైనటువంటి ఒక ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
1: గాడ్ హెస్ బీన్ గివింగ్ అస్ ద గిఫ్ట్స్ విచ్ ఆర్ ట్రాన్సెండెంటల్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఎలక్ట్రిసిటీ కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: Electricity is the divine form.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
1: Electricity is born from magnet.
0: నుంచి వచ్చినటువంటి వెలుగు.
1: And the light.
0: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
1: And then heat.
0: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
1: We consider them that as reflections of matter.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
1: God is a big magnet.
0: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
1: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
0: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
1: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
0: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
1: If you draw water out of the well or the reservoir, you pay water tax.
0: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చు అయినంత ఈ యొక్క కరెంట్ కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
1: As we make use of the fans, the government collects the electricity bill.
0: ఈ చిన్న చిన్న విషయములకే ఇంత ట్యాక్స్ ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విషయమునకు ఈ గాలి ఈ నీరు ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
1: When we express gratitude in small matters like this, God has given us this mighty stupendous elements like water.
0: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
1: Being the recipients of all the five elements, we should show our gratitude.
0: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
1: That's divine forms.
0: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
1: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
0: దీనిని ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
1: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
0: కానీ ఏ కించిత్తైన కూడాను దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించడం లేదు.
1: But we are not showing gratitude even a little.
0: కనుకనే మానవునికి ప్రధానముగా gratitude. ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవులకు.
1: గ్రాటిట్యూడ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా చులకంగా చూస్తున్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ మోడర్న్ సొసైటీ టేక్స్
0: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు కల్లోలములు కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ హ్యూమన్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ హావక్ అండ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎజిటేషన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిజౌండ్.
0: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది యాక్టివిటీ దట్ యు అండర్టేక్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
0: ఎట్టి శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది సౌండ్ సో ఈస్ ది రిసౌండ్ విచ్ యూ హ్యావ్ టు లిసన్ టు.
0: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
1: As is the action, so is the reaction which you cannot escape.
0: ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
1: When such a faith is fostered and developed among students, there will be peace and security.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
1: We should give up this kind of weakness present within us.
0: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉండాలి.
1: Every man has got unlimited power.
0: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
1: Human body is a very big generator.
0: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
1: Human face is television.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
1: All that you find in the world, all around objects are present within the human body.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
1: The eternal principle, the truth, the divinity is within man.
0: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమందు కనిపించేటువంటి యొక్క భౌతిక లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
1: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
0: ఇంత శక్తి మానవుని యందు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించండి.
1: Understand clearly there is mighty power within everyone.
0: మట్టిలో మునిగి రాతిలో చేరి కేవలం విలువలేని కనికరాయి వలె కనిపించేటువంటి దానిని మానవుడు దానిని తీర్చిదిద్ది పరిశుద్ధపరచి కోతలు కోసి ఒక విలువైనటువంటి డైమండ్ గా మారుస్తున్నాడు.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మడ్ యాక్చువల్లీ ఎ స్టోన్ లైక్ థింగ్ ఈజ్ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ అండ్ ప్రాసెస్డ్ అండ్ విత్ సో మెనీ కట్స్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు ఎ డైమండ్.
0: కానీ ఈనాటి అజ్ఞానులైనటువంటి మానవులు డైమండ్ కు విలువిస్తున్నారే కానీ ఈ డైమండ్ గా మార్చినటువంటి ఒక మనిషికి విలువనివ్వటం లేదు.
1: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
0: ఈ మానవుల వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
1: The value is because of man who does
0: it. ఈ విలువ ఎక్కడ ఉంటుందా మానవుని యందు?
1: Where does this value lie?
0: ఉన్నది.
1: Is there?
0: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
1: There is power within us, but we attach value to external things.
0: ఇది కేవలము ఇది ప్రతిబింబమే.
1: It's only reflection.
0: Reflection of the inner being.
1: It is the reflection of the inner being.
0: తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం యొక్క ప్రతిబింబం ఇవన్నీ.
1: That's all the reflection of the inner latent eternal truth.
0: ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన కేవలం విలువలేనటువంటి చదువులుగా చెత్త చదువులుగా తయారవుతున్నాయి.
1: The modern education is just physical, worldly and secular and it's of no use at all.
0: విత్ అనగా ఏమిటి?
1: What do you mean by విత్?
0: విత్ ప్లస్ యా అది విద్య.
1: విత్ ప్లస్ యా ఇస్ విద్య.
0: విత్ అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
0: యా అనగా ఏది?
1: యా వాట్?
0: ఏది ప్రకాశం అందించునో అదియే విద్య.
1: దట్ విచ్ గివ్స్ అస్ ది బ్రిలియన్స్ ఇస్ విద్య.
0: ఈనాటి విద్యలు అంధకారం అందిస్తున్నాయి కానీ ప్రకాశం అందించడం లేదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్
0: లైట్. ఇది నిత్య జీవనోపాధి నిమిత్తమైదాను అనేక విధమైనటువంటి పాటు పడుతున్నాడు ఈ విద్య వల్ల.
1: Because of this modern education, he struggles hard to carry on his living.
0: ఇది విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు.
1: This is not the true meaning of vidya.
0: ప్రకాశాన్ని అందించాలి.
1: He should give, shed light.
0: తమసోమా జ్యోతిర్గమయ. ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
1: He should dispel darkness.
0: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
1: He should dispel ignorance.
0: అవివేకాన్ని దూరం చేయాలి.
1: Also foolishness.
0: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
1: But the modern education is keeping you far off from the spirit, from the bliss and discrimination. దూరం
0: చేసుకోవటం లేదు.
1: He is not able to give up his own ignorance.
0: తనలో ఉండినటువంటి చీకటిని తాను దూరం చేసుకోవటం లేదు.
1: He is not dispelling the darkness within him.
0: కానీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets his own true self, ఆత్మతత్వం.
0: అనగా దీని యొక్క ఏతావాత దీని యొక్క అంతరాత్మే తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: With all said and done, everyone is forgetting one himself.
0: ఈనాటి విద్యార్థులు కన్నుండి కూడా గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
0: చెవి నుండి కూడా చెవిటివాణిగా తయారవుతున్నారు.
1: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
0: మతి నుండి కూడా ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
1: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
0: తన చెవులను తాను నమ్మటం లేదు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
0: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
1: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
0: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
0: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
1: హీ బిట్రేస్ హింసెల్ఫ్.
0: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
1: హీ గోస్ బై వాట్ ఈస్ సెయిడ్.
0: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
1: హీ సీస్ వాట్ అదర్స్ సే.
0: కానీ తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
1: బట్ హీ డజంట్ రిలై ఆన్ హిస్ ఓన్ సైట్.
0: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుడి నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
1: వెన్ యూ హావ్ నో ఫుల్ ఫెయిత్ ఆన్ హిస్ ఓన్ విజన్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్ అదర్?
0: వీడు నిజమైన మానవుడేనా?
1: కెన్ హీ బి ఎ ట్రూ హ్యూమన్?
0: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
1: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిస్ ఓన్ హియరింగ్.
0: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
1: వాట్ మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్, హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
0: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
0: కనుక నీ ప్రతిదాని కూడాను ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
1: So for everything we claim, this is my.
0: ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the existence of that.
0: ఎవరు చెప్పిందని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
1: If we go by the hearsay,
0: we turn blind. You are
1: not able to believe what you see.
0: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
1: Can there be a person who is more blind than you?
0: చదివియు ఏమి ఫలం?
1: What is the use of all education?
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from the destiny?
0: చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
1: If the wicked thoughts are there in mind.
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: You become dry.
0: కనుకనే మన బుద్ధులను మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం.
1: So we are narrow minded.
0: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
1: We have no faith in our vision or sight.
0: మన చెవులను కూడా మనం నమ్మడానికి ఏమాత్రం కూడా అనుభవించడం లేదు.
1: We are not experiencing the true power of audition.
0: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
1: What is that the modern man can accomplish?
0: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
1: What type of results you expect from such society?
0: కనుకనే విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
1: విద్యార్థి స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: విద్యా ప్లస్ అర్థితి విద్య.
1: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
0: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
1: హీఈస్ నాట్ విద్యార్థి.
0: విద్యాలయంలో ప్రవేశించి కూడా విషయార్థిగా మారుతున్నాడు.
1: దో హీ సీక్స్ అడ్మిషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్,
0: విద్యను విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ది మెయిన్ థింగ్.
0: కానీ తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు.
1: బట్ హీ గోస్ బై ది సెన్సువల్ ప్లెజర్.
0: విద్య కాదు మనకు ముఖ్యమనుకుంటున్నాడు.
1: He considers that education is important.
0: అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి?
1: Why should such a man seek admission here?
0: విద్యను అభ్యసించేటువంటి వాడే విద్యాలయంలో ప్రవేశించాలి.
1: The one who is prepared to learn and study should seek admission.
0: విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో.
1: In this world there are crores and crores of educated people.
0: కానీ మన విద్య కేవలం గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు.
1: But our education should not be limited to textual information.
0: మీకందరికీ తెలుసును.
1: You all know that.
0: వెస్ట్ బెంగాల్ లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడా అందులో అభివృద్ధి అయ్యారు.
1: యు నో వెస్ట్ బెంగాల్ దట్ హెస్ గివెన్ బర్త్ టు లాల్ బాల్ పాల్, ఠాగూర్ అండ్ అరవింద ఘోష్.
0: కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది?
1: Where do you find their names today?
0: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
1: You will find their names in texts.
0: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు.
1: And some of the names are not noticed in texts.
0: ఇదంతా విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
1: It's not standard measure for education.
0: ఏ చదువు చదవలేదు.
1: He has no education.
0: ఏ ABCDలు రావు.
1: He doesn't know ABCD letters.
0: ఏ ఓనామాలు రావు.
1: He has no formal
0: అలాంటి రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు.
1: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody.
0: హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు.
1: All our feelings should be imprinted in our heart.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
1: Because he's an expert in spiritual.
0: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ
1: in spite of all education,
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
1: There should be the combination as a background of these three, ethical, dharmic and spiritual.
0: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
1: Without the background of these three things, all our education is a waste.
0: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ విల్ బి మైటీ పీపుల్ విత్ ద డిగ్రీస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ,
0: సంపదలుండి సద్దానపరుడైన పుడమిగిత్తిని కన్న పుణ్యులైనా,
1: దేర్ విల్ బి రెప్యూటెడ్ పీపుల్ ద రిచ్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్ ఆఫ్ చారిటీ,
0: అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైనా,
1: దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఫిజికలీ,
0: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైనా,
1: దేర్ విల్ బి ప్రీస్ట్ హూ టీచ్ యు ఆల్ వేద కంటిన్యూస్లీ త్రూ అవుట్ ద డే, సాటి
0: గారు భక్తులకు ఏ నాటికైనా,
1: దే నెవర్ ఈక్వల్ డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: చూసారా? ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా అధికుడుగా మారిపోతున్నాడు.
1: With that devotion, even a low man would become very high, great.
0: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడుగా దిగిపోతున్నాడు.
1: Without faith in God, he may be a very big man, but becomes so low.
0: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
1: What do you mean by భారతీయ సంస్కృతి?
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
0: దీనిని ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇలియట్ చెప్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫామ్ బై ఇలియట్. ఇలియట్
0: ఇతను ఈ సంస్కృతం గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
1: హీ ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
0: కట్ట కడపటికి అన్ని విధాల విచారం చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ హీ కేమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: సరి అయినటువంటిది కూడా కాదు.
1: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
0: లైఫ్ ఎవరి లైఫ్?
1: Life, whose life?
0: పశులైపా, రాక్షసలైపా, మానవుల యొక్క లైపా, క్రిమికీటకాదుల యొక్క లైపా?
1: Is it animal life or the life of a demon or that of a beast or an insect?
0: Way of life అన్నాడు.
1: Said you way of life?
0: కాదు కాదు, ఇది కాదు way of life.
1: This is not the way of life.
0: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
1: taking human life in general as the
0: one principle, అనంతంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
1: having full faith in the unity and diversity,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
1: One should visualize the unity and diversity.
0: అది ఏ మన కల్చర్.
1: That's our culture.
0: కాస్ట్ వేరు, కల్చర్ వేరు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
1: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కల్చర్ ఆఫ్ లవ్,
1: ద కల్చర్ ఆఫ్ లవ్.
0: ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
1: This is the measure, the standard of the divinity, the culture of love.
0: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము.
1: But we go by this modern love.
0: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదు.
1: This modern love is no love at all.
0: ఇది కేవలం అటాచ్మెంట్.
1: It's only attachment.
0: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
1: Is an attachment. attachment to
0: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
1: The husband and wife, they love each other.
0: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
1: There's love among friends.
0: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
1: Love among relations.
0: ఇదంతా కూడాను కేవలం ప్రేమనా కానే కాదు.
1: Is that all love? No, certainly not.
0: ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి,
1: the mother with so much of love towards
0: her, మరణించిన తక్షణమే,
1: the moment she dies,
0: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చివేస్తున్నాడు.
1: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her. Without any compassion.
0: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లా అవుతుంది?
1: Then how do you call it love?
0: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
1: It's only an attachment between two bodies.
0: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
1: You cannot mistake.
0: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కానీ మన తదుపరి కానీ వచ్చేటువంటివి కాదు.
1: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్. దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్.
0: లవ్ పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: మరణించిన తర్వాత ఉంటుండాలి.
1: ఇట్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
0: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
1: బట్ అటాచ్మెంట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్.
0: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
1: వన్ బికమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
0: తానెవరు, నీవెవరు?
1: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
0: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
1: Is only after birth one the mother and the
0: child. Evaru, a thalli evaru.
1: Prior to birth, who are you and who is your mother?
0: Ivanni kudunu passing clouds. Idi prema kaadu.
1: They're passing clouds. That's not love.
0: Shashvatamainatundide prema.
1: That which is permanent is love.
0: Nitya satya shuddhamainatundide prema.
1: Pure unsullied eternal truth is love.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopam. Idi e prema.
1: It is the pure unsullied unadulterated unpolluted eternal truth is love.
0: Kanukani ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
1: Therefore the divine love is that that does not
0: expect anything in return. లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
1: Is a true love will not entertain selfishness.
0: అది ఒక్క దైవం తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
1: That love is there in God, none else.
0: అదే మన భారతీయ కల్చర్ అని.
1: That is the culture of Bharat.
0: ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
1: We should not go by the differences between the culture of Bharat and the nation. అందరికీ
0: ప్రేమ ఉన్నది.
1: There is love in all.
0: Culture ante empty culture of university, universal.
1: Culture is universal.
0: Kalukane oka bharatdeshaniki inkoka deshaniki sambandham ledani cheppakoddu.
1: We should not say that it has no other affinity with
0: other nations. Mana bharatdesham culture chala goppadi, idara desham yokka culture chinnadi ani manu vimarsinchakoddu.
1: We should not criticize and claim that our culture is great.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Idi e mana yokka culture.
1: This is our culture.
0: Kalasi melasi perugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intellect, intelligence that we have developed.
0: Kalasi melasi kalataleka telivito jeevinchudam. Ide mana culture.
1: Let us mingle together and live in friendship.
0: Ituvanti bhagavat deenni manu ee naadu అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ స్పిరిట్ టుడే.
0: ఏ విద్యా సంస్థలు ఎందుకు కూడాను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
1: సచ్ ఎ థింగ్ ఈజ్ నాట్ టాట్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్.
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
1: దే ఓన్లీ టీచ్ సబ్జెక్ట్స్.
0: ఆ సబ్జెక్ట్ అంతా కూడాను కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
1: ఆల్ ద సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్
0: అదే పాజిటివ్. అదే పాజిటివ్.
1: దట్ లవ్ ఇస్
0: పాజిటివ్. అదే దివ్య శక్తి.
1: దట్ ఇస్ డివైన్ పవర్.
0: ఈ నెగటివ్ అంతా కూడాను మార్పు చెందేటువంటివి.
1: ఆల్ ద నెగటివ్ చేంజెస్.
0: ఆ నెగటివ్ లోపల మన పరిమిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
1: దట్ నెగటివ్ విల్ నెవర్ షో యువర్ సేక్రెడ్ ఫామ్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
1: సపోజ్ యూ క్లిక్ యువర్ కెమెరా.
0: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
1: దెన్ యూ గెట్ ది నెగటివ్.
0: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
1: హౌ డస్ ది నెగటివ్ లుక్ వెన్ యూ ప్రింట్ ద సేమ్ నెగటివ్? హౌ డు యూ లుక్ ఫైండ్ ద ఫోటో దేర్?
0: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
1: There in the negative, you don't find clearly see your own beauty.
0: ఈ ఫోటోలో కూడాను మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
1: In photo, you'll find another instance in regard to culture.
0: నీ దేహాన్ని ఒక కెమెరా మన వచ్చి ఫోటో తీస్తాడు.
1: Supposing a photographer clicks his camera.
0: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
1: What all you have put on your body, you'll find there in the photo.
0: ఏ యొక్క కలర్ వేసుకున్నావో.
1: The color.
0: ఏ యొక్క చైన్ వేసుకున్నావో.
1: The chain.
0: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
1: All the decoration you have, you'll find it in the photograph.
0: కానీ బయట మాత్రమే వస్తున్నాయి.
1: But you find only outer things.
0: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
1: But do you find there in the photo your muscles, the nerves and the bones within the body?
0: కాదు, దీనికి మరొక ఫోటో ఉంటుంది.
1: But there is another photo now.
0: అదే ఎక్స్రే అన్నారు.
1: That is
0: ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
1: In X-ray you find inner.
0: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
1: In photo you don't find.
0: ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది.
1: So the modern education is something like external cameras.
0: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండేటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
1: But the spiritual culture will certainly show manifest that which is within.
0: అదే X-ray.
1: That is X-ray film.
0: అది ఒక్క మనస్తో తప్ప మరొక దాంతో చేరదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
0: ఈ మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
1: సో మైండ్ ఈస్ ది ఎక్స్రే అండ్ లవ్ ఇస్ ద ఫిల్మ్, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
0: కనుకనే ఎక్స్రే అనేటువంటి కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
1: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
0: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
1: So mind should be perfect.
0: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
1: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్.
0: దాంట్లో ఒక విధమైనటువంటి యొక్క బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుండాలి.
1: We should also see the bulb of love still shines, working.
0: Expire kaakunda.
1: It expire.
0: దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా ఉండాలి.
1: It should help you to take the photograph in time.
0: Expire ప్రేమలంతా ఉంటుండాలి.
1: Today we find the bulbs that do not function.
0: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుండాలి.
1: The moment our object is fulfilled, love goes.
0: ఇది ప్రేమనే కాదు.
1: It's no love at all.
0: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
1: We may have so many problems, anxieties and worries.
0: ఈనాడు లౌకికమైనటువంటి కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ డివోషన్.
0: ఏమైనా సంభవించని,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
0: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు.
1: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ, ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
0: ఇది ఏనాటికైనా కూడా నిత్యమైనటువంటిది కాదు.
1: It is never permanent, the body anyway.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: That eternal truth, love, has got to be kept safe and secure.
0: అనేక మంది భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
1: You know the history of many of the devotees.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వారి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
1: Devotees could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the world. దేహాన్ని
0: మర్చిపోతారు.
1: They forget the body.
0: మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
1: You know the history of Prahlada in Bhagavata.
0: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
1: The very father has put him to suffering.
0: దేని వల్ల?
1: Why?
0: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్లైక్డ్.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
1: హిరణ్యకశిపు హస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద్ లవ్ గాడ్.
0: చేతనే సర్వంను భరించుకుంటూ వచ్చాడు.
1: Because his love that made him resist all problems.
0: Our teachers kudanu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
1: Teachers came and pleaded in front of Hiranyakashipu.
0: Tannu nishacharul poduva.
1: When he was attacked by all the demons.
0: Daitya kumarudu.
1: The son of this Hiranyakashipu Prahalada.
0: Pannagashayi.
1: He has been saying, O Pannagashayi, O God.
0: Tannuja banjanam.
1: Praising God, Dhanuja Banja.
0: Anchu nutinche kani.
1: He only extols, he only praises God.
0: Kannula nirutedu.
1: He never shed a tear.
0: Bhayakampa sametudu kaadu bhuvara.
1: O king.
0: Bhayakampa sametudu kaadu bhuvara.
1: O king, he is not fear stricken, he is not afraid of anything.
0: Chinna pillavadu.
1: Young God.
0: Ee kashtamulu kantaku bharinchukogalada?
1: Can he really bear all the
0: Ledu.
1: Suffering?
0: తన మనస్సు, తన దేహము దైవ చింతనలో ఇమిడ్చాడు.
1: Because his body and the mind centered
0: around God. బాడీకి ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు.
1: So much body is put to suffering but he is not mindful.
0: క్లోరోఫామ్ ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు 5 inches చేయి, 50 inches చేయి, మనకి ఏమీ తెలియదు.
1: Giving chloroform, one doctor might operate 5 inches or be much bigger but you are not affected.
0: అదే విధంగానే
1: ఆ
0: దైవత్వంతో లీనమైనటువంటి యొక్క మనసుకు ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు.
1: Therefore the mind in the presence of the divine is not mindful of its
0: troubles. That
1: brings success.
0: Kanukane the pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: Rendu baadhala madhyalone aa sukham manaku labhyam avutundi.
1: So there is pleasure between.
0: Kaani ee naati mana yokka vidyalu kaani mana bhakti siddhalu kaani kashtamlu vaste photolu maari pothayi, sukham vaste rendu photolu ekkuva pettestam.
1: The modern education, our steadfastness, devotion would be on the rise. In terms of pleasure, in terms of pain, we turn good to us. It's not devotion.
0: ఏ కష్టమైనా కలగని.
1: Let any troubles come to you.
0: నీ ప్రసాదమే.
1: It's all your gift.
0: ఇదంతా నీ గిఫ్టే.
1: It's all your gift.
0: సుఖము నీ గిఫ్టే.
1: Pleasure is
0: సుఖము నీ గిఫ్టే.
1: Pain is your gift.
0: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
1: Without pleasure there cannot be pain. Without pain there cannot be pleasure.
0: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
1: We should know the unity, oneness behind these two.
0: అది ఏ కల్చర్.
1: That is culture.
0: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
1: వి సే కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావన పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ వ్యూ కల్చర్ ఇస్ ద వన్నెస్.
0: కల్చర్ నెగటివ్.
1: కల్చర్ ఇస్ నెగటివ్.
0: పాజిటివ్ పిక్చర్.
1: పాజిటివ్ పిక్చర్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ మేక్ యూ నో యువర్ నేచర్.
0: కేవలం భౌతికమైన విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
1: Don't think that the secular knowledge you have is mainly important.
0: ఈ ఏకత్వాన్ని మనం వహించాలి.
1: We should know the unity, oneness behind these two.
0: అది ఏ కల్చర్.
1: That is culture.
0: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
1: What is this culture?
0: Culture and spiritual అని పెట్టి

0: ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
1: Don't think that the secular knowledge you have is mainly important.
0: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: Along with this education, spiritual knowledge is
0: అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
1: Then only you will have light of life.
0: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
1: Otherwise, what's your education?
0: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
1: You remember so long you
0: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
1: By time you go home, you forget.
0: ఈ చదువులంతా కూడా పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
1: All this education is for our living.
0: ఈ కూడు కాదు మనకు.
1: ఇట్స్ నాట్ దిస్ ఫుడ్ ఇంపార్టెంట్.
0: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
1: వీ నీడ్ ద ఫుడ్ దట్ గివ్స్ బ్లిస్ టు ద స్పిరిట్.
0: ఆత్మానందం హెడ్ ఆ హెడ్ ఏ గాడ్.
1: దట్ ఫుడ్ ఈస్ ద హెడ్ దట్ హెడ్ ఈస్
0: ఈనాటి భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుండాలి.
1: ద ఫిజికల్ ఫుడ్ విల్ గో టు ద స్టమక్.
0: తలకు చేరటం లేదు.
1: ఇట్ వోంట్ రీచ్ హెడ్.
0: కాబట్టి ఇది నెగిటివ్ అయిపోతుండాలి.
1: సో ఇట్ టర్న్స్ నెగిటివ్.
0: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
1: ద మూమెంట్ ఇట్ రీచెస్ హెడ్ ఇట్ టర్న్స్ పాజిటివ్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఎస్ ద బేసిస్
0: ఫర్ అంతే కాకుండా నైతిక విద్య
1: ద మోరల్ ఎడ్యుకేషన్
0: అనగా నైతికమనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై మోరల్ ఎడ్యుకేషన్?
0: నడవడిక,
1: గుడ్ కాండక్ట్,
0: మొరాలిటీ.
1: మొరాలిటీ
0: ఇది మంచి నడతగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్ గుడ్.
0: బయటికి పోతానే వికారంగా మనం జీవించటం.
1: ద మూమెంట్ వీ గో అవుట్ వీ లీవ్
0: హాస్టల్లోనూ లేక కాలేజీలో చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటము.
1: సో లాంగ్ వేర్ ఇన్ ద హాస్టల్ అండ్ సీక్రెట్ ఇన్ ది హాస్టల్ కాలేజ్ యూఆర్ సీక్రెట్.
0: ఇది కానే కాదు చదువు.
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: 99% మంది అట్లే ఉంటున్నారు.
1: 99% ఆర్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
1: వేర్ ఇస్ మొరాలిటీ?
0: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
0: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాన్షియన్స్.
0: ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
1: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
1: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
0: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు.
1: సో ద వన్ విత్ గుడ్ కాండక్ట్ ఈస్ ద వన్ ఈస్ అ గుడ్ పర్సన్.
0: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
1: ద రెస్పెక్ట్ ఇన్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద నేషన్ depends upon the morality, the conduct.

0: స్పాయిల్డ్.
1: నీతి లేని వాడు కోతి కంటే హీనము అన్నాడు.
0: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
1: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: నడతను చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ అవర్ కాండక్ట్ షుడ్ బి గుడ్.
1: మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
1: మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆన్ మైండ్.
1: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
0: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ది మైండ్.
1: సులభం కాదు.
0: ఇస్ నాట్ దట్ ఈజీ.
1: కానీ డైవర్ట్ చేయొచ్చు.
0: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
0: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
0: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
1: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
0: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
1: ఒక లాక్.
0: Our heart is a lock.
1: నీ మైండే ఒక కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్ లాక్.
0: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నీ మైండ్ ను,
0: సో యువర్ మైండ్,
1: ప్రకృతి వైపున ప్రవహింపచేస్తే బంధితుడైపోతున్నావు.
0: యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
1: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
0: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్, ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
0: లిబరేషన్ డజంట్ మీన్ ఎ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
1: మోక్షయం మోక్షం అన్నారు.
0: దట్ టేక్స్ యు అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
1: ప్రాకృతమైనటువంటి చింతల నుంచి పరమాత్మ చింతన వైపు మరల్చాలి.
0: You have to direct our mind away from the worldly matter towards God. అది
1: మన యొక్క మొరాలిటీ.
0: దాట్స్ అవర్ మొరాలిటీ.
1: దాంట్లో ఎంత నీతియో ఉంటుంది.
0: లోడ్ ఆఫ్ మొరాలిటీ.
1: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
0: ఇట్ విల్ సెట్ అన్ ఐ

0: ప్రోగ్రెస్
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ షేప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐడియల్
1: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు
0: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో
1: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి
0: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అండ్
1: కానీ ఈ సమ్మర్ క్లాస్ లోపల
0: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్
1: దీని అన్నింటికి మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ That gives the majesty and the glory which is beyond all the subjects available to you.
1: Dhanadhanyamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all wealth and good character righteousness but he will feel so sad that he has no children.
1: Dhanadhanyamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all the affluence.
1: Vidyadhikari ayi virravi guchununna udyogamulu leka vetalanundu.
0: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because there is no job.
1: Yendi vidya.
0: What is this education?
1: Udyogalu kosam intinti venta becchamunu ettukotama.
0: We have to beg, approaching door to door for a job.
1: Kalaku neevu adhe okka beg, Bhagavantuni daggara cheyi.
0: Let's beg God.
1: Anta tane istadu.
0: He will give everything you want.
1: Neeku sariyainatu nadatham neevu penchuko.
0: Develop good conduct.
1: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanam.
0: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
1: Mundu vastundi.
0: You'll come to know later.
1: Ee naati sayankalam nunchi
0: right from this evening
1: ramayanamulo undinatundi neeti prabhavalanta kudanu prabodhinchali pillalukani vice chancellor aasinchadu.
0: Vice chancellor prayed to Bhagavan to talk to us on moral principles contained in sacred text Ramayana.
1: ee ramayanamlo undinatvanti prati anuvu prati kanamu kudanu vidyarthiki atyavasaram.
0: Every episode, everything there in Ramayana are absolutely essential.
1: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundali.
0: There are present blood cells in our
1: body anta cells.
0: The body is full of cells.
1: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
0: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి మొరాలిటీ అండ్ నిజాయితీ ఇంటెగ్రిటీ.
1: దానిని మనం చక్కగా గుర్తించి
0: వి హావ్ టు రికగ్నైజ్
1: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే
0: అండ్ వెన్ యూ అండర్స్టాండ్ ది సాంక్చురీ హిస్టరీ
1: సకమవుతుంది.
0: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
0: Don't get merely satisfied with this knowledge. It's also necessary anyway.
1: Ihamana sukimpa hematāraka vidya, paramana sukimpa brahma vidya.
0: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, brahmic knowledge. You know that students.
1: Football aadetunte pillalu atu vaipuna 6 itu vaipuna 6 mandi untaru.
0: Students that play the football game find 6 of that.
1: Atu last lopala itu last lopala kodanu rendu limitlu pettintaru goluku.
0: On either side, there will be certain limits setting the goals. So now if they hit the ball this way, that
1: will
0: be game. On the other hand, if they hit from that side, this will be goal to this
1: player.
0: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a goal. Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
1: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ ను కొట్టాలి.
0: And we hit this ball of life that go in between.
1: మన లైఫ్ ఏ ఒక బాల్.
0: Our life is a ball.
1: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
0: How long can you hit this ball?
1: ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు వీడు కొడతాడు.
0: So long this ball is full of air, it is hit on by both the parties.
1: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
0: What is this air?
1: అదే అహంకారము.
0: This is the air of ego.
1: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు కానీ చేతితో ముట్టరు.
0: So long this air of ego, everyone starts hitting with the leg.
1: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
0: ద మూమెంట్ ద ఎయిర్ ఇస్ లెట్ ఆఫ్ హీల్ కలెక్ట్ ద బాల్ విత్ హిస్ హ్యాండ్స్.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
0: Therefore in this game of life, so long there is ego, we cannot be free from the problems.
1: ఈగోను మనం దూరం చేసి
0: we should give up ego.
1: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు
0: డెవలప్ లా
1: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
0: దెన్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
0: రెస్ట్ కమ్ అండ్ గో.
1: కానీ రాకపోకలు లేనిటువంటి యొక్క దివ్యమైన భావము ఆధ్యాత్మికము.
0: బట్ దట్ స్పిరిచువల్ డివైన్ ఫీలింగ్ హాస్ గాట్
1: మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్ గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికము.
0: Spirituality, which is moral and ethical, is the background.
1: మన వెన్నెముక లేకపోతే మనం నిలచగలమా?
0: Without backbone, can we stand?
1: కనుకనే
0: so,
1: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మన యొక్క వెన్నెముక వంటిది.
0: Therefore, the morality and the righteousness and spirituality.
1: ఈ 33 తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
0: They are the rings of this backbone, vertebrae.
1: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
0: ముందు
1: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యు విల్ సెటిల్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
1: పెద్దలు కూడాను,
0: ఎల్డర్స్,
1: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
0: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
1: మనకు ఆనందాన్ని ఇవ్వదు.
0: Any amount of wealth will never make you happy. ఆనందాన్ని ఇవ్వదు. No family would give you happiness.
1: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
0: But with divine love you will have limitless bliss.
1: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
0: That gives you the strength of many of the elephants.
1: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
0: It gives you all the strength to face all challenges of life.
1: కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: So we should make every effort to develop the divine strength and divine love.
1: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
0: Without that it is useless to study other way.
1: చదువులన్నీ చదివి
0: having all
1: చాలా వివేకి అయి
0: one may be intelligent.
1: మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: A foolish person does not know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
0: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean mind.
1: Tarachi chaduva chaduva, tarachi chaduva chaduva, tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
1: Chaduva chadivi chadivi chavanga netiki.
0: Why should anyone die studying all throughout his life?
1: Satyanta varaku chadutune untaru.
0: One studies until they die.
1: 87 92 aina gani book pettukoni chadutune untadu.
0: One may be age 80 90 but he goes on reading.
1: Emiti ee chaduvulanta kodunu?
0: What's all this?
1: Chaavuli ani chaduvu chaduvamalayu.
0: You should study so as to be immortal.
1: Emiti death lenitundi chadu chadavali.
0: You should study so as to be deathless.
1: Ade immortality.
0: That is immortality.
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality chadavali.
0: We should study to have
1: this. Ivanni enaadaina oka naadiki jaari poyetuntivi.
0: Other things drop down.
1: Ivi enaadaina oka naadiki kooli poyetuntivi.
0: They are down.
1: Ivi enaadaina oka naadiki kaali poyetuntivi.
0: One day or other there should be
1: born. Kaalani koolani taalani antunte yokka tattvanni manam ee naadu saadhinchali.
0: We should develop that nature that will never fall, that will never get burned, that will be permanent.
1: Adi ee naadu deshaniki chaala avasaramu.
0: That's very essential for this country.
1: Ee naadu desham anta swarthamu swaprayojanamlo munigi దేశం యొక్క సుఖేవాన్ని ఎవడు ఆశించటం లేదు.
0: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నోబడి ఇస్ బాదర్డ్ ఆఫ్ దిస్ నేషన్.
1: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క, సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భజన బినాసుక

మౌళిగుల్కెడు చంద్ర మర్కండకళతోడ బెళదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేరితోడ మెరుగు చామన ఛాయల వేరితోడ

కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడు విచ్ఛాశ్రవద్దయ వృష్టితోడు

0: 目に通る నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ అండ్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్సిస్టెంట్లీ with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower we find the lord of the kailasa the very personification of compassion has manifested himself right in front of us whom we see right now here
0: prema swarupulara
1: embodiments of law
0: prati dinam kudanu ishratamunu gurinchi అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు.
1: ఎవ్రీ డే యూ హ్యావ్ బీన్ లిసనింగ్ టు స్పీకర్స్ హూ హ్యావ్ బీన్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ చాయిస్ అండ్ టేస్ట్.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ అండ్ ద ఐడోలాట్రీ దే అడాప్ట్ యాజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగింగ్.
0: నిజముగా విచారించి చూచినా భారతదేశంలో ఎవ్వరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: ప్రాపర్ ఎంక్వైరీ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ భారత్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బెగరీ వాట్స్ ఎవర్.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ దట్ కన్సిడర్స్ అదర్ పర్సన్ ఇన్ఫీరియర్ టు హిమ్ అండ్ దట్ ఈస్ సో పోర్ అండ్ అదర్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. దిస్ హాస్ బీన్ ది ఫీలింగ్ అమంగ్ మెనీ ఆఫ్ ది ఫారినర్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: భారత్ is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడాను సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: Because of this psychological weakness, people are considered as beggars everywhere.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ ఆస్క్స్ ఫర్ ఫుడ్, వీ కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండు కూడాను లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే బిచ్చములు పెడుతూ వారిని బిచ్చగాండుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగ్గర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడాను బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వి గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వి ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: వీ గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వీ గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఎ బెగర్.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ బెగర్.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బిచ్చగాడిగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీ వన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: లవ్ ఆల్ దోస్ దట్ సఫర్ దట్ ఆర్ ఇన్ పెయిన్.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగానిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ హెల్ప్లెస్, నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you find the manifestation of God within
0: you.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: Intiye kaadu konni konni samayal lopala vyaparasthulu untuntaru.
1: We also have businessmen.
0: Varu kevalam koncham lancham ichi varito panulu cheyinchukuntaru.
1: They bribe others and get their things done.
0: Varu kodanu lancham teeskoni ee panulu chestuntaru.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణములు పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందపెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: Kanuka mana deshamlo pura motta mota ee bichchamu aneetvanti danipaina manu ye maatram kodunu choti ivakoddu.
1: We should never give any scope for this habit of begging.
0: Edo vaalla balahinato ayya amma maa koncham annam pettandi ani adiginta maatram vaallu bichchigaallu kaadu.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవింత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాళ్లుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటికి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, భారత దేశము
0: ఇలాంటి బీద దేశమే అయిపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశములు
1: conquer this country?
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. వీ కన్సిడర్ అదర్స్ ఇస్ పోర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్.
0: ఎవరైనా భవతి బిచ్చాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: ఇఫ్ ఎనీవన్ అప్రోచెస్ యూ బెగింగ్, ఐ ఆస్క్ దెమ్ టు గో.
0: నీవు బిచ్చం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, you are just as good as me. That's what we should say.
0: నీకు ఈ సమయంలో చేతిలోపల కొంచెము అన్నం లేకుండా నన్ను నీ వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you're a pauper and I'm a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపూర్వకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్ర పురాణములంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect, consider Bharat great. Extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావనియందు
1: in the sacred land of Bharat,
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనము.
1: And this tolerance for
0: barrenness is beauty.
1: And in fact, there is a kind of taste choice for morality.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: The nectarine feeling, there cannot be greater than this, other than the feeling towards a mother.
0: నా తల్లి నా భారతదేశం.
1: This Bharat is my mother.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: If my mother is poor, I am also poor.
0: Kaadu kaadu, naa thalli chaala goppadi.
1: No, my mother is rich.
0: Madhura bhavam bedi mana desamandanna maatru bhavam kante maanyamedi.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: Kanuka naa desamu naaku maatru desamu.
1: This country is my motherland.
0: Kanuka aa maatru devuni manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
1: Therefore we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: Sakala shastra purana samadhananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశం నందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించేటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: సచ్ ఎ సీక్రెట్ ల్యాండ్ భారత్ కెనాట్ కెన్ నెవర్ బి వ్యూడ్ యాజ్ సో సింపుల్ అండ్ ఆర్డినరీ.
0: భారతదేశం నందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ దిస్ కంట్రీ,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కాలరావు,
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంట్రీ greater than Bharat.
0: భారతదేశం అనే బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము.
1: In fact, the very country, motherland, Bharat itself, is
0: gold. Why do
1: you need to buy the other metals like silver and other
0: metals?
1: Wherever you go, you find gold.
0: We are
1: humiliating this golden land.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: Wherever
1: they go, they find many
0: beggars.
1: In fact, we are responsible for this habit of
0: begging.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇవి తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యు కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యు వాంట్. యు వాంట్ క్లోత్స్? yes, యు కెన్ గివ్ హిమ్ వన్ పెయిర్.
0: తినడానికి తిండి కావాలా, ఇదిగో పట్టు తీసుకో.
1: ఇఫ్ యు వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యు వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారి అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: లంచాలు పుచ్చుకోవటము, లంచాలు ఇచ్చుకోవటము, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం రెండు కూడాను చాలా చెడ్డవి.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: ఎవరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోకూడదు.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some money, and we receive prasadam.
0: ఈ దక్షిణే మనకొద్దు.
1: Let us not accept.
0: ఈ బిచ్చమే మనకొద్దు.
1: We don't want that kind of.
0: నువ్వు రిచ్ వాడిగా ఉండాలి.
1: You cannot be bhiksha the
0: beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ భిక్షాన్ని అడిగి మనం చావకూడదు.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
1: If you come across beggars, you educated people should not encourage
0: them. నీవు భరత మాత పుత్రుడవు.
1: You are the son of Bharat.
0: భరత మాత బిచ్చది కాదు.
1: And in fact, you are not beggars of Bharat.
0: రిచ్చిది.
1: Bharat is rich.
0: అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటివి.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగ్గింగ్ బీయింగ్ ద సన్ ఆఫ్ భారత్.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ క్యారీ మనీ ఇన్ యువర్ పాకెట్.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్లిపోవటము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ దట్ వాంట్ జస్ట్ ఫినిష్ ద మ్యాటర్.
0: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే, కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: the giver. కొంత కాసులు, కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ అప్ ది ఆనర్ ఆఫ్ ది మదర్.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: సచ్ సన్స్ ఆఫ్ భారత్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టుడే.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యు గో టు దేవాలయం యు ఫైండ్ విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: People may approach you for several things, but be convinced that you should never oblige them.
0: Kanuka manam prapancham lopala puttinaamu.
1: We are born in this world.
0: Endukosam manam puttaamu? Deenikosam puttaamu? Picham pettadanike, picham pettadanike kaadu kaadu.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: Nee talli yokka keethi nilabettadaniki vachavu.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వారు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ డోంట్ కీప్ అప్ ది నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
0: మా పిల్లలు రామాయణం పాడుతుంటుంటారు.
1: ఆ స్టూడెంట్స్ ఆల్సో సింగ్ దట్ సాంగ్.
0: అమ్మా ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: హర్ సన్స్ దిస్ వే క్వశ్చన్ సీత.
0: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ ఆర్ యు క్రైయింగ్ ఫీలింగ్ సాడ్ దట్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గ్రేటర్.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: వెన్ యూ హ్యావ్ సన్స్ ఆఫ్ దిస్ టైప్ నెవర్ కన్సిడర్ అస్ చీప్ ఆర్ బెగర్స్.
0: కనుక కంటిదారులు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
0: నీవు కంటిదారులు కాచుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అవుతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షెట్ హియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కాచనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఇట్ హియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారులు కాచకూడదు.
1: ద సన్స్ టోల్ సీత
0: మేమున్నాము.
1: వీఆర్ హియర్, డోంట్ కై.
0: ప్రాణాలైనా వడ్డీ మిమ్మల్ని కాపాడుతాము.
1: వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: అంటే కానీ కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాస్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు డే.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ.
0: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: దో పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్, వై డూ దే హ్యావ్ దట్ మీన్ చీప్ మెంటాలిటీ?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు డు నాట్ హ్యావ్.
0: మీకు తెలుసు, ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: And he sent him to a businessman.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హీ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్.
0: ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: And he found another businessman by his side.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడాను వీడుకు మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చి అని అడుగుతూ వచ్చారు.
1: And he went on saying it. How is it that no one is saying having 5 rupees though I need it now?
0: అయ్యా నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your
0: 5 rupees.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees.
1: And he tore to 5 pieces.
0: Kanuka, ee vidhamainatundi balavantamto pechchu me cheptunnaru kaani premato variki oka andinchadamainatundi ledu.
1: This is due to pressure and not out of one's own willingness.
0: Kanuka manam edi chusinappudiki premato danni teeskovali.
1: So whatever we do it with love.
0: Vaadu bhavati bichhandehi ani intiki vachadante nayana niku bichham kavala ra na varundalu kuncho ani intlo opra poi tana bhagamlo koncham annam kavasante techi ఆ బిచ్చిగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ హ్యావ్ ఈక్వల్ షేర్.
0: అంతేకాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకోరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ కన్సిడర్ దట్ యువర్ సుపీరియర్ టు ఎనీబడి అండ్ దట్ యువర్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ గివర్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ రకమైనటువంటి యొక్క చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu anetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: Ee tyagam anetuvanti nechukunnappude vaadu goppa vaadiga tayaravutadu.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: Ee tyagam anetuvanti ee manavudi antukodunu ledu.
1: Today we don't find sacrifice in anyone.
0: Ekkada poyinappudiki ee tyagani gurinchi goppa upanyasalu istare gaani తనను జోబించి త్యాగం అనేటువంటి ఒక న్యాయపరిశ్రమలు చేయరు.
1: పీపుల్ ఆర్ ప్రిపేర్ టు గివ్ టాక్స్ లెక్చర్స్ ఆన్ సాక్రిఫైస్, నాట్ రెడీ టు షేర్ ఎ రూపీ ఇన్ హిస్ పాకెట్.
0: కనుక ఇలాంటివి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ విల్ హావ్ పర్ఫెక్ట్
0: హార్మనీ. మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: You don't need to borrow.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: This is how we have to maintain the honor of this.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: And in fact the beggars are responsible for the decline of the honor of this.
0: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకునే వారే.
1: Only educated people are entertaining beggars.
0: సో ఇదేనా చదువుకోవటం?
1: Is that education at all?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటం?
1: Are you really educated to entertain beggars?
0: Chi. What is shame it is. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్
0: గ్రాడ్యుయేట్ సంపద నుండి సద్దానపరుడైనా పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా,
1: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్త్
0: సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైనా,
1: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్
0: వేదారు భక్తులకు ఏనాటికైనా,
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ద
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడైనప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, total strength.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: We are weak.
0: దేశం యొక్క గౌరవాన్ని తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: We are spoiling the

0: విద్వాంతుడైనప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ మదర్, మెయింటైన్ హర్ నేమ్, వెల్ యు ఆర్ నో లాంగర్ గ్రేట్ ఇన్ ఎనీ సెన్స్.
0: కనుకనే అన్ని చరిత్రలు ఎందుకు కూడా నువ్వు రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు, నువ్వు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని, వివేకానంద చరిత్ర ఎందుకు కూడా అన్ని చోటు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: ఇన్ ది బయోగ్రఫీస్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యు ఆల్సో ఫైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, పీపుల్ మెయింటైన్ ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక పేరును మనం చూడాలి.
1: సో ఇట్ ఇస్ ద నేమ్, రెప్యుటేషన్.
0: ఎవరు? నేను భరతమాత పుత్రుడు.
1: అండ్ ద సన్ ఆఫ్ భారత్.
0: నేను భర్త పుత్రుడు.
1: అండ్ ద సన్ ఆఫ్ భారత్.
0: భర్త పుత్రుడు అనేటువంటి పేరును నిలిపాలనుకుంటే త్యాగం పూనుకోవాలి.
1: టు బి ఎ ట్రూ సన్ ఆఫ్ భారత్, బి రెడీ టు సాక్రిఫైస్.
0: నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి.
1: ఐ మే నాట్ బి హ్యావింగ్, బట్ ఐఎమ్ ప్రిపేర్ టు
0: సర్వ్. ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ షుడ్ బి దేర్.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడు అయినటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటిస్డ్ ఎనీబడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: అండ్ లక్ష్మణ బై ద సైడ్ వాజ్ ఫ్యూరియస్.
0: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు హ్యాండ్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
0: లక్ష్మణ, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: శీలమయుడు
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటీస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: వాట్ ఎవర్ దట్ మదర్ ఆస్ ఫార్ భరత్ డిడ్ నాట్ అగ్రీ టు గివ్ హర్ అండ్ హీ నెగేటెడ్ హర్.
0: కనుక భరతుడు అంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు.
1: భరత్ ఈజ్ హైలీ వర్చువస్.
0: అలాంటి గొప్ప గుణం కలిగినాడు కనుక రాములు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
0: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే
1: ద మూమెంట్ యూ వెంట్ ద ఫారెస్ట్
0: నాయన భరత, అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: In fact, he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudiki Bharatuniki leni kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: aa dummarugulala valane nivi aranya paraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
0: Chi aa peru na vedda cheppakoddu.
1: What a shame it is, never mention her name.
0: Appudu daggara pilchi Ramulu, Bharata nee talli chaala goppadi.
1: Rama came close to Bharata and said, your mother.
0: Ramulu yokka satkeetini jagatruku vyapippa chesinattundi nee talliye.
1: And in fact, she was responsible for the name that has been widespread today.
0: Kanuka bahyamainatvanti oka bhavam cheta neevu aamen thurunadaddu.
1: Never insult her because of external consideration.
0: Bhavalu aame endu chaala goppavanne unnai.
1: Her inner feelings are so great and lofty.
0: Ani taan andarni nettukoni Kaika undetvanti chotu payalderipoyadu.
1: And he went to meet Kaika.
0: Kaika daggari poi paadalapai namaskaram chesi.
1: And he fell at her feet.
0: Talli, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: హి సెడ్ బికాజ్ మదర్ బికాజ్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ ఫైన్.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం మేలించు.
1: బెటర్ భరత్ బి కరోనేటెడ్ లెట్
0: నీతి వాక్యములంతా బోధించు.
1: టీచ్ హిమ్ ఆల్ కాండక్ట్ అండ్ కోడ్.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుడిని చూసుకుంటాను.
1: ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ భరత్.
0: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
1: But I must follow the command of my father.
0: Matru pitru vakyamulu matrame kaadu prabhutvam yokka vakyamulu kuda manam nirpali.
1: It is not only following the command of the parents of father and mother.
0: Prabhutvam yeragavetti yokka nibandhanalu saadhinchindo.
1: One should follow the regulations of
0: the law. Nibandhanalu manam chakkaga chaatukoni nilavarchali.
1: We should follow the rules and the regulations of the government.
0: ఆజ్ఞ శిస్సా వహించినప్పుడే మనము ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకునే వారం అవుతాం.
1: వెన్ దిస్ ఈజ్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకి మాత్రమే కాకుండా
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ
0: ప్రజలు

0: యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో క్షేమాన్ని
0: కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణ్ కూడా మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudu naaku mandipoyindi naa gunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: Bhautikamainatuvanti danni chusi nuvu baadhapadutunnavu gaani antarmukhamainatuvanti aanandaniki nuvu em maatram chotu ivvatam ledu.
1: And Rama said, you are furious watching all the external exterior, the army and the brother. You are not noticing his inner feelings and
0: sentiments. And then he called
1: Bharat to come close
0: to him.
1: He made him sit close to him.
0: Bharata,
1: you
0: are doing everything very good.
1: What all you are doing is certainly
0: good.
1: But you are disobeying your father. You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I'll be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవు అయి ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel sad?
0: నేను మాత్రమే రాజు కావాలనుకోవటం నీ స్వార్థము.
1: And if you want to own the king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ లెట్ యువర్ లవ్ ట్రాన్సెండ్ యువర్ రిలేషన్షిప్.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: వెన్ వన్స్ యూ సాక్రిఫైస్ యూ కెన్ సర్టన్లీ ఎంజాయ్ లైఫ్.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్
0: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: దే హర్డ్ ది టీచింగ్స్ ఆఫ్ రామ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కాని రామరాజ్యం కాదు.
1: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్ దెన్ వై డు యూ సఫర్?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: Sacred land as the type of Bharat is not present anywhere in the world.
0: కాలం నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: The Bharat has progressed, advanced, stands at the top of the world because of sacrifice.
0: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: No other country got this great name.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: గొప్ప దాన ధర్మము చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharmam anaga kevalam dana dharmam cheyatam idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of charity.
0: Hrudayamu dharmam cheyali.
1: We have to do this dharma wholeheartedly.
0: Hrudayamu tyagam cheyali.
1: We should sacrifice.
0: స్వార్థమును త్యాగం చేయాలి.
1: We have to sacrifice. పరాత్మను
0: ప్రేమించాలి.
1: We should love the other.
0: 10 మందిని ప్రేమించాలి.
1: We should love everybody.
0: 10 మందిని దగ్గర చేర్చుకోవాలి.
1: And we should join the society.
0: వారు పరాయి వారని భావించకూడదు.
1: We should not consider anybody separate from you.
0: ఎవరు దూరం వచ్చినప్పుడు నాన్న రా రా అని దగ్గర పిలిచి వారిని ఎంతో ప్రేమించాలి.
1: You should mingle with love. Talk to people lovingly.
0: ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు.
1: With this love, you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ.
1: Love for God.
0: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: ఇంట్లో తల్లే బాధపడుతుంటే ఈ పనులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
1: First love your mother, love your father.
0: తరువాతి పెద్దలందరిని ప్రేమించు.
1: And then we can love the whole society.
0: మొట్టమొదటి రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
1: He inquired, Bharat, how is taxation there?
0: అన్న, నేను చాలా పొరపడ్డాను.
1: He said, brother, I am mistaken.
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను.
1: Though there's lot of money.
0: ఖజానా నిండిపోతుండాలి కానీ దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by the side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed.
0: Lakshmana.
1: Lakshmana.
0: Neevu evari kumaru?
1: Whose son are you?
0: Dasaratha kumaru.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruve neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయంలోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother. Like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: The Bharata Shatrughna are very great people.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవనంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఇట్ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And that was the feeling of Lakshmana.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్న, మీరు ఏమాత్రం కూడా తల్లిపైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హావ్ హ్యాపెన్డ్.
0: ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీవు వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Ah, Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka, aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi, biddala cheta premaga penchinchi, vaaru chaala gauravanni chesaru.
1: And therefore he respected his mother, and he respected all the people of the country, and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya.
0: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
1: సుమిత్ర ఇస్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సుమిత్రకు ఉన్నటువంటి గుణములు,
1: ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
0: కౌసల్య కానీ కైకేయి కానీ ఎవరికీ లేవు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయి.
0: ఒకనొక సమయం లోపల
1: At one time,
0: Ramuni karanyaniki velutunnadu.
1: When Rama was proceeding to the forest,
0: Kausalyaki namaskarinchi,
1: he paid respect to his
0: prayanu kavali,
1: and he was to start.
0: Appati lopala,
1: at that moment,
0: Sumitra Ramuni yokka chitrani anta rastundali.
1: At that time, Sumitra was painting.
0: Ame chala goppa painter.
1: She is a great painter.
0: Ame yokka charitra chala goppa vichitramainatundi.
1: And history is very interesting.
0: Repati dinamu రాముడు రాజ్యాన్ని ఏరుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి, మిమ్మల్ని వదిలిపెట్టి పోలేకపోతున్నాను.
1: మదర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడగకపోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to
0: the forest.
1: I like to follow the command of my
0: father. I am prepared to
1: leave the company of Kausalya and not your company.
0: He did namaskar. Namaskaram chesi.
1: He paid his respects.
0: Thalli, nee yokka prema naaku panchali.
1: And he said, Mother,
0: naaku adi okkati chalu.
1: See that you love me, that is enough.
0: Ani cheppi,
1: so saying,
0: thanu ayodhyani vadilladu.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకు ఉన్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: The great noble feelings of Sumitra
0: Kausalya kudanu ledu
1: are not noticed in Kausalya.
0: Sita kudanu ledu,
1: not even in Sita.
0: Kani ee Sumitra chala goppa gunavantaralu.
1: Sumitra is a virtuous one
0: ani ame chala varninchadu.
1: And they went on extolling her greatness.
0: Ee vidhanga andariki goppa dharmam cheyataniki mana goppa dharanni tagginchukoni edutu maktini goppa dharanni penchutu raavali.
1: In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification.
0: Vidyarthulara,
1: students,
0: meer repati nunchi sadhyamainta varaku kuda nu evarni chinna bhavamto chudakandi.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: Goppa vishalamaina bhavamto meer chudandi.
1: Have broad feelings.
0: Andaru navare navanti vare veeru kudanu.
1: Consider everybody equal to you.
0: Sodara, manam bonchestam randi ani pakkarunna vaanni kuda pilchi manam gottiga bonchesayali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kuda nu beedavariga gaani leka bichigaani gaani manam chudakoodadu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: Andaru kuda nu rich manle.
1: All are rich enough.
0: Kanuka manam beedavaliga kavadaniki veelledu.
1: There cannot be any beggars for
0: sure. Nee bhavamlo beediga maaripothunnayi kaani
1: your feelings may be poor.
0: Kaani vaarlo beedatanam anedi eppudu ledu.
1: There is no poverty at all.
0: Bharatadeshamlo,
1: in Bharat,
0: Bharatadeshamlo,
1: in this country of Bharat,
0: ee goppa vaari kante minchina vaaru evvaru leru.
1: The greatest people are here.
0: Vishalamaina hrudayulu vaaru.
1: The broad minded people are here.
0: Atuvanti intiki nenu Sitanu vachinanu kada ani Sita kuda chaala aanandinchindi.
1: Sita was so happy because she could come to that country.
0: Puramu Janaka Maharaja daggara unnappudu nannato cheppedi.
1: And Sita told Janaka Maharaja,
0: nanna, నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: దేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: Sita was very happy on coming to know that Ramalakshmana reached Mithila Nagara.
0: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
1: And you just give up all your limitations.
0: Sita deenini etchindi aneetundi deeniki maanesese.
1: And forget the fact that Sita could lift up.
0: Sri Ramachandra deenni kaadu deenta padintaleni bharam kuda nu ettagaladu.
1: Sri Ramachandra can lift heavier things, heavier than dharmame anni vidhalu
0: pavitramainatundi.
1: And that itself is a highly sacred.
0: Adani premane sarvamu pavitramainatundi.
1: His love is most sacred.
0: Kanuka naaku ramulaku ichi pendi cheyamani cheppi korindi.
1: And see that I marry Rama.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగరు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన్ని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
0: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోత వంటి వారే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ
1: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ది ఆరెంజ్
0: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
1: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit, one after another piece, repeating the names of Rama, Lakshmana, Bharata, Shatrughna.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: And she was very happy because of the company around.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: The daughters in law respected their mother.
0: ఈ కుమారులు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: They also taken care of their daughters.
0: ఒక సమయం లోపల
1: at one time
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: after Bharat was coronated
0: కొంత పని లోపల చేరిపోయి
1: having gone to the place
0: కొంచెం అలసిపోయి
1: because tired
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: as it was late in the night
0: తన రూముకు పోవలసినటువంటి భరతుడు రాముల రూముకు వెళ్ళాడు.
1: Is he getting into his own room? Bharat happened to go to get into the room of Rama.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: Their mother Sita was there.
0: సీత ఉన్నటువంటి చూచి
1: హావింగ్ నోటీస్
0: అక్క నన్ను క్షమించమని పాదాల పైన పడింది.
1: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
0: అలసిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్స్
0: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్.
0: లక్ష్మణ్ భార్య
1: అండ్ దెన్ ది వైఫ్
0: లేచి వచ్చి
1: వాట్ హ్యాపెన్స్
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
1: Sir, why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ వి బిలాంగ్ టు ద సేమ్, ఆల్ బిలాంగ్ టు అస్.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: Kanuka meeru ee Bharata desham nandu puttinatuvanti varu Bharatiyuluga meeru perigali.
1: I have been born here in this country, be true Bharatiya.
0: Bharatiyulu
1: Bharatiyas
0: ee Bharatiyaga undali.
1: Bharatiyulu tiya sweetness, you should be sweet.
0: Meera Bharatiyuluga meeru bayyari.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayam nandu kodunu evarni chilleriga bhavinchukodu.
1: Never consider anybody low in.
0: ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాళ్ళుగా వస్తుంది, వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకోనుండి వారికి పెట్టాలి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ దోస్ పీపుల్ దట్ నీడ్ యువర్ సర్వీస్.
0: ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే
1: వెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
0: నిజమైన భోగభావం మీలో చేరుతుంది.
1: యూ కెన్ సడన్లీ ఎంజాయ్ ద భోగ ఇన్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పవిత్రమైన ఈ భారతదేశం నందు
1: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఈనాడు
1: టుడే
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day, sacred day,
0: ee dasara patrivellu
1: the dasara
0: dasara ante dashami
1: dasara this being the 10th day dashami
0: tumbil dinamulu chaala baaga chesi
1: having performed rituals for 9 days
0: ilanti tumbil dinamule maa jeevithamlo eppudu kuda jaragali ani aashistu
1: this kind of ritual sacred rituals should continue throughout our life
0: andaru kalisi melisi
1: that we should mingle together
0: kalisi melisi meligali
1: move together
0: kalasi melasi melugudam kalasi melasi tirugudam kalasi melasi telisukunna telivini poshinchudam
1: let us move together let us live together grow in intelligence
0: kanukane meerandaru kalasi melasi meligali
1: we should move together
0: mee telivini poshinchukovali
1: we should also kalidandulku
0: aanandalu pettali
1: we should make our parents happy
0: tallini chaala premato poojinchali
1: we should worship our mother
0: ee vidhanga meeru vastuntunte దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్
0: టుమారో. అందరి ముఖములు ఎందుకు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడీ.
0: ఎవరి ముఖం కూడా క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకు.
1: నోబడీ షుడ్ హావ్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమ చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Serve all.
1: Serve all.

నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetundi manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు కేగ సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేరు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొనియే ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరు ఏమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బీ వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకని ఎన్ని కష్టములకు అయినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధపడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోని మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్ దో దే హావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టములు జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why can't you work, bend down, work for your own plenty and prosperity? That they may say like that.
0: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
1: That's all the teaching of jealous people.
0: Karukane meeru atti varato meeru em matram yeke bhavinchaga nirantaram kudunu daiva chintana matram maravakunda chusukondi.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశముల యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: యు మే నాట్ బి నోయింగ్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎందుకు మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ how to be blissful at the mental level, being free from mental disturbance.
0: Inni baadalu ka sambhavinchinappudiki oka bharatiyunu maatrame manasunu kattukoni dani valla tappaga aanandanni anubhavistunnaru.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: Manasika sukham kante migidinatundi sukhamulu e maatramu bhadramainavi kaadu.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏది అంటూ అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: Kaliga manasika santoshamu manasika shanti oka daiva chintana chede manaku labhistundi gaani anya chintana chede manaku em matramu labhinchadu.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta,
1: birth is a problem.
0: Bhoomi nundi chinta,
1: life on earth.
0: Samsaram oka chinta,
1: family life.
0: చావు చింత,
1: డెత్.
0: బాల్యమంతరి చింత,
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత,
1: లివింగ్.
0: చెరుపు చింత,
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్.
0: వింత చింత,
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్, నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్ టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్, ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ అండ్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.

0: ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్ ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాం, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవలేషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేది అంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: it, దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే మనసుకములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: You can cover the pit and bring it to equal level.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము,
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్ అప్,
0: ఏ విధంగా నేను భరించటము,
1: హౌ కెన్ ఐ బేర్,
0: బాధపడనక్కర్లేదు,
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా పూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకని ప్రక్కన గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుట్ట మట్టి గుంత మట్టి అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమ పడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడాను స్వస్థానం పొంది సుఖంగా చేరండి.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత యొక్క పూర్తి చేసుకోవచ్చును.
1: The moment you recall and recollect the bliss that you experienced here, back home, you will naturally forget all the
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The difficult, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటిదంతకును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
0: Prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte oka aasti oka prema.
1: You have got this boundless love within you.
0: Aa premane bhagavantuni oka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa premanu penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni oka prema diniki chodu needi mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రంత ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: దోస్ దట్ హావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను, మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడి, దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
0: కనుక

0: మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ వెరీ వెరీ హ్యాపీ.
0: మీకందరికీ ఆనందము, సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: You are happy because of number 5,000 here.
0: ఈ 5,000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గాని భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ట్ టుడే బట్ దే హావ్ ఎర్న్డ్ ద రెప్యుటేషన్ దట్ వుడ్ స్టాండ్ లైఫ్ టైమ్ ఫర్ ఏజెస్ టు కమ్.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: సరిస్థితంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: దట్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్.
0: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్ విత్
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్ అస్ ఏ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
0: కనుక ఈ యొక్క దైవ సూచన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటాది.
1: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
1: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ థింగ్స్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు హిమ్.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కాని వారికి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer it to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటి దాన్ని కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి.

0: యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను, దుష్టభావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏమిటి? భగవాన్ అంటే ఏమి? దీని అర్థము
1: What is the meaning of this word Bhagavantudu, Bhagavan?
0: Bhagavan.
1: Bhagavan.
0: Ba anaga kantini, kantini prasarimpajesetuvanti vadu.
1: Bha means the one who sheds light.
0: Prakashamunu andinchetuvanti vadu.
1: The one who passes on the light.
0: Tejasunu kaliginchetuvanti vadu.
1: He is very illumination.
0: Velugunu abhruthi parichetuvanti vadu.
1: He increases the radiance.
0: Idi bhakaram yokka antarathamu.
1: All this is contained within this word, letter
0: ga.
1: Ga.
0: గానగ దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షెడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్.
1: వాన్.
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత, ఫైవ్ ఎలిమెంట్.
0: పంచభూతములు అనగా భూమి, పృథ్వీ.
1: Meaning the earth.
0: మొదటిది దీనిని భూదేవి అని పిలిచారు.
1: This also called Mother Earth.
0: రెండవది జలము.
1: Second water.
0: దీనిని గంగాదేవి అని పిలిచారు.
1: Water is described as గంగాదేవి.
0: మూడవది అగ్ని.
1: Third fire.
0: అగ్నిదేవుడు అని పిలిచారు.
1: Fire is represented as fire god.
0: నాలుగవది వాయువు.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: Wind god is known as wind god.
0: ఐదవది ఆకాశము.
1: Fifth one space.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: The space represents the sound.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Therefore these five elements are basically divine and worshiped as divine.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: Who is god is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present. దీనిని
0: భారతీయులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find some mistakes.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external power.
0: తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, all the elements, they are all the nature of the external power.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాయి.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: ఎప్పటికీ శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, సాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is a combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మకు కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes.
0: ఆచరించినది దేహమే.
1: And then it is the body that
0: behaves. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్, ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వంగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే,
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మకారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is bad.
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏమాత్రము లెక్క చేయక,
1: ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఆర్ ఇన్ ఎవ్రీ వే
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు
1: The body has no differences.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు.
1: The elders in the world also say.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way easily in a free way they ask you are you animal
0: kevalam manasunu maatrame anubhavinchukuntu undetundlo kevalam athaniki rakshasu antuntaru
1: if it's only at the mental levels it's a demonic quality
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్
0: శరీరమును త్యజించి
1: గివింగ్ అప్ ద బాడీ
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆ
0: స్పిరిట్ మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: And giving up the body in the
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము
1: గివింగ్ అప్ ద మైండ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్
0: మనసు ఉండవచ్చును
1: మైండ్ ఎగ్జిస్ట్
0: శరీరం ఉండవచ్చును
1: బాడీ ఇస్ దేర్
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము
1: బట్ బాడీ ఇస్ దేర్ టు
0: కానీ మనసు విచారణ చేయాలి
1: మైండ్ షుడ్ ఎంక్వైర్
0: మంచి చెడ్డను తర్కించాలి
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు
1: గాడ్ షోస్ లైట్
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్
0: మనస విచారణ చేసి
1: Mind investigates.
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్
0: ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు
1: టుడే వీ డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: జీవితం అంతా గడుపుతున్నారు
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three body, mind, and the self.
0: కాంతి చేత
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్
0: మనసు యొక్క ప్రబోధన చేత
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్
0: ఏది హృదయ ధర్మము
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా
1: మొట్టమొదట
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి
1: డూ ఆల్ యాక్టివిటీ విత్ దిస్ బాడీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి
1: వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్
0: ఎప్పుడు ఆచరించాలి
1: వెన్
0: దేనికోసం ఆచరించాలి
1: వాట్ ఫార్
0: దీని యొక్క ఫలితం ఏమిటి
1: వాట్ ఇస్ ద రిజల్ట్
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్
0: ఎప్పుడు ఎక్కడ ఎచ్చట ఏమి ఎందుకు
1: One has to answer all these questions where, when, why,
0: how.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీరమాత్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము లోక సంధమ్ము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right
0: action. శరీరమాత్యం కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is fleeting,
0: what is permanent.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గావించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మను ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఈ మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరాన్ని friend గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: And they go by the body in the external path.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the self.
0: శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్. నీకు
0: ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యువర్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are simply attached to self.
0: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: to the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity, mind will enjoy peace.
0: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మమును మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it is good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood, the human quality. నన్ను
0: మానవుడిని ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: కనుక సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిసార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇంటో అన్సెక్రెడ్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
0: సమాజంలో ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విత్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటాది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హ్యాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు. ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ అబౌట్ ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో ద మైండ్ సొసైటీ.
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: వి ఫాలో ద సోషల్ నార్మ్స్.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: God. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: యాజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ సో మెనీ డిస్టార్షన్స్, పర్వర్షన్స్ అండ్
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: హి మే బి గ్రేట్ మ్యాన్,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: హౌఎవర్ వైజ్ హి ఇస్,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: వెల్దీ పర్సన్,
0: కానీ మార్గం తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ హి ఇస్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: పేరు పెద్దది,
1: హి హస్ గాట్ ఎ బిగ్ నేమ్,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: బట్ హిస్ కండక్ట్ ఇస్ సో మీన్ అండ్
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యు హావ్ ఎ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్యూస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ ఎక్స్టర్నల్ పార్ట్. కానీ
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైనటువంటి విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature
0: in
1: earlier ages of it was possible only for a couple of the people in those days
0: kaani kaliyugam lopala
1: but in kaliyugam ee
0: paapamunaku parimitame ledu
1: the sins have no limits at all
0: idi enchitaga veelu kaadu
1: and it is not possible to give up either
0: prati kshanam kudunu paapamune
1: every moment sin is committed
0: kshanam kudunu paapame
1: every moment is full of
0: prati anu kudunu paapame
1: and every cell is full of sin
0: ee vidhanga paapamto kudinatvanti oka tattvanni manu ee reetiga sammari
1: when the sinful nature is so predominant how to conquer it
0: kanukane so krishnudu kuda cheppadu
1: krishna also said
0: arjuna
1: neevu
0: yuddhaniki pothunnavu
1: you are going to the battlefield
0: kaani yuddham samanyamaina pettidi kaadu
1: it's not ordinary battle
0: anni vidhala kuda chaala అభివృద్ధి కాంచుతుండాలి
1: అండ్ యు ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు
1: ద విక్టరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ నాట్ ద రైట్ వన్
0: లెమ్ము ధనుంజయ
1: గెట్ అప్ అర్జున
0: విధి బలీయము
1: ద ఫేట్ ఇస్ సర్టన్
0: న్యాయము గెలుచు
1: జస్టిస్ విల్ బి ట్రయంఫ్
0: స్వార్థము
1: సాక్రిఫైస్ ది
0: సెల్ఫ్ విల్ బి
1: అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ది
0: కనుగొమ్మిక నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక
1: అండర్స్టాండ్ దిస్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 సన్స్
0: అంత్యమున పిండమేయుడు ఎక్కువగలగడా ప్రారంభమదేమిటో
1: ద ఫాదర్ ఆఫ్ 100 సన్స్ విల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ ఈవెన్ ఇఫ్ వన్ టు డు ఆబిచురీ రైట్స్
0: ఇంతియే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వజాతికి
1: దేర్ ఇస్ బౌండ్ టు బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఫర్ వరల్డ్ పీస్
0: కేవలం నీవు అంబుల చేత నీవు సంపాదించి అంబుల చేత నీవు పోటాడితే ప్రయోజనం కాదు శరవర్షము తప్పదు
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎనఫ్ టు ఫైట్ విత్ ఎన్ ఆరో
0: వర్షమే కూర్చాలి
1: దేర్ షుడ్ బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్
0: రగులకొనే మంట మింట వివచ్చుని ఇంట
1: అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ హియర్ అండ్ దేర్
0: ఒక వైపున శకుని
1: and there is shakuni
0: and karnudu
1: and karna on one
0: side ee ittrukudunu durmargamaina margaanni avrammistunnaru
1: they are following the wrong wicked path
0: satyam telisi kudanu karnudini praveshinchadam ledu
1: and bhishma has not gone into the right way
0: satya dharmamunu poorthi telisina karnuniki
1: and karna no satya and dharma
0: enta satyamunna enta dharmamunna heena gunammu maanaledu
1: though with all this righteousness and the truth he has not given up his mean mentality
0: karnudantati vaadu
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్
0: వినుడు భారతీయ వీరసుతుడా
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్ చారిటీ
0: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు
1: Pandavas were the recipients of God's grace
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు
1: they never disobeyed God's command
0: యుద్ధము గో రాయబారానికి వెళ్ళాడు
1: when emissary was sent
0: kaani tirigi vachinappudu
1: when he returned
0: nakula sahadevulu iddaru kudunu paadala penabaddaru
1: nakula sahadeva fell at the feet of krishna
0: krishnudu ante chaala preeti
1: they love krishna intensely
0: biddala vale aasinchetunte vaaru
1: and in fact he treated them as his children
0: krishna emi jarigindi nee sambhashanalo
1: krishna what happened there
0: nayana vaaru yuddhamuniki angikarincharu annadu
1: he said they accepted to fight
0: appudu cheppadu
1: then he says
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చే
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్
0: ఇది ఏ 10,000 నేటికి
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారు అని భయపడ్డాను
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు
1: యు రిటర్న్డ్ సేఫ్
0: ఇది మాకు 10,000 అన్నారు
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్
0: మనకు అక్కర్లేదు
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్
0: సిద్ధమని చెప్పు
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు
1: వెల్ వార్ స్టార్టెడ్
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్
0: అభిమానం మారిపోయింది
1: అండ్ దెన్ దేర్
0: దేహాభిమానము
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు
1: How is it to kill all these relationships and so many people relations
0: na kannulu virugutunnavika kalam gadupukaka kadalam intikinnannadu
1: my head is reeling I am not able to stand here let me go back
0: krishna ku kopam vachindi
1: krishna was angry
0: nenu urukunnatvanti vaadu nannu purukolpavu
1: In fact, you provoked me.
0: యుద్ధము సిద్ధమని చెప్పావు.
1: You said that I should be ready to fight.
0: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకయ్యేలా.
1: And you said, why waste of time? Be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: You said, don't waste time.
0: యుద్ధము సిద్ధమని చెప్పు.
1: Be ready to fight.
0: అని చెప్పినటువంటి ఈ అర్జునుడు.
1: Arjuna said,
0: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: And he said, don't wait, let me go back. He says now.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: But what sort of man Karna is?
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like the almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమే నేను ఇవంతకూడదు రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Is it possible to throw the flowers into the
0: fire? ముష్కరుని మ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? ఈ కాలకూటమున అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: Will they pay heed to good words?
0: బోధిస్తే గానీ ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: They don't listen to good teachings at all.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: Therefore, for the world peace, rain of arrows is bound to happen.
0: అది ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: when there are flames all over,
0: మీరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: and they went in their fire van.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్
0: ఎక్స్టెంట్. కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: when the fire is all everywhere,
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
0: ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows,
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యుడిని పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో, నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడాను గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్యు లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవు నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ was only one at home.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
2: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ మై ఫాదర్ అర్జున అంకుల్
0: కృష్ణ కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
2: బీయింగ్ బోర్న్ ఏ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రిప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
2: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
2: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
2: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
2: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
2: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
2: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
2: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
2: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
2: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నీ
0: మాయము మామయ్య తండ్రి నేరిచట.
2: అండ్ దెన్ యు అంకుల్ ఆల్సో వాజ్
0: గర్భవతి.
2: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటను చెప్పలేము.
2: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తన పింక పుత్రక.
2: బట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
2: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
2: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం

0: చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే
0: మానము నీ తలపింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపడి ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటిండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాస్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు డమీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగా ఆసను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Gana raksha.
1: The mighty blessing.
0: Sri raksha. Yanga raksha. Rakshanandunu divyamam Sri Rama raksha. తోడు నీడై నిన్ను కాపాడుగాక.
1: ద కైండ్ ఆఫ్ సీక్రెట్ బ్లెస్సింగ్ ద డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద బెనిడిక్షన్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: పారాయణం రాసి ఇంత తల్లి యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ సో టోటలీ బ్లెస్డ్.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడున్నారు?
1: వేర్ డు యు ఫైండ్ సచ్ ఎ సన్ టుడే?
0: అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
1: అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్రింగ్ బ్యాక్
0: ఈ కలికాలం లోపల చూస్తామంటే
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్ వి గో
0: అబ్రాడ్. విదేశాల్లో కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: అండ్ దేర్ వి లీడ్ ద లైఫ్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎ డాగ్.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: అండ్ వి బిహేవ్ మచ్ వర్స్ దాన్
0: అనిమల్. ఇలాంటి వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: అండ్ పేరెంట్స్ ఆల్సో ఎండార్స్ దిస్ ఐడియా.
0: మీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: అండ్ దే ప్రైజ్ దేర్
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన యొక్క తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియలీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ ద.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్
0: షేర్. ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయనా ఇది మంచిది కాదు. మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: అండ్ వి ఆర్ అన్రైచ్యస్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: అండ్ ఇట్ హాస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెడ్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ టూ
0: స్టూడెంట్స్ మంచివైతాయి.
1: దేర్ కండక్ట్ విల్ బి
0: గుడ్. ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: విన్ ద బిహేవియర్ ఇస్ గుడ్
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్
0: ప్యూర్. సంకల్పాలను పెంచుకోండి.
1: డెవలప్ యువర్ థాట్స్.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉన్నట్టు
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: దట్ ఈస్ ది చీఫ్ పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.

0: విశ్వామిత్ర
1: ఆయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నారు.
0: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
0: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్
1: టెంపరమెంట్. ఆ యజ్ఞం పరిపూర్ణమైంది.
0: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
1: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
0: వెన్ ది టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్ విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
1: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
0: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
1: సీత యొక్క స్వయంవరం కోసమని
0: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్ సీత.
1: శివధనుస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
0: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
1: పార్టిసిపేట్. ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
0: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
1: చెప్పాడు.
0: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
1: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
0: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్
1: ఇస్ ఇంపార్టెంట్. అంటే ఏమిటి?
0: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
1: దీన్ని చూడాలి,
0: వన్ హస్ టు
1: దీన్ని ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాళ్ళు కూడా సిద్ధమయ్యారు.
0: రామలక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
1: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
0: అండ్ రామా వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సెడ్,
1: నాయనా ఇది చాలా అవసరమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
0: యు షుడ్ నెసెసర్లీ సీ దిస్ శివధనస్.
1: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
0: దెన్ రామా సేస్,
1: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టం కోసం నన్ను పంపలేదు.
0: రామా సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
1: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
0: వై షుడ్ ఐ గో టు జనక?
1: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
1: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
0: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: దెన్ విశ్వామిత్ర సేస్,
1: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
0: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
1: పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
0: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
1: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
0: ఇట్స్ ఎ కామన్ పర్మిషన్.
1: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
0: సో హి మస్ట్ నెసెసర్లీ కన్సీడ్.
1: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
0: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
1: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
0: దేర్ దే సా ద శివధనుస్.
1: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
0: రామలక్ష్మణ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
1: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
0: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
1: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
0: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
1: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
0: దే కాన్సంట్రేటెడ్ ఆన్ ది
1: శివధనస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
1: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
0: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
1: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
0: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
1: ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనస్సును చూస్తున్నాం.
0: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
1: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్.
1: చాలా యువకులు,
0: దేర్ యంగ్స్టర్స్.
1: వీరు చాలా ముద్దు బిడ్డలు.
0: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
1: రాజకుమారులు వీరు.
0: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
1: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
0: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
1: శివధనస్.
0: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
1: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
0: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
1: ఈనాడు
0: టుడే
1: మన వారు చదువుకోవటానికని అమెరికాకు పంపిస్తే,
0: when our people are sent to America for studies,
1: aka study vishayam marchipotaru,
0: they forget studies,
1: inka aneka vishayallo veeru drushtini pravesinchipochestaru,
0: they get into different fields of activity.
1: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
0: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
1: పాస్ చేస్తే కదా,
0: హీ విల్ నెవర్ పాస్.
1: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
0: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
1: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
0: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
1: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
0: బట్ దిస్ వాస్
1: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పేరు పెట్టారు.
0: రామలక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
1: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
0: And then Ravana started proceeding towards Sivadhanasa.
1: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి శరీరంతో ఆ శివధనుసును ఎడం చేతితో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: రావణ వెండర్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
1: కానీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
1: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
0: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
1: టు లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
0: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
1: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
0: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
1: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
0: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
1: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
0: రామ వాట్ ద సిచ్యువేషన్.
1: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
1: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
0: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
1: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
0: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
1: అతను శివధనుస్సును వెచ్చడానికి పోలేదు.
0: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుస్సు.
1: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలేని.
0: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాజ్ శివధనుస్సు ఫెల్ ఆన్ హిమ్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రావణంతో నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
0: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
1: దాన్ని తీశాడు.
0: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
1: ఇన్ ద పెట్టెలో పెట్టాడు.
0: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
1: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
0: అండ్ శివధనుస్ వాస్ లిఫ్టెడ్ ఆల్ వర్ అస్టానిష్డ్.
1: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
0: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్.
1: అనగా ఏమిటి?
0: 100% 100%
1: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా? దివ్య శక్తి.
0: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్
1: అప్ ద డివైన్ పర్ని. ఏమన్నారు?
0: వాట్ డిడ్ దే సే?
1: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
0: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది. అది రాముడి లోపల
0: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్.
1: అయస్కాంతము అని దాని పేరు.
0: దట్ ఈస్ మ్యాగ్నెట్.
1: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
1: అప్పుడు జనకుడు వచ్చాడు.
0: దెన్ దేర్ కేమ్
1: జనక. ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
0: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
1: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
0: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్
1: గురువు శిరసా వహించాలి.
0: వన్ హాస్ టు ఫాలో ద కమాండ్.
1: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: అండ్ మై
1: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
0: మై గురు బ్రాట్ మీ హియర్ ఐ కెనాట్ డిస్ ఓబే హిమ్.
1: విశ్వామిత్రుని వైపుని చూచారు.
0: అండ్ హి వాచ్డ్.
1: విశ్వామిత్రుడు ప్రసంగి చేశాడు, చేయమన్నాడు.
0: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్.
1: దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన విరిగిపోయింది.
0: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
1: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిల్లుతున్నాయి.
0: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
1: శ్రీరామచంద్రునికు జై జై జై అని
0: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
1: కానీ ఇంకా కళ్యాణము.
0: అండ్ దెన్ వెడ్డింగ్.
1: వచ్చాడు జనక మహారాజు.
0: జనక కింగ్.
1: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
0: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
1: ఇదం సీత అన్నాడు.
0: హియర్ లై సీత.
1: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
0: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
1: రాముడు చూడలేదు.
0: రామ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
1: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
0: అండ్ హి మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
1: కానీ రాముడు ఇటువైపును తిరిగాడు, చూడలేదు.
0: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
1: ఏ జవాబు ఇవ్వలేదు.
0: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
1: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
0: దెన్ విశ్వామిత్ర టోల్ జనక.
1: అప్పుడు రాముడు చెప్పాడు.
0: దెన్ రామ రిప్లై.
1: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
0: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్,
1: నేను యువకుడైనటువంటి వాడు,
0: బీయింగ్ ఎన్ యంగ్ మ్యాన్,
1: ఏ కార్యములకు నేను ముందు పోను.
0: ఐ డోంట్ ప్రొసీడ్.
1: యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
0: ఐ ఫాలోడ్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెక్రెట్
1: రిచువల్. నీ ఆజ్ఞ దీన్ని శివధనస్సు చూడటానికని వచ్చాను.
0: ఫాలోయింగ్ యువర్ కమాండ్ ఐ ఫాలో శివధనస్. That's all. Task is over.
1: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
0: బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు.
1: నేను అంగీకరించను.
0: ఐ డోంట్ అక్సెప్ట్.
1: బిడ్డనైనా చూడండి అన్నారు.
0: అండ్ హి సెడ్ ఎట్ లీస్ట్ లుక్ ఎట్ హర్.
1: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
0: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు లుక్ ఎట్ ఎ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్.
1: ఆ మాట అనేటప్పటికీ
0: వెన్ దట్ ఇస్ సెడ్
1: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఇలాంటి సత్యశీలుడు కూడా నువ్వు లోకంలో ఉన్నారా?
0: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
1: కానీ దేనికి నీ అంగీకరించలేదు.
0: వెల్ రామ డి నాట్ కన్సీ.
1: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
0: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
1: తిరిగి వారు రావడం కోసం అది 4 దినములు పట్టింది.
0: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
1: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి
0: by time they returned
1: ekkada poledu evarni chudaledu.
0: Rama Lakshmana did not stir out.
1: Janaka Maharaj intiki vinduku kuda nu poledu.
0: They did not go and enjoy the banquet. No,
1: ee sambandhame naku akkarledu annadu.
0: I don't want any relationship.
1: Alanti dikshana poyinatundi vaadu Ramudu.
0: Rama had that determination.
1: Tallu dandralu vacharani telisetappatiki
0: and having come to know parents
1: Rama Lakshmana Bharata Satrugulu mukkuru kudanu naluguru kudanu velli variki namaskarincharu.
0: Rama Lakshmana Bharata Satrugulu na paid their obeisance.
1: Appudu Vishwamitra ee kathalanta kuda chakkaga varninchadu.
0: And Vishwamitra narrated the whole lot.
1: జరిగింది.
0: అండ్ ఇట్ హ్యాపెండ్.
1: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
0: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
1: నలుగురు మాలలు పట్టుకున్నారు.
0: అండ్ దే ఆర్ హోల్డింగ్ గార్లెండ్స్.
1: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
0: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
1: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
0: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: సీతకుడును హారం తీసుకుని వచ్చింది.
0: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
1: ప్రథమంలో ఆమె యొక్క స్వయం స్వయంవరమే ముఖ్యమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: స్వయంవరం వల్ల వీరు నలుగురు అన్నదమ్ములు అంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తన సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
0: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
1: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
0: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
1: కానీ రాములు ఆమె వైపునే చూడలేదు.
0: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: తన కిందికి ఉంచుకొని ఉన్నాడు.
0: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
1: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు అజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
0: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
1: గురుజీ నేను రాజకుమారుడు.
0: అండ్ ది ప్రిన్స్
1: నేను పురుషరత్నాన్ని.
0: అండ్ మ్యాన్
1: నేను సత్యశీలము కలవాడు.
0: అండ్ ఓన్ ఆఫ్ ట్రూత్
1: నేను స్త్రీలకు తల వంచను.
0: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ వుమన్.
1: నేను వంచను.
0: నో ఐ డోంట్ బెండ్.
1: ఎవరు ఆ స్త్రీ?
0: హూ ఇస్ దట్ వుమన్?
1: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్కరిస్తే ఎందుకు ఉంచాలి?
0: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
1: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య.
0: ఆఫ్టర్ వెడ్డింగ్
1: కానీ పెండ్ కాకపోతే ఆమె వేరు నేను వేరు.
0: ప్రయర్ టు దట్ వీఆర్ సెపరేట్.
1: నేను వంచను అన్నా.
0: ఐ డోంట్ బెండ్ హి సెడ్.
1: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
0: లక్ష్మణ వాచింగ్ దిస్,
1: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
0: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
1: రామ లక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
0: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
1: రాముని యొక్క సైజు లక్ష్మణుకి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణి యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
0: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
1: అప్పుడు రాముని చెప్పాడు.
0: అండ్ రామ సెడ్,
1: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
0: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
0: లక్ష్మణ
1: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
0: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
1: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
0: Then you will also be raised.
1: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
0: It is not possible, he said.
1: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
0: Then there should be some device to solve the problem.
1: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
0: All people are watching and waiting.
1: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలవుస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
1: కుతూహలంతో ఎవరు పట్టలేనిటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
0: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
1: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: ఇమీడియట్లీ లక్ష్మణ ran all the way and fell at the feet of Rama.
1: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
0: అండ్ హి డిడ్ నాట్ గెట్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు రాములు, లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
0: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
1: garlanded him. And
0: that was the wedding time.
1: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
0: Then Vishwamitra said,
1: నాయనా నేను పుట్టినది దీనికోసమని.
0: And in fact I am
1: నా తపస్సంతా దీనికోసమని.
0: And all this
1: నా శక్తి అంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తిని అంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
0: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
1: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
0: And then when Janaka said, "Here is my daughter Sita," then Rama
1: looked at her.
0: Until not till then.
1: He naati kala pillalu itla kaadu.
0: But students today
1: are not. Jari poi pillalu ayin tarvata pendi chesukuntuntaru.
0: And they get married after begetting children.
1: Emti ee karmalo emito?
0: Emti
1: ee paapamo emito?
0: Why this sin? What is the plight?
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
1: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్.
1: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
0: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
1: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
0: ఇఫ్ దే డోంట్ అగ్రీ విత్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ స్వీట్లీ.
1: అంతేకాదు విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
0: నెవర్ యాక్ట్ అగైన్స్ట్ దేర్ ఇంట్రెస్ట్.
1: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంతా వ్యాప్తి అయిపోయింది.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఎన్నో సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
0: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
1: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
1: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
0: And Rama story also belonged to the year.
1: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
0: The story and the glory of Rama is so mighty and noble.
1: అలాంటి సత్యశీలుడు కావాలి.
0: So one should be one of truth.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
0: And one should have such deserving sacred heart.
1: కానీ దేనియందు లేకపోయినప్పటికీ
0: it may be there not be there another
1: విషయమునందు మాత్రము ఏమాత్రం కూడా మనస్సును చెరించిపోయకూడదు.
0: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
1: లాంగ్ లైఫ్, యు
0: హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవ దినం విడాకులకు బయలుదేరుతున్నారు.
0: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
1: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
0: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
1: నా ఇష్టం అంటారు.
0: దే సెడ్ ఇట్స్ మై
1: ఇష్టము. ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
0: యూ కెనాట్ యాక్ట్ యాజ్ పర్ యువర్
1: విష్. ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫార్ యూ గాట్ దిస్
1: విష్? కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
1: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
1: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
0: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్.
1: నీ మాటలు ఏం మంచివి, సత్యమైనటువంటివి?
0: ఆర్ యువర్ వర్డ్స్
1: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు?
0: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
1: దుర్గుణమైనటువంటి చూపులు,
0: ఆల్ బ్యాడ్ లుక్స్.
1: దురాచారమైనటువంటి చర్యలు,
0: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్. దీనివల్ల
1: నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
0: అండ్ దట్స్ ది కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
1: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
0: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్
1: వారిని ప్రసన్నులు గావించండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు భరించదు.
0: వితౌట్ యువర్ పర్మిషన్, బ్లెస్సింగ్, వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
0: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
1: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
0: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్,
1: దురాచారములను త్యాగం చేయడం కోసమని,
0: బ్యాడ్ ప్రాక్టీసెస్,
1: సత్కర్మలు సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
0: వి హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
1: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
0: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
1: ఎక్కడ చూసినా గానీ దుఃఖములే,
0: ఎవ్రీవేర్
1: ఎక్కడ చూసినా గానీ విచారములే,
0: యు ఫైండ్ యాంగ్జైటీ, పేపర్
1: ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
0: ది మూమెంట్ యూ సీ ది న్యూస్పేపర్ కిల్లింగ్ అండ్ వయలెన్స్,
1: ఈ వార్తలు వినటము కాదు కాదు.
0: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ది ఎడ్యుకేషన్.
1: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
0: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
1: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
0: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడీ.
1: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి ఎందే ఉంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
1: తిట్టిన వాడు నేను,
0: and we are not different.
1: అదని ఎందు ఉన్నది ఒకే ఆత్మ, నా ఎందు ఉన్నది ఒకే ఆత్మ.
0: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బోత్.
1: ఈ ఏకాత్మ భావాన్ని మీరు గుర్తుంచుకొచ్చేసుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
0: అండ్ వెన్ వన్స్ వి హావ్ దిస్ వన్ పాయింటెడ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్,
1: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
0: అండ్ బోత్ ఆఫ్ us will be happy.
1: ఎవరే సంభవించవు.
0: అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
1: విచారములే సంభవించవు.
0: నో యాంగ్జైటీస్.
1: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
0: దేర్ విల్ బి నో హేట్రెడ్ అట్ ఆల్.
1: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ దట్ లవ్. వి షుడ్ హావ్ సింగిల్ పాయింట్.
1: నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us.
1: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
0: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
0: టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్ దిస్ సింగిల్
1: డైరెక్షన్. భిన్నంగా ఉండవచ్చును,
0: బాడీస్ మే బి డిఫరెంట్,
1: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
0: మైండ్స్ మే వేరీ,
1: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
0: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
0: సో మెనీ హావ్ అసెంబ్లెడ్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్.
1: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
0: యూ ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యూ ఫైండ్ ద సేమ్ కరెంట్.
1: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
0: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
1: మన అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
0: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
0: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని,
0: గెట్ అటాచ్డ్ టు ది
1: దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించు చేసుకోండి.
0: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: అతి శీఘ్ర కాలంలోందే,
0: వెరీ సూన్,
1: ఈ ఏకాత్మవాదం వల్ల
0: విత్ దిస్
1: లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
0: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్. When you are, when we have one point of the self which is present in all, don't hate anybody.
1: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
0: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
0: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
0: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
0: ద హ్యూమన్ సొసైటీ
1: అంతా కూడా తండ్రి భగవంతుడే.
0: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man and fatherhood of God.
1: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: Develop these two ideas.
1: అప్పుడే లోకము లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
0: So all that has been prayed for and said that the world should be happy.
1: అతి శీఘ్రకాలమే
0: very soon
1: ఈ జగత్తునందు
0: in this world
1: అన్ని దేశముల వారికును క్షేమంగా ఉండాలి.
0: All people should be happy.
1: అన్ని దేశముల వారికును ఆనందంగా ఉండాలి.
0: People of all nations should be joyful. అనేక
1: ప్రార్థన మీరు చేసి
0: pray like that.
1: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
0: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: పీస్. జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
0: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డు.
2: భజన బినా సుఖ

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మీరందరూ ఏదో ఇది కాన్ఫరెన్స్ అని ఈ కాన్ఫరెన్స్లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ for a brief period of time, but your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru bhagavantuda anchu chevula kimpuga smarana cheyi dinam bidala vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanni gurinchi meer cheptunnare kaani prema anaga idi kaadu nijamaina prema.
0: All the observations you made on love are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
1: Rendu hrudayamlo unnatundi prema kaadu.
0: It's not the love that is limited to the two individuals.
1: Ekatma prema ne nijamaina prema.
0: The true love is the spirit of oneness.
1: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
0: Give and take does not reflect the spirit of love.
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
0: The true love demands of us to continue to give and give throughout.
1: కష్ట సమయం లోపల మనము వెలుకకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
0: We retreat, go back in times of difficulties, it is a mistake.
1: అది ప్రేమ అనిపించుకోదు.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యు షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: We should not have total identification with the mind.
1: Mind తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్ గా చేరుతుంది.
0: If you are attached to the mind, it will take you towards matter.
1: కానీ మ్యాటర్ కు తనకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: There should not be any relationship between the matter outside and the mind within.
1: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
0: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం.
1: రెండుగా చేరినటువంటిది అది సరైనటువంటి భక్తియే కాదు.
0: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
1: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
0: దేర్ఫోర్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ లవ్ విచ్ ఈస్ విత్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద లవ్ ఇన్ అదర్స్.
1: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ that love is one.
1: Renduga cherinatundi idi bhakti kaanadu.
0: Duality is not devotion.
1: Idi dvaitam tho koodinatundi.
0: It goes after this dualism or dualistic approach.
1: Ee dualism anetundi bhaktiye kaadu.
0: Dualism is not true devotion.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగులు.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్, స్ట్రెంగ్థెన్ దిస్ లవ్. దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్.
1: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
0: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
0: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
1: Itti premanu manam bhinnanga bhavinchukovatam chaala porapatu.
0: To divide love is a big mistake.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
0: Then only you will find oneness in love.
1: Itti premanu etti hrudayamlo natukondaro atti sarthakatanu vaaru pondudaru.
0: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
1: Prema mudita manasakako rama rama rama.
0: Say the name of God with all love.
1: Kani ee peru chuchinappudigini adi prema kinda cherinatundi.
0: You may give any name to God, but it is full of love.
1: Itti premanu, itti pavitramaina premanu, itti saarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాం.
0: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ డ్యూయల్ ఆర్ డివైడెడ్.
1: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
0: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
1: దీనిలో ఎట్టి భేదములు కూడా ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
0: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: ది రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
0: We should not have differences such as you and I.
1: You anetvantidi kevalam third person.
0: When you say you, it refers to third person.
1: I anetvantidi ekatva person.
0: And this I is singular, that stands for oneness.
1: Kanuka you and I are one anetvantantu ee you anetvantidi e matramu undakoddu.
0: Therefore there should not be anything like the other you.
1: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
0: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: Ee prema tattvam anetvatidi idi అనుభవించవలసిందే కానీ బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: Love should not have any links with the physical body.
1: ఈ దేహంతో కూడినటువంటిదంత కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్, యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రస్సెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే కానీ అనేకంతో కూడినటువంటిది కాదు.
0: Love is always one and is never divided.
1: Kanuka meer daiva premanu ekanga bayar bhavinchandi.
0: Therefore consider the divine love as unity, one only.
1: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
0: Such love is true devotion.
1: Kanukane jayadevudu gaurangadudu ఏకసంతరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: Therefore great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
1: Meera, Sakubai, వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు, కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగా అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయ్, సక్కుబాయ్ ఆల్వేస్ హెవ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్, దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
1: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయాలిటీలో తేలికోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
0: ఇట్ సో హ్యాపెండ్ that Krishna was not noticed by Radha.
1: Kani aakaramnu Krishna ga bhavinchukoni ee aakaram kosamu ee aneka vidhamuluga kudanu paritapinchi prayanalu chesindi.
0: But Radha has considered Krishna in his physical form, always pined and yearned for his presence.
1: Kanuka ee perulo unnatundi yokka naamamu, perulo unnatundi yokka roopamu ekamge kani అన్యము కాదు.
0: Therefore the name and form are one and the same, they are not different.
1: కాని మనము అంతటి లోతునకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
0: We don't have that ability and capacity to dive into that depth.
1: Prema goppa shakti vantamainatundi.
0: Love is highly powerful.
1: Deeni shakti mari deeniki kodanu raadu.
0: The power of love is not noticed anywhere.
1: Ee power of love nu enni vidhara parishodhan chesinappudiki ee chikkedi dakkedi kaadu.
0: Investigation, experimentation will never give you results to know the power of result, of love.
1: Prema prema chotune untuntadi kani anya margamu prayasinchadu.
0: Love can be understood only by establishing links love to love, nothing else.
1: Kani maharana ee devalayam lopala bhajan chestu undaga kani aameku తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా, ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ pray here, get out, he said.
1: బయటికి వెళ్లిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడు, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయటనా లోపలనా అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: షీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై ఈజ్ ఇట్ దట్ ఐమ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: Then she could have the proper understanding.
1: Tanu Madhuraku bayalderindi.
0: And she was prepared to reach Madhura.
1: Ee Madhuralo unnadu Krishnudu anukundi.
0: She thought Krishna was there in Madhura.
1: Madhura anaga oka pattanam kaadu, madhuramainatvanti hrudayame Madhura.
0: Madhura is not a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
1: చెలో రే మన్ గంగా యమునా తీర్ చెలో రే మన్.
0: లెట్ మైండ్ గో అలాంగ్ ద షోర్స్ ఆఫ్ గంగా అండ్ యమునా.
1: గంగా యమునా నిర్మల పాని శీతల హోత శరీర్.

0: గంగా యమున తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడం ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమున తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బాయ్.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనము చేరింది.
1: షీ రీచ్డ్ ఫైనల్లీ బృందావనం.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: There she noticed closed doors.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: యు ఆర్ ద వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
0: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
1: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట పీతాంబరధారి.
1: అండ్ యు వేర్ దట్ పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్ని ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగెన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది. కృష్ణుడు యొక్క ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyatappudiki maharana ventane pothunnadu.
1: And maharana also was passing by along the same road.
0: Nenu porapattu toppala meeranu kopaddanu.
1: I was deluded, I was mistaken in giving this treatment to meera.
0: Krishna meeranu chaminchu nannu chaminchu ani krishnuni pettinchu poyadu.
1: And rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon meera.
0: Ame kinda padindi pranam vadalindi.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi krishnunde cherin tarvata krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: కనుక నా హృదయ స్థాయే నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి అందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్, టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ

0: of her heart stands for truth. It is stable, it is steady, permanent, eternal.
1: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
0: హార్ట్ నెవర్ చేంజెస్.
1: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
0: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్, ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
1: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క క్రీస్తుణ్ణి పొందుతూ వచ్చింది.
0: That's how Meera could experience oneness with Krishna.
1: Prema minchinatundi marokati maraledu.
0: There's nothing beyond love.
1: Aa prema ekatmata untundadi.
0: That love is always one.
1: Kanuka bhaktini koreyatundi varandaru kudanu prema tattvanni okati manam gattiga pattukovali.
0: Therefore all devotees should have a firm grip on this love.
1: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
0: No other path will take you to God other than love.
1: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
0: Therefore go by this path of love sharing.
1: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
0: Love is with you
1: అంతనే కూడా ఉంటుండాలి.
0: Love is with you, in you, around you, above you, below you.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
0: హౌ కెన్ యూ ఎవర్ చేంజ్ లవ్?
1: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
0: ది ఆర్డినరీ పీపుల్ మే గో ఆన్ చేంజింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, బట్ డివోటీ షుడ్ హ్యావ్ దిస్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
0: Even after you return, have this love, preserve this, sustain it.
1: Inga deeni kodanu maarchanakkarledu.
0: You don't need to bring changes in any way.
1: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
0: God is always with you, in you, around you, below you, above you.
1: Kanuka కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు, ఇతను వేరు.
0: ఇఫ్ యు ప్రే కృష్ణ ప్లీజ్ బీ విత్ మీ, ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ బై యువర్ సైడ్.
1: కానీ కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణుడు లోపలనే ఉంటుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే Krishna, I am always with you, you forget the fact that he is in you.
1: Kaluga ivanni manam artham teeskunte e maatramu saadhyam kaadu.
0: If you go by the real meaning, you find it impossible to experience the reality.
1: Krishna, I am in you antaru.
0: You say Krishna, I am in you.
1: Neevu lopala undinappudu krishnudu ee vidhanga ni kanipistadu.
0: When Krishna is in you, how do you find him outside?
1: Chaala mandi bhaktulu kodanu I am with you, I am in you, I am to you, I am for you antuntaru.
0: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
1: Ivanni kodanu kevalamu distinct padamulu tappa nijamainatundi padamulu kaadu.
0: These are all the words that you find in dictionary, the vocabulary.
1: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
1: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
1: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
0: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
0: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
1: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
0: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లిస్ వెయిటింగ్ ఫర్ యూ.
1: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
0: You need so much to consume to

0: Fill your bellies.
1: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
0: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
1: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

സത്യം ധർമ്മം അഹിംസയും സ്വാതി പ്രേമ മാനവുനി

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala uttrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu pudamiyandugala jeevulanninti yandu ee manavattam uttama sthanamu andukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukoneatundi aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu parimitamainatundi jeevitamunandu ee medha shaktini sattakamu gavinchukunetundi pravartana yande tana jeevitamunu ankitamu gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamunundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారత దేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్, రిచ్ ఇన్ కస్టమ్స్, అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్, ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ ద ఆన్సార్ట్స్ ఆఫ్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni guttinchaleinatundi vyaktulu Bharata desham yokka sampradayamunu aneka reetuluga kalpanalu chesi deeni vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఈజ్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit. But the skin that covers them all is one and the same.
1: అదే విధముగానే అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante niti mukhyamaniyu, matamu kante mamata abhivruddiyaniyu, bodhinchinatuvanti desham bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థన్ ఇట్.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of Satya, Dharma, Ahimsa, Shanti and Prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization. And one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ది లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: angleyulu ee Hindu desham ani peru pettinappatikini bharatiya sampradayamunu evvarukonu e maatram kodanu maarchutaku veelu kaadu, cherchutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: దో ఆస్ అ ఫార్మ్ ఆఫ్ డిసీట్ దే గేవ్ దిస్ నేమ్ హిందూ, దే హ్యావ్ అన్విటింగ్లీ గివెన్ టు అస్ అగైన్ ఇన్ దిస్ టర్మ్ హిందూ ద ఫైవ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
1: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: నౌ దిస్ వర్డ్ హిందూ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ లెటర్స్ HINDU.
1: హెట్ అనగా history,
0: H standing for history,
1: I anaga individual anaga vyaktitvam,
0: I stands for one's individuality,
1: N anaga nationality ade jatiyata,
0: N stands for nationality, sense of patriotism,
1: D anaga devotion aney kaakunda divinity ani kodanu cheppavachu.
0: D again stands not only for things like devotion but also for
1: ade divyattam,
0: that is your divinity.
1: U anaga unity.
0: And U stands for the word unity.
1: Kanuka ee hindu aneetundi padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundi ee panchapranamulu panchasutramulu ga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne mochamaniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to who could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamunaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity. And only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmatta kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama and
1: mocha. Kani ee naadu duradrishtavashattu manavulu dharma arthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏ నాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevitamunu aanandamainatundi jeevitanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karma acharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka visranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిస్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినముల పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are really his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెర్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనం ఉన్నది.
0: We have money.
1: బలం ఉన్నది.
0: We have strength.
1: గుణం ఉన్నది.
0: We have our own qualities.
1: అధికారం ఉన్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గముల్లో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: Just because we have money, we should not misuse this money and take to evil, undesirable ways.
1: దానిని కూడాను సాత్విక మార్గములో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: Even this money has to be given its own place of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: And it has to be used in the best possible manner. Everything has its own use, it has its own status. We have to accordingly give it its place.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: Like for instance, how does one use the power of the intellect?
1: Misuse of money is evil annaru.
0: Now misuse of money is evil, it's been said.
1: Deenini durviniyogam cheyaradu.
0: We should not misuse money.
1: Bhagavantudu nee yokka chittamunu maatrame aashinchadu kaani nee vittanni aashinchadu.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: Nee neetini maatrame thaanu korunu kaani nee jaatini thaanu ye maatramo aashinchadu.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: Manava jaati endu putti మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకుని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుగునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: హీ ఇండల్జెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ సెల్ఫిష్ టు ది కోర్ అండ్ హీ లెట్స్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడుతలేదు.
2: వాట్ ఎవర్ హీ విషెస్ టు డూ ఇట్ ఈస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ హీ డజంట్ కేర్ ఫర్ అదర్స్.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
2: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu jnanamulu japamulu ityadi karmalu acharinchatam maatrame bhakti kaaneradu.
2: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
2: వీ షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వీ షుడ్ క్రిటిసైజ్ దెమ్, వీ షుడ్ రిడిక్యూల్ దెమ్, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
2: Day by day, this broad outlook and attitude is disappearing.
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
2: More and more of narrow-mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
2: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
2: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
2: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
2: But then, as far as our existence goes, money is important, no doubt.
1: గుణము అవసరమే.
2: You need character also.
1: బలం కూడా నువ్వు చేకూర్చుకోవలసినది.
2: అండ్ సర్టన్లీ యూ మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్సెల్ఫ్.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి?
2: బట్ హౌ ఫార్ డూ వీ గో కేటరింగ్ టువర్డ్స్ దీస్ నీడ్స్ అండ్ వాట్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్.
1: గోవు పెరుగు కొలది కొమ్మును కూడా నువ్వు పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడా నువ్వు పెరుగుతుంది.
2: నౌ యాజ్ ద కౌ గ్రోస్ సో డూ ద హార్న్స్ గ్రో ఇట్ ఇస్ సెడ్. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manamechinu madamechina durgunambu manakayechinu dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainkunte ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gaavinchukunnadu.
2: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kotanu kottagalaru.
2: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
2: And man is weighed down by a sense of burden of trouble.
1: Ee dukkamunu nivritti gaavinchukune nimittamai aatranu arikattukomani bodhinchaam.
2: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling.
1: అరికట్టుకున్నప్పుడే ఆనందం చేకూరుతుందని కూడాను దీని యొక్క అంతరార్థము.
2: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: అయితే సాధకులైనటువంటి మీరు కూడాను దీని యొక్క అర్థాన్ని చక్కగా గుర్తించలేకపోతున్నారు.
2: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థము.
2: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
2: నౌ ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యూములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
2: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించినటువంటి వారం అవుతాం.
2: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్
1: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
2: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనం లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
2: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాము.
2: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వీ హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
2: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
2: ద ఫస్ట్ వన్ ఈస్ డు నాట్ వేస్ట్ మనీ. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
2: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
2: Third thing is, do not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృధా కరపోవద్దు.
2: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
2: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
2: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
2: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasananu arikattukoni vairagya margamunandu divyanandamu anubhavinchamani naa yokka aasha.
2: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అతి పవిత్రమైనటువంటి నా భావమును అర్థం చేసుకునక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
2: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
2: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
2: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
2: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
2: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనములకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
2: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
2: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము కలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: జనసేవనే జనార్దనసేవనే అనేటువంటి విశాల భావాన్ని పెంచుకోవాలి.
2: Have this broad feeling that serving man is verily serving God.
1: నేను నాది అనేటువంటి సంకుచిత భావాన్ని త్రించివేయాలి.
2: Try to let go, discard the feeling of mine and thine.
1: ఈ నాడు ఉన్నటువంటి ప్రపంచం యొక్క సమస్యలు ఒక్క ప్రేమ ద్వారానే పరిహారం కావగలవు.
2: Today's problems of the world could be solved only through the medium of love.
1: ప్రేమ లేకపోవడం చేతనే అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
2: Because there is no sense of love, man is behaving worse than the beast in the jungle.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
2: So have this sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
1: ఈ నాడే కాదు ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
2: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ ససై ఆర్గనైజేషన్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
2: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
2: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నెముక వెన్నెముక వంటి వారు.
2: Men of the Satsai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
2: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
2: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
2: This Satsai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: మనకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
2: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
2: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
2: లవ్ ఫర్ లవ్ అండ్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందుండినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
2: సో టుడే వెరీన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దిక్కు ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దినకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
2: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
2: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
2: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్ అన్టేంజెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
2: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
2: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
2: I will never seek. And I am not seeking this money.
1: Karuka neenu aashinchinadi okka pavitramainatundi bhavame.
2: What I seek and hope for is this noble idea.
1: Ee pavitramaina bhavam kudanu naa koraku kaadu.
2: This sacred feeling and response from you.
1: Loka kalyanam koraku.
2: That again is not for my sake, it's for the well being of the world at large.
1: Ee loka kalyanam koraku సత్యసాయి సమస్తంలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
2: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva priya pradhanamaitunte lakshyam.
2: The primary task ahead of us is one of service and nothing but service.
1: Inka rendavadi
2: the second thing
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family Sai family సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదమును ఉపయోగపెడుతున్నారు.
2: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ ఆఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ ద సాయి ఫ్యామిలీ దిస్ ఈస్ అ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
2: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే.
2: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
2: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
2: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
2: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు ఒక్క రూపము సంకుచితమైనటువంటిది.
2: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
2: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
2: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
2: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your home.
1: కనుక మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
2: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
2: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
2: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: Kaluka oka deshamunu visheshinchatam cheta maroka deshamunu deshinchatam anetundi undakoodadu.
2: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: Kaluka kala yendu matram kaani inke e vidhamainatundi ohalu yendu kaani desha drohamunaku e matram kodano avakasam andincharadu.
2: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: అది మొదటిది.
2: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
1: రెండవది సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
2: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
2: సో ఈవెన్ యాజ్ యు హావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
2: ద థర్డ్ వన్.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
2: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
1: Mana jati okkate manava jati.
2: There is only one caste, and the caste of humanity it is.
1: Ee manava jati lo puttinatunte varam kanuka manavulandaru okkate aneetunte yokka satyanni gurtinchi preminchali.
2: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
1: Inkaka laukika margamanandu prati grahamunu kudanu parishuddha parichukotam grahamunu yokka పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
2: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవడం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
2: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
2: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
2: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
2: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
2: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
2: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ కమ్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: ఇంకా ఆరవది,
2: ద సిక్స్త్ పాయింట్,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
2: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satsai organization framework.
1: Satyam puchukovatam gaani lanchamu lantham ichukovatam gaani satyasai samasthalaku chaala droham jarugutundi.
2: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satsai organization.
1: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
2: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
2: Now the seventh point.
1: మానవత్వములో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
2: There are any number of problems that one has to face up to.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
2: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
2: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ యొక్క దేశ అసూయమును కొంత వరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
2: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
2: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
2: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
2: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజములో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
2: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
2: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడా పెంచుకోరాదు.
2: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
2: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
2: The members of Satsai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
2: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
2: They could have people, servants to assist.
1: కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా నువ్వు ఆ పని వారితో చేయించుకోవటము, ఇది సోమరత్వం.
2: ది సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్ బట్ యువర్ ఓన్ వర్క్ యు మస్ట్ డూ యువర్ సెల్ఫ్
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
2: బికాస్ ఎ పర్సన్ దస్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
2: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
2: సో ఇఫ్ యు విచ్ టు సర్వ్ ది సొసైటీ సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఇది 9వది.
2: This is the 8th point.
1: Inka padavadi.
2: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
2: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
2: Love God incessantly.
1: Papanni dveshinchu.
2: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
2: So long as you keep committing sin, God can never be yours.
1: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
2: These 10 injunctions, it is necessary and imperative for the Sathya organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
2: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
2: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
2: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు
1: అస్. సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడా ఆదర్శాన్ని నిరూపించాలి.
2: So members of Sathya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
1: కనుక చట్టవిరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
2: So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.

చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరినా

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: ఇసుకలో వర్ష ధన జలధారులు ఇంకిపోవు. ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు. మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
2: Prema swaruplaina vidyarthulara.
0: Students, embodiments of love.
2: Manavattam ఎంతో పవిత్రమైనది. అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
2: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
2: Kani adiye inumu agnilo vesinappudu aa tuppu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
2: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
2: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
2: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
2: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: నార్ హ్యాజ్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
2: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతుంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
2: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
2: Kanukane satsangattam nissangattam, nissangattam nirmoolattam, nirmoolatve nischalatattam, nischalatattve jeevanmukti. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
0: When we are in good company, naturally we entertain sacred ideas and attain divinity.
2: Dusangam tho cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
2: Kanuka manavudu సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: దేర్ఫోర్ వన్ షుడ్ జాయిన్ గుడ్ కంపెనీ అండ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
2: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
2: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
2: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
2: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
2: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
2: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, you don't need to do anything to come down.
2: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
2: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
2: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
2: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
2: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
2: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
2: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
2: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
2: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
2: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
2: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
2: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
2: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
2: ఈ డస్ట్,
0: what is this dust?
2: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
2: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
2: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
2: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం తీయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
2: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situations, circumstances are adverse and negative, people will turn away from you.
2: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
2: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
2: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
2: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
2: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
2: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
2: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
2: స్నేహం అనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
2: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
2: కేవలం హలో అంటే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
2: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
2: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
2: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
2: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face at his face.
2: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
2: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
2: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
2: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
2: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
2: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
2: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
2: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: At this age, character is very important.
2: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living
2: character. లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
2: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
2: ఈ సమాజానికి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
2: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
2: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
2: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at
2: his face. Bad boy.
0: He's a very bad boy.
2: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
2: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately, you also turn bad.
2: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to have good friends.
2: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
2: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
2: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
2: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
2: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
2: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
2: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
2: it shines.
0: The moment dust is off, it remains pure.
2: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
2: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
2: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా అలాగైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషనేట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
2: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties,
2: ఎప్పుడు
0: the anxiety.
2: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
2: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
2: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
2: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
2: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
2: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
2: తింటున్నాము,
0: we eat rice,
2: వేడలు తింటున్నాము,
0: we eat dog,
2: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of things.
2: వీటిని పుట్టినట్టుగా మనం భుజించము.
0: We don't eat as they are available.
2: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the pad is growing.
2: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
2: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
2: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
2: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
2: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
2: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
2: ee gold silver idantha kudanu mattito koodi untuntadi.
0: Silver, gold, diamond are full of this mud.
2: Aneka vidhamuluga parishuddham chesi,
0: it must be purified.
2: Agni samskaram cheta dinni kontha varakunu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified, it is processed in fire.
2: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
2: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
2: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
2: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
2: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
2: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
2: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హ్యాస్ టు షేప్.
2: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
2: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize
2: it. ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
2: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
2: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadu.
0: You may read a lot without culture, you cannot call it education.
2: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
2: Tarachi chaduvu chaduvan tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
2: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
2: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
2: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
2: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
2: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెంట్.
2: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: దెర్ ఆర్ టూ పాత్స్ ఇన్ లైఫ్.
2: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: వన్ ఇస్ జస్ట్ ఎ లివింగ్, అనదర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
2: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
2: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వి మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
2: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
2: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వి షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
2: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
2: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
2: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
2: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
2: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
2: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
2: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
2: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డస్ నో
2: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డస్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
2: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
2: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ హీఈస్ యూస్లెస్.
2: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
2: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
2: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
2: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
2: కానీ
0: బట్
2: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
2: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
2: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
2: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
2: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
2: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
2: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
2: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
2: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
2: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీ.
2: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్ నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
2: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
2: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
2: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
2: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
2: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
2: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
2: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
2: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
2: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలు పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
2: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
2: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
2: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
2: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
2: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
2: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
2: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
2: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
2: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
2: ఎంట్రన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రన్స్.
2: కనుకనే నీవు ఈ ఎంట్రన్స్ లో పోవద్దు, డి ఎంట్రన్స్ లో పోవద్దు, జి ఎంట్రన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ లెటర్ జి.
2: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
2: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
2: తపం చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
2: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
2: నటపాంసి నతీర్థానాం.

0: சஜ்ஜனோ சேவனோ வினா.
1: சஜ்ஜனுடைய சேவன் செய்யாலி,
2: தள்ளி
1: தன்றி குருவு பெத்தலு ఇలాంటి వారంతా ఉంటారు.
2: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్ మదర్
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెం,
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెం.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెం మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యు డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యు డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: భగవంతుడు కూడా అంగీకరించాడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadtho manike sambandham pettukokoddu.
2: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam pratikachchedi. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam pratikachchedi. Idanni kuda manam tirinchukovali.
2: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కట్టే హీనమే.
2: If boys have got any sort of connection with
1: girls,
2: as a student, if you follow this wrong path, having kind of friends with girls, you're worse than a dog. Your parents also will not accept this.
1: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
2: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
2: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
2: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: noru navanga harikeeti nuduvaneni.
2: If we don't sing the glory of Lord with full throat, dayalu
1: satyambu lonata talupadeni.
2: If we don't have compassion and truth
1: within, kaluganeetiki tallula kadupu chetu.
2: Why should they be born at all to their
1: mother? Enduku talli garbhanni noppu pettadaniki?
2: Why should they be born at all to the mother?
1: Kadinam em kavali?
2: What for?
1: సరి అయిన సద్గుణముల రామంలో ఆవిర్భవించాలి.
2: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
2: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
2: If the head is full of so much of matter, would it ever be empty?
1: Kaka ila sukrutam nimpanaguna.
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundadi.
2: In this tumbler there is water.
1: Ee manam paalu poyalante etna postavu? Kanukane emi leni burralona emaina cherchavachchu.
2: In an empty head you can stuff it with anything.
1: Ee meemo nindi unna talaburradi kaadiyaguna.
2: If this If the head is full of so much of matter, would it ever be empty? Unless the head is empty, can you fill it up with spiritual knowledge? In the
1: tumbler,
2: there's water. If you want to pour
1: milk
2: there, how do you do it? Don't remove water. And then fill it up with
1: milk. Water lo kuda paalu poste rendu brashtu patti
2: potayi. On the other hand, if you pour milk there, both will be spoiled.
1: Kanukane mana hrudayamu lopala pavitramainatuvanti bhavamulu తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి blissful. తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
2: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
2: the son without character.
1: గురు లేని విద్యలు,
2: and education
1: జాతి నిష్ఫలంబు,
2: and the nation without character,
1: శాంతి లేని జీవి,
2: the life without peace,
1: శశి లేని నిశరాత్రి,
2: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: What is the use?
1: కనుకనే మొట్టమొదట
2: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
2: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం,
2: that is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
2: On this foundation of celibacy, the householder,
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తుంది.
2: ఓవర్ దట్ వానప్రస్థ,
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సెక్రెట్
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: If the tank, the heart should be filled with
1: love.
2: Full of love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్, యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
2: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
2: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to
1: wrong spots.
2: From top to toe, such thoughts will percolate, spread
1: over.
2: So heart is important.
1: Without this heart, కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
2: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
2: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరియైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
2: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్ టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
2: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
2: హి యూస్ టు సే,
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
2: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
2: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
2: I brought such precious
1: నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
2: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
2: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళి తొరు ముత్తడితేనే కైనడువ

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupunara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. Vedantam Advaitamaniyu. Aneka Vidhamalainatuvanti Adarshamula Cheta, Adharamula Cheta, Shankaralu Varu, Prachara Prabodhalu Salputu Vacharu.
0: Shankara propagated his doctrine and theory that Veda is dualism while Vedanta is non-dualism, basing on so many evidences.
1: Veda Vedantamulu unnatuvanti yokka vyathyasamulu manava shariramlo undinatuvanti angamulaku shariramulaku undinatuvanti vyathyasame.
0: The difference between Veda and Vedanta is same as difference between the various limbs and the body.
1: Kannulu, chevulu, mukku, noru, chetulu, kaalu, ivanni kudanu dehamunaku angamulu.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: Dehamulu samajamunaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: Kashilo pandita samaveshamulo aneka vidhamainatuvanti yokka samasyalu prarambhamai aa samasyalu aneka vidhamainatuvanti vadopavadam cheta vadanalu abhirudhi avutu vachayi.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: Navvutu Shankaralu varu వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్, బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ ఇస్ ఓన్లీ ఎనిమిటీ దట్ వుడ్ బి ద రిజల్ట్.
1: కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరి అయినటువంటి సార్థకం కాదు.
0: దేర్ఫోర్ ఆర్గ్యుమెంటేషన్ ఈజ్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: సమస్యలు పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
0: The main problem lies in finding out a solution.
1: జీవితమంతా ఇకును సమస్యల యొక్క తోరణంగానే రూపొందు.
0: Many problems have been taken up and they argued
1: vehemently. చిరునవ్వులు నవ్వుతూ శంకరుల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల

0: మెయిన్ ప్రాబ్లం లైజ్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఎ సొల్యూషన్.
1: జీవితం అంతా ఇప్పుడు సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అస్ సచ్.
1: మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిది కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ది మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ చింత.

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధం చెమే నిద్రం చెమే అంతా చెమే చెమే చెమే చెమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: This is kerchief.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: This is a handkerchief.
1: ఇది ఒక బట్ట.
0: This is a cloth.
1: కాని దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు ఇది దారముల యొక్క చేరిక.
0: If you investigate and proceed further, you will know it's a bundle of threads.
1: ఇది దారములు కాదు ఇది ప్రత్తి.
0: It's not even a thread, it's cotton.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: Cotton, thread and cloth are one and the same.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్యంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం.

0: అర్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం, త్రిదళాకారం.
1: There are three attributes. It is threefold.
0: త్రినేత్రం చ క్రియాయుధం.
1: Three eyed and trident.
0: త్రిజన్మ పాప సంహారం.
1: And atones all the sins of three births.
0: అర్పణం అదే అద్వైతం.
1: That surrendering to God is non-dualism.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
1: హియర్ వి హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
0: ప్రత్యక్షం పరోక్షము.
1: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
0: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
1: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
0: ఒక మూగవాడు శబ్దసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
1: A dumb person has partaken delicious items.
0: కాని ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
1: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
0: చెప్పలేడు కూడాను.
1: He cannot express.
0: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
1: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
0: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కాని దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
1: You can only experience, but you cannot profess or express.
0: ఇక్కడ పరోక్షమే లేకుండినా ప్రత్యక్షమే శూన్యం.
1: In fact, if there is no this indirect approach, you cannot have direct.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
1: But unfortunately, we go by the direct evidence.
0: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
1: We have no faith in indirect.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఐసు గడ్డ ఉంటుంది.
1: Here is an ice ball.
0: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
1: This ice mass or ball is a direct proof.
0: కాని పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
1: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
0: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
1: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
0: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
1: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
0: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
1: సో ఫర్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేసిస్.
0: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
1: Therefore, for all this apparent world, the divinity behind is the basis.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: Without knowing this truth,
0: మానవుడు
1: మ్యాన్
0: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
1: Considers that Veda and Vedanta are one and the same and thinks that Veda speaks of non-dualism and goes spends all his life chanting Veda.
0: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: హీ లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
1: హీ స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
0: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
1: దిస్ నేచర్
0: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
1: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
0: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
0: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
1: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
0: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
1: to teach the spiritual principle
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
1: to declare the fundamental basis
0: అనేక రకములైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
1: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
0: వీటిని ఎదుర్కొంటూ పోయాడు.
1: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
0: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
1: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
0: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
1: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
0: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
1: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of
0: non-dualism. It
1: is non-dualism which is the main basis, fundamental.
0: What
1: do you mean by that?
0: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
1: ద హార్మోనీ ఆర్ ది యూనిటీ ఆఫ్ ఆల్.
0: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు,
1: మెనీ స్టూడెంట్స్,
0: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
1: దేర్ ఆర్ సర్టన్
0: నక్క, కుక్క, ఏనుగు, పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
1: వి హావ్ గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ, షుగర్.
0: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
1: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
0: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
1: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
0: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
1: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ ద సేమ్.
0: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: ఇఫ్ యూ జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
0: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
0: ఈ సర్వస్వరూపమంతా కూడాను మాధుర్యమే.
1: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
1: The entire universe is divine.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in this cosmos.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all creatures.
0: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: శంకర్ recognized and propagated the basic fundamental principle that divine is present
0: everywhere. ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
1: ఎ రిచ్ మ్యాన్,
0: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
1: విత్ డ్యూలిస్టిక్ మైండ్,
0: కృష్ణ అంటే చాలా ప్రేమ,
1: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
0: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
0: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
1: ద టైమ్ నేచురల్
0: కష్ట సుఖములు కావడి కుండలు.
1: The difficulties and the happiness, they come.
0: Yenimishaniki yemi jarugunu evaru hinchedaru.
1: What is going to happen in the next minute? Who can imagine it?
0: Yenimishamanaku ye vidhamainti yokka paristhiti sambhavistundo evaru hinchadaniki veelu.
1: At what moment of time, what is going to happen in store for you?
0: Srimantudiga untunnadu.
1: Is a rich man now.
0: Oka 20 kaasulu ichi kamsalito krishnuni vigrahalu cheyinchukunnadu.
1: He gives silver to the goldsmith,
0: gold
1: to goldsmith, and got made an idol of gold, Krishna's idol.
0: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
1: And he also got specially made cow of gold.
0: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
1: And he also made peacock made up of gold.
0: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
1: For అభిషేక purposes he got made a gold cup.
0: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థము గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
1: ఎవ్రీ డే హి డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
0: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
1: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
0: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
1: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
0: ఇది కాల ప్రవాహము.
1: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
0: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
0: ఈ యొక్క క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి.
1: యాజ్ ది మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
1: ద ఆల్ ది మెరిట్ ఆఫ్ ది పాస్ట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
1: ద పొజిషన్ ఆఫ్ ది రిచ్ మ్యాన్ ఇస్
0: కడపడికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
1: హీ కుడ్ నాట్ క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్.
0: ఇంకా భరించుకోలేక
1: హీ కుడ్ బేర్.
0: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
1: హీ కలెక్టెడ్ ఆల్ దిస్ గోల్డెన్ ఆబ్జెక్ట్స్ అండ్ టుక్ ఇట్ అనదర్ రిచ్ మ్యాన్.
0: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
0: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
1: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
0: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
1: హి సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు.
0: 60,000 రూపీస్.
1: 60,000 రూపీస్.
0: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
1: అండ్ దెన్ పీకాక్ ఇస్
0: వెయిడ్. ఇది 60,000 రూపీస్.
1: ఇట్స్ ప్రైస్ 60,000.
0: తర్వాత గోవును తూకం వేశాడు.
1: అండ్ ఆల్సో కౌ వెయిట్.
0: ఇది 60,000 రూపీస్.
1: ఇట్స్ ఆల్సో 60,000.
0: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
1: దెన్ కృష్ణ ఇస్
0: వెయిట్. ఇది కూడా 60,000 రూపీస్ అన్నాడు.
1: ప్రైస్ ఇస్ 60,000.
0: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
1: He said, I can't bear this. What is
0: the same price?
1: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
0: Chepadu.
1: That Vishnu
0: Sir,
1: said.
0: Neeku Krishna rupamu, nemali rupamu, govu rupamu, kappu rupanga untundadi. Naaku tookam pradhanamu annadu.
1: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
0: Daniki value isthu vachunnadu.
1: I attach value to the total weight.
0: Bangaru tookamuniki value isthu vachadu kani roopaniki value ivvaledu.
1: The value is attached to the weight of the gold, but not the form.
0: Adhe vidhamane bhinna bhinna roopamulato undinatundi manavatvaniki manamu viluvulistunname kani andari yendu undinatundi panchabhootamul yokka paramaatma tattvaniki manam viluvanivatam ledu.
1: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
0: Bhootamul yokka paratattvamuniki advaitam annaru.
1: And therefore the essential basic
0: fundamental.
1: In every person, five elements are present.
0: Aarava bhootame ledu.
1: There is no sixth element as such.
0: Kani manamu marokati edo unnadani aashinchi bhraminchi deeniki aneka vidhamaina prayatnalu salpistu untunnamu.
1: But we imagine we are deluded with the feeling that there is some other
0: thing. Ee durase dukkhamunaku కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
0: ఆశలు ఉండాలి.
1: ఆశకు
0: ఒక పరిమితం ఉండాలి.
1: దేర్ షుడ్ బి సర్టెన్ లిమిట్స్.
0: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
1: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
0: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
1: ఈజ్ అ రిచ్ మ్యాన్.
0: కానీ మహాభక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
0: ఇతనికి చాలా దురాశ.
1: Oh, he has excessive desire.
0: Tana aaradhana devatanu amitanga prarthistu vachadu.
1: He prayed repeatedly to the deity.
0: Day and night, tellavari mundu ratri varaku kudunu aaradhana salpistu vachadu.
1: Day and night he offered prayers, worshipped.
0: Devata pratyakshamaindi.
1: The deity appeared.
0: Prarthanalu pratyakshamaitamu devatala yokka lakshyamu.
1: It is it's natural for the deity to appear
0: Bhaktudu
1: in front of the
0: devotee. Prarthana cheyatamu atani yokka kartavyamu.
1: God responds to the prayers.
0: Ee vidhanga jarugutoo vachindi.
1: Things went on.
0: ఒకనాడు
1: వన్ డే
0: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
1: మైదాస్ ప్రేడ్ మదర్.
0: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
1: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
0: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
1: కానీ
0: మొట్టమొదట దేవత చెప్పింది.
1: The deity said,
0: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
1: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
0: సపోజ్ టు. చాలా దురాశతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
0: నీకు సుఖం ఉండదు.
1: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
0: చాలా కష్టములకు గురి అవుతావు.
1: యు విల్ బి పుట్ టు సఫర్.
0: బాధలకు గురి అవుతావు.
1: యు విల్ సఫర్.
0: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
1: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నది.
1: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
0: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
1: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
0: Sari cheppina maata vinnappudu em chestundi nee nashtam rasana vratakanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnadu.
1: The deity fell so that who can escape from destiny. All right, you hang yourself, he said.
0: Varavu pondadu intiki vachadu.
1: After the boon is granted, he returned home.
0: Paruppu paina kurchunnadu.
1: He sat there on the bed.
0: దిండిని తీసి పక్కన పెట్టాడు.
1: He kept the pillow on one side.
0: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
1: The bed and pillow transformed into gold.
0: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
1: Then he entered, stepped into his garden.
0: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
1: He touched every tree.
0: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
1: Every flowering plant.
0: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
1: Every book.
0: అన్ని బంగారైపోతూ వచ్చింది.
1: Everything transformed into gold.
0: కడపటికి అలసిపోయాడు.
1: He was tired.
0: బిడ్డని పిలిచాడు.
1: He called his children.
0: అమ్మకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
1: He said, bring coffee or tea for me now.
0: టీ కాఫీ తీసుకొచ్చింది.
1: They brought tea and coffee.
0: దాన్ని ముట్టాడు.
1: He touched.
0: బంగారైపోయింది.
1: It also became gold.
0: ఆకలి పెరిగిపోతుందది.
1: And more and more he wanted.
0: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
1: But whatever he touched,
0: it turned ఏం చేసేదని బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది.
1: స్టాచ్యూగా
0: తయారైపోయింది.
1: Ultimately what is to be done? He touched his son who also turned into gold.
0: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
1: Then Maidas was transformed. See, he could know the truth.
0: Devi cheppina kuda nenu murkudunaine vinlekapoyanu.
1: I was so foolish, though deity told me I didn't pay heed to her words.
0: Vidhi aneetundi.
1: This is the destiny.
0: Kanuka tirigi devi daggariki vellaadu.
1: So he again went to the
0: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
1: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
0: ప్రత్యక్షమైంది.
1: షీ మానిఫెస్టెడ్.
0: నాయన, నా మాట వినలేదు నీవు.
1: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
0: ఈ గతి పట్టింది.
1: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
0: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
1: వాట్ డు యు వాంట్ నౌ?
0: నీవిచ్చిన వరం తీసుకోమన్నాడు.
1: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
0: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ అండ్
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
0: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
1: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
0: కనుకనే శంకర్ల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
1: శంకర
0: వల్లదు ధన దాహము నరుడా.
1: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
0: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
1: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Pain.
1: After all, you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
0: Oh, manavuda.
1: Oh, man.
0: దురాశకు నీకు గురి కావద్దు.
1: Don't have too many desires.
0: ఆశని పెట్టుకో.
1: Have some desire and
0: కాని అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
1: Until you attain divinity.
0: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
1: And that very love will give you.
0: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
1: Where and when, how you receive, God knows.
0: అడుగకువేవో మనస.
1: Oh, mind, don't ask.
0: అడుగుకోల అది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
1: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
0: అడుగని శబరిని ఆదరించనే.
1: Without asking, శబరి was redeemed.
0: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస. అడుగకువే ఓ మనస.
1: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem his life.
0: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
1: దశరథ prayed for
0: winter. నాయనా, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
1: He wanted that son to be present with the end
0: of the process. అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
1: But he didn't want to do oblige.
0: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
1: వితౌట్ ఆస్కింగ్ జటాయు.
0: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
1: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మే జటాయు డ్రింక్ ద వాటర్.
0: ఆదరించండి.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
0: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
1: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
1: రామ వాజ్ ఇన్ ద ఫాల్.
0: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
1: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
0: ఆ విధంగా తలుచుకోవటం, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
1: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
0: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
1: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
0: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతాసమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
1: She has got the intense love for Rama, thinking that Rama might come along that path, accompanied by Sita and Lakshmana.
0: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
1: She started collecting all sweet berries, fruits and keeping them aside.
0: యద్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the reward experience.
0: వారి వారి పవిత్రమైనటువంటి భావమును కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
1: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
0: Kanukane daivattam anetundi anugrahamto koodinatundi kaani aagrahamto koodinatundi kaadu.
1: God is full of anugraha grace but not aagraha or anger.
0: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
1: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
0: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
1: You are in front of a big mirror.
0: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
1: standing there in front of it.
0: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
1: You see your own reflection there in a mirror.
0: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
1: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
0: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
1: If you point out your fourth finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection.
1: Ee rendu kuda adam dwara
0: the object and the reflection exist because of the mirror.
1: Adi ee prakruti yokka vichitramunaku paramatmani yokka chitramunaku ee vidhamainatuvanti vyathyasam.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును వందనాల విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజనవన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ? హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3. యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ ఇస్ మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ ఇస్ మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: ది మాస్టర్ ఇస్.
1: ఇంతమంది ఇన్ని రకాల రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై.
0: శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాతా చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వం.
1: This is the strength underlying principle of
0: non-dualism. Tattvam asi.
1: Basing on this Veda, said tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: బ్లెస్. వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడి వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ మెంటర్. కానీ
0: ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the house.
0: Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: monastic. Anta samayam lopana maatramu ninnu choodalaneetundi oka pichi aasanaakunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సీక్రెట్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూత్.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaki vellaadu.
1: On Chaturdashi, fourth day.
0: Repati dinamu ye vidhanga yuddham saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడా, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga maarchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu unnante nenu trigaruduga maarchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Neevu okay naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ
0: సే. నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters. అప్పటికి
0: అప్పుడు పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది, అంతా ఒకటి ఎట్టవుతుంది, అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పండుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరుచి మన్మన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: Kaluka naaku eppudu erukugane untunda.
1: So I am always in total awareness.
0: Nivu marchipoyinaavu annadu.
1: You have forgotten.
0: Dan chakkaga oka chakkani example cheptu vachadu Krishnudu.
1: Krishna gave very good example.
0: Arjuna,
1: Arjuna,
0: nivu okaraksham ante perlu veru veru ippudu meeku artham ayye kosam cheptunnanu.
1: Bhagavan is teaching in a way that we can understand easily.
0: Okaraka samayalo nivu Kashmir yatra vayyavu.
1: At one time you went to Kashmir.
0: Kashmir ante emi? KKA Raju. Aa KKA Raju biddane కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యూ హావ్ గోన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువులో పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the
0: gift to the shirt. Akada pattana pagilipoyindi.
2: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya anindi.
2: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramudu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
2: This is the teaching of wisdom of Rama in those
0: amma kuttadam kottadi shirt kottade gaani gudda old stock annindadu.
2: Rama said stitching is brand new but the stitching cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but right. Cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం ఇది. నాది ఎరుక, నీకు మరుపు.
2: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: ఇంతే కాకుండా
2: నాకున్న చేసి
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die.
0: రాకం మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
2: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
0: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుండాది.
2: It is a boulder.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కాని రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
2: విత్ 2 strokes this boulder broke into 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: The old man was so proud of his strength. Oh, look here young man, you could not do it. Well, I could just break it in 2 strokes.
0: Krishna cheppadu.
2: Then he said, Krishna said,
0: Yuddhuda,
2: old man,
0: inta maatramuneke neevu garvani abhirudhi pachukovaddu.
2: Don't pride yourself for this reason.
0: Neevu 2 ఏట్లు kada pagilindedi.
2: It didn't break because of the 2 strokes.
0: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 gundu pagilindi
2: annadu. Earlier it was hammered 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatuntivi.
2: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Hey, Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

0: martyr.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutan yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasam kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atitamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మలు ఎందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long
0: days. మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's party.
0: తదుపరి సంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము నాలుగు దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition.

0: taken in procession by all Purohits and will be handed over to the bride's
1: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession
1: and will handle the wedding invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునకు దక్కేటువంటిది కాదు.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
1: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు ధర్మపరులు సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాట్యూట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకొని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: Expression of one's own gratitude is a matter of festival.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తను తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదట నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore, gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇస్ ద రొటీన్.
1: ఇంకా మూడవది
0: థర్డ్
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.

0: on the following third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
1: భూమాత,
0: the first mother earth,
1: రెండవది వేదమాత,
0: second mother వేద,
1: మూడవది గోమాత,
0: third one mother cow,
1: నాలుగవది దేహమాత,
0: the fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: fourth day
1: కన్యాదానము
0: wedding కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: Sita, Urmila, the other two daughters.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
1: Vivahamu jaragaka puramu kanyanu varudu chudakoodadu.
0: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
1: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
0: After the auspicious moment only the curtain will be removed.
1: Appudu kuda tera teesinappudu రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెట్ My daughter Sita is here. You are looking in that direction.
1: కాని వినిపించుకోలేదు.
0: But Rama didn't hear all this.
1: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
1: Karanam emiti?
0: What's the reason?
1: Inka Mangala Sutram kattaledu.
0: He has not tied that Mangala Sutra, the sacred thread.
1: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
0: It is the worst of the sins to look at an unmarried woman.
1: Ichchakulu vamsamunake apakirti techinatuvanti vaadu avutanu.
0: We'll be bringing the Ikshvaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unnadu.
0: So I won't look at her, he said.
1: Neeni pattiye ekapatni anetuvanti peruku saattakamaindi.
0: For that reason he got this name, that he had one wife.
1: Oke mata.
0: One word.
1: Oke patni.
0: One wife.
1: Oke ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునకు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేయింగ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: హిస్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
1: అదర్, జోడుగా కూర్చినారు,
0: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ది రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళ సూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి ఒక హారం సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకుంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్బ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: so.
1: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువనా కాదు,
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
0: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: The moment garlanding is over, wedding
1: is finished. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: A servant maid brought the water from Sarayu river.
1: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
0: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: Then she started
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
0: Sita was wearing bangles, very big bangles.
1: ఇప్పుడు మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
0: అహల్య వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
1: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
0: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్ టు
1: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
0: Lakshmana has taken the cloth he was
1: wearing. రాముని తుడిచాడు.
0: He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: Later he said, wash his feet.
1: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
0: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
0: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
0: after taking oath,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్,
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణమవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మాది ఇక్ష్వాకుల వంశము.
0: Ours is Ikshvaku clan.
1: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: Our practice is only to give, not to take.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్య కూడాను ఒక పదార్థమే.
0: Even woman is also a matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు,
0: దెన్ ఎంపరర్ జనక,
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నాకు మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
0: దెన్ ప్రీస్ట్
1: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the purohita,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్, వెల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లం.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ వెరీ డివైన్ ఫార్మ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకుడను? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మేచ అర్థేచ కామే ధర్మమునందును ధనమునందును వాంఛలి ఎందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికి అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమంను అడ్డుతగలితే నేను సీతనైనా వదులుతాను కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కాని తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకుడను ఆనాడు ప్రతి దాని ఎందుకు లక్ష్యముంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వీ సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్స్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are well.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర came.
1: రామలక్ష్మణ ఇది నా కడపటి ఆశీర్వాదం.
0: This is the ultimate blessings I'm conferring.
1: నేను ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I'm proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం ఇంతకంటే నాకు భాగ్యం ఏముందని.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now the only
0: thing is to drop this
1: body. Later, you
0: don't find Vishwamitra name anywhere in Ramayana.
1: Kanuka, atani Vishwamitruni saganampi.
0: He sent Vishwamitra.
1: Dasaratha Maharaju. కంటిదారులను కార్చుకుంటూ
0: నా
1: కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థాంక్ హిమ్ అడిక్వేట్లీ.
1: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: These powerful weapons should be with you.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చినాను.
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శ్రుతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శ్రుతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శ్రుతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శ్రుతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శ్రుతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శ్రుతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
0: శ్రుతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
1: అతని స్వరూపము.
0: The time is his form.
1: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: Time is in his hand.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మన వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: Is the time is beyond time. You don't need to be mindful of
1: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: Even if there are any obstacles on the way, Rama will take care of us.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
0: He said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహా కర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను.
0: Such an emperor జనక.
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది unity.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: Aneka mandi dasulunu pampinchadu.
0: He sent so many servants.
1: Rathamulu, gajamulu, turagamulu, venak anta kudanu pampinchadu veertone.
0: And he sent the chariots and horses and
1: Mithila aparamlo ivanni kadilinayi.
0: They started moving from Mithila.
1: Oh, pedda dhvanulanta vinipistunnayi.
0: Loud sound around.
1: Madhya margamulo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: Nilu. నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింత కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణుడివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: యెట్ టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామును చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
1: ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకూడను అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one,
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామ నీ దయరాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామ
1: ఆనంద నిలయ, రామ నీ దయరాధా.
0: ఓ రామ, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ దే ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇంటు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటుంది.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మముల చేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిమాన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునికి రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chichara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know the divine power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadani inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa parahata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమన్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: రాయడానికి కూడా చేతులు రాదు.
1: They cannot even write.
0: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
1: They don't have even proper
0: eyesight. ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
1: They can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడని కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సార్,
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, Bharata Shatrughna are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: He's all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కాని ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కాని
1: బట్
0: ప్రతి మంచి కార్యములకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతూ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బిన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూమ్ కు వెళ్తుండాలి రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగ్న వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: Kani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
1: But Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
0: Endukosam navvaru?
1: Why did they laugh?
0: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
1: The moment ball touched the back of Mandara, she jumped. Shatrughnulu
0: navvinaru.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: surpanaka kamamu,
1: the desire of
0: kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent
0: to Lanka. Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam entiki badhale ramayanamlo vachinatundi maha badhalu.
1: All the suffering that we find in Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: So Mandara said so many things to Kaika.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mandara's heart is so strong.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: Kaika likes Mandara very much.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్ంట్ యాక్సెప్ట్.
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: Mandara threw it aside.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth.
0: Tanakungala gauravambu dhaddamu seyunu.
1: He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: Here you have to
0: recognize. అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ద హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద టైం.
0: రాముని యొక్క కారనేషన్.
1: Next morning he should be coronated.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హాస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో.
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: యూ డిజైర్ ఈ విధంగా రాములే మొట్టమొట్ట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణ. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయంలో ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్
0: సాడ్నెస్. కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్రెషర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
1: షీ ఈజ్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏంటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
1: ఎనీబడీ.
0: రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద better pharaohs. Here is Rama lying on Lakshmana Adishesha. Lakshmana is Adishesha.
0: Atani paina nirantaramu pavadinchinatundi vaadu ee Ramudu.
1: So Rama was reclining on Adishesha.
0: Kanukane iruvuriki edabaadu jaragadaniki avakasam ledu.
1: So there is no scope for separation between the two.
0: Ee iruvurlo undinatundi antarathalu variki maatrame telusu.
1: They know the inner meaning between.
0: Vellaru.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: దే క్రాస్ సరియు రివర్.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో ది
0: సీక్రెట్. చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణమును తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య.
0: జరుగుతుంటది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya. For me, this Ayodhya is the forest.
0: You
1: make proper use of this time in return. She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్? అని
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachchenta varaku noonillo tarippettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu vanchukoni edustunnayi.
1: By the time they reach the shore, Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు.
1: father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో, తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్టె కనబడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was dying.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ, అడవికి పోయినటువంటి రామలక్ష్మణుడు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned yet.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga
1: oka daanikante
0: adigamainti premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka daanikante adigamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento premaga undinatunte varu bharta shatrughnulu.
1: Bharta shatrughnulu loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుడి పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నాడు.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతకుడు నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to spend.
0: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of it.
0: Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: ది హైయెస్ట్ థాట్ ఈస్ దట్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: దట్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: పొలచునా సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా. అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God's will? Bharata is very intelligent.
0: Ramulu ekkadunnadu ante athanu teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there's water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: బలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: Rama smiled.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.

0: He's ready with all the arm in the chariot.
1: Ramulu navvadu.
0: Rama smiled.
1: Lakshmana.
0: Lakshmana.
1: Intakalam perikkudanu. Bharata shatrukula yokka gunalu neevu gurtinchukolekapothunnave.
0: Having stayed so long, you could not the qualities of Bharata. Bharata is one of peace.
1: Ramulu ante nenante Bharatuniki chala pranamu.
0: Bharata takes me as his
1: lord. Alanti vaani paina neevu durudeshalu pettukovatam manchidi kaadu.
0: You cannot blame him like that and take bad idea.
1: Vechi undu.
0: Wait.
1: వచ్చారు భరతుడు పరిగెత్తి వచ్చాడు రాముల పాదాల పైన పడ్డాడు.
0: భరత కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అన్నా రక్షించు రక్షించు క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ పాడన్ మీ సార్.
1: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
0: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
1: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
0: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
1: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
0: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
1: రామ్. సామాన్య మానవుల వలే తాను ప్రవర్తిస్తున్నాడు.
0: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: ఆ సామాన్యుల వలే ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
1: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
0: దెన్ భరత సేడ్
1: అన్న
0: బ్రదర్
1: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
0: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్
1: వియోగాగ్నిలో భస్మం అయిపోయాడు అన్నాడు.
0: హీ గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
1: వియోగాగ్ని
0: వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
1: తక్షణమే విన్నాడు.
0: హీ హర్డ్
1: నలుగురు చేరారు.
0: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ
1: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
0: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
1: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
0: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
1: నీవు రాక తప్పదు.
0: యూ ఆర్ బౌండ్ టు
1: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
0: ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఐ విల్ స్టే.
1: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
0: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
1: కానీ
0: బట్
1: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
0: బట్ యు షుడ్ నాట్.
1: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
0: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
1: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
0: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
1: నా రాజ్యంలో అంతా ఋషులే.
0: మై కింగ్డమ్
1: అంతా రాక్షసులే.
0: ఆల్ ఆర్ పీపుల్
1: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
1: నేను ఋషి మానస సంచారి.
0: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
1: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
0: ఐ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
1: వెళ్ళమని చెప్పాడు.
0: హి సెడ్ యు గో బ్యాక్.
1: కానీ వినకపోవటం చేతనే
0: బట్ హి డిడ్ హియర్.
1: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
0: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
1: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణము.
0: Rama's command must be obeyed.
1: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
0: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
1: ఎస్ ఎస్
0: యూ షుడ్ సే ఎస్ ఎస్
1: దుముకు దుముకటమే.
0: జంప్, బీ రెడీ టు జంప్.
1: లక్ష్మణుడు కూడా అంతే.
0: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
1: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
0: చిత్రకూట
1: సీత అరిసినట్టుగా కనిపించింది.
0: సీత ప్రిటెండ్ యాజ్
1: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
0: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
1: లక్ష్మణుని పిలిచాడు.
0: దే కాల్ లక్ష్మణ్.
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
0: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్.
1: అన్న ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
0: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్.
1: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
0: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యు వాంట్.
1: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
0: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
1: ఎంత పాపం చేశాను రామా నేను.
0: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
1: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
0: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
1: చాలా బాధపడ్డాడు.
0: హి ఫెల్ వెరీ సాడ్.
1: సీత వెళ్ళింది.
0: సీత వెంట్.
1: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
0: లక్ష్మణ వై ఆర్ యు సాడ్.
1: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
0: రామా డిడ్ నాట్ సే.
1: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
0: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
1: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
0: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
1: రామ ఇష్టమే నా ఇష్టము.
0: ఐ హావ్ నో చాయిస్.
1: నా ఇష్టం మరొకటి లేదు.
0: I have no separate choice
1: of preference. నిర్మించమంటే నేనేమో రాములకు దూరమైనటువంటి వాడు.
0: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్.
1: ఏనాడో నేను అర్పితం చేశాను రాములకు.
0: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
1: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
1: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
0: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
1: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
0: అండ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
0: Rama patting the head of Lakshmana said, you
1: don't feel so sad. నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
0: He sought his pardon for hurting him.
1: ఇదిగో పలాన చోట్ల నీవు దీన్ని

0: చాలని మించమన్నాడు.
1: అండ్ హి షోన్ ద స్పాట్ వేర్ ద హర్ట్ ఇస్ టు బి
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ్ వాస్
0: హ్యాపీ. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: యువర్ కమాండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: నో రిప్లై వాట్స్.
0: అక్కడ కూడా అంతే. భరతుడు
1: ఏం భరత
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరు లేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్
0: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
1: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
0: నంది గ్రామములో పల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: I will also build a hut there in Nandi village.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: Your own feet will rule the entire Ayodhya.
0: నీ పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: Your divine sandals will rule the entire kingdom there.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: Until you return, I don't step into Ayodhya.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్. ప్రతి
0: కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గురువులు కూడాను గమనించడం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama.
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Panileka dinamanta paruto matadi idi sadhanayani echinara.
1: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
2: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: నాట్ ట్వైస్, త్రీ.
1: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: పగలు గాలి లేక రాత్రి అందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
1: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, do you consider it as spiritual practice?
2: Jeevitamulandu etti sadhana cheyaka gaadha nidri endu idi sadhana ani enchinara?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
2: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: ఇస్ దిస్ ఫర్ దిస్ పర్పస్ గాడ్ క్రియేటెడ్ యు?
2: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
1: యు కెన్ స్పెండ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
2: ఇది సాధన కాదు.
1: దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: కాలమంతయు ఊరక గడపలేలా?
1: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైమ్?
2: ఇప్పుడైనా దైవంబు నెరుగుయ్యా.
1: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
2: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
1: కన్సిడర్ దిస్ యాజ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్?
2: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో ఫ్రాక్షన్, నో ఎలిమెంట్ ఆఫ్ పవర్ ఆర్ శక్తి దేర్.
2: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: You will find this air above, below, around.
2: దీని దైవం అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
2: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
2: ఎవ్రీవేర్,
1: ఎవ్రీవేర్.
2: కానీ ఎవరు చూసిన వారు లేరు.
1: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
2: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
2: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
2: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
2: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
2: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
2: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: ది డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
2: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
1: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
2: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
2: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్.
2: అంతేకాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
2: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
2: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
1: యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఈస్ గాడ్? దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
2: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
2: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்த நிவேதனம் அது చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకున్నాను? భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి ధ్యానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: You cannot experience God by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken?
0: నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల సాధన వల్ల దైవం యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitram gavinchukune nimittamai parishuddham gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you. He is around you.
0: ఎన్నో సాధనలు చేయాల.
1: టు సీ సచ్ గాడ్ యు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
0: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వుల ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానం ఎవరు కూడా చేయటలేదు.
1: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atma shuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga nakuddu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
0: తండ్రి,
1: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
0: సర్వలు హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మనే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self atma is present everywhere, is verily the very same here, atma and not the father.
0: Kani marriage jarputadu marriage,
1: but we also find the system of marriage.
0: Kani vachinatundi ame na bharya antadu,
1: and he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: In atma swarupuni,
1: I am the very personification of atma.
0: Aa dehamulo chuttalkani vachanu.
1: I have taken upon this vested the body to see you.
0: Kaluka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani naa kumara, naa kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐ యామ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐ యామ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmamle aikyame nijamainatvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: Evvarni chusinappatikini atanu devude devude devude,
1: and he is God, verily God only.
0: Atti gaade lekapothe meer manushulu ee reethiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: Modale cheppadu nenu ee jagattu lopala avataranga vastunnanu.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: Kanuka taanu ikkada digi vachese munduga nenu andariki promise chesanu.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు
1: Gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ అంటే ఏమిటి ఆత్మస్వరూపము.
1: They went on repeating Krishna's name. The meaning of Krishna is Atma itself.
0: Krishna na Krishna.
1: Krishna is so close to me, is dear to me.
0: Karuka, ikkada andari endu kanipinchetvadi na yokka atmane kani marokati kaadu ani nirnayam chesukuntaru.
1: They have decided that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Karuka itti సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈస్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఐడెంటిఫైడ్ క్లెయిమ్ ఇట్ as a matter of relationship, it is just a physical plane of understanding.
0: Kanuka jagatlo manu chusetunta idi gruhamu idi pendalu idi konchu pedda bhavanamu chinna bhavanamu ee vidhanga bhavanamu yokka roopamunu chusi adi vi bhamistunnaru.
1: In this world we are deluded by the name and form. We claim this as a house, the other one is a pendal, and the other one is a huge mansion.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుని ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ యాజ్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ యాజ్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదాని కూడాను మనము దైవ స్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ది నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్, రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ee form lanta kodanu kevalam ma kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the Atma God.
0: Kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matramu ee matramu neeku gocham kaadu.
1: Therefore in order to see God, it is only the nature of the self atma which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడా ఇది దైవమే, దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞకుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetvanti ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Ame anni vidhalaga kudanu Radhaku kanipinchetvantidi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopa ravagane ana talupu vesedi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: Sister, neevu kevalam nannu mosam cheyadanukochavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu veldu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite bhari kuda maarutundi kada ani aame bhartana techundi endiga bhartana.
1: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: Chuchindi.
1: She watched him.
0: Idi evaru na Chandrika bhartha.
1: Who is he? He is the husband of Chandrika.
0: Kani itanu na bhartha kadu.
1: He is not my husband.
0: Ani cheppi atanto aanandanga maatladutundali.
1: And she was conversing with him happily.
0: Appudu ayana రాధా నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధా హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్తు చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలు భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్స్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్డ్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండేది కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: Nenu mohasarupudai puttanu.
1: And I am here, the very form.
0: Jeevudu mohamu, Krishnudu devudu.
1: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans.
0: Bhagavantuni cheradaniki edo oka vidhamainatundi margam kavali.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, these sound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గ్రహములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere. This is the way how things were revealed and they accepted. This truth is recognized and experienced by Gopikas and Radha alone. And in fact, I made you all.
0: అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు, అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కాని దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి. తప్పక మీకు అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యు విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వము ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is Parabrahman.
0: Kaluka ichi sambandhanni namu inni vidhamainatundi sambandhanga namu teesukunte chaala mosam.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: Kattagalabadiki chandrikanu ledu.
1: Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee radha bhavichya nimittamai ana husband kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvariki kodanu ee vidhanga kodanu tanu touch cheyaledu.
1: Therefore he has not touched any gopika.
0: వారందరూ కూడాను పరకాయస్తారు ఇప్పుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ఒకటి ఒకటే.
1: బట్ వన్ ఈజ్ వన్.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: బట్ వెన్ యు యాడ్ త్రీ యు సే ఫోర్.
0: ఈ ఫోర్ ఎట్ అయిపోయింది.
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ.
1: Like this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేటువంటిది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇస్ ది కాస్మిక్ సెల్ఫ్, దెన్ వై ఇస్ ఇట్ దట్ వీ డై?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ ఫోర్ ద వన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే, నీవు నానే.
1: And you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకనే.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడు.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యు ఆర్ మైన్, ఇట్ మీన్స్ యు ఆర్ అటాచ్డ్ టు హిమ్, హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, ఒకటి
0: రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: they will be added on and on.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: దైవం ఒక్కటే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: Not observe differences between Rama and Krishna. They are not separate.
0: Kaluka, ee separate ga meeru bhavinchatam chetane meeru daivatvamaku dooram ayipoyi jeevatvam gaane batukutu vacharu.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: Kaluka, neevu bhagavantudiki dooranga untunnavu kaani nijanga nenu bhagavantudu okade naalo bhagavantudu unnadu అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా దొబంతు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టినది.
1: దేర్ఫోర్ ద డ్యూయల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ యూ అండ్ నాట్ ఇన్ గాడ్.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedamulanta kodanu tattvam asi ani enduku cheptai?
1: Why should Veda declare this way, tattvam asi?
0: Ekameva advitiyam brahmani enduku parugutundi?
1: Why should Veda declare ekameva advitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekameva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu ikkada kanipichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aanandam vestundi.
1: That oneness will make you blissful.
0: Adi kemakkaina sadhakulainatundi varikandarki kanipinchindi.
1: And this is made apparent, cognizable to seekers.
0: Appudu Sita kudanu సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు 10 నెలలంతా కూడా నువ్వు లంకలో ఉంటావు కదా.
1: సీత యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: అని చెప్పింది. నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: And in fact, he is with Sita only.
0: Sita, Ravanudu, iddaru kudunu okate.
1: Sita, Ravana are one and the same.
0: Kani Ravanudiki oka vidhamainatundi pichchi pattinche nimittam.
1: Because of the madness of Ravana,
0: atanni pichchi pattinche nimittam.
1: In order to make him mad,
0: aa vidhanga parikulayyadu kani lekapothe Ravanudu pratyekanga ledu.
1: And this was the declaration, in fact Ravana is not separate.
0: Kaluga Ramudu kudunu separate ga ledu.
1: Rama is also not separate.
0: Kaluka Ramudu kulanu ane Sita yokka hrudayame.
1: And in fact Rama represents the very heart of Sita.
0: Aa hrudayamu Sita lane kanipinchindi.
1: And that very heart appeared as Sita.
0: Kaluka Ramudu naku veruga ledu.
1: So Rama is not separate.
0: Ravanudu nannu tisukoni povadaniki vachinattu donga kaadu.
1: Ravana is not an abductor. He is not the one who kidnapped me.
0: Kani ivanni kudunu kevalamu కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదమనే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు, మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: Therefore, this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చును.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: How many you add to one in order to make 10?
0: పది ఒకటి చేస్తే పది అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number
0: 10. ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీల్లేదు.
1: If you have got only one, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you'll make a total of 10.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: Therefore, this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చును.

0: Therefore, if you go on adding, you'll make a total of 10.
1: Kani 10 kane kadu.
0: And in fact, it is not the reality either.
1: 10 ne gine ipate ge ekam satya vipra bahuda vandanti. Satyam okate.
0: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
1: Kabatti aa okati ni buddhanga pettuko.
0: Therefore, be with that one.
1: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
0: యు కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
1: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
0: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
1: హీరో ఒక్కడే.
0: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
1: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువాలిజం పెరగనే పెరగదు.
0: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యువలిస్టిక్ టెంపర్మెంట్.
1: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
1: మీ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
1: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
0: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
1: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం టోటల్ చేసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
1: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
0: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ యూ విల్ నో ద ట్రూత్.
1: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
0: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడాను అసత్యములే.
0: All spiritual texts speak of that eternal truth.
1: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్ టు బి.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: Satyam telusukunte ee doubts anta em matram meeku chikkalu.
0: When once the truth is known, there will be no doubts.
1: Kanuka meer satyanni telusukondi.
0: Therefore know the truth.
1: Andukosamani evaru kuda manam dushinchakoddu.
0: Therefore we should never accuse anybody.
1: Dushana bhushana niraskaram puraskaram anni kudanu lokanike kaani meeku kaadu.
0: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
1: Dushana bhushana tiraskaram anni kudanu manam kalpinchukunnatundi padamule.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: Neenadu virodhiga untuntadu.
0: Today one may be enemy.
1: Mani repatiki meer iddaru snehithudiga kavachchu.
0: And tomorrow he may be your friend.
1: Kanuka meerandaru kudanu ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
0: Therefore you are all one. You are not separate. You are not different.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Meerentano premato ento bhagavatuni prarthistunnaru.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: Kada atti namakamuni meeru penchukondi.
0: And that kind of love you should develop and foster.
1: Appude meeku sarvamu artham avutundi.
0: Then you will be able to understand everything else.
1: Meeru ee vidhamainatundi doubts ku choti varu.
0: Don't give scope for any doubts.
1: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యువాలిజం చేరినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యువాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యువాలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యువాలిటీ. హీ అండ్ ఐ డ్యువలిజం.
1: హీ అండ్ ఐ రెండు లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ హీ అండ్ ఐ.
1: ఆల్ ఐ ఐ ఐ ఐ.
0: Everything is this I-ness only, I alone.
1: అటువంటి భావాన్ని ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి ఏకం ఏవ అద్వితీయం.

0: రెండు కాదు ఒక్కటే నువ్వు ఒక్కటే నువ్వు అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వన్నెస్ అరైజెస్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్ ఓన్లీ వన్ నాట్ టూ ఏకం అద్వితీయం నో టూ నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో 12.
0: ఒకే గంట
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: So when once you cross, 1 hour after another, you come across another one.
0: రెండవది ఉండదు అని భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెళ్ళి వస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There's nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటున్నాను, నేను పిల్లలను పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 12 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యు జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: Do you find 24 hours like that?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డు యూ నో దట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? Kaliyalamlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: You find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on cheppindi.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppukodu.
1: You cannot say 20 to 24 hours.
0: Kaani railway vaallu maatramo 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vaallaki endukante time koddi vaallu yokka jeevitham jarugutu untundi.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ఇస్ ద డే, దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకొని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore, we should go by this oneness and understand it everywhere, in every aspect.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
0: మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial, important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్, యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాత్రం వాదించకండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యూయలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్, బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యూయల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కాని ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కాని నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కాని ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారే.
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: ఐఎమ్ వన్.
0: ఒకటే ఒకటి నేను.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ నాన్ డ్యూయలిజం.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: దిస్ వన్నెస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ జీవత్వ.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్ ఏకత్వ మోర్ అండ్ మోర్.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చిని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: Aneka mandi guppuga chedinappudu idu oka group untaru.
1: When many join there we call it a group.
0: Kaduka aa group konu oka varakunu enta bheda untundadi.
1: What a difference is there between the single person and a group?
0: Group ante enta mandaina undochu.
1: In a group there may be any number of people.
0: Evaranni nu naavadu ani cheppagalavu?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైన్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని మాత్రం నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ. వీ డెమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separation.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka pandavulanta kudanu kevalam oka kunti devi putrulu.
1: All the pandavas are the sons of kunti devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani aa mandi kumarulu.
1: But you find five sons pandavas.
0: Kani five akkada untundi nee okade cheppagalavu.
1: There are five sons. How do you say they are one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాము. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: But I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్, yes, I am also the same person.
0: కాబట్టి ఈ పది మంది కూడా నేనే.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికి.
1: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు, కానీ
1: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్ ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వీ షుడ్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఇన్ దట్ వన్నెస్.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి? ఉంటుంది.
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ద కర్చీఫ్ బికాస్ ద యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్ యూఆర్ ఏబుల్ టు వై.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Sat Sai Baba's college.
0: Kani pillalanta veru veru kanipistunnaru kani andaru okate.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: Ee vidhanga ekatvanni pochukodaniki meeru tagina prayatnam cheyali.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna ji, Gopala Krishna ji, Gopala Bala Bala Raya. Krishna ji.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many strutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్టేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండునంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇంటూ మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరు చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వి కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వి కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వి కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీస్ వెరీ సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వి షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
2: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
2: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
2: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
2: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
2: The kind of relationship that we attribute matters nothing to swami.
0: Kani దానిని పోయేటువంటి మానవుడు అనేక రూపములను ధరిస్తుంటారు.
2: లైక్వైజ్ దోస్ పీపుల్ దట్ పాస్ బై అపియర్ టు బి డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్.
0: కనుకనే మానవుడు ఏ విధంగా తరుస్తుంటారో ఆ విధంగానే రూపొందుతుంటుంది దివ్యత్వం.
2: యాజ్ యు ఫీల్ యు మేనిఫెస్ట్ యు ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడుగా మారుతున్నాడు.
2: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
2: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టారు.
2: How do you expect the grandson to become the grandfather?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
2: That form has come in this form.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకములు మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
2: Therefore, man is a combination of good and bad.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
2: The same person may develop love at times and may develop hatred.
0: ఒకడు అతనికి విరోధిగా ఉంటాడు.
2: వన్ పర్సన్ మే టర్న్ టు బి ఎన్ ఎనిమీ.
0: మరొకరికి విశ్వాసంగా ఉంటాడు.
2: ద సేమ్ పర్సన్ వుడ్ బి లాయల్ టు అనదర్ వన్.
0: ఒకడు ఫ్రెండ్ అయితే ఒకడు ఎనిమీ అవుతుంటాడు.
2: వైల్ ఈజ్ అ ఫ్రెండ్ టు వన్ హీస్ ఎనిమీ టు అనదర్.
0: ఈ ఎనిమీ ఫ్రెండ్ అనేటువంటిది వీళ్ళల్లో లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ డు నాట్ లై ఇన్ దెమ్.
0: వారి వారి హృదయాల్లో ఉంటుండాలి.
2: దిస్ ఫీలింగ్ లైస్ విత్ ఇన్ దెమ్.
0: వీడు నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు.
2: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ నేచురలీ హి వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే వీడికి ఫ్రెండ్ గా మారిపోతాడు.
2: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటూ ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకునేటప్పటికి తల్లిగా మారుతుంది.
2: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్ యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
2: When you see someone you call, she's supposed to be a college girl.
0: కాని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
2: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటి.
2: Wife today and the college girl yesterday happen to be the same person.
0: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటి.
2: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటుంటారు.
2: Therefore we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పులు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
2: Therefore we find so many transformations, changes in the world depending upon feelings within.
0: మానవులు ఏమాత్రము దోషము లేదు.
2: In fact, there's nothing wrong in man.
0: అందరి యందు ఒకే ప్రేమనే.
2: The fundamental love is one and the same in everyone.
0: కాని ఆరే సమయ సందర్భాన్ని పరిశీలించుకొని వారికి కోపము, ద్వేషము, అసూయ, ఆడంబరము ఇలాంటివంత జరుగుతూ ఉంటాయి.
2: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
2: Therefore the changes happen depending upon the feelings but not in reality in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
2: God is beyond attributes.
0: గుణములంత కలిగినటువంటి వాడు మానవుడు.
2: It is the human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
2: The guna or an attribute may be good or bad.
0: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
2: The good and bad are within you, They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
2: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
2: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
2: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను కులములో ఉన్నటువంటి వాడిది.
2: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
2: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
2: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేసినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
2: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
2: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాల పాలు అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
2: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
2: The very Paul became a saint, a devotee later.
0: కనుకని ప్రతి మానవుని అందు కూడాను ఇలాంటి గుణమార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
2: Therefore, there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికాని చూచాడు అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
2: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
2: He had immense love for Bhagavan, more and more year after year.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
2: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ ఏజ్ అండ్ పొజిషన్.
0: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
2: హీ రిటర్న్.
0: వెళ్ళినప్పటి నుంచి కూడా అతను ఏ మార్పు చెందలేదు.
2: దో హీ రిటర్న్, హీ హాస్ నాట్ చేంజ్ ఈవెన్ ఎ బిట్.
0: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడు భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
2: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
2: When Bhagavan visited, many Africans visited him.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
2: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
2: Hundreds and hundreds of children gathered there.
0: అక్కడ ఆఫ్రికన్స్ కు మాత్రమే చోటు.
2: And it is a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైనే.
2: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
2: Bhagavan was returning.
0: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
2: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
2: హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ భగవాన్ ఓన్లీ డ్యూరింగ్ హిస్ విజిట్.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
2: హీ నెవర్ రిటర్న్ వితౌట్ హ్యావింగ్ దర్శన ఆఫ్ భగవాన్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
2: A hefty personality, well built, very tall and fat.
0: నేను చాలా చిన్నగా ఉండేటువంటి.
2: యు నో భగవాన్ ఈజ్ సో టెండర్ అండ్ డెలికేట్ అండ్ షార్ట్.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి ఉండే.
2: When he was like that of a personality of an elephant, Swami is so tender, delicate, like deer.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
2: They all were surprised to watch the scene.
0: 15 దినములకు కంపారాలో ఉన్నాను.
2: Bhagavan stayed for about 15 days there in Kampara.
0: కళాతురికి గురు పౌర్ణమి వచ్చింది.
2: And it was the day of Guru Purnami.
0: Guru Purnami ki Bombay vastanani nenu cheppanu.
2: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi tirigi Bombay vachi cheyanta varaku
2: Until Swami reached Bombay.
0: వారి దృష్టి మీద కనిపిస్తుండాలి.
2: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
2: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
2: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా అంత ప్రేమ ఉండదు.
2: బిడ్డల
0: పైన కూడా అంత ప్రేమ ఉండదు.
2: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
2: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: Bombay cheyetappatiki
2: by time Swami reached Bombay,
0: train kuda chaala aalasyam ayipindi.
2: The flight was also delayed.
0: Akkada Munshi kaachukoni unnadu.
2: Munshi was waiting to receive Swami.
0: Munshi evaru meeku telusa?
2: You know who is Munshi?
0: Bharatiya Vidya Bhavan unnaru.
2: He is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu Munshi nenu ee desamu velaledu.
2: And he has not been to any foreign country.
0: ఇప్పుడు కూడాను ఆ దేశం పోవడానికి కారణం ఒకటి ఉంది.
2: There's one reason for his visit earlier.
0: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
2: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫర్వెంట్లీ.
0: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
2: స్వామి, వీఆర్ నాట్ సో సెల్ఫిష్ హ్యాస్ టు ప్రే యువర్ విజిట్ ఫర్ అవర్ సేక్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఆఫ్రికా.
0: కనుక వాటినన్నింటినీ ఆశీర్వదించండి.
2: వీ వాంట్ యూ టు బ్లెస్ ద వైల్డ్ లైఫ్ ఆఫ్ ఆఫ్రికా.
0: నాకు ప్లేన్ తీశాడు.
2: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
2: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
0: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
2: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
2: In that small flight, Bhagavan moved about freely wherever he wanted to go.
0: Day and night anta kuda nu tirigam.
2: They moved day and night continuously.
0: Anni chuchamu.
2: They saw everything that's
0: Victoria
2: there.
0: Victoria Lake chaala peddadi meeku telusu.
2: Yes,
0: Victoria Lake.
2: Victoria Lake is biggest, as you know.
0: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
2: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
2: Such a big one is Victoria Lake.
0: Dantlo ee musallu unnai.
2: There you find there in Victoria Lake so many crocodiles.
0: Ogadana paina okati stalam ledu, ogadana paina okati unnai, ogadana paina okati.
2: As there is no sufficient place, they were all piling up one above the other.
0: Anni maa padavu vaipune chustunnai.
2: All crocodiles directed their attention towards
0: Noor the boat. Noru pedda techukunnai.
2: They were just, they opened their mouth.
0: Vaatanta memu apples vesam.
2: And Bhagavan distributed apples to crocodiles also.
0: Aa tarvata neeti gurramulu annaru.
2: Hippopotamus.
0: అవి కూడా నీటి నిండుకో ఉన్నాయి.
2: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ద హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
2: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
2: దే ఆర్ సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
2: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను, అంత పశువులకు కూడా ఉన్నాయి.
2: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
0: Enta prema vaatiki,
2: but lots of love they have.
0: Manushulu kuda anta prema undadu.
2: Man is not having that much of love as those of the animals.
0: But and dadi kattukochchavu,
2: and they could all cross all this area.
0: Kattukochchapudiki ekkada nenu ekkada chusina gaani gumpulu gumpulu veru veru erugulu unnai.
2: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
2: The ears of the elephants are so big, so wide.
0: ఒక తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
2: When once the elephant moves its ear, it's enough the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
2: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
2: And Swami went right into the midst of those elephants.
0: He
2: didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
2: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
2: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
2: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
2: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
2: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
2: And elephants started moving ఇదర్ అండ్ తిదర్.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాం.
2: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రమూ కదలలేదు.
2: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
2: And all these lions were watching Swami.
0: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
2: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
2: And animals are full of love.
0: ఈనాడు మనుషుడు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
2: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
2: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
2: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
2: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
2: But there in the wild life, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
2: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
2: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undagudu.
2: When animals have so much of love, why not mankind?
0: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
2: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
2: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ దిస్ టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
2: Then Bhagavan declared, love all, serve all.
0: అందరిని ప్రేమించండి.
2: Love all.
0: అందరిని సేవించండి.
2: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
2: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
2: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
2: You'll be able to accomplish everything.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఇస్ లైఫ్.
2: అండ్ లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
2: దెర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ అండ్ లైఫ్ ఇస్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
2: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
2: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం మానవులమే పుట్టి
2: and been born as
0: మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
2: We are giving up the human quality.
0: Animal qualities పెంచుకుంటున్నాం.
2: We are fostering animal bestial quality.
0: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాం.
2: And in fact the animal qualities at times seem to be better.
0: అంత man qualities అంత ఉన్నాయి వాటిలో.
2: And in fact they have qualities more than that of humans.
0: కనుక animals మానవులుగా మారిపోయినారు. మానవులు అనిమల్గా మారిపోయినారు.
2: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
2: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. Human qualities గా ఉండాలి.
2: We should retain the human qualities.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
2: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
2: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
2: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
2: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
2: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడు మనకు పీస్ వస్తుంది.
2: Then only you will earn peace.
0: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
2: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
2: Peace is inside.
0: Not outside.
2: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
2: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
2: Here is peace within.
0: శాంతి కావాలి, నాకు శాంతి కావాలి.
2: And you say, I want peace, I want peace.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
2: You behave in a perfect way, you'll naturally experience the peace within.
0: Truth ఎక్కడి నుంచి వస్తుంది?
2: Where is the truth?
0: గ్రంథాలు చదువుకుంటామా?
2: Is it present in books that you read?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
2: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
0: Truth kuda nu inside nunchi undi.
2: The truth is within you.
0: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante nee nunchi raavali.
2: In fact, to spell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda nu manavuni yokka qualities.
2: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
2: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
2: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
2: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
2: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
2: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వర్లు ఎన్నో బంగ్లాలు కట్టారు.
2: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
2: దే హావ్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖమూ లేకుండా ఉన్నది.
2: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
2: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐఎమ్ హ్యాపీ. కానీ no peace of mind.
2: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
2: There is no peace.
0: Anni unnai.
2: We have all comfort.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanamo?
2: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aar adugulu.
2: After all, you need only 6 feet.
0: 6 feet.
2: 6 feet.
0: Antakante manaku ekkuva kavalsina avasaram
2: ledu. You don't need more than that.
0: Evaro chepparu ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
2: They said, we acquired some land that we can get it easily, better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
2: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
2: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
2: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
2: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
2: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
2: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
2: Oh, they're still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
2: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
2: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి మాకు అవసరం లేదన్నాడు.
2: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
2: That's all.
0: మంది కూడా అంతే.
2: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
2: You may be the king of India.
0: Alexander చాలా దేశమంతా చుట్టాడు.
2: Alexander the Great, the conqueror of the world.
0: Aneka gramalantavu jayinchadu.
2: And he could win, conquer everything.
0: Bharati deshaniki vachadu.
2: He visited Bharat.
0: Kani vachi,
2: having come here,
0: nadu daati vastunnadu.
2: He crossed the river.
0: Kani nadu daati vachetappatiki heart attack vachindi.
2: And on the way he had heart attack.
0: Doctor santavachi chucharu.
2: And everybody visited him that night.
0: Kanadaniki veelledu.
2: They said, you cannot travel anymore.
0: Neeku heart attack vachindi.
2: Now you are suffering from heart attack.
0: Konni inka nimshallo konni meeru potharu.
2: You are sure to leave this world within a couple of minutes.
0: Meeku enta mandu ichina,
2: however, you may be medicated.
0: Meeru bedakadaniki veelu kaadu annaru.
2: There is no possibility of your survival.
0: Appudu thanu annadu.
2: Then he said,
0: naaku inta sainyam undi.
2: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
2: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
2: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
2: And in fact, I am the one conquering.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
2: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
2: And he summoned all ministers.
0: Ministers.
2: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
2: అండ్ హి ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హి లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
0: అప్పుడు అందరూ ఈ అలెగ్జాండర్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
2: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
2: అండ్ పీపుల్ ఆస్క్డ్,
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
2: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్, హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
2: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty handed.
0: Empty handed.
2: Empty handed.
0: Andarkudanu ade labinchedi.
2: The same is the message that applies to everybody.
0: Enta rajyam undina, enta dhanam undina, enta palakil undina, enni prajalu undina, enta sainyam undina, manam poyetappudu matramu evvaru manam entararu.
2: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
2: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
2: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
2: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియా.
2: హౌ ఈస్ ది హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
2: There is no true history as a matter of fact.
0: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
2: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నామో వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
2: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువుతున్నారు.
2: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్ అంతా వస్తున్నాయి.
2: You also find Nobel Prize. How is the history today? It is hysteria.
0: Kani history anetvanti ledu.
2: There is no true history as a matter of fact.
0: History anya nijamainatvanti

0: You also find Nobel Prize winners.
1: Science and technology
0: చెప్తున్నారు. You also study science and technology.
1: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
0: How about the technology? But it has come down to the level of trick knowledge.
1: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి
0: ఢిల్లీలో. This kind of technology was put to test by many there in Bombay.
1: కానీ చదివేక మాత్రం చక్కగా ఉంది కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
0: It is so nice to study, but in reality, in the practical life, it is a big zero.
1: కనుక మనము ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మన తలలో నిలిచవు.
0: Therefore, whatever you may read, that which is put into practice will be helpful in the long run.
1: ప్రాక్టీస్ లో ఒకటి పెడితే కూడా చాలు.
0: It's enough if you learn even one month.
1: అదే మనకు అన్ని విధాలు సహాయం చేస్తుంది.
0: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమ స్వరూపమైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: మీరందరూ చదివింది ఏదైనా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ది ట్రూత్, రైట్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
1: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
0: యు స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
1: తప్పక మీరు లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
0: అండ్ యు ఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్ సర్టన్లీ బియాండ్ డౌట్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulamunandu Vidyarthi Samasta Vidyanu Nerchi Tan Vidya Matakude Gurukulamunu Vadade Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Chesi అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessings, and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani Chayani Inan Kadunika Vidyavantulu Convocation Address Anitunti Piritu Vidyatu Tamatama Taragatriyandu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టం ఇచ్చి పంపుతున్నారు.
1: The practice of feeling today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి.
1: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature.
2: ఆచరణ యోగ్యమైనటువంటివి.
1: There were the principles given to the students which were to have impacted.
2: అనుష్ఠాన ప్రియమైనటువంటివి.
1: They were also full of significance and meaning.
2: మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి.
1: They were those directed at making one understand the true nature of man.
2: అట్టి పవిత్రమైనటువంటి చదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: తైత్తరీయ
2: ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హుడ్ బి గ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తిరీయ ఉపనిషత్.
2: స్వార్థంతో పరాత్మను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిచేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatunti jinati vidyarthulanu aasa annatunti mitimiri poyadaneatunti spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konegi valkai kosu nadigeti gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tani yokka vidya shaktulu atyalpamaina kutiga untunnayi. Aasinchedi ghanamaina kutiga yokka phalitam aasistunnaru.
1: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
2: Vidya kevalam dhanarjana nimittamani kani leka adhikara nimittamani kani manam bhavinchalaru.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: Vidyaku udyogamunaku undina sambandhanni manam tinchiveyali.
1: That link which exists between a job and education should be snapped.
2: Naitika aadhyatmika bhavamulato vidyanu antagattali.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: Manasunu nirmalamu bhavinchukoni nishwarthamaina sevalu tana kaalla paina taanu nilachi janasevalu cheyakunti prajnanu ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their minds serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు be clear, rest will follow అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు వ్యక్తి కార్యమైనప్పుడను మనము సులభముగా సాధించగలము.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికి అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern. That was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ ఆలోచనలు అల్పమైనటువంటి వైరకుండి తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of
2: students. Vidyarthulu high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: Prachina kalamunaku aadhunika kalamunaku entati vyathasam ayyindo meeru yochinchavachu.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: Manavudu ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: Agni kaladu
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ళ నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కాని వస్తువాహారములు కాని అన్నదమ్ములు పంచుకోవచ్చును.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునే సాధ్యం కాదు.
1: బట్ విద్య ఇస్ సంథింగ్ విచ్ కెన్ బి షేర్డ్.
2: చల్లుకొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొలది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: జస్ట్ యాజ్ యు హావ్ ఎ విక్ టేకింగ్ ఇన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆయిల్ సో ఆల్సో ఈవెన్ యాజ్ యు కీప్ గివింగ్ దిస్ విద్య ఇస్ సంథింగ్ విచ్ గ్రోస్.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of present person and eat off him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty was to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలం ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a stage where they can possibly give generously to their wards, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకు నరుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and weigh the pros and cons. Look ahead and look backwards.
2: మమకారము వరకు నీకు.
1: And you realize that attachment is also something to
2: take. బ్రతికిన వాడు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with it.
2: ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాది.
1: ఓ సర్టన్లీ ఓ ప్లేఫుల్ థింగ్, యు సర్టన్లీ ఆర్ గోయింగ్ టు డై ఆఫ్ యువర్ ఓన్ సిన్స్.
2: కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకున్నటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
2: కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం నుండి నిండిపోతున్నది.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రం కానీ ఆధునిక శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological field, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
2: Seeing is believing, అంటారు scientists.
1: Scientists maintain that seeing is believing.
2: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
1: But what is the meaning of these words?
2: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: చూచిన దానిని విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
2: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
2: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that's making you see with your eyes?
2: కన్నులు నమ్మవచ్చున?
1: Can we possibly trust our eyes?
2: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not liked by you.
2: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
2: పోని. మనసు, ఆత్మ, ఆనందము, దుఃఖము అనేటువంటి పదములు ఉపయోగపెడుతున్నాం.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: ఇవన్నీ మనకు కంటికి కనిపించుతున్నావా?
1: Are we able to see them with the help of our eyes?
2: లేక అనుభవించుతున్నామా?
1: Or are we experiencing them?
2: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it? How are you?
2: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
2: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: So what is the truth here? Seeing or experiencing?
2: ఇక్కడ అనుభవమే కానీ చూడటం కాదు.
1: In this case, it is experience which comes, not mere seeing.
2: మరొక విషయం.
1: Another thing.
2: పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కూడాను ఈనాడు మిల్కీవే అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారు ఎంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly.
2: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
2: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars containing the Milky Way, are they being seen by the common layman?
2: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞాన వేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what a scientist is telling from his
2: mind? Because scientists are talking about the issue of the world,
1: are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: Kanuka, ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
2: Vishwasame lekundina manaku swasane undadu.
1: Without vishwasa or faith, you cannot possibly have this process of
2: faith. Mana nitya jeevitam anekuntadi vishwasamto koodinatundi swasame.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
2: Kanuka manam vishwasamu anekuntadi dalini అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థిని మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు.
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
2: else? Jagat anta kudanu anumayamainatundi vaigyanikulu vadistunnaru.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: Deenini adhyatmikam kudanu anu aniyan mahatomaniyan annaru. Anu yokka swarupam nundu taanu paramanuga untunnadu.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: Samudram nunchi techinatvanti yokka jalamu ye vidhanga uppu raalaga tayaravutunnado ade vidhamugane ee anumayamainatvanti yokka divyattamu avakaramainatvanti yokka swaroopanga tayaravutundali.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
2: Aneka anumula yokka cherikane uppu kanamu.
1: The conglomeration of any number of atoms gives you a salt.
2: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
2: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
1: What you call is the spiritual part and what you believe in the scientific method.
2: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would leave you only at a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటకు ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు.
1: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్. ద
2: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: ద సెయింట్ ఆన్ అదర్ హ్యాండ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్రియేటర్ హింసెల్ఫ్. వెన్ యు అండర్స్టాండ్ ద క్రియేటర్ యు కెన్ అండర్స్టాండ్ హిస్ క్రియేషన్.
2: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరం కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: వన్ హూ విషెస్ టు బ్రింగ్ అప్ టు గ్రో ఎ ట్రీ హ్యాస్ టు వాటర్ ది రూట్స్ నాట్ ద బ్రాంచెస్ ఆర్ ద ట్విగ్స్.
2: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏ నాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
2: Chitta Shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
2: Manamu sambandhinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo pravesha petti sahaja manavulaku dinni andinchutaku tagina krushi cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina idi kevalamu vrutha aipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
2: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టినా పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
2: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటుందని.
1: But today's students find themselves in such a
2: way. తమ ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కూరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
2: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
2: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
2: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
2: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
2: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
2: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
2: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
2: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
2: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
2: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెదగీపుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
2: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
2: కాదు కాదు, నిజముగా విద్యా వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
2: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
2: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
2: Kani ee naadu mana yokka vidyanu kudanu samajamulandu viniyogichaka dani yokka visheshatanu manam gurtinchaka durvinyoga parchukuntunnam.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
2: Parama lobhiga meeru tayaravutunnaru.
1: He becomes a perfect miser.
2: సద్గుణములకు గీటు రాని త్యాగం.
1: The true hallmark of a good character person is sacrifice.
2: దుర్గుణములకు గీటు రాని లోపము.
1: In the same way you can determine bad qualities by miser.
2: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice in us.
2: లోకమందెవడైన లోభిమానవుడున్నా
1: If in this world there was to exist a perfect total mind,
2: lokamandevadaina lobhimanni champa,
1: if in this world if one were to kill such a person,
2: kottavaladu vaanni tikkavaladu,
1: you need not take such a person to task, the second one, nor should you ridicule him.
2: పైకమడిగినంత భక్తులత ఖర్చు.
1: This person has this trait in him that he now would he part with anything that he has, but the moment you ask him for money,
2: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
1: This person if he asks of his wealth would immediately collapse.
2: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
1: Today they are acquiring skill and you are asked to part with your skill.
2: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
2: ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణములు.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
2: దీనిని సత్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంటారు.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
2: అనేక మంది కళాశాలలు, హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
2: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతుంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
2: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుంటారు.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
2: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యాన్ని జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
2: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
2: కనుకని ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
2: amount of bodhata satyanna pramada gavyam, satyamunaku yetti pramadam kodanu raakudadu annaru.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
2: ధర్మాన్న ప్రమద తవ్యం, ధర్మములకు ఎట్టి ప్రమాదం సంభవించకూడదు.
1: సెకండ్, ధర్మ లైక్ వైజ్ షుడ్ నాట్ కమ్ టు ఎనీ హార్మ్.
2: కుశలాన్న ప్రమద తవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు.
1: సో ఆల్సో టు యువర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దేర్ షుడ్ బి నో హార్మ్.
2: భూత్యైన ప్రమద తవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: And to the path that you seek for yourself should come to no harm or distress.
2: Satyam vada dharmam chara, satyanni paluku dharmanni acharinchu.
1: Speak truth, follow dharma.
2: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, adhipi devo bhavani ee vidyarthulaku subodhanalu salipi tirigi vishalamaina prapanchamuliki pampetunti vaaru.
1: If you are the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
2: Talli navamasamulu mosi aneka vidhamainatundi shramalaku ochi mee yokka dehamunu andinchindi.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
2: Tana raktamuloni bhagamulu kudanu meeku panchi taanu bhagam vahinchindi.
1: She gives her own blood and makes you what you are.
2: అలాంటి తల్లి దైవ సమానము.
1: Such a mother is the same as God for you.
2: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
2: అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even the extent of not teaching, so that they are
2: going to be my father. ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
2: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul base.
2: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
2: గురువు ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
2: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడా ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
2: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
2: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru,
2: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Has to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
2: ఇది విద్య యొక్క లక్షణం కానే.
1: This is not the true quality.
2: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: Of vidya, of the true nature of education.
2: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
2: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
2: ఏది తలచినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుతూనే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
2: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
2: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
2: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
2: దైవ శాసనముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును కూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
2: విద్యార్థులు త్యాగ శీలులు ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
2: నూతన ధర్మం కాదు.
1: Not a new code of conduct.
2: నూతన మార్గం కాదు.
1: Not a new path.
2: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice.
2: విద్యార్థులు తయారు కావాలి.
1: And love and students would have a
2: నిష్ఠాపకులైనటువంటి విద్యార్థులు తయారు కావాలి.
1: A pure heart, a selfless
2: mind. నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
1: They should be able to curb the evil tendencies.
2: నిరహంకారాన్ని ఉండాలి.
1: They should have a sense of no ego.
2: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
2: కేవలము స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
2: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain
2: the విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making their organs function.
2: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
2: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
2: దైవ పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valiant ones, any number of them are also
2: విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
2: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high caliber.
2: సర్వజ్ఞులైనటువంటి పండితులు వైజ్ఞానులు రాజాది రాజులు అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the rarest ones, the valiant heroes, still the country became subservient.
2: వీరులు ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
2: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
2: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
2: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
2: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
2: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
2: మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is this process of inhaling and exhaling.
2: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is this soham mantra.
2: నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
2: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: యు హావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యు దట్ ఓవర్ ఎ డే యు చాంట్ యు అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
2: కనుక నీ స్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్ ఈజ్ యువర్ గాడ్. బిలీవ్ ఇన్ దిస్.
2: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
2: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
2: దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape.
2: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
2: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ లైక్ ద రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
2: భవనములకు పునాది వంటి వారు.
1: దే ఆర్ లైక్ ద బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
2: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
1: ఆఫ్ ఎ మ్యాన్షన్. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
2: Aithe ee naadu vidyarthulanu samskarimpa cheyatundi adhikaramu prabhutvamunaku ledu.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
2: Neeka vidyarthula cheta samskarimpa padeyatundi yokka adhikarama prabhutvamunaku ledu.
1: Nor does the government have the right to be dictated to by the students.
2: Kaaranam emaraga మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
2: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
2: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యాస్ టు బి ఫోర్త్ కమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ విద్య.
2: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: స్టూడెంట్స్, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
2: Krutagnata lekapoyanu paravaledu, krutagnudu matram kaakudadu.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
2: Parulato cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
2: వేరు పురుగు చేరి వృక్షంకు చెడుతుంది.
1: An insect can possibly get into the roots and ruin the entire tree.
2: చీడ పురుగు చేరి చెట్టు చెడుతుంది.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
2: కించితుండు చేరి గుణవంతు చెడుతుంది.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
2: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
2: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow mindedness.
2: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పి చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
2: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
2: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
2: bleak. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
2: Sanghitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
2: Atti atma maracha abburu papamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
2: Kanuka talli vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitina meeru inka munduku raaru.
1: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
2: నీ శక్తిపై నీవు ఆధారపడు.
1: If you forget such a sai,
2: పరలోకంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
2: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
1: The moment you step out into the world, you begin to imitate.
2: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహా బలహీనమైనటువంటి యొక్క శక్తి.
1: Students, imitation connotes a weakness.
2: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
2: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
1: What can such weaklings do for the prosperity of the country?
2: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
2: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
2: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
2: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of.
2: నిజంగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
2: నిజంగా మానవుడు అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
2: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
2: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటారు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటారు.
1: If a student were to remain as a student, how attractive he would be.
2: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
2: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
2: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములు ఉంటేనా పురుషుడు.
1: Today you call yourself man, but does mustache give you the status of man?
2: Rat-కు మీసములు లేవా?
1: The rat also has a mustache.
2: Cockroach-కు మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
2: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
2: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
2: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
2: కనుకని మేము పాద విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
2: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
2: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They share themselves keen and come. The moment they go back, they start going.
2: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
2: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
2: మంచిది కాదు.
1: This is not
2: ఇన్స్టిట్యూట్కు సరైనటువంటి గౌరవం కాదు.
1: This is not desirable.
2: చెక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.

0: This is not desirable or good and does not do
1: well.
0: Does not do the institute any good. This is not the sole mistake of the student. The parents are also.
1: ఇలాంటి ప్రవర్తనలో ఉండినటువంటి యొక్క విద్యార్థులను ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
0: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
1: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
0: Such parents come and implore to Swami, Swami, our words are not in our control, we cannot possibly tell them anything. This is nothing but a case of timid.
1: కుమారుడు కాని మరెవరైనా సార్ కాని సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటవు ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
0: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
1: house. Kavukane Prahladu cheppadu kamalaakshu nachinchu karamulu karamulu.
0: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
1: Srinathu varninchu jihva jihva.
0: The tongue is that which sings the glory of the Lord.
1: Suravakshakunu chuchu chukkulu chukkulu.
0: That which tends to see good things are and that head is that which bows down in obedience. That which listens to the good
1: amadhiyani tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
0: So what the students have to see in this is one thing.
1: Kumbhidhidavu cheppedi gurudu gurudu తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
0: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పాత్ విచ్ విల్ లీడ్ దెమ్ ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెమ్ టు గుడ్.
1: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
0: సో టుడే ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
1: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం.
0: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
1: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
0: Students, what has gone by has gone by.
1: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
0: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
1: మనము విద్యాలయములకు పోటము కేవలము గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
1: gunamulu abhivruddhi kavalante manaku kalaacharalu akkarledu
0: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
1: Kamsuni kaaleji yandu Sri Krishnudu chadivena.
0: Did Krishna at any time study in the college called Kamsa?
1: Hiranyakashipu kaaleji yandu Prahladu chadivena?
0: Or did Prahlada study in the college of Hiranyakashipu?
1: Ee jagatvyaptini galpitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
0: What is it that marks them out so that they have acquired such a name and fame?
1: Durbuddhula talalunna.
0: If you have the evil tendencies in your mind.
1: Doorulu vinu chevulunna.
0: If you have the ears listening to the bad.
1: Ponchi chuchu kanulunna.
0: If you have the eyes to see the
1: pantala vinu chevulunna.
0: To the undesirables and listening to the bad things.
1: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
0: If you do such things, there is no scope for dharma to flourish.
1: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
0: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
1: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
0: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
1: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
1: వాని. దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
0: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
1: head. నిరంతరం కొడును బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు.
0: All the while you keep looking at bus stands and bazaars.
1: ఇది కాకి దృష్టి.
0: This is the sight endowed to a crow.
1: ఇలాంటి

0: మనం అదుపులో పెట్టుకోవాలి.
1: That is a side which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనో దోషములు దూరము చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
1: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడా ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: Try to curb them. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను, కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైనటువంటి ఇది లేదు.
1: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుంది.
1: Each one of you has one mother.
0: ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not in a position to understand the love of this one mother.
0: కానీ సాయి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ.
1: The love shown by Sai is the equivalent of the love of a mother.
0: ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైనది.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great big fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: You have secured the position of a lover as this, but unfortunately you are selling away your true nature just as you sell away cold bits, useless ones, and you are making yourself subservient to the fleeting pleasures of the world.
0: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ షుడ్ బి ఈక్వేటెడ్ టు.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: Man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviniga pravartipadiyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanuka nimmanu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: Therefore, man has to recognize there is no greater penance than that of peace and has to strive hard to attain that.
0: Na santosham. Santoshamunakante minchinatvanti sukham marokati ledu.
1: There is no other comfort other than that of happiness.
0: Manavudu sukhamu, sukhamu, sukhamu. Ye sukhamu? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మ సుఖమే నిజమైన సుఖము.
1: మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఫిజికల్ ఆర్ ఫ్లీటింగ్ ఆర్ వరల్డ్లీ? నో, ఇట్ ఈస్ ఓన్లీ ద హ్యాపీనెస్ ఆఫ్ ది స్పిరిట్ దట్ ఈస్ ది ట్రూ హ్యాపీనెస్.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ సీకింగ్ సచ్ ఎ హ్యాపీనెస్?
0: నతృష్టయా తపోవ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ he is put to suffering and he becomes sick.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకొని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: Therefore, one must put under check on these limitless desires and then free from such a sickness.
0: ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: దెన్ వాట్ ఈస్ దిస్ ధర్మ రైచియస్నెస్? ఇస్ దట్ చారిటీ దాన? నో, దే ఆర్ డిఫరెంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వీ కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నిటి కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: Though religions vary, many consider religion as dharma.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరోం గతిహీని. అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore, the essence of all religions, the goal of sacred texts and the aim of all aspirations happens to be dharma.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast mighty ocean equal to that of a religion, is wrong.
0: Matamulanniyu veru మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీన్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈనాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధం అయినప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: జస్ట్ ఇస్ ద చైల్డ్ డ్రింక్స్ ద మిల్క్
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: జస్ట్ ఇస్ ద హనీ బీ టేక్స్ ద నెక్టార్ ఫ్రమ్ ఎ ఫ్లవర్
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ హ్యుమానిటీ టు ఎంజాయ్ ద న్యాచురల్ రిసోర్సెస్.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఇన్డెఫినిట్ డిజైర్స్, ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ అండ్ ద న్యాచురల్ రిసోర్సెస్, we find perversion altogether.
0: Kanukane ee naadu jagattunandu bhookampamulu, uppenalu, karu kaatakalu, baadhalu ilanti vanni sambhavinchataniki ee bhoomilo undinatvanti vanarulu manam amitamga gurulutam chetane deeni balance tappipothundali.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ఈనాటి మానవుడు భౌతికమైనటువంటి వాంఛల చేత, మితిమీరినటువంటి కోరికల చేత, అమితమైన ఆంక్షల చేత తమ తత్వాన్ని తాము గుర్తించుకోలేక తాము కూర్చున్న కొమ్మును తానే కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.
1: బికాస్ మ్యాన్, యాజ్ హీ డెవలప్డ్ లిమిట్లెస్ డిజైర్స్, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: Manavani andali samaratvamu samanvayamu samatvamu ekatma bhavamu ee nalugintini manam abhivruddhi parchukunnappude manavatvamulo sodarattamu swechcha nyayamu vaddillutundi.
1: If only we develop this integrity and this equality, the principle of unity, then only you will have fraternity and justice ensured.
0: Manavani yandu ekatma bhavamu abhivruddhi kavali.
1: This principle of unity should be developed.
0: Ee ekatma bhavamu nundiye vishwamunandu prema tattvam aavirbhavistundi.
1: It is only the spirit of oneness which will be the origin for love.
0: Ee prema paasamu chetane yavat manavulu kudanu ekanga kattabadutu undaru.
1: It is only this rope of love that binds the entire humanity into one.
0: Ekkada Malaysia, ekkada Japan, ekkada China, ekkada Indonesia, ee deshamlo varandaru kudanu ee kugramamlo vachi aikamatyanga anyonyanga aanandanga premanu anubhavincharante deeniki moola kaaranamu manavatvamu unnatundi ekatvam okkate adi ee prema.
1: Where is Malaysia? Where is Japan? Where is China? Where is Indonesia? They are all gathered here in this tiny hamlet or village. What is that brought them here? It is only love and the principle of oneness.
0: Ee prema yende untunnadi jeevitham yokka aanandam.
1: The bliss in our human life is contained within the principle of love.
0: Ee premanu anubhavinchatamlone untunnadi sattvika aanandam.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: Ee anubhavinchinatundi aanandamunu 10 mandiki panchatamlone untundadi nityamainatundi ekatva aanandam.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: Ee prema tarangamula paina jeevitamunu కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in
0: form. Manasu, buddhi, atma anukuntunnavi.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: Ee naligintu yokka samabhagame samatvame nijamaina manavattvam.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligintu yandu samatvam aneetvantidi taggipovatam chetane ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతున్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్షోర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ that leads to transformation.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: Transformation of man leads to transformation of the country.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: Transformation of the country leads to the transformation of the
0: world. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: Manas anekuntidi chaala vichitramainatundi.
1: Mind is very mysterious.
0: Vignanato cherinappudu idi avadhutaga maarutundi.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yamadutaga maarutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochuhoni. రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుని అనేక విధములైనటువంటి తరంగముల్లో దాటిస్తుండాలి.
1: Therefore, it's the mind that's responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: So mental transformation should take place in the first place.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము, అసభ్యము, అవినయము, అహంకారము, అసూయ, ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు పక్షి మృగ క్రిమి కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society you find every mean disgusting creature, donkey.
0: కాని ఆ గాడిద ఎందు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: But man can learn many good virtues from a donkey.
0: సహన భావము గాడిద ఎందు ఉండేటువంటిది మానవుని ఎందు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తూ ఉంటాడు.
1: In spite of heavy load on its back,
0: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తూ ఉంటాడు.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటాడు.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి ఓరిమి ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమయందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుంది.
1: Then the spider, there are many things that we can learn.
0: Pattudala.
1: Determination.
0: Enni paryamatalu goodu nallukunnappatikini daniki bhagnam kaliginappatikini e maatramu chintinchaka enni paryayamulaina tirigi aa goodu nirminchukodaniki pattudala cheta taanu saadhistu untadi.
1: In spite of repeated attempts to destroy the nest it makes on its own, yet it continues to make, the spider.
0: Inka gaadida cheppam kaani kukka.
1: Then comes the dog.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: We just neglect the quality present in a dog.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: ఏదో పట్టడనం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు కానీ చాలా విశ్వాసంతో తోక ఆడిత్రుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: కాని ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయములో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ, After securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu free ga chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinta oka bhagam kuda nu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1/1000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: How can you say that they are educated?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are intelligent?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are very intelligent?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: Therefore it is the faith which is the breath of mankind.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: It is the lesson of a dog.
0: మీకందరికీ తెలుసును భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat the syndicate bank.
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా ఈ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీసుకున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: ఇంకా పిట్ట లోపల ఉండినటువంటి ఒక మహా పెద్ద గుణము.
1: And the quality of a parrot.
0: ఈ పిట్టలో ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట యందు మాత్రమే ఉన్నది కాని ఇంకా ఎట్టి సాధకుని ఎందుకు కాని ఎట్టి మహనీయులందుకు అని ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్ ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రము ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other will not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any
0: drink of పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: Oka patni pothe inka enni patrilaina kuda nu thanu siddhanga teeskovadaniki untadu.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: Kanukane ee pachchi nunchi manavudu nechukovasinatundi okka goppa seelata aneetundi danni manam nechukovali.
1: Therefore from parrot we can learn the lesson of character.
0: Kanukane pashi pachchi mrugadulu endukani krimikeetadulu endukani ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore there is every need to cultivate sacred virtue.
0: కేవలం అనే గ్రంథములు చదివేంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore in this world our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainaatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainaatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanchipani manam ekkada vetakanakkaledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలం చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలం చేతనే మన యొక్క కాయము అనేక విధములైన మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మనకు గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనము కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: ద మూమెంట్ దర్ ఇస్ నో మనీ ఆన్ హ్యాండ్ నో బడి వుడ్ సే గుడ్ బై.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్
0: సార్ట్. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అండ్ హీ సేఫ్ గార్డ్ ఇన్ యూ.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: సో గాడ్ ఈజ్ ది ఓన్లీ ట్రూ ఫ్రెండ్.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, Bha means
0: effulgence. Prakashame atmasthanamu.
1: The Atma, the spirit is the center of radiance. Dharan
0: ranunche vade Bharatudu.
1: And Bharata is the one who has got that light. Prati
0: manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different places.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath. మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకనే చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదటి ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them, అన్నారు.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైనా కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: Ade kaakunda aatma trupti chethe aanandam manaku praaptistundaneetundi satyanni kudanu China desham pracharistu vachindi.
1: It is the propagation, the main principle of China, that tells you the satisfaction of the spirit is important.
0: Ani kudanu bharatadeshamlo untundali ee aatmanu uddharinchetundi emiti mana yokka sariyainatundi yokka nadatane.
1: In Bharat, this is the main feeling. That is our conduct and behavior that would help for emancipation.
0: It's
1: not the conduct that would help the country. It will help your own progress and advancement. You take a knife and sharpen it.
0: ఈ కత్తికి పదురిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was said.
0: భూదేవతని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయము నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into difficulty. A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: Even if you render help to a bad man, he will harm you in turn.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: If you extend little help to a good man, he will be infinite.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore there are certain rules and regulations.
0: చైనాలో కూడా ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడా ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంది.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనం.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's.
0: F.
1: 4 F's. F.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your
0: master. ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతనే నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని నీవు ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil. ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of.
0: ఆ ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious any time.
0: ఇంకా నాలుగవ F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties, కష్టములు
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is the limb of what?
0: Society-కి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: And this body is the part of the society.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: The society is the part of what?
0: మానవత్వమునకు అంగము.
1: It is a part of humanity.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: Humanity is the limb of what?
0: ప్రకృతికి అంగము.
1: It is a part of the nature.
0: ప్రకృతి దేనికి అంగము?
1: Nature is the part of what?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: It is the part of the limb of the divinity, God himself.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity, the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము పదవి వీటి నిమిత్తమై మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: What we should think of every minute is of God only in our heart.
0: ఈనాడు దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: How do we think of God today?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: We think of God for money.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: It's only for money we think of God and we have all knacks to earn money.
0: భూమి సూర్యుని చుట్టూ.
1: The earth goes round the sun.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ.
1: Earth goes round the sun, men go round the money.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: Earth goes round the sun.
0: కానీ జనులు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ ఓషన్.
1: How do you call it devotion? It is a deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ocean.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you will get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that is the governing principle. Money is necessary.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితి మీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడా ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్-టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part-time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world, there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడాను ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఈస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము
1: త్యాగమైనటువంటి
0: ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ ఎవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
1: What will happen to the money that you amass, whom nobody comes with money, nor takes back money with him at the time of death?
0: లక్షా

0: What will happen to the money that you amass? It may be taken away by thieves or taken by government. Every human being would not bring a piece of cloth at the time of birth.
1: పోనీ పోయే సమయం లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైన జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలో అయినా నీవు ప్రవేశపెట్టచ్చును కదా.
0: ఫర్ దిస్ మోమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్, వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
1: భారతదేశంలో సంపాదించినంత కూడా ఏ స్విట్జర్లాండ్ ను ఏ అమెరికాలో ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవు ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
0: ఆల్ ద మనీ అమాస్డ్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
1: ఎవరికి దక్కదరి?
0: It will not go to anyone.
1: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
0: Having earned here, why don't you sacrifice here?
1: బీదలకంత దిక్కులేని వారికి దీనులకంత సహాయం చేయి.
0: Why don't you extend a helping hand to
1: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
0: Develop medical and education
1: institutions. ధనం దేనికోసం ఉంటుండాలి?
0: What for is the money?
1: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
0: Money is meant for the virtues and for sacrifice.
1: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
0: The money is not to be kept in an almirah under lock and key.
1: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
0: Man must cultivate the spirit of sacrifice.
1: Vedamunandu nakarmana na prajayadhanena tyageneke amrutatva manasu.
0: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that
1: tyagam,
0: of sacrifice.
1: Tyagamunante manaku bhogam untundali.
0: It is only in tyaga the sacrifice there is the bhoga,
1: galani
0: the prosperity. We breathe in
1: tirigi teeskunna galani tirigi vadalinappude manaku lungs ku హెల్త్ గా ఉంటుంది.
0: హావింగ్ ఇన్హేల్డ్ వి ఎక్సేల్ టు బి హెల్దీ.
1: మనం భోజనం చేస్తున్నాము,
0: వి ఈట్,
1: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
0: అండ్ వి ఆల్సో ఎక్స్క్రీట్, దెన్ యుల్ బి కంఫర్టబుల్.
1: అదే విధంగానే ధనమును సంపాదించు,
0: ఎర్న్ మనీ.
1: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
0: Receive, accept with one hand, with other hand.
1: అప్పుడు ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
0: Then you will be healthy, the healthy body and the healthy mind.
1: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
0: if you do not sacrifice,
1: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
0: Your life becomes waste.
1: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
0: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
1: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్, ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఇది తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
1: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు,
0: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
1: శ్రమించు, శ్రమించు, శ్రమించు.
0: వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్.
1: శ్రమించి సుఖించు.
0: వర్క్ అండ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ
1: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
0: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
1: ఇది ఎప్పుడు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
1: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రేమ త్యాగము, ప్రేమ త్యాగం, ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
0: దీస్ టు ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
1: ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించు.
0: దే మే హేట్ యూ, యట్ యూ లవ్ దెమ్.
1: అది నీ నిజమైనటువంటి భక్తి.
0: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కానీ భక్తి, భక్తి, భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
1: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
0: హావింగ్ కమ్ దిస్ ఫార్, వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
1: మీరు నేర్చుకున్నది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
1: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
0: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
1: Satyam ledu.
0: There's no truth now.
1: దీనికి ఒక నీతి లేదు.
0: దేర్ ఇస్ నో మొరాలిటీ.
1: నీతి లేని జాతి కోటి కంటే హీనం ఉన్న.
0: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
1: కనుక మంకీనే బెటర్.
0: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
1: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
0: ఇట్ సర్వ్స్ గాడ్.
1: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
0: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
1: కానీ ఈనాటి మానవుడు భక్తి, భక్తి, భక్తి అనుకున్నాడు. కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
0: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్.

0: నేషన్ డిజోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఏ ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
1: శాంతిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ పీస్.
1: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే శాంతి.
0: యు ఆర్ పీస్.
1: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
0: వేర్ డు యు సర్చ్ ఫర్ ఇట్?
1: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ ఇట్ ఇస్ విత్ ఇన్ యు, వాట్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్ అవుట్సైడ్?
1: తన ముఖపై కంటద్దాలు ఇల్లంతా వెతికితే గాని లభించడం అవుతుందా?
0: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ ఓవర్ ద హౌస్?
1: సత్యము, శాంతి, ప్రేమ అనేటువంటి మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
0: దేర్ఫోర్ ట్రూత్, పీస్ అండ్ లవ్ ఆర్ విత్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: భక్తి భక్తి అంటున్నాము.
0: యు సే డివోషన్,
1: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించి పోతున్నారు.
0: బట్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
0: అండ్ యూఆర్ గివింగ్ అప్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్.
1: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద సింపతి అండ్ ఫర్
1: దీని వల్ల ఈ విశ్వమునందు ప్రేమతత్వం అభివృద్ధికి అవుతుంది.
0: దాట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు డెవలప్ లవ్.
1: స్వార్థము స్వార్థము స్వార్థం.
0: Today we find selfishness.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తన అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
0: ద డెమోనిక్ సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
1: ఈ స్వార్థమే పోతే అంతా పరార్థమే.
0: వెన్ వన్స్ ది సెల్ఫిష్నెస్ ఇస్ గివెన్ అప్ దెన్ యూల్ హ్యావ్ డెఫినెటే.
1: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
0: Today people live for ashalu desires, not for ashayalu ideal.
1: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
0: They live for swartha selfishness, not for parartha the divinity.
1: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
0: They always after the next kutila but not vastness the vishala.
1: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
0: They have got the attachment to the body, the deha, but not the desha country.
1: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
0: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: సో సాక్రిఫైస్
1: పరార్థాన్ని పెంచుకోండి.
0: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
1: కుటిలత్వాన్ని చించివేయండి.
0: గివ్ అప్ ఆల్ ది సీ.
1: విశాలత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఆశలను తప్పించుకోండి.
0: లిమిట్ ది డిజైర్.
1: ఆశయాన్ని పెంచుకోండి.
0: గ్రో మోర్ అండ్ మోర్.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
0: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
1: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్
1: గాడ్. దీంట్లో మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
0: దేర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
1: విలువలేని ఇనిప పెట్టె ఈ దేహంబు.
0: ద బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
1: పెట్టెలోన నగలు పెట్టినట్టు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దట్
1: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
0: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యువెల్స్.
1: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
0: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యువెల్.
1: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యువెల్స్.
1: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్.
0: In every human heart, they are full of negative thoughts.
1: ఎంత భక్తి ప్రపత్తులతో వాడు ప్రవర్తించినప్పటికీ అంత నెగిటివ్ థాట్స్ ఏ ఉంటున్నాయి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ డివోషన్ సిన్సిరిటీ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: అంత వరకు మనకు శాంతి అనేటువంటి అత్యంత దూరం అయిపోతుంది.
0: Until you give up the negative thoughts, you'll never have peace.
1: Positive, positive, positive. ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలి.
0: Develop self-confidence. The positive
1: thoughts. ఈ కష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి అంతా passing clouds.
0: Difficulties and problems come and go like passing clouds.
1: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
0: Don't fear.
1: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
0: This day is the New Year's Day of Chinese.
1: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
0: This is a new year for the whole world.
1: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
0: Because to everybody it is the heart that is the country.
1: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
0: And it's the kingdom of human heart.
1: కర్గని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి సమానమైన హక్కు ఉంటుంది.
0: Therefore every human being has got a right in this kingdom of heart.
1: కర్గ ఈ రైట్ ని మనం సంపాదించుకోవాలి.
0: So you should get this right.
1: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
0: However in the worldly sense you have no right.
1: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
0: You have responsibility but not right.
1: ఎట్లా?
0: How?
1: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
0: వి ఫైట్ ఫర్ రైట్.
1: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
0: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: బాధ్యత మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ దెం బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ రిలీజియన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
1: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
0: If there's only rain, then the rivers flow.
1: కానీ ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
0: How is the behavior of devotee today?
1: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి. నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
0: He only prays and aspires that his rivers should flow and the
1: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము
0: అనే
1: విచారాన్ని మర్చిపోతున్నారు.
0: He forgets the very fact, the cause behind it.
1: వర్షం కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
0: There should be timely rains for the rivers to flow.
1: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
0: When the rivers flow, the tanks would be full.
1: అదే రీతిగాని మనకు నదులు అనేటువంటిది రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
0: Likewise for the rivers, the rainfall should be there.
1: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి యొక్క దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
0: when we discharge our duty properly,
1: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
0: That very duty itself is the rain.
1: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
0: The very position of authority is the flow.
1: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
0: And the bliss, the happiness you get is the result ultimately.
1: ఈనాడు మనం కోరవలసినటువంటిది responsibility.
0: So what you should ask for is the
1: బాధ్యతను మనం కోరాలి, కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
0: So we should ask for the responsibility and not
1: ఎక్కడ
0: the
1: right. రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
0: Everywhere we speak of rights, where is the right actually?
1: హృదయమంతా కూడా మాలిన్యపరచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
0: The heart is highly polluted, but we fight for rights. It is sign of
1: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
0: When he does not discharge the duty expected of him, how do you expect him to have the right?
1: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
0: We receive thousands and thousands.
1: ఈ తగినంత పని మనం చేస్తున్నామా?
0: ఆర్ వర్కింగ్ ఈక్వల్ టు ద సాలరీ?
1: రైట్ వచ్చింది.
0: హౌ డు యూ గెట్ ఇట్?
1: నీవు చాలా వంచితులైపోతున్నావు.
0: యూ రియలీ ఏ చీటర్.
1: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
0: యు ఆర్ బిట్రేయర్.
1: నీవు ఈ దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
0: యు ఆర్ రియలీ హార్మింగ్ ద నేషన్ బై అండ్
1: నిజంగా నీ యొక్క జీతములకు తగినంత పని నీవు చేస్తే,
0: if you work hard equal to the salary you receive,
1: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
0: యు విల్ గెట్ మచ్ మోర్ హ్యాపీనెస్ దెన్ వాట్
1: ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
0: Have we recognized
1: లేదు.
0: No?
1: Right to.
0: We fight for right only.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: There is no other foolishness more than this.
1: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: We should do our duty first.
1: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
0: Therefore culture of Bharat, discharging duty is yoga.
1: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
0: And this discharge to the best of your ability and the skill.
1: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
0: So do your duty.
1: ఫలితం లభిస్తుంది.
0: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్.
1: కానీ చేయవలసింది చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
0: వితౌట్ డూయింగ్ వాట్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ డు యు గెట్ ద రివార్డ్?
1: విశ్వాసాన్ని పెంచుకోండి.
0: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
1: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
0: భగవాన్ విల్ టెల్ అస్ ఎ స్మాల్ స్టోరీ నౌ.
1: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
0: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
1: అక్కడ
0: దేర్
1: మిస్టర్ అండ్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్రిటిష్ కపుల్ బై నేమ్ మిస్టర్ మిస్
1: పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
0: దే బ్రాట్ టూ పపీస్ అండ్ గేవ్ స్వామి.
1: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
0: ద బ్రిటిష్ కపుల్ సెట్ స్వామి, వీ లీవ్ బిహైండ్ దీస్ పపీస్, లెట్ దెమ్ బీ నియర్ యూ, ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ.
1: దాన్ని పెట్టుకున్నాం.
0: భగవాన్
1: దానికి అక్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
0: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పపీస్ జాక్ అండ్ జిల్.
1: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
0: హౌ ఆర్ దే?
1: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
0: దెన్ భగవాన్ రెస్ట్, వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
0: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
1: ఆమె చాలా మడి మనిషి.
0: షీ హాస్ గాట్ సర్టన్
1: చాలా చాదస్తం. కుక్కలు అర్చినా కూడా తాను భోజనం చేయదు.
0: షీఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ద డాగ్ బార్కింగ్,
1: సెక్రటరీ ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఉంటుంటే లోపల పెట్టి బీగ వేయండి అన్నారు.
0: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్, ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
1: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
0: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
1: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
0: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి, దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
1: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు, ఆమె నడుచుకుని వచ్చింది.
0: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి, షీ కేమ్ వాకింగ్.
1: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
1: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
0: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హీ హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
0: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
1: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
0: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
1: అతనికి దోవ తెలియదు చీకట్లో.
0: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్, హీ డిడ్ నాట్ నో.
1: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసేయి అన్నాను.
0: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
1: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనుక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటక పని చేరారు.
0: దిస్ డాగ్ జాక్ వాజ్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాజ్ ఫాలోయింగ్ ద డాగ్.
1: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
0: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
1: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
0: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
1: Tellavaru lechadu driver.
0: Driver got up next morning.
1: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopal nenu.
0: It was winter, the car should be started beforehand.
1: Start chesadu.
0: He started the car.
1: Koncham trippal antipudu munduku jarigadi.
0: And he wanted to drive to a little distance.
1: Aa jaaku nadum paina tyre poyindi.
0: The tire passed over the back of this dog.
1: Backbone anta virigipoyindi.
0: The backbone fractured.
1: Spinal column anta poyindi.
0: The spinal column fractured.
1: Enta daniki vishwasam meeru chakkaga vidyarthulu gaani vidyavantulu gaani bhaktulu gaani buktulu gaani yuktulu gaani muktulu gaani raktulu gaani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
0: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
1: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
0: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
1: మధ్యలో చిత్రావతి రివర్,
0: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
1: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటుంది.
0: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
1: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
0: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
1: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
1: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
0: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్,
1: అది అరుచుకుంటూ వచ్చింది.
0: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet
1: and
0: died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalanipindi anta vishwasamto vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchiki puramu nannu chustu undi.
0: Prior to death it was watching Bhagavan.
1: Nenu inta paalu teppinchi notlo vesanu.
0: Bhagavan brought milk and made it to drink.
1: Rendu chetulu teeskundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇట్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: బికాస్ ద జాక్ డైడ్ ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
1: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనుకు సమాధి.
0: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
1: ఎంత విశ్వాసం కుక్కకు.
0: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
1: ఎంత ప్రేమ కుక్కకు.
0: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
1: ఈ ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
0: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు విశ్వాసమే లేదు.
0: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
1: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము,
0: ఇన్ టైమ్స్ ఆఫ్
1: అవసరం తీర్తానే మర్చిపోవటం.
0: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
1: స్వామి ఆశయాలను మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
0: హూ అబ్జర్వ్ ద ఐడియా.
1: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
0: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్.
1: ఇంతకంటే మూర్ఖుడు, ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
0: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
1: ఆశయాన్ని అనుసరించు.
0: Follow the ideal of
1: ఆశలను అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్. అంతేకాని
1: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
0: యు గివ్ అప్ ఐడియల్స్ ఆశయాలు అండ్ డెవలప్ ఆశ ద డిజైర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్, అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
0: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God. See that there will be no change in law.
1: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
0: There may be difficulties. ఈ
1: కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములే.
0: The difficulties are the worldly way.
1: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
0: And don't lose faith and love for God.
1: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
0: And keep treasure that love to an extent.
1: Love is God. Live in love.
0: That's what Bhagavan says. Love is God. Live in love.
1: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్ యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
1: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
0: Let him be of any country, of any village, of any place for that matter.
1: ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
0: Give up all bad habits and bad
1: సద్భావములు సచ్చింతనలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
0: Develop foster good thoughts and good behavior.
1: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
0: And that is the true purpose in coming here.
1: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమలు కొర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: Then what else? Otherwise it would all be waste. The inconveniences you have, the expenditure you incur.
1: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
0: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్ యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
1: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్ హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్.
1: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
0: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్ హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్
1: హియర్? మంచివి నేను అడగటం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ ఆస్కింగ్.
1: నీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
1: నేను నీకు మంచివి ఇస్తాను.
0: స్వామి విల్ గివ్ యూ గుడ్.
1: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
0: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100 రూపీస్.
1: చాలా ఆయిల్ అయిపోయింది.
0: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
1: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
0: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్స్.
1: అలాంటి 100 రూపాయలు కూలివాడు కూడా తీసుకోడు.
0: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్ దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
1: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
1: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్
1: దాన్ని ఎవరు అంగీకరించరు.
0: నోబడీ విల్
1: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
0: పేరెంట్స్ డోంట్.
1: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
1: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
0: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
1: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
0: Bhagavan wishes that we should be good and make this society.
1: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
0: Bhagavan wants us to be happy and share the happiness with everybody. That's what Swami is. దేనిని
1: ఎవర్ని ఏది కోరటం లేదు.
0: Bhagavan doesn't ask anything anybody.
1: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
0: Give up your bad habits here.
1: దురభ్యాసములు వదిలిపెట్టండి.
0: Give up your bad habits.
1: సద్భ్యాసములు సద్గుణాన్ని పెంచుకొని పోండి.
0: Develop good habits and good thoughts.
1: అప్పుడే మీ కంటి లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
0: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
1: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
0: People will be watching all around. He went to Prashantinilayam, stayed there for 10 minutes. What is the transformation in
1: him? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
0: So we should show the change.
1: వర్క్షాప్ కు పోయినటువంటి కారు,
0: the car that goes to workshop,
1: new bolts, new nuts, new pins, anni veskoni chakkaga manchi paint veskoni workshop nunchi vaste appudu workshop poyinanduku sarinatti artham.
0: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
1: ye vidhanga poyindo aa vidhangane tirigi vaste inga workshop poi prayojanam enti.
0: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
1: kabatti sadagulukanta kuda nu prashanthi meemu oka pedda workshop, wonderful workshop.
0: For all aspirants, Prashantinilayam is the best, wonderful workshop.
1: ఎట్టి యొక్క ఫలితాన్ని కూడా నువ్వు ఆశించేటువంటిది కాదు.
0: Nothing is expected in return here.
1: ఈ వర్క్షాప్ లో జరిగినటువంటి పనికి ఏమాత్రమైనా కూడా బిల్లు వేసేటువంటిది కాదు.
0: యు ఆర్ నాట్ బిల్డ్, యు ఆర్ నాట్ ట్యాక్స్.
1: అంతా ఫ్రీ, అంతా ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: ఎడ్యుకేషన్ ఫ్రీ,
0: ఎడ్యుకేషన్ ఫ్రీ,
1: హెల్త్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, హృదయం ఫ్రీ.
0: Here everything is free, education free, health free, water free, heart free.
1: కనుక అంతా మీకు అధికారం ఉంటుండాలి.
0: You have got every right and all that.
1: Ready, ready. అనుభవించండి అనుభవించండి ఆనందించండి.
0: భగవాన్ ఈజ్ ఎవర్ రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with the world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamut, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadasyam pulsam vihimoshati. Nahi jnanena sadasyam vihimoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: Brahma jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantayikudanu brahma swaroopame.
0: The animate and inanimate or components of this world
1: are
0: divine.
1: Cheppavachunu.
0: This may be called the cosmic form.
1: ఇది లేని స్థానము కాని తానికి కాని నేమం కాని ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ హిస్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: Every human being, for that matter, who is born here in this world, has got a value.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా
0: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపమనే చెప్పవచ్చు.
0: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used in direct.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: Kani enta pappu anta uppu kalipite adi kuda nu manam sahinchalemu.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: Okka gantalo arigipoyeyatunti pappunike manam inta ruchini aalochistunnamu.
0: After all, the all that gets digested in an hour, we attach so much of care.
1: 30 samvatsaramulu, 50 samvatsaramulu, 60 samvatsaramulu, 80 samvatsaramulu jeevinchabeyetundi manavatvaniki kontha varakaina ruchi undanakkarleda.
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: Ee ruchiye lekunna vaadu inta kaalam ee vidhanga jeevinchagalugutunnadu?
0: How does he live tasteless life?
1: Idi oka manava jeevitama.
0: Can that be a human life?
1: Kaadu kaadu.
0: No.
1: Chana chanamu kodanu manavattamulo undinatvanti yokka pavitramainatvanti ee yokka viluvanu manam upayoginchukuntu raavali.
0: We have to make use of human values every moment in our lives.
1: Ee manavata viluvanu ee naadu vismarinchadam chetane jagattunu viswasinchi manavatvanni kolpoyi కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్థి భాతి ప్రియము అని.
2: అస్థి భాతి ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అని.
2: They are also called సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్ చిత్ ఆనంద.
1: ఇది ఒక టమ్లర్.
2: This is a tumbler.
1: ఈ టమ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉన్నప్పుడే దీనికి ఒక టమ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే బీయింగ్.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: ఇట్ ఈస్ చేంజ్.
1: ఉన్నది ఈ బీయింగ్.
2: దిస్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు?
2: బట్ హౌ డు యు నో దట్ ఇట్ ఎగ్జిస్ట్?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
1: ఇదే టమ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని తను చెప్పలేము.
2: ఇట్ ది సేమ్ టమ్లర్ ఈస్ ఇన్ ద డార్క్. You don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టమ్లరు అని చెప్తున్నావు.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టమ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore it is chit, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore it is chit, the light that shows the
1: existence. సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
2: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టమ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుంది.
2: Then only will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉన్నట్టుగా నిరూపించేది చిత్.
2: ఇట్ ఇస్ చిత్ దట్ ప్రూవ్స్ ది బీయింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: ద సాటిస్ఫాక్షన్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్.
1: కనుకనే సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కానీ ఈనాటి లోకములో
2: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్
1: ఉన్నదిది అని చెప్పగలరు. కానీ
2: వన్ కెన్ సే దట్ దిస్ ఎగ్జిస్ట్.
1: లేదిది లేనిదిది అని చెప్పగలరు సుమ్మి.
2: దే కెనాట్ స్పీక్ ఆఫ్ దాట్ విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: Every time only one thing that exists.
1: Adiye daivambu.
2: That is God.
1: Leni dayyanu vishvambu kanaraya.
2: It is only this world that does not exist.
1: Unnadi okkate.
2: Only one thing that is present.
1: Ekam sat viprabhuda vadanti.
2: Only one that is present.
1: Adiye being.
2: That is being.
1: Adi unnadi.
2: That is present.
1: Unnadi anetundi nee vetta cheppagalugutunnavu.
2: How do you say so?
1: Nee endu aa prema tattva anetundi gnanamu ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది వికసింపజేసేటువంటిది ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ దట్ మేనిఫెస్ట్ దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: దేర్ ఫోర్ వీ హావ్ టు కన్సిడర్ దట్ లవ్ ఈస్ గాడ్.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love there's no life.
1: ప్రేమ

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: This is called Brahma.
1: ఇదియే మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning?
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డని దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదర దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే. ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: సర్చ్ ఫర్ ట్రూత్ మీన్స్ వాట్ సార్ట్ ఆఫ్ లుక్స్ యూ షుడ్ హ్యావ్.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోలేక కన్నులు ఉన్నవు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్స్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వీ హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకని ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: సో ఈచ్ ఆఫ్ ది సెన్సెస్ మస్ట్ బి పుట్ టు యూజ్ బేసింగ్ ఆన్ ద ఇన్ వాట్ వే వేర్
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: టు హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ది హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ది గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్.
1: వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: ఆఫ్ ద డార్క్. దారులను పెట్టుకున్నాము, ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనము లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: Door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalayaptu jeevo devasthanatana. Deham oka devalayamu, oka gruhamu, oka mandiramu.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్ intimate people.
1: అట్టు కాకుండా
0: otherwise
1: ద్వారం ఉన్నది కదా అని
0: because
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: Because of the main door over there you don't permit the street dogs and the pigs to get in.
1: వదలము.
0: No.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్, మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make
1: use of it. ఎక్కడ ఎంతెత్తు దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరుకును అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికి విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లి తండ్రియో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called సంస్కృతి culture.
1: సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తామ చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: You have to be careful. మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve
1: your విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ ఫాదర్, ఏమేమో గ్రాండ్ డాటర్ అని అనుకుంటారు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్న చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just contradictory.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయటపెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: యువర్ నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలం నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. You will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్టంత సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలైనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్.
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి ఈ సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు,
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్,
1: వానరులకు వానరులు స్నేహం కావచ్చు,
0: ఎ మంకీ కెన్ బి
1: ఫ్రెండ్. కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్ని వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్.
1: అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హీస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెమ్ టుగెదర్.
1: నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్యావియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యావియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ ఆస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరి అయిన యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also, we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanam.
0: Is not that you gather from books.
1: Personal idiga manam anubhuttu manam nechukovali.
0: Everything you have to learn out of your personal
1: practical
0: experience.
1: Science kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human value.
1: ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself
1: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
0: You may be egoistic because of scholarship.
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఎంత కాలం?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so student,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకొనియే మరొకటి కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వం?
1: వేర్ ఫ్రమ్ యు గెట్?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ప్రైడ్? ఇది
0: శాస్తమా?
1: ఇస్ దిస్ పర్మనెంట్?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: ఆర్ ఇస్ ఇట్ యువర్ గ్రాండ్ఫాదర్స్ ప్రాపర్టీ?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: దిస్ ఈగో ఇస్ ద వన్ విచ్ ఇస్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: ఇట్స్ యూస్లెస్.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చు,
1: యు మే బి ఎడ్యుకేటెడ్.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కానీ పుడమియం విసుమంత శాంతి లేదు.
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: ఉన్నదని తును బిగువుగా దిరుగుట పుడమియం విసుమంత శాంతి లేదు.
1: యు మే బి స్టిఫ్ నెక్డ్ బికాస్ ఆఫ్ అఫ్లూయన్స్ అండ్ ప్రాపర్టీ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఈ బలము, ఈ జనము, ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వాట్ ఆర్
0: ఈ మేఘాలు?
1: What's all this is affluence, property, and education. మనం చూస్తూ
0: ఉంటుంటే తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాయి.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితము అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life without cloud,
0: వెలుగునకు విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగుకు ఏ మాత్రం విలువే లేదు.
1: Truly speaking, when there are no clouds, light has no value. మబ్బులు
0: చేతనే ఈ వెలుగుకు విలువిస్తుంటుంది.
1: Because of the cloud only you know the value of light.
0: అదే విధంగానే ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: In human life there are many bumps and jumps.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: This happens in a natural way.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నం సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే,
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయములచే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశలచే, అసంతాని ఆవేదనలచే, ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్, హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: this shows a royal
0: velugu baatanu chupetuntundi,
1: is
0: aadhyatmika yokka deepakale,
1: that spiritual lights.
0: Aa deepamulo manam veliginchukovali.
1: We should light
0: aa pavitramainatuvanti vishwasanni manam penchukovali.
1: We should light the lamp of spirituality.
0: Enni undinappatikini ivanni kudanu ee naatiki mana venta vacheyatuntivu kaadu.
1: We may have number of things but they will never follow us.
0: Venta vachedi in you, with you, above you, below you, around you, adu okkate devatvam.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluku cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undadu.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: Snehaalu kuda ittive.
1: This is sort of friendship today.
0: Jogilo 100 rupayala note undi.
1: There's 100 rupee note in the pocket.
0: Father manchi position lo unnadu.
1: Father is in position.
0: Andaru ninnu hello hello hello hello anustuntaru.
1: Everyone will come to you saying hello hello.
0: Kaani
1: but
0: ee 100 rupayala note kanipinchaledu.
1: 100 rupees spent.
0: Father retired ayipoyinadu.
1: Father retired.
0: Hello ninnu hello aneetunte vaadu kuda undadu. Goodbye kuda cheppetunte vaadu undadu.
1: No more of
0: cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: ఎక్కడ చూసినా బెకబెకలాడుతూ ఉంటాయి కప్పలు.
1: You find the frogs all

0: ఫాదర్ రిటైర్డ్
1: హలో నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు, గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
0: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హలో హియర్ నాట్ ఈవెన్ వుడ్ సే
1: మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుంది. అది
0: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఇది కాదు నీ మిత్రత్వము.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్.
1: నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
0: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
1: అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
0: బట్ హీ విల్ నెవర్ లీవ్ యూ అట్ ఎనీ టైమ్.
1: అడవులు ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న,
0: on the valley, on the deep sea, but God will be with
1: you. అతని నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
0: But we have forgotten such a true friend today.
1: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రులను అంటగట్టుకుంటున్నారు.
0: But we are bound, we are attached to the friend.
1: ఇవన్నీ ను మనకే ప్రమాదములు.
0: That will put you to danger.
1: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
0: But we don't understand at that
1: moment. క్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
0: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
1: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
0: An enemy today will be your
1: friend tomorrow. కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
0: But God is your eternal friend.
1: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: Friendship with God is just heart to
1: heart. ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
0: But the friendship elsewhere is
1: body to
0: money. Money to money.
1: అంతే.
0: That's all.
1: అవి ఎంతకాలం ఉండేటువంటిది?
0: హౌ లాంగ్ దే లాస్ట్?
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
1: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
0: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
1: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైన తత్వము.
0: గాడ్ ఈస్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
1: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యూ.
1: కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
0: యూ మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
1: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
0: If anyone passes by the street, there is a palmist.
1: ప్రతి ఒక్క వాడు ఒక ఐదేళ్ళు నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
0: ఎవ్రీ వన్ విల్ పే సమ్ మనీ అండ్ కన్సల్ట్ ద పామిస్ట్.
1: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
0: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ట్ టెల్ యూ.
1: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
0: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
1: aham
0: that you are
1: Brahmasmi.
0: That
1: అంతర్వాణి ప్రబోధిస్తూ ఉంటుండాలి.
0: Its teaching is అహం బ్రహ్మాస్మి, that you are God.
1: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క పదములను మనం ఈనాడు విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోవటం లేదు.
0: But we have no faith in the declaration of Veda.
1: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
0: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్. వై?
1: దానిపైన మనకు విశ్వాసం.
0: Because I got faith over there.
1: తొమ్మిది తొల్లుల తీలుతిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి, దీనికి దానికే సరైనటువంటి స్నేహము, గంతకు తగిన బంత అని.
0: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes. So just the body is not same.
1: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
0: And therefore the passing thing, that which is
1: changeable, నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
0: But the eternal principle, that eternal truth, will always be watchful of the
1: truth. నిత్య సత్యమైనటువంటి వాడవు.
0: So you are one eternal.
1: ఈ దేహం కేవలం వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: ఏ క్షణంలో పోతుందో.
0: It may fade off any time.
1: కానీ నీవు నిత్యమే.
0: But you are permanent.
1: నీవు సత్యమే.
0: You are truth.
1: నీవు బ్రహ్మమే.
0: You are Brahman.
1: నీవు దైవమే.
0: You are God.
1: నీవు పరతత్వమే.
0: You are spiritual.
1: నీవే ఆత్మస్వరూపుడవు.
0: You are the embodiment of ఆత్మ.
1: ఆత్మ అంటే ఏమిటి?
0: What is ఆత్మ?
1: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
0: Then your love is
1: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
0: It is love which is selfless, that is ఆత్మ.
1: అది ఏ selfless. Selfless.
0: It is selfless.
1: ఎక్కడ selfish ఉంటాదో అది fish.
0: Where there is selfishness, selfish, it is fish.
1: కాబట్టి
0: so
1: మనకు selfish అనేటువంటిది fish is better than selfish.
0: So fish is better than selfish.
1: ఆ fish లేదు.
0: That fish is much better.
1: ఎందుకంటే నీళ్ళలో తిరుగుతుంటాది.
0: It moves about.
1: ఆ నీటిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
0: Fish partakes all the dirt in water and cleanses.
1: కానీ ఈ selfish man సమాజంలో చేరుతున్నాడు.
0: But selfish man in society.
1: సొసైటీని అంతా కూడా మాలిన్యపు చేస్తున్నాడు.
0: And he pollutes, spoils the society.
1: కనుక selfish అనేటువంటిది కొంత పరిమితంలో పెట్టుకోవాలి.
0: So selfishness should be under check.
1: Selfish లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: However, it may not be possible. However.
1: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడీ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
0: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
1: కనుకనే మీరు జాగ్రత్తగా

0: ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడా నువ్వు అందరితో ద్వేషం లేకుండా నువ్వు ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చెయ్యాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. డోంట్ హేట్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్.
0: ప్రపంచమునందు అన్ని రకమైనటువంటి మంచి చెడ్డలంతా కూడా ఈ సంబంధ బాంధవ్యాలతోనూ ఏర్పడుతున్నాయి.
1: టుడే వీ గెట్ గుడ్ అండ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్స్.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: యాజ్ ఈజ్ అవర్ కంపెనీ వీ గెట్ ది క్వాలిటీస్ ఆఫ్ ది కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: Therefore, tell me your company, I shall tell you what you
0: are. ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దనే వదలవని.
1: యాజ్ ఈజ్ ది కంపెనీ సో విల్ బి యువర్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్.
0: దానికోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore, Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ ఒక క్రోధం కానీ ఒక అసూయకు కానీ అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి
0: అండర్ దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్ గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: ఎస్ యూ కెన్ డిజైర్
0: ఎంతనూ అంత
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట
1: అండ్ యూ నీడ్ ద ఫ్లేమ్
0: తగిన పదార్థము
1: అండ్ ద మెటీరియల్
0: బియ్యం పోస్తే అది ఉడుకుతుందా మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యూ టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యూ షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ.
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు. ఆ విలువను మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్.
0: ఉన్నది ఒక్కటే ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్.
0: చటర్జీ చెప్పాడు.
1: చటర్జీ సెడ్
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐఎమ్ గోయింగ్.
0: మంచిది.
1: స్వామి సెడ్ yes.
0: స్వామి నేను నిన్న వచ్చాను. మంచిది.
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే. గుడ్.
0: ఇంత మాత్రమే కాదు ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు. మంచిది అంటాడు.
1: హి స్టిల్ డస్ నాట్ నో. స్వామి ఐఎమ్ డైయింగ్. గుడ్.
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు. మంచిది అంటాడు.
1: స్వామి ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్. మంచిది. గుడ్.
0: జగత్తులో అన్ని మంచివే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను.
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్.
0: కారణమేమిటి? అంతా నాలో మంచిదే ఉంటుండ.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక పది చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది. గాని ఒక దాంతో విషయం వస్తుందా?
1: ఇఫ్ యూ జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్.
0: నేను ప్రేమ నేను నింపుకున్నాను.
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ. వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: యాజ్ భగవాన్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఈ హృదయం అనేటువంటి దాంట్లో మీరు ప్రేమను నింపుకోండి, ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంటారు.
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్. వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి.
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది హృదయం.
1: హృత్ దయా.
0: కఠినమైనటువంటి హృదయం హృదయమే కాదది.
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: పాషాణం.
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము.
1: స్టోన్ ఇస్ ఎ పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని చెప్పడానికి.
1: యు కెనట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఈస్ ది.
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు.
1: హ్యూమన్కి
0: ఏమాత్రమూ తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: ద కౌస్ ఆల్సో గ్రేజ్ ద గ్రాస్.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్డను వేరు చేస్తాడు.
1: అండ్ యూ విల్ సెపరేట్ అవుట్ ద ప్యాడీ.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: యూ విల్ రిమూవ్ ద హస్క్.
0: బియ్యంను తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ద రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదేవాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది.
1: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటి దానికి విసిరేయండి.
1: జస్ట్ త్రో ఏ ప్లాంట్ ఇన్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ,
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది,
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నారా. దట్ ఇస్ వానర.
0: వానర్ అంటే వాలముంది.
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్. లేనటువంటి వాడు నారా.
1: నారా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాలం లేదు, దానికి వాలముంది. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెన్స్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడాను సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సినన్ని విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: They are inside.
0: Vinuvaleni inupa pettee dehambu.
1: This body is an iron safe that has no value.
0: Pettilona nagalu pettinattu.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: Vinuvaleni inupa pettee dehambu.
1: Body is an iron safe that has no value.
0: Kaani iron safe lopala లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: సచ్ వాల్యుబుల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సైడ్ వేర్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద మోస్ట్.
0: ఎంతటి గుణం నేర్పుతుందో చూడండి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ లెసన్ ద ఓషన్ టీచ్.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: ద ఓషన్ హెస్ గోట్ ద పర్ల్స్ ఇన్ సైడ్. ఆ
0: ముత్యపు నత్తలంతా కూడా బయటకు నెట్టేసే.
1: వేర్ స్నేల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్
0: సైడ్. ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ ఆ విధమైన
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్తురు ముత్తటిత్తేని కై నడువ విడివాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్.
0: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని బెమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తాను నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీ ఇట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ద వాల్యూ దట్ ఇస్ యువర్
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్ ఇస్ యువర్
0: కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్ ఇస్ యువర్
0: రూపము. గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్ ఇస్ ద మోడల్.
0: ప్రేమ అంటే ఎలాంటి విధ కూడా ద్వేషాలు ఉండవు.
1: And when you once you have love, you will not hate anybody.
0: ఏకంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడా ఉట్టిపడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందములు రెండూ చేరేటప్పటికి శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you will have peace.
0: ఈనాడు శాంతి లేదు అంటే ఎక్కడ నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది
1: నో
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: When there's no love, how do you expect to be peaceful?
0: కనుకనే
1: so
0: మనం దేన్ని చూచి మనం మోసపోకూడదు.
1: We should not be deluded by
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: We should know the human value and live accordingly.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రమే తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: anger.
1: Even if you rub the snake against the anthill,
0: it will not die.
1: If you punish the body, the sensual desire will
0: not be given up.
1: By just giving up the food and drink, you cannot be the
0: one who is wisdom.
1: If you don't know your own nature, how can you be spiritual?
0: You
1: should know yourself.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమస్వరూపుణ్ణి, ప్రేమస్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
1: హౌఎవర్ వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ విత్ లవ్.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: టోటల్ లవ్ మస్ట్ బి సరెండర్డ్ ఓన్లీ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్.
0: అదే పెడమార్గం పట్టిపోతుంది.
1: బట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే.
0: ఎంత పాత్రలో అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ సో విల్ బి ద మెజర్ ఆఫ్ వాటర్ యు కలెక్ట్.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని
1: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యుడు కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమని అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ us strictly, wants us to
1: observe. ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatundi rathiga teechididdukoni samajamloka gauravam maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute and name in society.
1: Vibhojinchinatvanti guruvulaku nivasam ichinatvanti okka college ki tagina satkirtini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you
1: have institute lopala ee naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu uchavuthunu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: here.
0: No
1: tuition fees gaani,
0: no tuition fees,
1: laboratory fees gaani,
0: laboratory fees,
1: fees gaani,
0: games fees,
1: library fees gaani,
0: library fees,
1: examination fees gaani,
0: examination fees,
1: ఏది కూడాను లేదు.
0: Nothing whatsoever.
1: ఎక్కడ ఉంది ఈ ప్రపంచంలో?
0: Very.
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: Everywhere we have to pay thousands and thousands.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: The moment child is
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి.
0: The moment child is born, seat must be reserved in education institution.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: Can you call it true education?
1: కాదు కాదు.
0: No.
1: ప్రేమతో, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశం ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో,
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ, ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికే తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్ ఆఫ్
1: పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్. ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ కాపాడు,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవం మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: దాన్ని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

ಸಖ ಸಬಗಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಘನ.

0: శైలే విహరద్ దైవం. పర్వతములయందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో లొంగుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవులయందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణమును గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్యస్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: being. Manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnate neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskruta padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kaani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దాట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమలమైనందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వార్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం నందుంచుకొని సర్వకాలం ఎందుకును దానిని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకునేటకు తగిన కృషి చేయాలి.
0: Therefore, man in the very first place has to make efforts to exercise self-control.
1: తన మాట తన ప్రవర్తన రెండింటిని ఏకంగావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: His life must be such that his word and his action are the same.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కానీ. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's
1: క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: vidyarthulaku hindi nigraham ante emito valaku teliyadu.
0: Today's students do not know what sense control means.
1: Samyamamu ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువలీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలము ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగులు ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం నందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravam maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka upiritittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education.
1: Sammargamu deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadvara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఇందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి విచారణ చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దేర్ ఇస్ నీడ్ ఫర్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్
1: వెనుకకు వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: యూ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగం ఏమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగం ఏమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యుమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్ యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్టమదములోని.
0: There are 8 types of pride or only when these 16 aspects of moon develop to their full perfection
1: chandra 16 kalanu penchukunte appude jagattuku chakkani aadarsha.

0: There are 8 types of pride or vanity.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: The qualities of rajas and tamas together become 16 aspects.
1: ఈ 16 కళలను కూడాను మనం నిర్మూలం గావించుకోవాలి.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: అన్నింటి యందు కూడాను దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: We should firmly believe divinity as existing in everything and as
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమీ.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవత
1: పరమ భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుండు రామభద్రుండట పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడి పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunde tattvam aseyaneetundi yokka divyattam imidi untundadu.
0: As Potana undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: itself. Palikedidi Bhagavatamata palikinchedi vaadu. Vaadu. Adhe Bhagavantam.
0: That the one who is making him utter is vaadu, that is Bhagavan.
1: Ne palikina. Ne. Itne jeevatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The one who is uttering me
1: tam asi, ee rendinti yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatam nande manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దెర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.

0: ఇవే పంచభూతములు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇవే పంచేంద్రియములు.
1: దీస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
0: ఇవే పంచకోశములు.
1: దీస్ ఆర్ ఫైవ్ షీట్స్.
0: ఇదే పంచ ప్రాణములు.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
0: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
1: Divinity is the unity of all these five lives.
0: Va, ide bhakti.
1: Va stands for bhakti devotion.
0: Ga, ide jnanamu.
1: Ga stands for knowledge.
0: Va, ide vairagyamu.
1: Va stands for detachment.
0: Ta, ide tattvamu.
1: Ta stands for principle.
0: Mu, ide mukti. Ide bhagavatamu anetvante.
1: Mu stands for liberation.
0: Bhakti, jnana, vairagya, tattvamulu yokka సమ్మిళిత సంబంధమే ముక్తి.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
0: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
1: దేర్ ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
0: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనములకు పునాది వంటి వారే.
1: స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ ది లేటర్ లైఫ్.
0: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
1: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
0: బ్రహ్మచారి అనేటువంటి పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
1: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్డ్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడల పైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
1: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
0: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
1: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
0: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
1: Therefore, for the mansion of life, the vidyarthi
0: punadi bhadramga lekundina bhavanam anta kudipothundi.
1: If the foundation is not strong, the mansion can collapse at any time.
0: Vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
1: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
0: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: మనం సమాజంలో పుట్టినాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో పెరిగినాము.
1: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ.
0: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
0: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
1: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
0: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
1: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
0: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
1: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
0: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
1: If there is no society, where does your family?
0: Samajame lekapothe neeve ekkada?
1: If there is no society, where do you?
0: Samajamlo nee oka vyaktivi.
1: You are only an individual in the society.
0: Alanti samajane nee visarjinchi, samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanamu nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
1: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
0: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu talapani taluku mukhyamu.
1: Even in devotion and surrender, the devotee considers himself
0: swarthamu swarthamu swartham.
1: Even in devotion, selfishness
0: tadapare daivam yokka pari,
1: and he then only thinks of God.
0: Kalukane manavudu anukunnatvanti yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
1: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
0: Neevu ekkada nunchi vachchavu?
1: From where have you come?
0: Ye aadharamto neevu jeevisthunnavu?
1: On what basis are you living?
0: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
1: How are you enjoying your life? By what grace?
0: Deenini marchipothunnaru manavudu.
1: Man is forgetting this truth.
0: Kanukane bhagavantu yokka tattvanni విస్మరించి భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
1: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
0: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయేది.
1: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్.
0: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిలేటివ్స్ హెల్ప్డ్ ఓన్లీ కౌరవాస్.
0: మహావీరులు ధీరులు గంభీరులైనటువంటి వారంతా కూడాను కౌరవులు ఎందే గొప్పవారుగా నిలిచిపోయారు.
1: గ్రేట్ రినోన్ హీరోస్ జాయిన్ ది కౌరవాస్ ఇన్ దేర్ ఫైట్.
0: కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య ఇలాంటి మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
1: People with so much of intelligence and powers like Krupa, Drona and Bhishmacharya, all this were on the side of Kauravas.
0: Bhujabalamu, Buddhibalamu, Ayudabalamu, Anandabalamu, ఏమాత్రం కూడాను వారికి ప్రయోజనం లేకపోయింది.
1: ధర్మబలము
0: దైవబలం పైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
1: But Pandavas were one who based themselves entirely on the grace of God and on the strength of the divinity.
0: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ ధర్మ
0: క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
1: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
0: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
1: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
0: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుడు.
1: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
0: కనుకని ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
1: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్ టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
0: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకంచేటువంటి వారు.
1: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
0: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
0: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
1: Pandavas might have faced some difficulties, but as they kept God in front,
0: kashtapadaka sukham varaku praptinchadu.
1: Without difficulty and
0: phali,
1: only the one who works hard will be rewarded.
0: Pandavulu yokka swaroopamu kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante kauravulu motta mota ai nenu ane ahankaranni mundunchukunnaru.
1: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
0: First I.
1: First I.
0: Next world. Last God. Kanukane, world anni lost ayipoyi.
1: Therefore, they lost everything.
0: Pandavulu attu kadu. First God. Next world. Last I. వారు అహంకారాన్ని కట్టకడపడికి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ సెకండ్ ప్లేస్.
0: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
1: డిస్ట్రాయ్ ఈగో.
0: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
1: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
0: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
1: Students, in this age it may be natural for you to have that kind of ego.
0: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
1: As long as you have physical strength, your eyes will be full of ego.
0: యువకులు యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
1: ది బ్లడ్ in the youth would be flowing with great speed. There will not be peace or there will not be a
0: దేనిని కూడా లెక్క చేయరు.
1: They don't seem to care for anything.
0: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా నువ్వు లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
1: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
0: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
1: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
0: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
1: Consider humility and obedience as very important aspect of education.
0: విద్యయ సమును వినయము.
1: Education confers humility.
0: వినయమునను కలుగు పాత్రత.
1: The authority is obtained on account of
0: పాత్రత వలన ధనము.
1: One gets money on account of
0: ధనము వలన దైవము.
1: On account of money one gets the God.
0: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
1: యూ కెన్ ఒబ్టెయిన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
0: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
1: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టెయిన్ గాడ్ ఇన్ ఎనీ వే.
0: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
0: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్.
0: చక్కగా చదవండి,
1: స్టడీ వెల్,
0: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
1: పాస్ వెల్,
0: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
1: But use this education for the good of the society.
0: Kevalam degree nimittamai meeru chadavanakkaraledu.
1: Do not study for the sake of obtaining degrees.
0: Ee degreela valla vacheetunte prayojanam emi ledu.
1: What is it that you are going to achieve by these degrees?
0: Mana poorvikulu ee vidhamaina chadavulu emi chadavaledu.
1: Our ancients did not have this kind of education.
0: Kaani chadavulu adhikamayye koladi kudanu ahankaram kudanu perugutu vastundadi.
1: But with this kind of education increasing, arrogance also is growing.
0: Ahankaram perigina మన యొక్క ఆత్మఫలం తగ్గిపోతుంది.
1: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
0: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
1: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
0: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
0: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
1: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
0: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హీ హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
0: మనకు ధనము ప్రధానము కాదు.
1: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
0: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ all the bad qualities
0: danamudigina madamudugunu.
1: If wealth declines
0: madamudigina durgunambu manunu veemanna.
1: If your arrogance declines good qualities also will increase.
0: Manaku padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadili poyye meghamulu.
1: Power and authority, money, wealth, name and fame, all these are
0: ee ahankarame manavuni atappataram chestundadi.
1: It is this ego which brings down man to a state of
0: animal. దేనిబట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
1: Why are you so much proud of yourself? On what basis?
0: ఏ ఆధారము లేదు.
1: There is no basis whatsoever.
0: ఇది మూర్ఖత్వము.
1: There is only stupidity which is the basis.
0: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man is forgetting his own real nature because of his ego.
0: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
1: The greatest bondage is forgetting one's own real nature.
0: తనను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
1: Recognizing who he really is the real సాక్షాత్కారం.
0: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
1: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
0: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
1: By mere change of man there is no use. There, the mind should change.
0: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి.
1: బై చేంజ్ ఆఫ్ క్లోత్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డు ఎనీథింగ్.
0: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
1: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యు డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: విద్యార్థులు, భవిష్యత్తునకు నాయకులు,
1: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్,
0: మీరు సరి అయినటువంటి స్థితి అందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని.
1: ద ఫ్యూచర్ వెల్ఫేర్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద
0: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
1: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్ ఏ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
0: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
1: రెస్టోర్ ద ఏన్షియన్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్డ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
0: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
0: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
0: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
0: కానీ ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
1: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
0: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
1: Dear students, do not forget three important things in your life at any time.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయ ఆల్వేస్ ఆర్ దే అడెర్ టు ట్రూత్ అండ్ దే ఫాలో రైట్నెస్.
0: భారతీయులకు ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయ.
0: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: కనుక వేదర్మ సత్యం వద ధర్మం చెర. ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాజ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
0: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
1: యు వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
0: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశంను మాత్రం మనం విమర్శించకూడదు.
1: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్స్ నేషన్.
0: ఏ మతాన్ని కూడా మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
1: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
0: చేయకూడదు.
1: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
0: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
0: పరమ పావనమైన భరతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In this great sacred Bharat, it is patience which is beauty.
0: Vratamulannitiyandu వ్రతములన్నిటి యందు ఘన సత్యశీలమే కఠిన తపము.
1: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
0: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ దట్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
0: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
1: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
0: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
0: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సీక్రెట్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
0: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టం కానీ మీరు పెంచుకోకూడదు.
1: డు నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
0: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
0: సంకుచితమైన భావాలను త్యజించాలి.
1: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
0: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
1: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
0: అందువల్లనే ఆర్షమతమనందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop this kind of
0: sacred love. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: డూ నాట్ గివ్ అప్ సచ్ సేక్రెడ్ లవ్. అండ్
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
0: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ which can give you protection under all circumstances, accompanying you at all times.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: When you face difficulties and problems, do not criticize God.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
1: It is only this selfishness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
1: For what? Justified.
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: Should always consider all difficulties given by God as gifts for your own good.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: Life is sandwiched between joy and sorrow.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
1: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering His sacred name.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: లోకంబు ఇరుసులే కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణీ శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండి
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: ఒకటి కలిసి ఉండే.
1: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది వరల్డ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అండ్ సింథసిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కులను నందుచు కోటి విద్యలను పునగనేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
1: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
0: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
0: Brahma, Vishnu, Maheshwarani, aneka vidhamuluga peru cheptunnam manam.
1: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
0: Ee roopamulu chuchina varevaru.
1: Who have seen those forms of these three?
0: Evariki ee roopamulu kanipinchadam ledhu.
1: None have seen these forms.
0: Kevalam shakti okati maatrame prema swaroopamai sancharinchutunnadi.
1: It is only the power of love that exists in all these three aspects of the divine.
0: Prema chetane sarva sangamulu samakurutunnavi.
1: It's only out of love we are able to acquire, possess all.
0: సంఘం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంఘ?
0: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
1: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
0: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
1: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
0: డివినిటీ లేకుండా ఏ విధమైనటువంటి మానవత్వము కనిపించదు.
1: Without divinity, humanity cannot exist.
0: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
1: Then once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
1: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
0: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
0: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
1: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
1: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
0: మమై వాహం అంటాడు.
1: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్
0: తత్ త్వం అసి.
1: And it is also said that
0: prajnanam brahma,
1: and that awareness prajnana,
0: ayamatma brahma. Ilanti maha vakyamulu entayo geeta yandu imidi unnavi.
1: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
0: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
0: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
0: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరి శక్తిత్వంగా మారుతుండాలి.
1: So the humanity and the divinity together constitute the entire power of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
1: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power in him. The body suffers from so many afflictions. Out of all the sufferings, what just the power that you have? The very birth itself is a matter of worry. Life on earth.
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్,
0: చావు చింత,
1: డెత్,
0: బాల్యమంతయు చింత,
1: ది చైల్డ్హుడ్,
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్,
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్,
0: చెడుపు చింత,
1: అండ్ ద ఫెయిల్యూర్,
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్స్,
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ,
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్,
0: వింత చింత,
1: ద మిస్టరీ,
0: ఏది చింత లేనటువంటిది,
1: అండ్ ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని చింతలు చేయలేని కూడి ఉన్నవి.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
0: ఇది చింతలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
0: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాననేత్రముల చేత సంపర్కిస్తున్నామని చెప్పుకుంటారు.
1: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
0: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
1: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
0: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
1: వేర్ ఇస్ ద డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్
0: అసలు స్వప్నమే లేదు.
1: There is no dream at all.
0: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
1: All that you encounter in dream, that's not a reality at all.
0: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
1: That's all illusion, false identification.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It is delusion, imagination.
0: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
1: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
0: ఏకాగ్రత అని.
1: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
0: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యాన్ని కనిపించడం.
1: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
0: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
1: Man is present all over the world.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: Wherever man is present, there exists the mind.
0: మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place where there is no mind.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ ప్రవేజ్.
0: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచేవో.
1: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: మోక్షం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మోక్ష? లిబరేషన్.
0: ఆనందాన్ని అనుభవించటము.
1: experiencing the state
0: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
1: You don't get bliss from anywhere else.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
1: It arises from one's own heart.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: the nature of the mind,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
1: is that of wavering type.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: This wavered nature, unsteadiness, is present within us. It's not anywhere else from outside.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మాయ యొక్క సంబంధం అది.
1: Therefore, every association is the fructification or the result of illusion.
0: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు.
1: You supposing get married.
0: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
1: You consider it as the relationship between husband and wife.
0: కానీ ఇంతకుపూర్వం కూడా ఆమె ఉండదు, నీవు ఉన్నావు.
1: Prior to the wedding, both of you were present without any relationship.
0: కేవలం మనసు యొక్క సంబంధమే.
1: It is only association because of the
0: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తియే.
1: It is the power of the illusion.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
0: Maya eppudu tolagutundo appude nik sarvamu tolagutipothu.
1: The moment the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kudanu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti kadamu ఎక్కడ కూడా కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
0: కనుక ప్రేమనే సర్వము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
0: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
1: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
0: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాస్
0: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
1: దే గ్రో బికాస్ ఆఫ్ లవ్.
0: పెరగటం, తరగటం, పుట్టటం, ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
1: Things grow, they increase, they diminish, they vanish because of love.
0: 9 ఉంటుండాలి అంక్య.
1: నంబర్ 9.
0: ఈ 9 కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
1: 9 + 1 = 10.
0: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: The number 10, how did you get it?
0: 1 చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: This 10 is because of plus addition of 1.
0: 10 లోపల 1 తీసివేసి
1: remove 1 out of this number 10.
0: తొమ్మిది మాత్రమే మిగులుతుంది.
1: And you also only
0: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
1: What is this then number 9?
0: అది కూడా మనం తీసిపెట్టినవే.
1: And it's only our question of subtraction.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము, మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
1: So the relationship is because of additions and subtractions, that's all.
0: ప్రపంచంలో,
1: in this world,
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: We come across different types of meditation.
0: Brahma sadhana okati untundadi. Brahma sadhana.
1: Brahma sadhana is one type.
0: Brahma sadhana.
1: Brahma sadhana.
0: Ee sadhana anetundi Brahma nunchi kalipinatundi.
1: Brahma sadhana. This kind of sadhana is the product of Brahma illusion.
0: Kanuka Brahma gani, Vishnu gani, Maheshwarudu gani, ee sadhanalo kudanu evariki kanipinchadu.
1: In fact, by sadhana, none can see Brahma, Vishnu, or Maheshwara.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
1: All that we see, feel to see, are just the reflections of our
0: thoughts. Brahma జగత్తునందు లేడు.
1: Brahma is not present separate.
0: విష్ణువు జగత్తునందు లేడు.
1: Nor Vishnu.
0: ఈశ్వరుడు జగత్తునందు లేడు.
1: And there is no Ishwara in
0: him. ఈశావాస్యం ఇదం జగత్.
1: ఈశావాస్యం ఇదం జగత్. God is present everywhere.
0: ఉన్నదంతా కూడా ఒక మానవత్వమే.
1: It is only the humanity, just one way.
0: ఈ మానవత్వాన్ని నమ్మక దైవత్వం కావాలని ఈ మానవత్వంలో మనం విచారణ చేస్తే ఏది కనిపిస్తుంది?
1: Without consideration for humanity, how do you expect to attain divinity?
0: కనిపిస్తుంది.
1: You will only come across the demonic temperament, దానవత్వ.
0: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: You cannot expect the form of your choice.
0: నీవు చేస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ యర్నింగ్, పైనింగ్ ఫర్ గాడ్.
0: కనుక విష్ణువు లేడు.
1: దేర్ నో విష్ణు.
0: బ్రహ్మను లేడు.
1: నార్ బ్రహ్మ.
0: ఈశ్వరుడు లేడు.
1: నో ఈశ్వర. ఇది
0: ఉన్నది ఒక్కటే మానవుడు.
1: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
1: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
0: నీవే విష్ణువు.
1: యు ఆర్
0: నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవే శివుడవు.
1: యు ఆర్ శివ.
0: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
1: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
0: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
1: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మన్. అహం విష్ణు, ఐఎమ్ విష్ణు.
0: అన్నింటికీ
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
1: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
0: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
1: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Daivaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: Daivaniki kopamu ledhu, prema ledhu.
1: God has neither love nor anger.
0: Kanuka ee kalpananni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కనిపించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: you investigate this way.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
0: భ్రమణ నీకు బ్రహ్మం కాదు.
1: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
1: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
0: బ్రహ్మలో భ్రమ లేదు. బ్రహ్మలో భ్రమ లేదు.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that illusion.
0: Kanuka, ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamuli.
1: So they are all just your imaginations and your thoughts only.
0: Divyatma sarupulara.
1: Embodiments of divine Atma.
0: Divyatma anaga emiti?
1: What is the meaning of Divyatma?
0: Divyamainatundi Atma.
1: Atma, that's yourself from such powers which false notion.
0: Brahma nikunu brahmam kaadu.
1: Brahma illusion is not Brahma, the reality.
0: Kaduka, brahma anta kudanu brahmanu kaavu.
1: And Brahma.

0: What is the meaning of divyatma?
1: Divyamainatvanti atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundadi.
0: This chaitanya is everywhere.
1: చైతన్యం లేనటువంటి స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ అవేర్నెస్. చైతన్య
1: చైతన్యమే సర్వశక్తి అయినటువంటి యొక్క శక్తి.
0: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆల్ పవర్ఫుల్.
1: ఇక్కడ మనం ఒక విషయాన్ని చక్కగా ప్రదర్శించాలి.
0: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: చైతన్యం ఉన్నది.
0: హియర్ దేర్ ఇస్ చైతన్య.
1: కదులుతూ ఉన్నది.
0: ఇట్ సెట్ ఇన్ మోషన్.
1: కదిలేటువంటి యొక్క చైతన్యం మనకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్ టు
1: బ్రహ్మచేతనే ఈ కల్పన చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కాని ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ or unsteadiness you don't find in the reality.
1: Mee utsahamunaku nenu atankam kaligistunnanemo anukuntanu.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: Mee utsahamunaku nenu edi kudano addu cheptam ledhu.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: Mee satyamunaku sariyainatvanti roopani me kalpistunnanu.
0: Bhagavan is teaching us the true form of truth.
1: Endukaraga meeru brahma chetane kalamnante kudano pelchukuntunnaru.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును ఈ భ్రమను మీరు పెంచుకోకండి.
0: Therefore we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This atma is chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and dimensions.
1: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మింప చేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది భవ్యమైనటువంటిది.
0: ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ డివైన్.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: Out of concentration, you can experience the divinity, the divine power.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారు కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: aa vidhamainatvanti grandhallo teluptu untaru.
0: And the textual knowledge amounts to imagination.
1: Kaani konni konni shaktulu,
0: but some powers,
1: appadikappadike putti appadikappadike nashistundayi,
0: are born instantaneously and disappear thereafter.
1: Aa nashinchetvantivi manavi kaadu.
0: Those, the power that vanishes does not belong to
1: you. Puttetvantivi manavi kaadu. పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దాట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ ఈజ్ నాట్ ట్రూ.
1: ఈ భ్రమలకు మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దిస్ ఇల్యూషన్.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడా పుట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసనం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: Every word that you utter comes out of the navel.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: Therefore, the true experience you get it. That which comes out of the very navel as you pronounce these words.
1: కొండ సబ్జెక్ట్ పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతిధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone

0: and say Om, you, the same sound comes back to
1: the
0: resound. This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you. They are not coming from separate, distant place. Embodiments of love. When you go on repeating these words, you can get them by heart.
1: Kani by heart, ochinatundi meedi kaadu.
0: Those that you get by heart do not belong to you.
1: Adi pratidvani yokka reflection.
0: It is just the reflection of the resound.
1: Reaction.
0: It is the reaction of the resound.
1: Resound.
0: It is the resound.
1: Any reaction, resound, reflection.
0: So in this world there are only these three: reaction, reflection, and resound.
1: Kanuka, manam vachche atvanti ivanni kudanu mana yokka bhramane kaani anyamainatvanti kaadu.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: Ramayanam nandu.
0: In Ramayana.
1: Ramasaktini koppaga varnistu vacharu.
0: The power of Rama is described totally.
1: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kaadu.
0: And it's also not true.
1: Pradalaku oka vidhamainatundi chaitanyam melkolpe nimittamai aa vidhamaina power unnattuga kanipistu untadi.
0: The power of Rama is extolled in Ramayana to awaken, to kindle the inner awareness within everybody.
1: Kanaka anni kudanu jagatnandu prati dhvani kudanu reflection, reaction, resound.
0: In this world we'll certainly understand all are products of reaction, reflection and resound.
1: Reaction,
0: you consider this reaction as true.
1: Resound అనేటువంటిది కూడాను సత్యమని భావిస్తున్నావు.
0: You think resound is also true.
1: కనుక ఇవన్నీ కూడాను రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ మూడు కూడాను రియాక్షన్లే తప్ప నిజమైనటువంటి యాక్షన్ కాదు.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడాను
0: నీ
1: యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తున్నావు.
0: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: And that very thought comes back to you as reflection.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: And that comes back to you by way of reaction. దాని
1: పరిపూర్ణ రీసౌండ్ గా మారుతుంది.
0: And that is the resound.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ: రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడిగా నీవు భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
0: And then you become Krishna.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: resolve. ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu, kaadu, kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
2: యూ ఆర్ రియల్.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
2: యు ఆర్ ద ట్రూత్.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అంతా కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించింది.
2: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాడు అనుకుంటున్నావు.
2: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైన మానవత్వంగా తెలపటం లేదు.
2: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
2: So there's nothing different from you. The reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
2: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
2: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
2: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
2: Watch your reaction.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
2: Watch your resound.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
2: And also see your reflection.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
2: These are all your imaginations born within you.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
2: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
2: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
2: God is love, nothing more.
1: ప్రేమనేగిన వాళ్ళు వదులుతుంటే ఏదీ లేదు మనకు.
2: When once you give up love, you will not have
1: anything. సర్వము శూన్యమైపోతుంది.
2: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
2: Therefore it is the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది, అది నీ అందు.
2: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
2: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
2: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినింగ్.
1: నిన్ను నీవు మర్చిపోతే ఈ కనిపించేది ఏది కూడా లేదు.
2: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దేర్ నథింగ్ టు బి సీన్.
1: నేనే సర్వము.
2: ఐఎమ్ ఎవ్రీథింగ్.
1: నేనే దైవము.
2: ఐఎమ్ గాడ్.
1: నేనే అన్ని విధాల ఆకారము.
2: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
1: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
2: అండ్ ఫార్మ్స్ చేంజ్.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణా ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
2: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
2: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
2: ద బాయ్ గ్రోస్ ఇన్ అన్ అడల్ట్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
2: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
2: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
2: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
2: ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
2: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
2: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
2: Make your love strong enough.
1: Prema kante minchinatvanti sadhana marokati ledu.
2: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice is the divine practice.
2: The spiritual practice is the divine practice of
1: existence. Divine practice anaga divine anaga emti? Kevalamu aa divyattamto koodinatvanti bhavamu.
2: The divine love meaning the divinity.
1: Divyattam anni kodunu kalutune untuntadi.
2: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
2: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
2: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
2: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
2: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
2: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
2: Sakshat.
1: Sakshat. Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
2: The direct manifestation